పౌలోస్ వారి ప్రప్రథమ కానుక అభిషిక్తుడు, సర్వమానవాళి పాపపరిహారం కోసం అభిషిక్తుడై వచ్చిన దైవమానవుడు యేసుప్రభువు. ఈ గీతాలను గానం చేసినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ, దినేష్ మరియు సి రమణ. ఈ గీతాలను రచించినవారు శ్రీ బొనిగల బాబూరావు. స్వరకల్పన, సంగీతం, సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా. నిర్మాత ఎం శ్యామలరావు. కృపాజ్యోతి ఆడియోస్ వారి ప్రప్రథమ కానుక అభిషిక్తుడు.

0: అఖిల టీడబ్ల్యూఆర్ ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ. జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
1: నిరీక్షణ మహిళ కార్యక్రమానికి స్వాగతం.

0: మీరందరూ బాగున్నారా? మీ వ్యక్తిగత కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీరు ఎప్పుడైనా పుల్లగా ఉండే నిమ్మపండు ముక్కను కొరికి చూచారా? దాని తొక్క చేదుగా ఉంటుంది, అవునా? దానిని కొరికిన తరువాత మీ నోరంతా చేదుగా మారిపోతుంది. ఈ రెండు రుచుల్లో తేడా ఉంటుంది. నా పేరు పల్లవి. నాతో పాటు నా స్నేహితురాలు శ్వేత కూడా ఉన్నది. ఈరోజు మనం జీవితానికి పాఠాలనే భాగంలో చేదైన భావాలను గురించి వినబోతున్నాం.
1: మన స్నేహితురాలు మధురిమగారు మనతో కూడా ఉన్నారు. వారు ఒక కథ ద్వారా మనలోని చేదు భావాలు ఎలా ఉంటాయో, అవి ఎలా ప్రభావం చూపిస్తాయో మనకు వివరిస్తారు. అలాగే మనం చేదు భావాలతో అనగా పగ, ద్వేషంతో నింపబడకుండా దానికి భిన్నంగా నిరీక్షణ గల నమ్మకమైన మహిళలుగా ఎలా ఉండగలమో షారోన్ గారు వివరిస్తారు. ఆత్మకు పాఠాలు అనే భాగంలో ఈ విషయాలను వినబోతున్నాం.
0: శ్వేత, ఒక విషయం ఎప్పుడైనా ఆలోచించావా? నిమ్మపండు పసుపు పచ్చ రంగులో మెలమెలా మెరుస్తూ ఎంత అందంగా కనిపిస్తుంది. దాని తొనలు తినాలన్నా పుల్లగా ఉంటాయి. ఇక తొక్క సంగతి చెప్పనక్కర్లేదు, చేదుగా ఉంటుంది.
1: నువ్వు అలా చెప్తుంటే నేను పైకి చాలా అందంగా కనిపించే వాటిని గురించి ఆలోచిస్తున్నాను. అవి చాలా బాగున్నాయి అనిపిస్తుంది, కానీ వాటి రుచి చాలా చేదుగా ఉంటుంది. అవి ఏంటోనని ఆశ్చర్యపడుతున్నారా? అవి ఏంటంటే వ్యర్థమైన మాటలు. వీటిని గూర్చి ఎప్పుడైనా ఆలోచించారా? మీతో ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు చాలా తీయగా, వినడానికి ఇంపుగా ఉంటాయి, చాలా ఆసక్తి కలిగిస్తాయి. ఇక మీరు వాటిని ఇంకొకరితో చెప్పకుండా ఉండలేరు. అలా ఆ కబుర్లు ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తాయి. ఎవరిని గూర్చి ఆ మాటలు చెప్పబడ్డాయో వారి జీవితంలో అవి చేదు భావాలను కలిగిస్తాయి.
0: అవును, చివరికి పరిస్థితి అలాగే మారిపోతుంది. నా స్నేహితులను గూర్చి కొంతమంది చెప్పిన వ్యతిరేకమైన మాటలను బట్టి వాళ్ళెంత తీవ్రంగా ప్రతిస్పందించారో నేను చూశాను. అవి నిమ్మపండులా ఉంటాయి, కానీ వాటి రుచిని తట్టుకోలేరు సుమా. అందుకే నేను అలాంటి మాటలను అదుపు చేస్తున్నాను.
1: ఇక ఒక స్త్రీని గూర్చి చెప్పబడిన చెడ్డ విషయాలు ఆమె జీవితంలో ఎంత లోతుగా పాతుకొని పోయాయో, వాటిని బట్టి ఆమె ఎంత ద్వేషభావంతో నింపబడిందో మధురిమగారు మనకు చెప్తారు. వినండి జీవితానికి పాఠాలు.
2: నాకు ఒక స్నేహితురాలుంది. ప్రస్తుతం ఆమె పేరు మారా అని అనుకుందాం. 14 సంవత్సరాల క్రితం ఒక ఆవిడ మారా తండ్రిని గూర్చి ఒక ఆరోపణ చేసింది. ఈ విషయం మారాకు తెలిసింది. ఆమె కావాలని ఆ మాటలు చెప్పి ఉండకపోవచ్చు. ఆమె ఏం చెప్పిందో కూడా మారాకు తెలియదు. కానీ ఆమె మాటలను విన్న 3 వ్యక్తులు ఆమె మాటలకు మరికొన్ని మాటలను చేర్చి 3 విధాలుగా మారాతో చెప్పారు. ఆమె తండ్రి ఏదో తప్పు చేశాడన్నట్లు పదే పదే చెప్పబడుతుండగా ఆమె చాలా బాధపడింది. ఆ మాటలు తన తండ్రికి నష్టం కలిగిస్తాయని తలంచింది. అలా ఆ వ్యక్తులపై మారాకు కోపం పెరగసాగింది. కొన్ని సంవత్సరాలు జరిగిపోయినా ఆమెలో పగ, ద్వేషం పోలేదు. ఆమె దాన్ని అలాగే పోషిస్తూ వస్తున్నది. ఆమె అంటేనే మారా అసహ్యించుకునేది. అంతమాత్రమే కాదు, ఆమెతో ఎవరు మాట్లాడినా మారాకు నచ్చేది కాదు. వారితో కూడా సహవాసం చేయడం మానేసింది. ఆమె తనకు ఎంత కీడు చేసిందో ప్రతి ఒక్కరితో చెప్పి వారు దాన్ని ఒప్పుకునేలా చేసేది. మారా ఈ పగను, ద్వేషాన్ని తన జీవితమంతట్లోకి అనుమతించింది. అది తన భర్తతో మరియు ఇతరులతో తనకున్న సంబంధాన్ని పాడుచేసింది. ఆమె ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా, ఏమి మాట్లాడినా అది కొట్టొచ్చినట్టు కనిపించేది. మారా ఎప్పుడూ కోపంతో చిర్రుబురులాడుతూ ఉండేది. ద్వేషమే ఆమెకు స్నేహితురాలుగా అయ్యింది. కానీ అది మంచి స్నేహితురాలు కాదు. ద్వేషం ఆమె సంతోషాన్నంతా హరించింది. ఆమెను పతనావస్థకు తీసుకుని వెళ్ళింది. 7 సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ ద్వేషం మరింత పెరగసాగింది. ఈ విషయాన్ని గూర్చి ఎవరైనా మారాతో మాట్లాడితే ఆమె అది ఆమె తప్పు, నా తప్పు కాదు, నాకు సమస్య లేదు అని చెప్పేది. చాలా 7 సంవత్సరాల తర్వాత నిరాశ, నిస్పృహల పోరాటంలో చివరికి మారా తన జీవితాన్ని అంతమొందించుకోవాలనుకున్నది. ఇక బ్రతకడానికి తనకి ఏమాత్రం యోగ్యత లేదు అనుకున్నది. తనకు ఏ స్నేహితులు లేరు అనుకున్నది. చివరికి ఆమె కుటుంబస్థులు కూడా ఆమెను విడిచిపెట్టారు. అయితే చివరి ప్రయత్నంగా ఆత్మహత్యలను గూర్చి సలహాలిచ్చే కేంద్రానికి ఫోన్ చేసింది. తన సమస్యను ఎవరైనా వింటే బాగుండును అని అనుకుంది. ఆ ఫోన్ అందుకున్న వ్యక్తి మరెవరో కాదు, మారా వాళ్ల పాస్టర్ గారే. ఆమె అతని మాట మాత్రం వినేది. ఆమె ఒంటరితనానికి, నిస్పృహకు ఆమె ద్వేషమే కారణమని పాస్టర్ గారు చెప్పారు. ఆమె కోపానికి కారణమైన వ్యక్తిని క్షమించమని చెప్పారు. ఆమె క్షమించమని అడగకున్నా ఆమెను క్షమించాలని చెప్పారు. అంతే, మారా ఆత్మహత్య చేసుకోలేదు, కానీ ఆమె పాస్టర్ గారు చెప్పినట్లు చేయాలని తీర్మానించుకున్నది. దాంతో ఆమె కథ సుఖాంతమైంది. దాని తరువాత అందరూ సంతోషంగా ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం అలా జరిగుంటే ఎంత బావుండేది. 12 సంవత్సరాలు మారాలో ద్వేషం పేరుకొనిపోయింది. మారా క్షమించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నది. అయినా కొన్నిసార్లు ఆ పాత ద్వేషం మళ్లీ తలెత్తసాగింది. అలా జ్ఞాపకం వచ్చినప్పుడల్లా క్షమించడం మారాకు కొంత కష్టంగానే ఉన్నప్పటికీ, ఏదో ఒకరోజు ఆమె ద్వేషం నుండి పూర్తిగా విడుదల పొందగలదని నా విశ్వాసం. ప్రియులారా, మారా ద్వేషించినంత మాత్రాన ఆమె తండ్రిని గూర్చి చెడుగా చెప్పిన వ్యక్తికి ఏమైనా నష్టం జరిగిందా? లేదు కదా. ఆమె అనవసరంగా దాన్ని పెంచుకుంటూ పోయింది. అది మంచిదా? మంచిది కాదు. కానీ చాలాసార్లు అలాగే జరుగుతుంది. కాబట్టి ఎవరి విషయంలోనూ మన మనస్సులో చేదుభావాలకు చోటియ్యకూడదు. వారిని క్షమించడానికి, వారితో సంబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నించండి. అది అంత సులభమైనది కాదు, లేక ఇష్టమైనది కూడా కాదు. కానీ మీరు అలా చేస్తే మీరు చాలా సంతోషంగా జీవించగలుగుతారు.
0: మధురిమ గారు మనతో ఉండడం చాలా సంతోషం. వారు నాకు చాలా మంచి స్నేహితురాలు. మనందరి పక్షంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
1: మనకు జ్ఞానంతో కూడిన మాటలను చెప్పే మరో స్నేహితురాలు షారోన్ గారు. ఈరోజు ఆవిడ చెప్పబోయే పాఠాలు మన ఆత్మలకు సహాయపడడం మాత్రమే కాదు, మన హృదయాలకు కూడా గొప్ప నిరీక్షణనిస్తాయి. ఈ సమయాన్ని షారోన్ గారికి అప్పగిస్తున్నాను.

ప్రియ స్నేహితులారా, నిరీక్షణ మహిళ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను. అసలు ఈ కార్యక్రమం పేరే ఆశీర్వాదకరమైంది కదూ. నాకు ఈ పేరు చాలా ఇష్టం. ఎందుచేతనంటే నేను ఒక నిరీక్షణ గల మహిళను. భూమ్యాకాశాలను సృజించిన సర్వశక్తుడైన దేవునియందే నా నిరీక్షణను ఉంచాను. నేను ఏమయ్యున్నానో దానిని గూర్చి మరియు నేను చేస్తున్న వాటన్నిటిని గూర్చి శ్రద్ధ తీసుకునే ఈ గొప్ప దేవుని ప్రేమ నుండి నన్ను ఏదీ వేరు చేయలేదని నా నమ్మకం. అదే నాకు నిరీక్షణనిస్తుంది. నా వద్ద జెర్రీ బ్రిడ్జెస్ అనే రచయిత వ్రాసిన చిన్న పుస్తకం ఉంది. దానిలో వ్రాయబడిన కొన్ని మాటల్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. బైబిలు దేవుని గురించి మూడు ముఖ్యమైన విషయాలను బోధిస్తుంది. మన కష్టాలలో మనం దేవుణ్ణి నమ్మాలి. ఆయన యందు నిరీక్షణ కలిగి ఉండాలంటే ఈ సత్యాలను మనం నమ్మాలి. ఆ మూడు సత్యాలు ఏమంటే, మొదటిది, దేవుడు సర్వసార్వభౌముడు. రెండవది, దేవుడు జ్ఞానంలో అపరిమితుడు. మూడవది, దేవుడు ప్రేమించుటలో పరిపూర్ణుడు. దేవుడు తన పరిపూర్ణ ప్రేమను బట్టి ఎల్లప్పుడూ మనకు శ్రేష్టమైనవే ఇవ్వాలనుకుంటాడు. ఆయన జ్ఞానాన్ని బట్టి ఎల్లప్పుడూ మనకు ఏది మేలైనదో ఆయనకు తెలుసు. మరియు ఆయన సార్వభౌమత్వాన్ని బట్టి దానిని చేయగల శక్తి ఆయనకు ఉన్నది. ఈ పుస్తకంలోని ఈ మూడు సత్యాలను మరోసారి చెప్తున్నాను. మొదటిది, దేవుడు సర్వసార్వభౌముడు. రెండవది, దేవుడు జ్ఞానములో అపరిమితుడు. మూడవది, దేవుడు ప్రేమించుటలో పరిపూర్ణుడు. అసలు మనుషులు నిరీక్షణ లేకుండా ఎలా జీవిస్తారో నాకు తెలియదు. ఏదో ఒక దానిపై కాదుగాని దేవుని యందు నిరీక్షణ లేకుండా ఎలా జీవించగలరు? మనం ఎలా నిర్మించబడ్డామంటే బాహ్య ఒత్తిడులన్నీ సహించగలిగేలా చేయబడ్డాము. నమ్మశక్యంగానంత ఒత్తిడిని మనం సహించగలం. ప్రకృతి వైపరీత్యాలను మనం తట్టుకోగలం. ఆహారం, నీళ్లు లేకుండా కొన్ని రోజులు బ్రతకగలం. మరి విశేషంగా మహిళలముగా మనం అన్ని పరిస్థితులలో నిలదొక్కుకోగలం. వాటిని అధిగమించగల శక్తిమంతులం. అలా తట్టుకోగలిగేలా మనం ప్రత్యేకమైన రీతిగా చేయబడ్డామని నేను చెప్పగలను. వర్ణింపనలవిగాని ధైర్యంతో మనం భౌతిక మరియు మానసిక బాధను, కుటుంబ విషాదాలను, విడాకులను, హింసను, ప్రియమైన వారి మరణాలను తట్టుకుంటాము, సహిస్తాము. ఈ విషమ పరిస్థితులన్నిటిలో మనల్ని నిలబెట్టే నిరీక్షణను కోల్పోనంతవరకు మనం ధైర్యంగానే ఉంటాము. ఒక మహిళ నిరీక్షణను పోగొట్టి చూడండి, కొంతకాలానికే ఆమె ఓ పువ్వులా వాడిపోతుంది. ప్రియులారా, బహుశా మీరు ఈ దినాన ఇక మీ నిరీక్షణను కోల్పోయే పరిస్థితిలో ఉన్నారేమో. ఇక మీరేమీ చేయలేరు అన్న తలంపు మిమ్మల్ని పదే పదే వేధిస్తున్నదేమో. మీ జీవితంలో మరో ఎదురుదెబ్బను ఎదుర్కోగలుగుతారు అని చెప్తే మీకు ఆశ్చర్యం కలగవచ్చు. సోదరి, మీరొక్కరే కాదు, ప్రస్తుత దినాలలో లక్షలాది మంది మహిళలు లోపల కృషించిపోతున్నారు, చనిపోయినట్లున్నారు. తల్లి, భార్య మరియు యవనస్తురాలి హృదయంలో నిరీక్షణ లేని స్థితి ఈనాడు మనకు కనిపిస్తుంది. దాని నుండి బయటికి రావడానికి ఒక మార్గం ఉంది. మనం నిరీక్షణను కోల్పోయినప్పుడు, ఏవైపు చూడాలో అర్థం కానప్పుడు మనం పైకి చూడవచ్చును. సర్వశక్తుడైన, సర్వజ్ఞాని అయిన, పరిపూర్ణ ప్రేమగల మన దేవుని వైపు చూడవచ్చు. ఈ సందర్భంగా హాగరును గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. ఆమె ఒక పరదేశంలో దాసిగా ఉన్నది. తన శరీరాన్ని ప్రేమతో అప్పగించుకోవడానికి తనకు ఇష్టమైన పురుషుణ్ణి భర్తగా ఎన్నుకునే హక్కు కూడా ఆమెకు లేదు. ఆమె యజమానురాలైన శారయ్యకి పిల్లలు లేరు కాబట్టి హాగరును తన భర్త వద్దకు పంపించింది. ఆమె ద్వారా సంతానాన్ని పొందాలన్నదే ఆమె ఆశ. హాగరు తాను గర్భవతి అని తెలియగానే తన యజమానురాలిని చిన్నచూపు చూడడం ప్రారంభించింది. అంటే ఇప్పుడు దాసి యజమానురాలైంది, యజమానురాలు దాసి అయిందన్నమాట. ఇక శారయ్య కూడా హాగరును శ్రమ పెట్టసాగింది. ఎంత శ్రమ పెట్టిందంటే దాన్ని తట్టుకోలేక హాగరు అరణ్యంలోనికి పారిపోయింది. అక్కడ ఆమె ఒంటరిగా ఉన్నది. ఒక గర్భవతిగా ఏమాత్రం నిరీక్షణ లేని స్థితిలో, ఎవరి ప్రేమను పొందలేని పరిస్థితిలో ఉన్నది. ఖచ్చితంగా ఆమె అక్కడ బ్రతికే అవకాశం లేదు. తాను అక్కడే ఒంటరిగా దిక్కులేని చావు చస్తుందని ఆమెకు తెలుసు. కాని బైబిల్ చెప్తుంది, సరిగ్గా అదే సమయంలో యెహోవా దూత ఆమెను కనుగొన్నాడు. నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్లి ఆమెకు లోబడుమని చెప్పాడు. అంతమాత్రమే కాదు, తనకు పుట్టబోయే బిడ్డకు ఇష్మాయేలు అని పేరు పెట్టమని కూడా చెప్పాడు. ఆమె సంతానం బహుగా విస్తరిస్తుందని వాగ్దానం చేశాడు. ఆమె మనసులోనికి, హృదయంలోనికి ఎంత గొప్ప నిరీక్షణ వచ్చిందో ఒక్కసారి ఊహించండి.
తప్పిపోయింది, విడిచిపెట్టబడింది, గర్భవతి, అరణ్యంలో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నది. కానీ ఇప్పుడు ఆమెకు ఒక మార్గం కనిపించింది. ఈ విషయాలన్నీ ఆదికాండం 16వ అధ్యాయంలో వ్రాయబడ్డాయి. ఇప్పుడు చెప్పండి, దేవుడు హాగర్ను కనుగొన్న స్థలం పేరును బైబిలులో ఎందుకు వ్రాయించాడు? అక్కడ ఆయన ప్రేమను, కనికరాన్ని మరియు నమ్మకత్వాన్ని అందరికీ చూపించడానికా? కాదు కాదు, ఒక పేద నిస్సహాయురాలైన నిరీక్షణ లేని దాసికి దూత కనిపించిన ఆ స్థలం అనేకులైన ఆమె సంతానం నివసించే దేశంగా ఉండబోతున్నది. దేవుడు హాగర్ను గూర్చి మాత్రమే కాదు, ఆమె కుమారుణ్ణి గూర్చి కూడా శ్రద్ధ కలిగి ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, దేవుడు కొంచెం కూడా మారలేదు. దేవుడు హాగరు మొరను విన్నాడు, ఆమె కన్నీళ్లను, బాధను, నిరాశను చూచాడు. అదేవిధంగా ఈనాడు కూడా నిస్సహాయులైన, నిరీక్షణ లేని, ప్రేమ పొందలేని హృదయంలో నుండి వస్తున్న ఆక్రందనలను ఆయన వింటాడు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని వింటున్న మీలో హాగరు లాంటివారు ఎంతోమంది ఉన్నారని నాకు తెలుసు. హాగరులాగా మీరు ఒక గుర్తింపు లేని వ్యక్తిగా, మీ చుట్టూ ఉన్న వారి ద్వారా తృణీకరించబడిన వారిగా ఉన్నారేమో. ఒకవేళ మీరు ఒక విషయం తెలుసుకోవాలని కోరుతున్నాను. మనుషులు మిమ్మల్ని అలా చూడవచ్చును, కాని దేవుడు అలా చేయడు సుమా. మీరు ఆయన దృష్టిలో చాలా ప్రశస్తమైన వారు. ఆ విషయం బైబిలులో వ్రాయబడింది. పేతురు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం ఎవరు కూడా నశించడం ఆయనకు ఇష్టం లేదని చెప్తున్నది. దేవుడు తన కుమారుణ్ణి మన కోసం ఇచ్చేశాడు. ఆయన ఒక మానవునిగా ఈ భూమి మీద జన్మించి మీ కొరకు, నా కొరకు మరియు ఆయన యందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరి కోసం మరణించడానికి ఆయనను పంపించాడు. ప్రియ సోదరి, ఈరోజు దేవుడు మీ వద్దకు రావడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మిమ్మల్ని నడిపించాలని కోరుతున్నాడు. మీ భవిష్యత్తును గురించి ఒక శుభప్రదమైన నిరీక్షణను ఇవ్వాలని ఆశపడుతున్నాడు. రోమా 15వ అధ్యాయం 13వ వచనం

0: ఆయన వింటాడు. ఇప్పుడు ఈ సమయంలో మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులన్నీ ఆయనకు తెలుసు. ప్రేమించుటలో ఆయన పరిపూర్ణుడు. మీ జీవితంలో తిరిగి నిరీక్షణను కలిగించాలని కోరుతున్నాడు. ప్రియ సోదరి, మీరు ఈరోజే ఆయన యందు నమ్మకం ఉంచండి. దేవుడు మిమ్మల్ని విస్తారమైన నిరీక్షణ గల మహిళగా మార్చునుగాక. నేను మీకోసం ప్రార్థన చేస్తుండగా నాతో కలిసి వ్యక్తిగతంగా మీరు కూడా ప్రార్థించండి. ప్రేమగల మా తండ్రి, మార్పు చెందని మీ ప్రేమను బట్టి, జ్ఞానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నా ప్రియ సోదరిని మీ వద్దకు తీసుకొని వస్తున్నాను. మీ ప్రేమతో ఆమెను దీవించండి తండ్రి. ఆమె హృదయాన్ని మీ నిరీక్షణతో నింపండి. ఆమె కొరకు మాత్రమే కాదు, ఆమె కుటుంబం కొరకు, ఆమెకు ప్రేమైన వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. వాళ్ళందరూ మీ వాక్యం ద్వారా తాకబడి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందాలని ప్రార్థిస్తున్నాను. ఈ ఆశీర్వాదాలన్నీ యేసునామమున అడుగుతున్నాను తండ్రి, ఆమెన్.
1: షారోన్ గారు చెప్పిన తలంపులు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి కదూ. మీరు నిరీక్షణ గల మహిళగా ఉన్నారా? ఈ కార్యక్రమం మీకు ప్రస్తుత జీవితానికి మరియు భవిష్యత్ జీవితానికి సరిపడినంత గొప్ప నిరీక్షణను ఇవ్వాలన్నదే మా ఆకాంక్ష. దేవునిపై నమ్మకం ఎలా ఉంచాలో, మన పరిస్థితులను అధిగమించి ఎలా జీవించాలో మన ఆభరణాల పెట్టులో నుండి కొన్ని తలంపులను విందామా?
2: మనలో చాలామంది నేను బలహీనురాలిని మరియు నిస్సహాయరాలిని అని అనుకుంటాము. మీరు చాలా అల్పమైన వారని లేక ముఖ్యమైన వారు కాదని మీరు అనుకోవచ్చు. మీకు చాలా పనులు చేయాలని ఉంటుంది, కానీ మీరు భయపడతారు. వాటిని ఎలా చేయాలో కూడా మీకు తెలియదు. ఎల్వి క్లెయిన్ గారు రాసిన ఈ పద్యం మిమ్మల్ని ప్రోత్సహిస్తుందని నమ్ముతున్నాను. ఈ పద్యం పేరు "నేను ఎలా ఎగరాలో నాకు నేర్పించు". చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. "ప్రభువా, మీపై నమ్మకం ఉంచేలా నాకు నేర్పించండి. నాకు మీతో నడవాలనుంది, కానీ నాకు తెలిసిన దాన్ని బట్టి నాకు భయమేస్తుంది. ఓడిపోతానని, హేళన చేయబడతానని, నేనొక ఉన్మాదిగా వింతగా పరిగణించబడతానన్న భయం నాలో ఉంది. గూడును అంటిపెట్టుకుని ఉన్న గ్రద్దపిల్లలను తల్లి పక్షులు బయటికి నెట్టివేసినప్పుడు అలాగే తలుస్తాయేమో. అవి క్రిందకు దూకుతాయి, కాని పడిపోవడానికి కాదు, పైకి ఎగరడానికి, గగనంలో విహరించడానికి, గాలిలోని విస్తార స్వేచ్ఛను అనుభవించడానికే అవి క్రిందకు దూకుతాయి. ప్రవ్వా, నేను పడిపోకుండా నన్ను మోయడానికి మీ బలమైన రెక్కలను చాపి నా చుట్టూ ఎగురుతూ తిరుగుతానని మీరు వాగ్దానం చేశారు కదా. కాబట్టి ప్రవ్వా, నన్ను ఇంకా పైకి తీసుకుని వెళ్ళండి. నా నమ్మకమంతా మీపైనే ఉంది. నేను ఎలా ఎగరాలో నాకు నేర్పించండి అని ఇప్పుడు మరింత విశ్వాసంతో చెప్పగలను. ప్రియ సోదరి, విన్నారు కదా, దేవుడు మీకు నేర్పించడానికి మీరు ఆయనకు అవకాశమిస్తారా? ఆయన మిమ్మల్ని ఎప్పుడూ క్రింద పడనీయడు. ఆయన లేకుండా ఏమీ చేయలేమని నమ్మేవారిని పట్టుకొని నేర్పిస్తాడు.
3: శ్రోతలు, మీకు పక్షిరాజుల రెక్కలుండి పైకి ఎగిరిపోతే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారా? అలా మీకు సహాయం చేయడానికి ప్రభువు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు. ప్రతిరోజు మీరు ఆయన యందు విశ్వాసముంచి మీ పరిస్థితులలో ఆయనపై నమ్మకం ఉంచితే చాలు.
1: చివరిగా యెషయా గ్రంథం 40:31 చదువుకుందామా? "యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు."

0: ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
1: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399952580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

రక్షకుడు ఉదయించాడు. కాపురులకు ఈ వార్త గొప్ప స్ఫూర్తినిచ్చింది. తరతరాల నిరీక్షణ ఫలమైన యేసు దావీదు వంశమందు పుట్టిన లోకరక్షకుడు. కాపురుల సాక్ష్యం మొట్టమొదటి సువార్త ప్రకటన, సౌవార్తిక ఉద్యమానికి అంకురార్పణ. ఈ పాట మోచెర్ల రాఘవయ్య గారి రచన.

ఒకసారి ఒక కుమారుడు తల్లి దగ్గరకు వచ్చి 5 సంవత్సరాల వయసు, అప్పుడప్పుడే కొంచెం మాట్లాడుతూ ఉన్నాడు మంచిగా. తల్లి దగ్గరకు వచ్చి చెప్పాడంట, మమ్మీ ఐ లవ్ యూ అన్నాడంట 5 సంవత్సరాలు.

అని చెప్పిందంట. చెప్పగానే కొడుకు అన్నాడంట, అమ్మ సైకిల్ కొనిస్తావా అని అడిగాడంట. సైకిల్ కొనిస్తామని అనగానే తల్లి సరే అని ఒక మంచి సైకిల్ కొనిచ్చింది. సరే ఈ కుమారుడు తిరిగి 21 సంవత్సరాల వయసుకు వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి అన్నాడు, మామ్ ఐ లవ్ యూ, అమ్మను అంటే చాలా ప్రేమ. ఇప్పుడు అడుగుతున్నాడు, కెన్ యూ బై మీ అ బైక్, ఒక బైక్ కొనివ్వగలవా, బుల్లెట్ కొనివ్వగలవా అని అడిగాడంట. సరే అమ్మ కొనిచ్చింది. ఆ తర్వాత 25 సంవత్సరాలు వచ్చాయి. 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి అంటున్నాడు, మామ్ ఐ లవ్ యూ అంటున్నాడు. అయితే ఇప్పుడు తల్లికి అర్థమైపోయింది, ఐ లవ్ యూ అనగానే ఏదో ఒక రిక్వెస్ట్ పట్టుకొస్తున్నాడు, ఏదో ఒకటి కోరిక నెరవేర్చుకోవడానికి మాత్రమే ఐ లవ్ యూ అని చెప్తున్నాడు అని అర్థమయ్యి తల్లి అడిగింది, ఏం కావాలి నాయన అని అడిగింది. అడగగానే, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఐఎమ్ విత్ ఇన్ లవ్ విత్ అ యంగ్ గర్ల్, కొంచెం ఆమెతో పెళ్ళయ్యేలా చూడమ్మా, నాన్నని ఏదోలా కన్విన్స్ చేయమ్మా అని అన్నాడు. సరే అమ్మకి కొడుకులంటే చాలా ప్రేమ ఉంటది కదా, ఆ తండ్రిని భర్తని కన్విన్స్ చేసింది, పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన తర్వాత కొడుకుకు 35 ఏళ్ళు వచ్చాయి. 35 ఏళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకరోజు ఇంటికి వచ్చి అన్నాడు, మామ్ ఐ లవ్ యూ అన్నాడు. అప్పుడు అమ్మ నింది, నీకు ముందే చెప్పాను కదరా ఆ పిల్లని పెళ్లి చేసుకోద్దని, ఆ పిల్లతో కొన్ని కష్టాలు పడ్డాడు పెళ్లి చేసుకున్న అమ్మాయితో, అమ్మ ప్రేమ విలువ తెలిసింది, తల్లితో వచ్చి చెప్తున్నాడు ఐ లవ్ యూ అని. సరే ఈ కుమారుడు పెద్దవాడైపోయాడు, కుమారునికి 60 సంవత్సరాలు వచ్చాయి, తల్లి 80 సంవత్సరాలు దాటిపోయాయి. ఒకరోజు సడన్ గా ఇంట్లో ప్రత్యక్షమై తల్లిని అంటున్నాడు, మామ్ ఐ లవ్ యూ అనగానే తల్లి అనింది, ఐ విల్ నాట్ సైన్ ఆన్ ఎనీ పేపర్, ఏ పేపర్ మీద కూడా నేను సంతకాలు పెట్టను, ఎందుకంటే కొడుకు ఎందుకు వచ్చాడో తల్లికి అర్థమైంది, ఆస్తి కాగితాల మీద సంతకాలు పెట్టాలనుకొని ఆ తల్లి మీద ప్రేమ చూపిస్తా ఉన్నాడు అని తల్లికి బాగా అర్థమైంది. ఈ సంఘటన ఎందుకు చెప్తున్నానంటే, హ్యూమన్ లవ్ హ్యాస్ స్ట్రింగ్స్ అటాచ్ టు ఇట్, భూ సంబంధమైన మనుషుల ప్రేమలకు ఏదో ఒక షరతులు, ఏదో ఒకటి వాటికి మరి అటాచ్ అయి ఉంటాయి, కానీ దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే, గాడ్స్ లవ్ హ్యాస్ నో స్ట్రింగ్స్ అటాచ్ టు ఇట్. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, దేవుని ప్రేమకు ఎలాంటి షరతులు కూడా లేవు. మనము మంచివారముగా ఉన్నప్పుడో, మనము నీతిమంతులుగా ఉన్నప్పుడో, మనం యథార్థంగా ఉన్నప్పుడో దేవుడు మనల్ని ప్రేమించలేదు. కానీ గాడ్ లవ్డ్ అస్ అట్ అవర్ వర్స్ట్. దేవుడు మనం నీచమైన స్థితిలో ఆయనకు శత్రువులుగా, ఆయనకు దూరస్తులుగా, ఆయనను మరి హేట్ చేసే వారముగా ఉన్న ఆ స్థితిలో దేవుడు మనల్ని ఎంతో గొప్పగా ప్రేమించాడు. ఈ రాత్రికాల సమయంలో నా ఆశ నా కోరిక ఒకటే, అదేంటంటే ఈ 3 రోజుల మీటింగ్స్ లో పాల్పొందే ప్రతి ఒక్కరూ వారి జీవితాలలో దేవుని ప్రేమను రుచి చూచి ఆ దేవుని ప్రేమలో స్థిరపడాలి అనేదే మా ఆశ, మా ప్రార్థన. రాజమండ్రి నుండి మరి మమ్మల్ని దేవుడు ఎందుకు నడిపించాడంటే, మాకేదో టైం ఎక్కువ మిగిలిపోయో, పని లేక ఇక్కడికి రాలేదండి, పరిచర్యలో చాలా బిజీగా దైవజనులు, జాన్ వెస్లీ గారు, నేను, మా బృందం, మేము దేవుని కొరకు ముందుకు వెళ్తా ఉన్నాం. కానీ అనంతపూర్ ప్రాంతానికి దేవుడు మమ్మల్ని ఎందుకు నడిపించాడు అంటే, ఇక్కడున్న వారు దేవుని ప్రేమ తెలుసుకోవాలని, దేవుని ప్రేమను రుచి చూడాలని, దేవుని ప్రేమలో స్థిరపడాలని. ఎఫెసీ పత్రికలో ఉండి ఒక్క వచనాన్ని చదువుకొని ముందుకు వెళ్దాం. ఎఫెసీ పత్రిక 3:18. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు ఎఫీషియన్స్ చాప్టర్ 3:18. ఎఫెసీ పత్రిక 3:18 15 నుండి నేను చదువుతాను. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావలనని ప్రార్థించుచున్నాను. అపొస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న దేవుని సంఘానికి ఈ మాటలు రాస్తూ అంటున్న మాట ఏంటంటే, జ్ఞానమునకు మించిన దేవుని ప్రేమను మీరు తెలుసుకోవాలని, ఆ ప్రేమలో ఉన్న 4 డైమెన్షన్స్, 4 కోణాలను మీరందరూ గ్రహించాలని నేను కోరుతున్నాను అనే మాట చెప్పాడు. చూడండి, కొన్ని వస్తువులకి లెంగ్త్, బ్రెడ్త్ అని 2 డైమెన్షన్స్ ఇస్తాం, మరి కొన్నిటికి మనం లెంగ్త్, బ్రెడ్త్, హైట్ అని మనం మాట్లాడుకుంటుంటాం. ఇక్కడ అపొస్తలుడైన పౌలు దేవుని ప్రేమకుండే 4 కోణాలను గుర్చి మాట్లాడుతున్నాడు. అవేంటంటే, దేవుని ప్రేమ యొక్క లోతు, పొడవు, ఎత్తు, వెడల్పు అనే మాట. అంటే అర్థం ఏంటంటే, దేవుని ప్రేమ చాలా గొప్పదండి. దేవుని ప్రేమ ఎంత పొడవైనది అని ఆలోచిస్తే, చూడండి కొన్ని కొన్నిసార్లు కొన్ని రోడ్స్ మనం చూసినట్లయితే, మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళు రాస్తారు, ఇంత దూరము ఈ రోడ్లో మీరు వెళ్ళిన తర్వాత ఆ రోడ్ అది ఎండ్ అయిపోతుంది, డెడ్ ఎండ్ వచ్చేస్తుంది, ఆ తర్వాత మీరు మళ్ళీ తిరిగి రావాలి, తిరిగి బ్యాక్ రావాలి, యూటర్న్ తీసుకోవాలని రాస్తూ ఉంటారు. అయితే దేవుని ప్రేమ ఎప్పటికీ కూడా ఆగి

0: పోయేది, ఎప్పటికీ ఇంకా అయిపోయేది కాదండి. దేవుని ప్రేమ ఎంత పొడవైనది అంటే యూ విల్ నెవర్ రన్ అవుట్ ఆఫ్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమ ఇంకా లేదండి, నేను పొందుకోలేనండి అని చెప్పే పరిస్థితి ఎప్పుడు కూడా దేవుని ప్రేమలో ఉండదు. రెండవదిగా దేవుని ప్రేమలో ఉండే మరో కోణం ఏంటంటే దేవుని ప్రేమ వెడల్పైనదంట. ఎంత వెడల్పైనది? హౌ వైడ్ ఇస్ గాడ్స్ లవ్? దేవుని ప్రేమ ఎంత వెడల్పైనది అని ఆలోచిస్తే, దేవుని ప్రేమ ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఏ స్థితిలో ఉన్నా వారిని చేరుకోగలిగినంత వెడల్పైనది దేవుని ప్రేమ. హల్లెలూయా. మూడవ మాట, దేవుని ప్రేమలో ఉన్న మూడవ కోణము, దేవుని ప్రేమ లోతైనది. గాడ్స్ లవ్ ఇస్ డీప్. హౌ డీప్ ఇస్ గాడ్స్ లవ్? దేవుని ప్రేమ ఎంత లోతైనదంటే, కొన్నిసార్లు మన హృదయం చాలా లోతుగా ఉంటదండి. కొంతమంది వారి జీవితాల్లో ఎలాంటి అనుభవాలు కలిగి ఉంటారంటే, ఇవి ఇతనండి చాలా లోతు మనిషి అండి, ఈవిడ చాలా లోతు మనిషి అండి అంటారు. లోతు మనిషి అంటే అర్థం ఏంటంటే, వారి హృదయంలో ఉన్నవి ఎవరికి చెప్పుకోరు, వారి హృదయము వారి అంతరంగం ఎవరితో షేర్ చేసుకోరు, వారి బాధలేవో వారి కష్టాలేవో వారి ఇబ్బందులేవో వారి స్ట్రగుల్స్ ఏవో వారే పడుతూ ఉంటారు. చాలా సార్లు మన హృదయానికి లోతైన గాయాలు అవుతాయి. ఆ లోతైన గాయాలు చాలా బాధిస్తాయి, కానీ చెప్పుకుంటే సిగ్గుచేటని, చెప్పుకుంటే ఇతరుల దృష్టిలో అలసైపోతామని, ఈ బాధలు ఈ కష్టాలు ఏదో నేనే భరించుకుంటూ ఈ వేదనలు ఎప్పటికి తీరుతాయో చూద్దాంలే అనే అనేక మంది వేదనతో వారి జీవితాలను మరి ఈడ్చుకుంటూ వెళ్తున్న తరుణంలో దేవుని ప్రేమ లోతైనది అంటే అర్థం ఏంటంటే, ఎంత లోతైనదంటే మన హృదయాలలో ఉన్న లోతైన గాయాలను మాన్పగలిగినంత లోతైనది దేవుని ప్రేమ. హల్లెలూయా. గాడ్స్ లవ్ హీల్స్ ఎవ్రీ వూండ్ దట్ ఇస్ ఇన్ యువర్ హార్ట్. ఈ రాత్రికాల సమయంలో కొన్ని గాయాలతో ఇక్కడికి వచ్చావేమో, కొన్ని మచ్చలున్నాయేమో. కొన్నిసార్లు గాయాలు మానిపోతాయి కానీ స్కార్స్ మిగిలిపోతాయి అండి, అవునా కదా? గాయాలు మానిపోతాయి కానీ స్కార్స్ మిగిలిపోతాయి. కొన్నిసార్లు గాయాలు అవుతాయి, ఫోన్లో ఏదోలాగా ఈ బాధను మర్చిపోదాం అనుకుంటూ ఉండగా మళ్ళీ గాయం రేపబడుతుంది, మళ్ళీ అదే బాధ, మళ్ళీ అదే వేదన, మళ్ళీ అదే పరిస్థితి. కొన్నిసార్లు తీరని మరి కష్టాలలాగో ఒకటి వెంబడి ఒకటి మనకి ఎదురవుతూనే ఉంటాయి. కానీ దేవుని ప్రేమ ఎంత లోతైనదంటే మన లోతైన గాయాలను మాన్పగలిగినంత లోతైనది. నాలుగవ కోణం ఏంటంటే దేవుని ప్రేమ ఎత్తైనది. ఎంత ఎత్తైనది? హౌ హై ఇస్ గాడ్స్ లవ్? దేవుని ప్రేమ ఎంత ఎత్తైనదంటే ఇట్ కెన్ ఓవర్లుక్ ఆల్ అవర్ వీక్నెసెస్. మన బలహీనతలన్నిటిని కూడా చూసి చూడనట్లుగా వాటిని తెలిసిండి కూడా మనల్ని ప్రేమించగలిగినంత ఎత్తైనది, అంత ఉన్నతమైనది దేవుని ప్రేమ. కొన్నిసార్లు మన జీవితాలలో మనం పొరపాట్లు చేసి అండ్ వీ స్టార్ట్ హేటింగ్ అవర్ సెల్ఫ్. మనకు అనిపిస్తుంది ఇంత ఫూలిష్ డెసిషన్ ఎలా తీసుకున్నాను, ఇంత తొందరపాటు నిర్ణయం నేను ఎలా తీసుకున్నాను, ఇంత తప్పుడు నిర్ణయం ఎలా తీసుకున్నానని కొన్నిసార్లు మనం రిగ్రెట్ లో మిగిలిపోతా ఉంటామండి. గతంలో మనం చేసిన తప్పుడు కార్యాలను బట్టి, మనం తీసుకున్న తప్పుడు నిర్ణయాలను బట్టి, మనం చేసిన ఫూలిష్ చాయిసెస్ ని బట్టి సమ్ టైమ్స్ వీఆర్ ఇన్ అ పొజిషన్ టు యునో నాట్ లవ్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం ప్రేమించుకోలేని స్థితికి వెళ్ళిపోతాం. ఒకలాంటి అపరాధ భావన, గిల్ట్ మనల్ని వెంటాడుతూ ఉంటదండి, చేజ్ చేస్తూ ఉంటది. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మన గుర్చి సమస్తాన్ని ఎరిగుండి, మన గతాన్ని గుర్చి సమస్తాన్ని ఎరిగి ఉండి, మనల్ని మనము కూడా ప్రేమించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎలాంటి ప్రేమతో ప్రేమిస్తున్నావయ్యా నన్ను అని అడిగితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఐ హ్యావ్ లవ్డ్ యూ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్. నాకు ఈ ప్రపంచంలో ఏ ప్రేమ అయినా గ్యారంటీగా, నా జీవితం అంతా ఉండే ప్రేమ ఏదైనా ఉందా అండి అంటే దేవుని ప్రేమ ఉంటదండి మనకి ఎప్పటికీ. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎంత గొప్పదో జెకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట వ్రాయబడింది చూడండి. జెకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో దేవాది దేవుడు తన ప్రజలను ఎలా ప్రేమిస్తున్నాడో తన ప్రజలకు శ్రేష్టమైన వాగ్దానాలను ఇస్తూ ఉన్నాడు. జెకర్యా గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. దేవుడు అంటున్నాడు నా ప్రజలను నేను ఎంత ప్రేమిస్తున్నానంటే వారికి కాపుదలగా, వారి ప్రొటెక్షన్ గా, వారి ప్రాకారముగా నేనుంటానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా ఈ భరోసా ఇవ్వగలరా? తల్లిదండ్రులు పిల్లల్ని చాలా ప్రేమిస్తారు కానీ స్కూల్ లోపలికి వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చుంటారండి, బయట గేటు దగ్గర వదిలేసి వస్తారు. లేదంటే ఏదైనా ఒక పరీక్షకు వెళ్ళేటప్పుడు పిల్లల్ని పరీక్ష సెంటర్ వరకు నడిపించగలరేమో, కానీ ఆ ఎగ్జామ్ రాయాల్సింది, ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్లాల్సింది, సవాళ్ళను ఎదుర్కోవాల్సింది వారే. ఒకవేళ పిల్లల్ని ఎంత ప్రేమించినా పిల్లలకు ఒకవేళ ఆరోగ్య సమస్య వచ్చి వారు హాస్పిటల్ అడ్మిట్ అయితే నా బిడ్డకు నా పాపకు నా బాబుకు ఇంజెక్షన్లు అంటే భయం అండి, ఆపరేషన్లు అంటే భయం అండి, కాబట్టి వారికి బదులు నేను ఆపరేషన్ చేయించుకుంటానంటే పిల్లలకు ఉన్న రోగం నయమవుతుందా? ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా వారి బిడ్డల్ని ఎంతవరకు ప్రేమించగలరంటే తల్లిదండ్రుల ప్రేమలకు కొన్ని బౌండరీస్ ఉంటాయి అని. గాడ్స్ లవ్ నోస్ నో బౌండ్స్. దేవుని ప్రేమకు సరిహద్దులు లేవండి, బౌండరీస్ లేవు. దేవుడు అంటున్నాడు, నేనే నా ప్రజల చుట్టూ అగ్ని ప్రాకారము వలె ఉంటాను. ఆర్ యు అఫ్రేడ్ టు గో టు న్యూ ప్లేసెస్ టు మీట్ న్యూ పీపుల్? నీవు ఒకవేళ నూతనమైన ప్రదేశాలకు వెళ్ళాలని దేవుడు నిర్ణయించినప్పుడు, కొన్ని నూతనమైన కార్యాలు మొదటిసారిగా చేస్తున్నప్పుడు భయంతో కలవరంతో నిండిపోయినట్లయితే దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో, ఆయన నీకు కాపుదలగా ఉంటాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరొక వాగ్దానము దేవుడు తన ప్రజలకు ఇస్తున్నది చూడండి, 8వ వచనం. 8వ వచనం జెకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మిమ్మును ముట్టిన వాడు తన కనుగుడ్డును ముట్టిన వాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొన దలచి మిమ్మును దోచుకొని అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవా, నీ దృష్టిలో నా విలువెంతయ్యా? నీ దృష్టిలో నా స్థానం ఎంతయ్యా? నన్ను ఎవరైనా ముట్టుకుంటే, నాకెవరైనా హాని చేయాలని ప్రయత్నం చేస్తే, నా జోలికి ఎవరైనా వస్తే నువ్వు అసలు చెల్లిస్తావా? నువ్వు అసలు స్పందిస్తావా? నీకు నా మీద శ్రద్ధ ఉందా అని నీవు నేను దేవుని అడిగితే దేవుడిని చెప్పే జవాబు ఏంటంటే, ఇప్పుడు జెకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుకున్న లేఖన భాగం, నిన్నెవరైనా ముట్టుకుంటే నా బిడ్డ నా కనుగుడ్డును ముట్టినట్లుగా నేను ఎంచుతానంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి, హల్లెలూయా. యు నో హౌ మచ్ గాడ్ లవ్స్ యూ. దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? కంటినే ముట్టనివ్వమండి. మనం కనుగుడ్డును ముట్టనిస్తామా? నో ఛాన్స్. ఓన్లీ ఆప్తమాలజిస్ట్ ఐలో ఏదైనా ట్రీట్మెంట్ చేయడానికో, ఒకవేళ క్యాటరాక్ట్ సర్జరీ చేయడానికో, అది కూడా వెన్ యు నో హీఈస్ అ సేఫ్ పర్సన్, హీఈస్ ట్రయింగ్ టు లుక్ ఇన్ టు యువర్ ఐస్ ఫర్ అ గుడ్ రీజన్, అప్పుడే కన్ను ముట్టనిస్తాం. కానీ లేదంటే ఎవరైనా మన కంటి జోలికి వచ్చారంటే నో ఛాన్స్. ఎవరిని ముట్టుకోనివ్వం. దేవుడు అంటున్నాడు, నిన్ను ముడితే ఎవరైనా నా కనుగుడ్డును ముట్టినట్లుగా నేను స్పందిస్తానంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్తున్నాడు, యు ఆర్ సో ప్రెషస్ టు మీ మై చైల్డ్. నా బిడ్డ, నువ్వంటే నాకు చాలా విలువ, నువ్వంటే నాకు చాలా శ్రద్ధ, నేను నీ విషయంలో చాలా చాలా పట్టింపు కలిగి ఉన్నాను. ఒకవేళ నిన్ను ప్రేమించేవారు బహుశా వారి ప్రేమల్లో మార్పు వచ్చిందని కృంగిపోతున్నావా? కొన్నిసార్లు భార్యలు భర్తల నుండి చాలా ప్రేమ కోరుకుంటారు, ఆ ప్రేమలో ఏదైనా తేడా వస్తే చాలా కృంగిపోతా ఉంటారు. బహుశా భర్తలు భార్య వారిని పట్టించుకోకుండా సరిగ్గా ప్రేమించకుండా గౌరవించకుండా ఉంటే బాధపడతారు. కొన్నిసార్లు పిల్లలు పెళ్లిళ్ళయి పెద్దవారయి పెళ్లిళ్ళ ఇంటి నుండి వెళ్ళిపోయిన తర్వాత అప్పటి వరకు ప్రేమగా ఉన్న పిల్లలు ఒకవేళ తల్లిదండ్రులను ప్రేమించకుండా ఇగ్నోర్ చేస్తూ ఉంటే, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది తల్లిదండ్రులకి. పెంచి పెద్ద చేశానే, ఇంత స్థితిలో నిలబెట్టానే, నా కొడుకుకు నేను గుర్తులేనే, నా కుమార్తెకు నేను గుర్తులేనే అనే బాధ కలుగుతుంది. కొన్నిసార్లు కన్న తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మరి ప్రేమించాల్సింది, పోషించాల్సింది, సంరక్షించాల్సింది పోయి కన్న తల్లిదండ్రులే కొన్ని కుటుంబాలలో బిడలకు శత్రుల్లా మారిపోతా ఉంటారండి. ఏ కారణాల చేత అయినప్పటికీ అలాంటి పరిస్థితులు అనిపిస్తుంది, నేను ఎవరి ప్రేమకు నోచుకోవట్లేదే, నాకు ఎవరి ప్రేమ లేదే, నన్నుగా ప్రేమించేవారెవరు లేరు, నన్ను ఆదరించేవారెవరు లేరు అనే చింతలో ఈ రాత్రికాల సమయంలో ఈ మీటింగ్స్కు మీరు వచ్చినట్లయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ముట్టిన వాడు నా కనుగుడ్డును ముట్టిన వాడని నేను ఎంచుతాను అని మాట్లాడుతున్నాడు. ఈ మాట చెప్పింది ఒక సామాన్యుడైన మనిషి కాదు, కానీ సర్వాధికారము కలిగిన సర్వశక్తుడైన దేవుడు అండి. ఆయనతో పెట్టుకొని గెలవగలిగిన నరమాత్రుడు ఎవ్వరు లేరు. ఆయనతో పెట్టుకొని ఆయనతో పోరాడి గెలిచిన వారు ఎవరు కూడా లేరు. కారణం ఏంటంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. దేవుడు ఇస్తున్న మరొక వాగ్దానము జెకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. జెకర్యా chapter 2 verse 10. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషముగా ఉండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. దేవుడు అంటున్నాడు, ఐ విల్ కమ్ అండ్ డ్వెల్ విత్ యు, మీతో నేను ఉంటా. అంతకన్నా ఇంకేం కావాలండి? దేవుడే వచ్చి మనతో ఉంటే, దేవుడే వచ్చి మన గృహాలలో ఉంటే, మన కుటుంబాలలో ఉంటే మనకింకేం కావాలి? ఈ రాత్రికాల సమయంలో గ్రౌండ్కి రాకముందు నేను దేవుని సన్నిధిలో ఒకే ఒక ప్రార్థన చేశా, దేవా ఈ అనంతపూర్ నుండి మేము తిరిగి రాజమండ్రి వెళ్ళక ముందు మాకు ఆత్మలు కావాలయ్యా నువ్వు ఇవ్వు, మాకు ఇంకేం వద్దు. వి వాంట్ టు సీ పీపుల్ కమ్ టు యు. వి వాంట్ టు సీ పీపుల్ యాడెడ్ టు యువర్ కింగ్డమ్. నీ రాజ్యములో అనేక మంది చేర్చబడడం మేము చూడాలి, అనేక మంది రక్షణ పొందడం మేము చూడాలి, అనేక మంది నీకు దూరమైన వారు దగ్గర అవ్వడం మేము చూడాలని ఆశిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు లేకుండా ఇక్కడికి వచ్చావేమో ఈ మీటింగ్ కు, దేవుని వాక్కు నీవు వింటూ ఉండగా, ఒకవేళ దేవునికి దూరంగా ఇంతవరకు బ్రతికి దేవుణ్ణి అవాయిడ్ చేస్తూ నీ జీవితంలో ఏదో సాధిద్దామని తిరుగుతున్నట్లయితే, ఈ రాత్రి కాల సమయంలో దేవుని సేవకురాలిగా మిమ్మల్ని ఒక మనవి చేయాలని ఆశిస్తున్నాను. అది ఏంటంటే, యేసయ్యను తీసుకోకుండా మీ ఇంటికి దయచేసి వెళ్ళొద్దు. ఒట్టి చేతులతో ఇక్కడి నుంచి వెళ్ళొద్దు. దేవుని సన్నిధి ఇక్కడి నుంచి మనం మోసుకొని వెళ్దాం. అప్పుడే మనకు దీవెన, మనకు ఆశీర్వాదము. యెషయా గ్రంథంలో నుండి ఇంకొక వాగ్దానం మీకు చూపించి నా షార్ట్ మెసేజ్ ముగించాలని నేను ఆశిస్తున్నాను. యెషయా గ్రంథం 49:15-16 ఐజాయా చాప్టర్ 49:15-16 యెషయా గ్రంథం 49:15-16 స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ఈ ప్రపంచంలో దేవుని ప్రేమ తర్వాత చాలా గొప్ప ప్రేమ, ఉన్నతమైన ప్రేమ తల్లి ప్రేమే. తల్లైనా తన బిడ్డను మర్చిపోతుందేమో దేవుడు అంటున్నాడు, నేను నిన్ను. కొన్నిసార్లు మనకి బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళు మనతో టచ్ లో ఉండకుండా మనల్ని మర్చిపోతే అనిపిస్తుంది, అందరూ మర్చిపోయారు నన్ను, అందరూ మర్చిపోయారు, నేను ఎవరికి గుర్తు రావట్లా, నేను ఎవరికి అవసరం లేదని చాలా బాధపడిపోతా ఉంటాం. ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రపంచం ఎక్కువైపోయి ఇంట్లో ఉన్న భార్య భర్తతో మాట్లాడదు, భర్త భార్యతో మాట్లాడడు, ఇంట్లో ఉన్న వాళ్ళు సొంత వారితో మాట్లాడరు, కానీ ఎక్కడో సోషల్ మీడియాలో అమెరికా అవతల ఎవరో ఉంటారు, వారితో చాటింగ్ చేసేస్తా ఉంటారండి. అసలు వాళ్ళు ఎవరో తెలీదు, వారి ముక్కు తెలీదు, వారి మొహం తెలీదు, వారెవరితోనో ఫ్రెండ్షిప్లు రిలేషన్షిప్లు మెయింటైన్ చేసుకుంటూ దేవుడిచ్చిన వ్యక్తులను, దేవుడిచ్చిన బంధాలను చాలా మంది దూరం చేసుకుంటా ఉన్నారు ఈ రోజుల్లో. మనుషులైనా నిన్ను మర్చిపోతారేమో, మనుషులైనా నిన్ను ఇగ్నోర్ చేస్తారేమో, కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఒకవేళ తల్లైనా స్త్రీ అయినా తనకు పుట్టిన చంటి బిడ్డను పిల్లను మరుస్తుందేమో, కానీ నేను నిన్ను మరువను. ఇంకొక మాట దేవుడిస్తున్న వాగ్దానము, నా అరచేతుల్లో చెక్కేసుకున్నాను. చూడండి, ఒక చెక్కలో ఏదైనా చెక్కబడితే, ఇఫ్ అ స్కల్ప్చర్ ఇస్ కార్వ్డ్ ఇన్ అ పీస్ ఆఫ్ వుడ్, యు కెనాట్ సెపరేట్ ద స్కల్ప్చర్ ఫ్రమ్ దాట్ వుడ్ బికాస్ ఇట్ ఈస్ ఎన్గ్రేవ్డ్. ఏదన్నా చెక్కబడినప్పుడు, ఒక చెక్కలో ఒక మంచి డిజైన్ చెక్కబడితే దాన్ని బయటకు తీయలేమండి, ఎందుకంటే అది దానిలో అంతర్లీనం అయిపోయి ఉంటది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను చెక్కేసుకున్నా నిన్ను. అంటే అర్థం ఏంటంటే, నిన్ను నన్ను దేవుడు తన చేతుల్లో పెట్టేసుకున్నాడు అనమాట. ఆయన చేతుల్లో నుండి మనలను ఎవరు అపహరించలేరు. హల్లెలూయా. కొన్నిసారి రక్షణ పొందిన వారికి ఒక అనుమానం వస్తుందండి, సందేహం వస్తుంది. అదేంటంటే, అమ్మో అపవాది నన్ను లాగేసుకుంటాడేమో, అపవాది నన్ను లోకంలో కలిపేసుకుంటాడేమో, అపవాది నన్ను నరకానికి ఇడ్చుకొని వెళ్ళిపోతాడేమో. యు ఆర్ సేఫ్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. గాడ్ హెస్ ఎన్గ్రేవ్డ్ యూ ఇన్ ద పామ్స్ ఆఫ్ హిస్ హ్యాండ్స్. You are safe and secure. The devil cannot snatch you from God's hand. Devun chethulo nundi ninna apavadi laakkoledu, endukante devuni yokka hastallo neevu nenu badra parachabadi unnam. Devudu antunadu, naa ara chethulo ninnu chekkukunnanu, nee prakaramulu nithyamu naa eduta. Manushulu ninnu marchipoyarani baadapadutunava? Nuvvu sahayam chesina vaaru ippudu neeku avasaram vachinappudu neekevaru lera, nilabadaleda? ఒకవేళ మనుషులు నీవున్న దీన స్థితిని బట్టి నిన్ను మరి నీతో మాట్లాడకుండా, నీతో ఎటువంటి సత్సంబంధాలు లేకుండా ఉన్నారా? విడవబడిన స్థితిలో ఉన్నావని, మరోబడిన స్థితిలో ఉన్నావని బాధపడుతున్నావా? చాలా ప్రేమించానండి మనుషుల్ని, తన అందరూ నన్ను డిసప్పాయింట్ చేశారండి అని బాధపడుతున్నావా? నీవు ఎంత ప్రేమిస్తున్నావు మనుషుల్ని, తిరిగి అదే ప్రేమ నీకు రెసిప్రొకేట్ అవ్వట్లేదని వేదనలో ఉన్నావా? మనుషుల ప్రేమలు మారిపోయే ప్రేమలని గుర్తించు. దైవజనులు జాన్ వెస్లీ గారు ఒక పాట రాశారు, విలువైన ప్రేమలో వంచన లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదని. ఒకవేళ మీరు అది వినకపోతే ఒకసారి వినండి, చాలా అర్థవంతమైన పాట. మనుషుల ప్రేమ వంచనతో కూడిన ప్రేమ, మనుషుల ప్రేమ కల్మషంతో కూడిన ప్రేమ, మనుషుల ప్రేమ అశాశ్వతమైన ప్రేమ, కానీ దేవుని విలువైన ప్రేమలో వంచన లేదు, కల్మషము లేదు. యేసయ్య ప్రేమలో ఎడబాటు. మనుషులు చనిపోయిన తర్వాత వారు మనల్ని ఎంత ప్రేమించినా డెత్తో ఒక సెపరేషన్ అనేది వచ్చేస్తుందంటే, ఆ ప్రేమలో ఒక మరి ఎడబాట అనేది వస్తుంది. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ, దేవుని ప్రేమ నిన్ను నన్ను నిలబెట్టే ప్రేమ, బ్రతికించే ప్రేమ, లేవనెత్తే ప్రేమ, ప్రోత్సహించే ప్రేమ. నీ ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో కూడా ఉన్నాను అని వాగ్దానం చేస్తున్నాడు యేసయ్య. మనుషులు దూరమయ్యారని, మనుషుల ప్రేమ దూరమైందని నిరుత్సాహంతో ఉన్నట్లయితే, లెట్ మీ టెల్ యూ, ఓన్లీ ద లవ్ ఆఫ్ గాడ్ కెన్ సాటిస్ఫై యువర్ హార్ట్ టు నైట్. ఈ రాత్రికాల సమయంలో దేవుని ప్రేమ ఒక్కటే నీ హృదయాన్ని ఆనందింప చేసేది, నీ జీవితాన్ని బాగు చేసేది, ఉన్నతమైన స్థితిలో నిలబెట్టేది. ఈ రాత్రికాల సమయంలో దేవుని ప్రేమకు ఒకవేళ దూరంగా బ్రతుకుతూ, యేసయ్యను నీ జీవితంలో అవాయిడ్ చేస్తూ, దేవునికి దగ్గరగా అయితే నేను ఒకవేళ ఈ లోక సంబంధమైన ఎంజాయ్మెంట్ కోల్పోతాననే భ్రమలో బ్రతుకుతున్నట్లయితే, నీకు దేవుని ప్రేమ కావాలి. గెట్ అ హోల్డ్ ఆఫ్ గాడ్స్ లవ్ టు నైట్. ఈ రాత్రికాల సమయంలో దేవుని ప్రేమను పొందుకో, దేవుని ప్రేమతో నింపబడు, దేవుని సన్నిధిని మోసుకొని మన గృహాలకు వెళ్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినగాక. ఆమెన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధరానికి స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. విన్న వాక్యము ప్రతి హృదయంలో ఫలింపచేయండి. నీ ప్రేమను అనుభవించే వారముగా, నీ ప్రేమలో నాటబడిన వారముగా, నీ ప్రేమలో ఫలించే వారముగా, స్థిరపడిన వారముగా మేమందరము ప్రభువాటి శ్రేష్టమైన అనుభవాలతో నింపబడినట్లు నీ కృప దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.
1: ఉపమానములను, రహస్యములను, సీక్రెట్స్ ఆఫ్ ది పారాబుల్స్ అనే నూతన కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము.

0: Let's welcome Brother MD Jagan and ask him directly, what are the secrets of the parables? Brother, కార్యక్రమానికి స్వాగతం. ఈ అంశమే కొంచెం కొత్తగా ఉంది, పాత విషయం బట్ కొత్త కోణం. 2000 సంవత్సరాలుగా పారబుల్స్ అని చెబుతుంటేనే క్రైస్ట్ చెప్పిన కథలు అని మనం గమనిస్తున్నాం, సండే స్కూల్ నుంచి వింటున్నాం. అయితే ఒక్కొక్క కథ మన జీవితానికి వర్తిస్తుంది. నా మొదటి ప్రశ్న, ఈ పారబుల్స్ అంటే ఏంటి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
1: ఇప్పుడు డైరెక్ట్గా ఉపమానం అనే మాటకి అర్థం చెప్పాలంటే, ఉపమానం అంటే ఆ లోకానుసారంగా ఒక నార్మల్గా మనం ఆలోచిస్తే ఒక తెలియని విషయాన్ని తెలియజేయడానికి మనం ఉపయోగించే ఎగ్జాంపులే ఉపమానం. ఉదాహరణకు మీరిప్పుడొచ్చి మహా చెప్పాలంటే 50 సంవత్సరాల క్రితం అనుకోండి, విమానమే చూడని ఒక గ్రామానికి వెళ్ళి ఈ విధంగా ఫ్లైట్లో వచ్చాను, ఆ ఫ్లైటా అది ఎలాగుంటుందన్నప్పుడు దానికి ఒక ఉదాహరణ చెప్తాం కదండి. అంటే పక్షిలాగా పైన ఎగురుతుంది ఈ మాదిరి అంటాం కదండి. వలే, మాదిరి అనే వర్డే ఉపమానానికి ముఖ్యమైన వర్డ్. ఒక విషయాన్ని తెలియజేయడానికి తెలిసిన విషయముతో అర్థం తెలియజేయడం, ఇది ఉపమానం. దీనికి పేరు పారబల్ అని చెప్తాం. బైబిల్ ఇది వేరే విధంగా చేపడుతుంది. దేవుడు ఇటువంటి రీతిలో ఆనాడున్న జనులకు అర్థం తెలియజేయడానికి ఒక విషయాన్ని చెప్తున్నాడు. మనమెందుకు దీన్ని బైబిల్ అని చెప్తున్నాం, ఎందుకు వేదం అంటున్నామంటే, లోకములో ఉన్న అన్ని పుస్తకాలకు దీనికి ఇంకొక వ్యత్యాసముంది. అన్ని పుస్తకాల్లో అక్షరాలుంటాయి, ఇందులో జీవముంటుంది. ఆ జీవం అంటే ఏంటని అడిగినట్లయితే దీనికి అనేక డైమెన్షన్స్ ఉంటాయి. ఒకే మాటగా ఉంటుంది, ఒక ఉదాహరణకు చెప్తాను. ప్రకటన గ్రంథములో ఆ చోట ఒక స్త్రీ 7 కొండలపై కూర్చుని ఉండెను అని ఉంటుంది. ఆ యొక్క స్త్రీకి ఏంటి గుర్తు అని అడిగినట్లయితే అదే సమయంలో ఆ వాక్యంలోని ఇలాగుంటుంది, నీవు చూచిన స్త్రీ భూరాజుల మీద రాజ్యభారము చేయు మహానగరము. అప్పుడు స్త్రీ అన్నందులకు నగరము అనేటువంటి మాట తెలియజేయబడుతుంది. ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలనుంటది. ఆ 7 కొండలను 7 రాజులుగా సూచించబడుతుంది. అప్పుడు ఆ కొండ రాజులకు ఉపమానంగా చెప్పబడుతుంది. ఇదొచ్చి ఇది బైబిల్లో మాత్రమే ఉండేటువంటి ఒక
0: యూనిక్నెస్
1: స్పెషాలిటీ. సో ఈ విధంగా బైబిల్ అంతటా ఉంటుంది. నేను చెప్పింది ఒకే ఎగ్జాంపుల్. ఈ విధంగా బైబిల్ అంతటా ఉంది. దేవుడు ఒక మాటను చెప్పి ఆ మాట వెనుక అనేక వివరాలు ఇస్తారు. బైబిల్లో ఇలాగ ఉండటం వల్ల మనం ఇది బైబిల్ అని ఒప్పుకుంటున్నాం. అలాగుంటున్నప్పుడు ఇటువంటి పారబుల్స్లోనూ ఈ విధంగా అనేక విషయాలు దేవుడు ఉంచు. లోకానుసారంగా చెప్తే అది ఒక కథ. ఆ అంజూరపు చెట్టును చూచాను, ఒక యజమానుడు పనికి పిలిచాను, 11 గంటలకు వారు వచ్చారు. ఇది అక్కడ నార్మల్గా జరిగే ఒక సంభవం, స్టోరీ. ఆ స్టోరీ వెనుక హెవెన్ ఒక ముఖ్యమైన విషయాన్ని ఉంచి ఉంటుంది. ఆ విషయాన్ని మీరు దానితో కూడా పోల్చి చూసినట్లయితే యాప్ట్గా కలిసిపోతుంది. అదొచ్చి హెవెన్ వచ్చి వేరొక విషయాన్ని దాచి ఉంటుంది, అది మనం సీక్రెట్ అంటాం. ఇంకొకటి మనం వాక్యం నుండి తెలియజేస్తే జనులకు ఈజీగా అర్థమవుతుంది. ఏంటి చాలా డీప్గా వెళ్తున్నారేమో అని అనుకుంటారు కదా. మత్తయి సువార్త 13:10-11 వచనాల్లో ఒక సంభాషణ జరుగుతుంది, శిష్యులకు యేసైకి. ఇప్పుడు శిష్యులు యేసుని ఒక మాట అడుగుతారు, మీరెందుకు ఎప్పుడు వారితో ఉపమానముల చేతే మాట్లాడుతున్నారు, డైరెక్ట్గా చెప్పట్లేదేంటి, ఒక కథను మీరు చెప్తూనే ఉన్నారు, డైరెక్ట్గా చెప్పచ్చు కదా అన్నప్పుడు అందులోకి ఆయన వారితో చెప్తాడు, ఈ ఉపమానము వెనుక ఒక హెవెన్లీ సీక్రెట్ ఉంది, అందులో వెనుకుంటుంది.
0: అవును,
1: మీరెందుకు వారితో ఉపమానముల చేత మాట్లాడుతున్నారు? దానికి ఆయన ప్రత్యుత్తరముగా, ఆ పరలోక రాజ్య రహస్యములు తెలుసుకోవడం మీకు అనుగ్రహించబడింది. ఆ సీక్రెట్ని నేను ఎవరికి చెప్పాలో వారికది తెలియను, మిగతా వారికి అది కథగానే ఉంటుంది, వారికది అనుగ్రహింపబడలా.
0: ఇప్పుడు కథగా అర్థం చేసుకోవాలా, సీక్రెట్గా అర్థం చేసుకోవాలా అన్న విషయం మన దగ్గర ఉంది.
1: మనము ఏ యొక్క స్టాండర్డ్లో ఉన్నా, స్పిరిచువల్ స్టాండర్డ్లో, మీరు కేవలం యేసును చూడాలనుకుని వస్తే కథ, ఆయన పాదముల చెంత కూర్చుని అందులో ఏముందని అడిగినట్లయితే అది సీక్రెట్. ఎందుకంటే యేసు ఇద్దరికీ మాట్లాడాల్సింది. అక్కడ శిష్యులు ఉన్నారు, అక్కడ నాన్ బిలీవర్స్ ఆయన కృతగా చూసేవారు ఉన్నారు.
0: ఇద్దరికీ
1: అది వారికి సువార్తగా ఉండాలి, వీరికిది సీక్రెట్గా ఉండాలి. ఇద్దరికిని ఒక మెసేజ్, ఒకే వర్డ్లో 2 మెసేజ్. ఈ విధంగా లోకంలో ఇంకెవ్వరూ మాట్లాడలేరు, ఆలోచిస్తూ మాట్లాడలేరు. కావాలంటే నేను మాట్లాడే దాంట్లో 2 మెసేజ్లు తీసుకోవచ్చు. ఆయన ఇది ఆధారం చేసుకుని చెప్పుంటాడు అని
0: ఒకలా
1: ఒక వ్యూహంగా. అయితే మాట్లాడిన వారు 10 మందికిని ఒకే విషయం 10 విధాలుగా అర్థం చేసుకోవాలని మాట్లాడడం అసాధ్యం. హెవెన్ వచ్చి ఇతనికి ఇందులో ఇదే మాట ఇలాగ అనిపిస్తోంది, అయితే ఇతనికి ఇలాగ చేర్చబడుతుంది.
0: ఇందులో నాకు ఒక ప్రశ్న వస్తుంది, పారబుల్ యొక్క మీనింగ్ ని చూస్తే తెలియజేయడమే ఆయన ఒక కథగా చెప్తున్నాడు, ఆ కథలో ఒక ట్విస్ట్ ఉంది కదా, అప్పుడొక వ్యత్యాసమైన ట్విస్ట్గా ఉంటే అనేది నా ప్రశ్న.
1: మీరు హెవెన్ గూర్చే కదా చదువుకోబోతున్నారు, వీరు ఈజీగా అర్థం చేసుకోవడానికేనా కదా. విత్తనం విత్తాడు, ఆ విత్తనము మంచి భూమిలో పడింది, అప్పుడు వారెలా తీసుకుంటారంటే, ఆ ఓకే, ఒక మంచి మాటను గుర్చి చెప్తున్నాడు, అదొక మంచి భూమి అని ఇలాగా అలాగా చెప్తున్నాడని అనుకుంటారు. అయితే వెనుక వివరాన్ని అడిగినప్పుడు తర్వాత శిష్యులు అడుగుతున్నారు, ఆ విత్తువాని యొక్క ఉపమానమును గుర్చి తెలియజేయమన్నప్పుడు ఆ విత్తనము ఏమిటి, ఆ భూమి ఏంటని తర్వాత చెప్తున్నాడు. అప్పుడు వీళ్లకదే అలాగే, ఆ ఉపమానముల వెనుక ఉన్నటువంటి సీక్రెట్, అదే ఇందులో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన విషయం.
0: అయితే ఇలా అర్థం చేసుకోవచ్చునా, అదేంటంటే మీరు కథలాగా కూడా వినొచ్చు లేదా కథగా బైబిల్లో చదవచ్చు. అయితే ఒక పైన ఉంది, అది కథలో నుండి వచ్చిన సీక్రెట్, ఆ దాన్ని అన్లాక్ చేసి అందులో ట్రెషర్ బయటికి తీసి చూడాలంటే ఒక పైన ఉంది. ఆ పైనాన్ని నేను అర్థం చేసుకుంటే నేను ట్రెషర్గా తీసుకోవచ్చు అనేది స్పష్టమవుతుందా?
1: లేదు, మీరు ప్రయాణమే అందులోకే చేస్తున్నారు.
0: ఓ, ప్రయాణమే అందుకే కదా.
1: ఎలాగంటే ప్రతి స్థలంలో ఒక ట్రెషర్ ఉంచబడి వెళ్ళిపోయాడు, యేసు వెళ్ళిపోయారు, ఇప్పుడు నేను తీసుకుని వెళుతున్నా. ఇందులో ఏంటంటే ఈ ట్రెషర్ తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు నాకు ఆ ట్రెషర్ తీయడంలో ఇంకొక రూట్ దొరుకుతుంది, ఇలాగే వెళ్లాలని చెప్పి
0: ఒక ట్రెషర్ రూట్ లాంటిది.
1: అలా చివరి వరకు వెళితే యేసు ఉన్న చోటికి వెళ్ళగలం. మీరింకేం చేయక్కర్లా.
0: అదే మనం చెప్తున్నాం, ఒక విశ్వాసికి ఒక శిష్యునికి ఉన్న ఒక జర్నీ అంట.
1: విశ్వాసిగా ఉండి శిష్యునిగా ఎదుగుతున్నప్పుడు ఇది హంట్ చేయడం ఆరంభిస్తారు. మీరు ఆ ట్రెషర్ని పొందుకుంటూ వెళతారు,
0: ఇంకా లోపలికి వెళ్తున్నారు. ఇంకా
1: వెళుతూ ఉన్నప్పుడు అంటే మనం ఈ యొక్క యూదులకు మనకు ఒక చిన్న వ్యత్యాసం ఉంది. ఏంటంటే ఈ పరలోకం అనేటువంటి మాటను ఎప్పుడూ వారు ఉపయోగించరు. ఇజైన్ అనేవాడు, ఈ సియోన్ అనే మాటను వారు ఉపయోగించరు. అంటే పారంపర్య యూదులు ఏంటి రీజన్ అని అడిగితే అదొచ్చి మోస్ట్ హోలీ ప్లేస్.
0: చెప్పడానికి
1: అర్హత లేదు, మన నోటి ద్వారా చెప్పడానికి అర్హత లేదు, ఎందుకంటే గాడ్ అక్కడున్నారు, ఆయన చూసే స్థలం అది. ఇప్పుడు మనము పరలోకమని చెప్పి చెప్పి చెప్పి ఎంతో అది క్యాషువల్ అయిపోయింది. అయితే వాస్తవంగా వారు చెప్పేదే సరి. పరలోకం అనేది ఈ ఆల్మైటీ గాడ్ వాసం చేసే స్థలం, అంటే ఫాదర్ గాడ్ ఉండే స్థలం అది. ఆ స్థలానికి అంత ఈజీగా మీరు వెళ్ళిపోలేరు. యేసయ్య వచ్చి మనకు ఆ అవకాశాన్ని ఇచ్చాడు, కానీ ఆ అవకాశాన్ని మనము, అది ఎలాగంటే డాక్టర్ చదవడానికి సీటు దొరికింది, అందువల్ల నేను డాక్టర్ అయిపోయానని అర్థం కాదు, సీటే నాకు లభించింది. అయితే అది చదివి ముగించడానికి నాకొక ఎంతో ముఖ్యమైన కెపాసిటీ అవసరమవుతుంది. ఆ విధంగా హెవెన్కి వెళ్లడానికైనా మరి కొన్ని ఆ పరిశుద్ధత, ఆ విశ్వాసం అంతా అవసరం. అంతటినీ కూడా ఈ మార్గంలోనే వెళ్లడం జరుగుతుంది.
0: అందుకనే చెప్తున్నాడు, వైడ్ గేట్లో చాలా మంది ప్రవేశిస్తారు, నేరో గేట్లో కొద్ది మంది ప్రవేశిస్తారు.
1: ఎందుకంటే ఈ హంట్, మీరు చెప్పిన మాట విశేషం, ఆ యొక్క ప్రయాణములో హంట్ చేస్తూ వెళ్లడం అనేది ఎంతో తక్కువగా ఉంటుంది. ఎంతమంది ఆలోచిస్తారు,
0: ఆ డిజైర్ ఉంటేనే త్రోవగలం.
1: మనం మాట్లాడేది ఏసఐ యొక్క బేసిక్ లెవెల్ మాట్లాడుతున్నాం,
0: ఇంకా డీపర్ కూడా ఉంది.
1: దీని తర్వాత వర్షన్ ఒకటి, ఇదొచ్చి ఈ ఉపమానంలో ఆయన తెలిసిన విషయాన్ని చెప్తున్నాడు, విత్తుతున్నాడు. తర్వాత వచ్చి యజమానుడు దాసులను పంపుతున్నాడు. తర్వాత ఒకడొచ్చి వేటగాడొస్తున్నాడు. ఈ విధంగా ఆయన తెలిసే విధానంలో ఉపమానం చెప్తున్నాడు.
0: హూ ఈజ్ ఎ సమారిటన్,
1: గుడ్ సమారిటన్, ఇవన్నీ తెలిసిన ఉపమానాలు.
0: అవును, ఈరోజు చాలా మందికి అర్థమవుతుంది.
1: అదే క్రైస్ట్ 2000 సంవత్సరాలకు ముందు చెప్పిన కథ, ఈరోజు మీ డైలీ లైఫ్కి అది యూస్ అవుతుందే. ఇలా ఎవరు మాట్లాడగలరు? హెవెన్లో ఉన్న కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే అందులో లోకానికైన ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రొఫెసీని మీరు త్రవ్వి కనిపెట్టాలి. నేనిప్పుడేం చెప్తున్నా, యేసు వచ్చేంత వరకు మీకు అవసరమైన అన్ని ప్రవచనాలు ఇందులో ఉన్నాయి. ఇందులో డైరెక్ట్ ప్రొఫెసీ అనేది ఉంది, మోయాబు నాశనమగును, బబులోను మునిగిపోతుంది, నెబుకద్నెజర్ వస్తాడు, ఇర్మియా చెప్తాడు, నేరుగా ప్రవచనాలు. ఇక్కడ అలా కాదు, ఇక్కడున్న విషయమే వేరే. అంజూరపు చెట్టు చిగుర్చును, అందులో లేత కొమ్మ కలుగును. అప్పుడు అంజూరమంటే ఏంటి, లేత కొమ్మంటే ఏంటి, ఒక్కొక్కటి చూడవలసి ఉంటుంది. చిగుర్చునంటే ఏంటి, ఇలా ప్రతిదాని వెనుక ఒక ఆంతర్యమైన ఇన్ఫర్మేషన్.
0: ఆ ఇన్ఫర్మేషన్ లోపలే ఉంది,
1: అది ఇందులోనే ఉంటది. అంటే దానికైనా ఇప్పుడు అంజురపు చెట్టు అన్నందులకు వివరణ ఇంకో దగ్గర ఉంటది.
0: అప్పుడు వెతకాలి, మీరు
1: చెప్పాలి. ఇందులో మనము ఫస్ట్గా రెవల్యూషన్ చెప్పేప్పుడు మాట్లాడాం, ఊహించనేకూడదు ఈ పుస్తకాన్ని అని చెప్పి, ఎందుకంటే దీన్ని ఊహించే అంత కెపాసిటీ మన దగ్గర లేదు.
0: ఇంకో విషయం మాట్లాడుకున్నాం, బైబిల్ మనతో మాట్లాడుతుందని చెప్పాం.
1: ఇప్పుడు అందులో నుండి మీరు ఎలాగ తీసుకుంటున్నారనేది ఇంపార్టెంట్. ఇది నేను చెప్పేది ఒక వర్షన్, పారబుల్ యొక్క ఒక యాంగిల్. ఇందులో మరొక యాంగిల్ ఉంది. ఇప్పుడు మాట్లాడింది తెలిసిన విషయాన్ని చెప్పి తెలియని విషయాన్ని తెలియజేయడం.
0: అవును,
1: ఇంకొకటి ఉంది ఏసే దగ్గర, తెలియని విషయాన్ని చెప్పి దానికైన అర్థాన్ని తెలియజేయడం.
0: ఓ, అలా కూడా ఒక యాంగిల్.
1: ఇప్పుడు ఒక వాక్యముంది, ప్రకటన 13:1 ఉంది, మరియు 10 కొమ్ములును 7 తలలును గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దానికి 7 తలలును 10 కొమ్ములును ఉన్నాయి. ఇది లోకములో లేనిటువంటి విషయం.
0: అవును, ఊహించుకోవడానికే కష్టం.
1: ఇప్పుడు యేసు చెప్పిన ఉపమానాలు గమనించండి. ఒక మనిషి విత్తనము విత్తుటకు బయలుదేరెను. కొన్ని మంచి భూమి మీద పడ్డాయి, కొన్ని రాతి నేలను పడెను. ఇదొచ్చి ప్రాక్టికల్, మనం చూసే
0: విషయం.
1: అంతకుముందు దానిని చూస్తే 7 తలలును 10 కొమ్ములున్నటువంటి మృగం ఒకటి సముద్రము నుండి లేచి వచ్చెను. దీన్ని ఎలా వివరించగలరు? దీన్ని మీరు ఎక్కడ లోకంలో చూసి ఉండలేరు. సముద్రము నుండి 7 తలలు 10 కొమ్ములతో దీనిపైన కిరీటమున్న మృగము ఏదీ లేదు.
0: ఇదే అర్థం కాలేదని చాలా మంది వదిలేస్తున్నారా చాప్టర్?
1: అందరూ త్రొవలేకపోయారు, లేక వద్దు త్రొవనక్కర్లా ఎందుకు? ఒకరు నాతో ఇలా చెప్పారు, బ్రదర్ ఎందుకండి ప్రకటనంత చెప్తూ అందులో 3 అధ్యాయాలు చెప్పి వదిలేస్తే కూడా చాలన్నాడు. ఎందుకంటే ఆ 3 అధ్యాయాలు ఉపమానం ఉండదు కాబట్టి. 3 అధ్యాయాలు ముగించడానికి 30 సంవత్సరాలు అవుతుంది. అంత విషయం ఉంది అందులో. అప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ విధమైన ఒక పారబుల్ ఒక స్టైల్. ఇప్పుడు 7 తలలు 10 కొమ్ములతో మృగం లేదు. అప్పుడు మొదటిగా మృగమేంటో చూడాలి, 7 తలలంటే ఏంటని చూడాలి, 10 కొమ్ములంటే ఏంటని చూడాలి, కిరీటం అంటే ఏంటని చూడాలి. అప్పుడు అందులో ఒక సీక్రెట్ బయటపడుతుంది. ఇది ఎవరికోసమని చూసినట్లయితే ఇది వేరెవరికి కాదు, చర్చ్ కోసం. అంటే డిసైపుల్ అయిన వారికి ఇది. ఇక్కడ ఉపమానం నార్మల్ పర్సన్కి ఉంది, డిసైపుల్కి ఉంది. నార్మల్ పర్సన్ అర్థం చేసుకోవాలంటే చేసుకోవచ్చు, డిసైపుల్స్కి సీక్రెట్ అర్థమవుతుంది. అయితే రెవల్యూషన్, డానియల్లో 1-6 అధ్యాయాలు, ఏహెచ్కేల్లో 2-3 అధ్యాయాలు ఇవన్నీ కూడా చూసినట్లయితే డిసైపుల్స్కి మాత్రం అర్థమవుతుంది, వేరెవరికీ అర్థం కాదు.
0: అప్పుడు బిలీవర్ అయ్యేంత వరకు దీన్ని చదువుతూనే ఉంటే, చదువుతూనే ఉంటే తవగా అతడు అందులోనూ డిసైపుల్ అయ్యాడంటే బైబిలే వేరే యాంగిల్.
1: అందువల్ల దేవుడు మన కొరకు ఏం చేశాడంటే, మొదటిగా 4 గాస్పల్స్ ఇవ్వబడ్డాయి. అంటే దానికి మరొక కారణముంది, ఇంకొక రీజన్ అందులో ఉన్నటువంటిది. మీరు ఈ ఉపమానములు ఇలా చదువుకుంటూ వెళ్ళినట్లయితే మీరు బేసిక్గా సీక్రెట్ని అర్థం చేసుకునేవారిగా మారతారు. తరువాత డీప్ అయిన సీక్రెట్స్ని ఇవ్వడం మొదలు పెడతారు.
0: ఫస్ట్ లెవెల్
1: సెకండ్ లెవెల్ లాగా ఈ యొక్క మతైలో ఉన్న ఉపమానములన్నీ కూడా, మార్కు లూకాలో ఉన్నటువంటి ఉపమానాలు కొంచెం కొంచెంగా తెలుస్తుంది. అదిను ఉపమానమే ఒక సీక్రెట్. అందులో ఇది 1st లెవెల్ సీక్రెట్. ఇంకా కొంత మీరు రెవల్యూషన్లోకి వెళ్ళినట్లయితే అది ఓన్లీ ఫర్ చర్చ్. ఆయన రాయడమే సంఘాలకు రాస్తు, అప్పుడు అవన్నీ కూడా ఫర్ డిసైపుల్స్. ఆ డిసైపుల్స్ యొక్క ఉపమానం మీరు తెలుసుకోకముందు ఈ బేసిక్ లెవెల్ తెలుసుకోవాలి. ఇది చదువుకుంటే అది చదువుకోవడం ఈజీ.
0: కార్యక్రమం యొక్క అంశం సీక్రెట్స్ ఆఫ్ ద పారాబుల్స్. చెప్పాలంటే ఉపమానాల్లోని రహస్యాలని చెప్పొచ్చు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇవి ఎవరి కోసం రాయబడినవి, ఏ ఎందుకని ఇవి నాకు చాలా వర్తిస్తున్నాయి, లేదా ఈ ట్రెషర్ని నేను ఎలా తీసుకోవాలి, అలాంటి పలు ప్రశ్నలున్నాయి. మిస్ అవ్వకుండా తర్వాతి పార్ట్ చూడండి.

0: వెల్కమ్ బ్యాక్ టు సీక్రెట్స్ ఆఫ్ ది ప్యారబుల్స్. బ్రదర్, మన ఇంట్రొడక్షన్లో ప్యారబుల్స్ అంటే ఏంటి, ఇది ఎందుకు సీక్రెట్ అని మీరు వివరించారు. నా ప్రశ్న ఏంటంటే, మాథ్యూలో ఈ విషయాలు రికార్డ్ చేయబడ్డాయి, లూక్లో రికార్డ్ చేయబడ్డాయి. మాథ్యూ అయితే ఒక ట్యాక్స్ కలెక్టర్, ఇంకా చెప్పాలంటే ప్రభుత్వానికి పనిచేసే ఒక వ్యక్తి. అది మాత్రమే కాకుండా అకౌంట్స్ గురించి బాగా తెలిసిన వ్యక్తి. బ్యాలెన్స్ షీట్ కూడా వేస్తాడు. అతని దేవుడు చూస్ చేస్తున్నాడు. లూక్ అయితే హిజ్ ఎ డాక్టర్, వైద్యుడు. అతడైతే ఫ్యాక్ట్స్ విని విని థియోఫిలస్కి రాస్తున్నాడు. మాథ్యూ దీన్ని, ఈ పారాబుల్స్ను చాలా చక్కగా రికార్డ్ చేశాడు, లూక్ కూడా నమోదు చేస్తున్నాడు. మాథ్యూ రికార్డ్ చేసిన యాంగిల్స్ అయితే కొంచెం వ్యత్యాసంగా ఉంది, లూక్ మరో యాంగిల్లో ఉంది. ఇప్పుడు మీరు మాథ్యూ గురించి చెప్పారు, అది ఫస్ట్ బ్రేక్కి ముందు. మాథ్యూ ఎందుకని దీన్ని ఇలా రికార్డ్ చేశాడు, మాథ్యూ తెలియని కోణంలో, అది తెలిసిన విషయం తెలియని కోణంలో, అదే ప్రకారం తెలిసిన విషయం ఏంటి, తెలియని కోణాలేంటి.
1: ఈ నాలుగు గాస్పల్స్ నాలుగు యాంగిల్స్లో రాయబడుతున్నాయి, నాలుగు వ్యక్తులకు నాలుగు విధాలుగా. లోకప్రకారంగా మీరు చెప్పినట్టుగా థియోఫిలస్, ఆయన ఒక రోమా అడ్వకేట్, ఆయనకి రాస్తున్నాడు. మాథ్యూ వచ్చి డైరెక్ట్గా జ్యూస్ కోసమే రాస్తున్నాడు, యూదుల కొరకు రాస్తున్నాడు. మార్క్ వచ్చి జెంటైల్స్కి రాస్తున్నాడు. ఇప్పుడు ఈయనొచ్చి జాన్ వచ్చి గ్రీక్స్కి రాస్తూ అందులో ఆరంభంలోనే గ్రీకులోనే ఆరంభిస్తాడు, ఆది అందు వాక్యముండెను అని గ్రీకు పదాన్ని హైలైట్ చేస్తాడు. సో ఇక నాలుగు గాస్పల్స్లోనూ ఈ పారబుల్స్ ఈ ముగ్గురు చేపట్టే విషయము ఈ ముగ్గురే వీరు అధికంగా నమోదు చేస్తూ ఉన్నారు. అప్పుడు నమోదు చేసేప్పుడు ఈ పారబుల్స్కి వెనుక ఉన్న విషయం ఏంటంటే, ఈయనొచ్చి ఆ యొక్క యూదా పారంపర్యంలో ఉన్నటువంటి విషయాలను అధికంగా అక్కడ తెలియజేస్తున్నాడు. ఎవరు?
0: మాథ్యూ.
1: మాథ్యూ
0: జీనాలజీ నుండి ప్రారంభించి
1: వారికి అర్థమయ్యేటువంటి టర్మ్స్ కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఇది సరిగ్గా నమోదు చేయాలి, లేక తప్పుగా అర్థం చేసుకుంటారు. ఈ గ్రీక్ హీబ్రూను చదివి ఈ బైబిల్ చూసే విధానం ఉంది కదండి, అలా చూసే వారిని ఆ యొక్క లాంగ్వేజ్ని చదివేప్పుడు పూర్వాపరాలు కూడా చదువుతారు.
0: బ్యాక్గ్రౌండ్
1: అంటే యూదా పారంపర్యము, ఇస్రాయేలు పారంపర్యము, ఒక్కొక్క ట్రైబ్స్ వెనుక ఉండేటువంటివంతా ఎంతో డీప్గా చదివేవారు ఉంటారు. ఇందులో ఒకే ఒక డ్రాబ్యాక్ ఉంటుంది. అందులో కొందరు సరిగ్గా ఫాలో చేస్తున్నారు. ఏంటి డ్రాబ్యాక్ అన్నప్పుడు, వీరి పారంపర్య విధానంగా చదువుకున్నప్పుడు వారు ఆ పారంపర్య విధానంగానే వాక్యాన్ని చూస్తున్నారు, స్పిరిచువల్గా చూడటం లేదు.
0: ఓకే,
1: మీకు నాకు ఇది పారంపర్య విధానంగా ఇవ్వబడలా, స్పిరిచువల్గా ఇవ్వబడింది. నేనిప్పుడేం చేస్తున్నానంటే, ఈ పారంపర్య విధి విధానంగా చదువుకుంటూ వెళుతూ ఉంటే నేను ధర్మశాస్త్రానుసారంగా మారడానికి అవకాశముంది, యూదుని వలె మారడానికి.
0: ఓకే,
1: యూదులకి మనకి ఏంటి వ్యత్యాసం అంటే, యూదునికి పారబుల్ యొక్క కథే తెలుస్తుంది, దాని వెనుకున్న సీక్రెట్స్ మనకి తెలియజేయబడ్డాయి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, యూదుని యొక్క ఈ పారంపర్యంగా చదివినట్లయితే యూదుని వలె మీరు కూడా కథనే చూడగలరు. ఎందుకు ఈ కథను ఇక్కడ చెప్తున్నాడు, ఆ స్థలములో ఈ కథకైన వారు కూడా ఉన్నారు, ఆయన ఒక పొలంలో ఉన్నాడు, ఆ యొక్క రైతు, ఇది మనకి జ్యూస్ యొక్క వ్యూ. ఇప్పుడు ఇది మనకు అవసరం లేదని చెప్పడంలా, దానికంటే అవసరమైంది ఏదని అడిగినట్లయితే దాని వెనుకున్నటువంటి సీక్రెట్స్.
0: అదేమంటే మీరేం చెప్తున్నారు, హిస్టరీ బ్యాక్లోకి వెళ్ళి చక్కగా ధ్యానించి హిస్టరీగా మార్కండి, కంటెంట్కి రండి అని అంటున్నారు.
1: ఎందుకంటే అందుకొరకే ఇవ్వబడింది మనకి స్పిరిచువల్గా, లేదంటే మనల్ని యూదా పారంపర్యంగా మార్చాలనుకునేవాడు కదా, తిరిగి తిరిగి మనం పారంపర్యాచారకులుగా మారకూడదని పౌలు చెప్తూనే ఉంటాడు.
0: అందుకనే అతను అలా వస్తున్నాడు,
1: ఆయన జెంటైల్స్ మధ్య నుండి వస్తుంటాడు,
0: స్ట్రైట్ గా వస్తున్నాడు.
1: అవును, ఆయన ఏ చోట కూడా యూదా పారంపర్య బ్యాక్గ్రౌండ్ రాయడు,
0: ఎందుకంటే అతనికి తెలిసిపోయింది,
1: ఆయనకు బాగా తెలుసు,
0: సీక్రెట్ తెలుసుకున్నాడు.
1: ఇదే ఈనాటికి మనలో ఉన్నటువంటి ఒక చిన్న ప్రాబ్లం. అది అనేక టీచర్స్ చెప్పుకుంటూ వస్తున్నప్పుడు ఈ పారంపర్య బ్యాక్గ్రౌండ్ని అధికంగా ఫోకస్ చేసి అందులో ఉన్నటువంటి ఒక స్పిరిచువల్ థాట్ని వదిలేస్తున్నారు. పారంపర్యాన్ని ఫోకస్ చేయడం తప్పు కాదు,
0: అది కావాలి.
1: దానికంటే ముఖ్యం ఏంటంటే దానిలో ఉన్నటువంటి ట్రెషర్,
0: ఎందుకంటే అల్టిమేట్గా మనం వెళ్ళి అక్కడికి చేరాలి కదా.
1: అది వదిలేసి, ఆ స్పిరిచువల్ థాట్ని వదిలి, ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి పారంపర్యాచారాన్ని మాత్రం చదివినట్లయితే
0: అందులో రీసెర్చ్ చేసి,
1: అవును, ప్రజలకు ఒక సీక్రెట్ తెలియజేద్దామా, పారబుల్ని పెట్టుకుని మనం
0: సమే వచ్చి ఉపమానములు రహస్యాలు,
1: నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. అందరూ చెప్తున్నారు, అశ్విన్ మిమ్మల్ని ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు.
0: నా పని ఏంటంటే ప్రశ్నలు కురిపించేది.
1: సరే, ఇప్పుడు అబ్రహాం వచ్చి ఇస్సాకును బలి ఇవ్వడానికై పైకెళ్ళాడు కదండి.
0: అవును.
1: అక్కడ బలి ఇవ్వలేదు, ఒక పొట్టేలు నర్పిస్తాడు కదా. అటు తర్వాత ఎంతమంది వచ్చారు?
0: మంచి ప్రశ్న.
1: తిరిగి వచ్చేప్పుడు,
0: తిరిగి అబ్రహాం వచ్చాడు, ఐసాకు వచ్చాడు,
1: కొండపై నుండి క్రిందకు వచ్చిన వారిని అడుగుతున్నా. అబ్రహాము
0: అతను కుమారుడు,
1: ఆయన కుమారుడే కదా వచ్చారు. యాక్చువల్గా మీరు అక్కడ చూడండి జెనసిస్, ఎందుకంటే జనులకు ఇది టిట్బిట్స్ గా ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ దే విల్ నో దిస్ వన్ ఆఫ్ ద సీక్రెట్స్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ సీక్రెట్ ఆఫ్ ద బైబుల్. జెనసిస్ 22 ఆ 19వ వచనాన్ని చదవండి.
0: సో అబ్రహం రిటర్న్ టు ది యంగ్ మ్యాన్ అండ్ ఎరోస్ వెంట్ టుగెదర్ టు బషీబా అండ్ అబ్రహం లివ్డ్ ఇన్ బషీబా.
1: ఎక్కడ ఐసక్?
0: రిటర్న్ టు దిస్ యంగ్ మ్యాన్ అని రాసింది, ఐసక్ అందులో లేదు.
1: అప్పుడు దీని అర్థమేంటి? అబ్రహాము కొండ మీద నుండి తిరిగి రాగా.
0: అవును,
1: అలాగే ఉంది కదా.
0: తెలుగులో ఎలా ఉంది బ్రదర్?
1: తెలుగులో ఎలాగంటే, తరువాత అబ్రహాము తన పనివారి వద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెయర్షెబాకు వెళ్ళిరి. అబ్రహాము బెయర్షెబాలో నివసించను. ఇస్సాక్ అనే మాటే రాలేదు చూడండి. ఇస్సాక్ వస్తే అప్పుడేం రావాలి? అబ్రహాము ఇస్సాకు తిరిగి వచ్చారని ఉండాలి కదా. అబ్రహాము తన కుమారునితో వచ్చాడని ఉండాలి కదా. అబ్రహాము వచ్చాడని సింగులర్ గా ఉంది చూడండి.
0: అవును, అబ్రహం రిటర్న్ విత్ ది యంగ్ మ్యాన్ అని రాసింది. ఓకే, సో కిందికి వచ్చాడనుంది, ఐసాక్ని గురించి మెన్షన్ చేయలేదు.
1: దీని తర్వాత ఇస్సాకును గురించి కొంత ఎడం ఉంటుంది. దీని తర్వాత 24వ అధ్యాయంలో రిబ్కాను చూసేప్పుడే ఇస్సాకు వస్తాడు. దీనికి మధ్యలో శారా మరణించి ఉంటుంది, అక్కడ ఇస్సాకు వచ్చినట్టు ఉండదు, ఏముండదు.
0: ఏంటి దీనికి కారణం?
1: ఇదే చెప్ప వస్తున్నాను సీక్రెట్ అని. ఇప్పుడు
0: ఆ ప్రశ్నను అడగాల మనం.
1: ఇక్కడ ఈ చోట ఎందుకు అబ్రహం వచ్చాడు, ఇస్సాకు లేడు? ఇప్పుడు అనేక మంది ఏమనుకుంటున్నారంటే, అబ్రహం ఇస్సాకుతో వచ్చాడు, ఇస్సాకుతో వచ్చాడని అనుకుంటారు. ఇప్పుడు ఓల్డ్ టెస్టమెంట్లో ఇవ్వబడిన సీక్రెట్ యొక్క వెరీ ఇంపార్టెన్స్ ఇదే.
0: రైట్.
1: ఇక్కడ ఏముందని చూసినట్లయితే, యేసుక్రీస్తు కొండపైన ఆరోహణమైన తర్వాత శరీరంతో ఆ తర్వాత ఎవరిని చూడటానికి రాలేదు, అట్లే ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఆ తర్వాత ఆయన సంఘాన్ని ఎదుర్కోవడానికి ఆయన వస్తాడు. యేసుక్రీస్తు సంఘాన్ని విడిపించడానికి వస్తాడు, అలా ఆయన ఎదుర్కొని పరలోకానికి వెళ్తుంది. అలా వెళుతున్నప్పుడే యేసు కనబడతాడనేది చూడగలం. అంతవరకు యేసుక్రీస్తు యొక్క పార్ట్ రోల్ భూమిలో ఉండదు, పరిశుద్ధాత్మునిదే ఉంటుంది. కరెక్ట్గా ఈ చోట చూస్తే అక్కడ పైకెళ్లిన ఇస్సాకు తిరిగి రిబ్కాను చూడటానికే వస్తాడు. మధ్యలో ఇస్సాకును గూర్చిన విషయం బైబిల్ మరుగు చేసింది. ఇప్పుడు ఇస్సాకు లేడా అప్పుడు భూమిలో లేడా, ఆ ప్రశ్న కాదు. బైబిల్లో ఇస్సాకు ఇక్కడ వెళ్లినవాడు, రిబ్కాను సంధించడానికి వస్తాడు.
0: అప్పుడు కారణం కొరకు ఇక్కడ నమోదు కాలే.
1: నమోదు కాల, మరుగు చేశాడు దేవుడు. ఆ స్థలంలో ఇస్సాకును గూర్చి అంతవరకు ఆపబడింది. అందుకే యేసు చెప్తాడు, లేఖనాలు పరిశోధించుచున్నారు, అవి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి అంటాడు. ఈ సీక్రెట్ ని వారు యూదులు అర్థం చేసుకున్నట్టయితే అప్పుడు వారేమనుకుంటారు, ఇస్సాకు ఇంతటితో రావాలి, అప్పుడు మెస్సయ్య ఇస్సాకుకు ఆ మోడల్గా ఉన్నాడు, గుర్తుగా ఉన్నాడు. దీని తర్వాత ఇస్సాకొచ్చి మెస్సయ్య వచ్చేప్పుడు ఒకసారి వచ్చి కొండ మీద బలి అర్పించబడితే తిరిగి సంఘాన్ని రక్షించుకోవడానికి వస్తాడనేది సీక్రెట్. ఇప్పుడు యూదా పారంపర్యానికి వద్దాం. పారంపర్య టీచర్స్ ఇది ఎలా బోధిస్తున్నారంటే, పైకెళ్లిన ఐసక్, ఇది పారంపర్యంగా వారు కథలో చదివేది, బైబిల్లో లేదు. ఇదొచ్చి మనము అక్సెప్ట్ చేయాలనే అవసరం లేదు. అంతటితో ఇస్సాకు అబ్రహామును వదిలి వెళ్ళాడు.
0: ఓహో,
1: ఎందుకంటే అబ్రహాం చంపాలనుకున్నాడు కాబట్టి. ఆట తర్వాత అబ్రహామును వదిలి ఇస్సాకు ఏం చేస్తున్నాడంటే, శారాతో జీవిస్తాడు. శారా అబ్రహాము నుండి వేరయ్యింది, నా కుమారుణ్ణి చంపడానికి చూడటం వల్ల. ఇద్దరు వేరుగా వాసం చేస్తున్నారు. తర్వాత శారా చనిపోతుంది. తర్వాత అబ్రహాం శారాని పాతిపెట్టడానికి వస్తాడు. వాక్యం ఇలాగుంది, అబ్రహాము వచ్చెను అని ఉంటుంది. సో అబ్రహాం వారలా తీసుకుంటున్నారు, ఆయన వచ్చాడు. ఆ చోట ఐసక్ లేడు, ఎందుకంటే అబ్రహాం చూడటానికి ఇష్టపడలా, వెళ్ళిపోయాడు. తిరిగి అబ్రహామును పాతిపెట్టడానికే వచ్చాడు అనేటువంటిదే యూదా పారంపర్యం. ఇప్పుడు ఇది ఒక కథగా ఉంటుంది, అంగీకారంగా ఉంటుంది, దీనికి వేరింకెక్కడన్నా హిస్టారికల్ రిఫరెన్స్ కూడా ఉంటుంది. అయితే దేవుడు మీకు చెప్పదలిసింది ఏంటి?
0: వేరే విషయం.
1: వేరే విషయం, హెవెన్లీ మ్యాటర్.
0: అయితే మనం హిస్టరీలోకి వెళ్ళాం.
1: ఇప్పుడు దీనికంటే ఆశ్చర్యం, అబ్రహాం క్రిందకు వచ్చిన వెంటనే ఆ సంగతులు జరిగిన తర్వాత రిబ్కా పుట్టిన విషయం తెలియజేయబడుతుంది. అడు తర్వాత వాక్యములో బెతుయేలుకు రిబ్కా పుట్టిన విషయం తెలపబడుతుంది. రిబ్కా సిరియా దేశంలో పుడుతుంది, దాని అర్థమేంటి? యేసు కొండపైకి వెళ్లి కల్వరిలో ఆయన ప్రకటెముకలో గుచ్చుతారు. ఎవరి ప్రకటెముక తీయబడింది? ఆదాముది. ఎందుకు తీయబడింది? భార్యను కలుగు చేయడం కోసమై. ఇప్పుడు ఇస్సాకు పైకెళ్లాడు, క్రింద రిబ్కా పుట్టింది. యేసు పైకెళ్లిన తర్వాత క్రింద సంఘం పుడుతుంది. అద్భుతమైన సీక్రెట్. ఇదే విధంగా ప్రతి సీక్రెట్ ఉంటుంది బైబిల్ లోపల, ఒక్కొక్కటి ఉంటుంది ఇందులో. ఈ సీక్రెట్ని మీరు తెలుసుకోకుండా చేసేది ఎవరు?
0: మన రీసెర్చ్ ద్వారా.
1: రీసెర్చ్ ద్వారా మీరు హిస్టరీలోకి వెళ్ళినట్టయితే, హిస్టరీ వద్దనడం లేదు, అయితే ఈ సీక్రెట్ని గమనించడం కూడా మన ఇంపార్టెన్స్ అని చెప్తున్నాను నేను. అందుకే మనకి హిస్టరీని ఇవ్వకుండా దీన్ని ఇచ్చి ఉన్నాడు. మనం ఈ యూదా పారంపర్యం ఇటువంటి బ్యాక్గ్రౌండ్లో ఉన్నవారు, హిబ్రూ వారిని, గ్రీకు వారిని తప్పు చెప్పడం లేదు, తిరిగి చెప్తున్నా, తప్పుగా నమోదు కావచ్చు. అంతకంటే ఇంపార్టెన్స్ దానిలో ఉన్నటువంటి స్పిరిచువల్ సీక్రెట్స్. ఇప్పుడు యూదుల యొక్క సమస్య ఏమయ్యింది? యేసు విత్తుబాని ఉపమానం చెప్పిన వెంటనే ఉపమానాన్ని మాత్రం తీసుకున్నారు, లోనున్న సీక్రెట్స్ని వదిలిపెట్టారు. ఇప్పుడు మనవారేం చేస్తున్నారు? పారంపర్యాన్ని తీసుకుని, పద్ధతులు తీసుకుని, యూదుల వల్లి డ్రెస్ చేసుకుని అన్నీ చేస్తున్నారే గాని దాని వెనుక బాణంటే ఏంటి? అందులో ఎందుకు నీళ్లు నింపమన్నాడు? అందులో ముంచి ఎందుకు తీసుకెళ్ళి ఇవ్వమన్నాడు? దీని వెనుక సీక్రెట్ వారు అర్థం చేసుకోవాలి. సో ఇదే ఒక పారబుల్ చదివే విధానం, దాని వెనుక దేవుని కార్యం. ఈ మత్తయి రాయడంలో పారంపర్యం గురించి ఎందుకు రాస్తున్నాడంటే దాన్ని తెలియజేయడానికంటూ రాయలేదు, దాని వెనుక కూడా ఒక సీక్రెట్ ఉంది. లూకా రాసేటప్పుడు వేరే కొన్ని యేసుక్రీస్తు యొక్క మనుషరీతిగా వాటిని ఎక్కువగా ఇన్సిస్ట్ చేస్తున్నాడు. కామన్ మ్యాన్కి అర్థమయ్యేలాగా అందులోనూ పలు విషయాలున్నాయి. లూకా యొక్క పారబుల్స్ యొక్క తీరు ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే పరిశుద్ధాత్మ కలుగు చేసింది. ఒక పారబుల్కి మరొక పారబుల్కి కలయిక ఉంటుంది. ఒక పారబుల్ యేసు చెప్పేప్పుడు దానికి ముందు ఎక్కడున్నాడని చూస్తే ఆ పారబుల్కి ఆయన చెప్పడానికి ఒక గొప్ప కనెక్షన్ ఉంటుంది. సో ఇటువంటి విషయాలు మాథ్యూ రాయడానికి లూకా రాయడానికి అనేక డిఫరెన్స్ ఉన్నాయి. మార్కు అది వేరే విధంగా, మార్కు యొక్క సువార్త అది వేరే గాస్పెల్ మొదటిగా రాయబడింది.
0: ఇంకా చెప్పాలంటే అతను స్టార్టింగే జాన్ ది బాప్టిస్ట్తో ప్రారంభించాడు,
1: ఎందుకంటే జాన్ ద బాప్టిస్ట్ కి ఓల్డ్ టెస్టమెంట్ కి కనెక్షన్ ఉంది. ఓల్డ్ టెస్టమెంట్ ముగించేది జాన్ ద బాప్టిస్ట్ తో ముగిస్తుంది. సో ఫస్ట్ అధ్యాయం ఆయనతో ఆరంభమవుతుంది. సో అది వేరే. ఇవన్నీ కూడా దాటించి జాన్ ఒక పారబుల్ రాస్తున్నాడంటే
0: హెవెన్లీ సీక్రెట్,
1: హెవెన్లీ యొక్క ట్రెషర్ పొకిషం అందులో ఉందని అర్థం. అది తప్ప జాన్ వచ్చి ఒకటి మీరు చూడండి, జాన్ వచ్చి ఒక్క చాప్టర్కి, ఇప్పుడు చాప్టర్స్గా ఉన్నాయి, ఒక చాప్టర్కి ఒక సంభవం, మించితే రెండు సంభవాలు మాత్రం రాస్తాడు, అయితే డీటెయిల్డ్గా రాస్తాడు.
0: ఇంకోటి, జాన్ రాస్తున్నప్పుడు ఎక్కడో డైరెక్ట్ అవుతుంది, ఈ స్టోరీ ఇక్కడ ముగించబడదు, ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తుంది,
1: అది అట్లే కంటిన్యూగా వెళ్తుంది. ఆ విధంగా జాన్ వచ్చి హెవెన్లీ ట్రెషర్, అది అంటే ఏ బుక్ని కొరత చెప్పడం లేదు, ఒకదానికంటే ఒకటి తక్కువైంది కాదు, అందువల్ల సైన్స్ గొప్పదని హిస్టరీ మోసమైంది కాదు. మరి హిస్టరీలో అనేక మంది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి ఇంపార్టెన్స్ ఇచ్చి లాంగ్వేజ్కి ఇవ్వరు, తెలుగే కదా అంటారు, తెలుగు పాస్ అవ్వాలి, తెలుగు ఫెయిల్ అయితే అన్నిట్లో ఫెయిలే. ఆ విధంగా మాథ్యూ మార్క్ అంటే కూడా జాన్ పెద్దదవడం వల్ల మనం ఆ విధంగా చెప్పడం లేదు. కానీ అందులో ఉన్నటువంటి విషయం కొంత హార్డ్ అయింది, అదేలా డెప్త్ అయింది, హెవెన్లీది. సో ఈ నాలుగు గాస్పుల్స్ వెనుక ఉన్న ఒక్కొక్క పారబుల్లోనూ ఒక్కొక్క యాంగిల్ ఉంటుంది, అది త్రువి తీసుకోవడం మన యొక్క పని.
0: పారబుల్స్ అండ్ ది సీక్రెట్స్ అనే విషయాలు చాలా చెప్పారు. టైం ఇప్పుడు ముగించబోతోంది. మరో నమోదులో మనమైతే ఏ పారబుల్ చూడబోతున్నాం, మరో రికార్డింగ్లోనే ఈ జర్నీలోకి వెళ్తున్నాను, ఎందుకంటే ప్రేక్షకులకు జర్నీలోకి అని చెప్తున్నానంటే ఇలా అనేకమైన పారబుల్స్లోని సీక్రెట్స్ని మనం డిస్కస్ చేస్తూ వస్తాం. సో ఇదొక జర్నీ, ఈ జర్నీ వాళ్ళు అర్థం చేసుకున్నారంటే మీరు చెప్పినట్టు మరో ఘట్టానికి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. మరో కార్యక్రమంలో మనం ఏ పారబుల్ని చూడబోతున్నాం, నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి?
1: మనం ఇది ఒక హోంవర్క్ లానే వీరికి ఇద్దామనుకుంటున్నా, మీరు చెప్పిన వెంటనే జ్ఞప్తికి వస్తుంది, ఒక ఐడియా వస్తుంది. ఒక్కొక్క ఎపిసోడ్ ముగిసేప్పుడు మరొక పారబుల్ గురించి మనం మాట్లాడతాం, ఆ పారబుల్ ఏంటని మాత్రం మనం చెప్పేద్దాం. వారు ధ్యానించనివ్వండి,
0: వారు ధ్యానించి రెడీగా
1: రానివ్వండి, ముగిసిన వారు మనకి వారు మెయిల్ కూడా పంపనివ్వండి, ఆ పారబుల్ గురించి ఇలా ఇలా అని చెప్పి. ఒకవేళ మనం చెప్పేప్పుడు అది కలిసిపోతే వారి యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్ ని అర్థం చేసుకోవచ్చు.
0: రెండోదిగా యూట్యూబ్ లో చాలా మంది కమెంట్స్ రాస్తున్నారు, వాళ్ళని రాయనివ్వండి.
1: సో ఆ పారబుల్స్ గురించి వారి యొక్క వ్యూ ఏంటని వారు చెప్పొచ్చు. నెక్స్ట్ టైం మనం దేన్ని చూడబోతున్నామంటే ఈ క్రొత్త ద్రాక్షారసము, పాత తిత్తిని గురించి దేవుడు మాట్లాడతాడు, మత్తయి 9 మాట్లాడతారు, మార్కు 2 ఉంది, లూకా 5 ఉంది. సో ఈ 3 స్థలాల్లో ఈ పారబుల్ వస్తుంది. వైన్, ఆ న్యూ వైన్ని వచ్చి మీరు పాత స్కిన్లో మీరు పోయరాదు, దానికి ఒక రీజన్ అని ఆయన ఉపమానంగా మాట్లాడతాడు. సో ఇది దేని గుర్చి, ఈ వైన్ దేని గుర్చి రాయబడింది, పాత తిత్తి అంటే ఏంటి, దీని వెనుకున్న సీక్రెట్ ఏంటి, దీన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.
0: ప్రేక్షకులతో పాటు నేను ఆశగా ఎదురు చూస్తున్నా, నేను ప్రిపేర్ అయి చదువుకుని ప్రశ్నలతో వస్తాను. తప్పకుండా మనం మళ్ళీ కలుద్దాం. మీ సమయాన్ని మాతో వెచ్చించినందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమం మరో జర్నీకి తయారు చేసే కార్యక్రమంగా ఉంటుంది. ఐఎమ్ షూర్ మరో నమోదులో మనం ఇంకా తవ్వి కొన్ని ట్రెజర్స్ తీద్దాం. కార్యక్రమానికి వచ్చినందుకు సంతోషం, వందనాలు.
1: ఇస్తున్నాం.

పక్షి జాతుల్లో పిచ్చులేనిది పావురం. నిష్కలంకమునకు అది సూచన. 10,000 మంది పురుషులలో అతి శ్రేష్ఠుడు నా ప్రాణప్రియుడైన యేసు క్రీస్తు.

దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తనలు 1 అధ్యాయం.

ఈ లోకం ఎందుకు సిలువ వేసినో, ఆయన చేసిన అపరాధం ఏమిటో, ఇదేమిటి న్యాయం ధర్మం అన్న ప్రశ్న ఈ క్షణమరకు నా హృదయములో ప్రతిధ్వనించుచున్నది.

యేసయ్యతో స్నేహం చేసి ఆయన సేవ చేసే ఆయన సేవకులకు శ్రమలు తప్పకుండా వస్తాయి. ఎన్ని వచ్చినా అవి యేసయ్య ప్రేమ నుండి మనలను వేరు చేయలేవు.

ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొన్ని చోట్ల నా పేరు చెప్పడానికి కూడా కొంచెం తడబడుతూ ఉంటారు. ఒకచోట ఇలా సభలు జరుగుతుంటే నన్ను పిలవటానికి ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి షేక్ మడ్ర గారు వచ్చి మక్బూలనో రాలేక మన మధ్యలో ఇప్పుడు మడ్ర గారు వచ్చి వాక్యం అందిస్తారనేసి ఒక ఆయన అన్నారు. ఒక ఆయన అంటారు, ఇప్పుడు మన మధ్యలో మబ్బుల్ గారు వచ్చి దైవవర్తమానం అందిస్తారన్నారు. దేవుని బిడ్డలారా, నా పేరు షేక్ మక్బూల్, గూ కాదు కు, మక్బూల్ అనగా దేవుడు నీవు ఆశించినది అనుగ్రహించును అని అరబిక్ భాషలో ఆ మాటకి అర్థం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ పేరు మార్చబడలేదు. మక్బూల్ అనే మాటకు నీవు ఆశించినది సృష్టికర్తైన దేవుడు నీకు దయచేయును అని ఆ మాటకు అర్థం. ప్రియులారా, ఈ లోకంలో ఒక మనుషుడు నిజానికి సృష్టికర్త అయినటువంటి దేవుని యొద్దకు రావాలి అంటే మూడే మూడు కారణాలు. ఒకటి డబ్బన్న పోవాలి, రెండు జబ్బన్న రావాలి, మూడు శిక్షణ పడాలి. ఈ మూడిట్లో ఏదో తన జీవితంలో జరిగినప్పుడు వాడు తప్పనిసరిగా తనను సృష్టించిన దేవుని దగ్గరికి రావటం ఖాయం. ప్రియులారా, యేసు ప్రభువు నా రక్షకుడిగా అంగీకరించి 16 సంవత్సరాలు దాటి 17వ సంవత్సరం రాబోతుంది. మా కుటుంబములో 4 అక్కలు 3 అన్నదమ్ములు. కుటుంబంలో నేను ఆఖరి వాడిని, వయసులందరికన్నా నేనే చిన్నవాడిని. నాకు పైగా 2 అన్నయ్యలు 4 అక్కలు. మా స్వగ్రామం రాజమండ్రి మస్జీద్ సెంటర్, జాంపేట మస్జీద్ సెంటర్. ఇప్పటికి కూడా మా బంధువులు చాలామంది కొందరు ఆ మస్జిద్కి వెళ్తున్న వారు ఉన్నారు. ప్రియులారా, గత 16 సంవత్సరాల క్రిందట మా తండ్రి గారు చనిపోయి ఇప్పటికీ 20 సంవత్సరాలు పైబడింది. మా చిన్నతనంలో మా నాన్నగారు చనిపోయారు. ఆ కారణాన్ని బట్టి కుటుంబంలో చాలా ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు ఎదురైనవి. కులానికి ఇస్లామును కలిగి ఉన్నాం, పేరుకి ముస్లిమానుగా ఉన్నాం. కుటుంబ పరిస్థితి చూస్తే చాలా నిస్సహాయ స్థితిలో ఉంది. తండ్రి చనిపోయారు. మా అన్నయ్య అయితే కాఫీ హోటల్లో కప్పులు తీసేవాడు. వాడికి రోజంతా కష్టపడి పనిచేస్తే 1.5 రూపాయల జీతం ఇచ్చేవారు. ఆ 1.5 రూపాయల వాడికి పెట్టే ఉదయం ఇడ్లీ సాంబారు, మధ్యాహ్నం పెట్టే భోజనం కొంతవరకు తిని కొంతవరకు పొట్లాల కింద కట్టి దాచుకొని సెకండ్స్ సినిమాలు అయిపోయిన తర్వాత తీసుకొచ్చి పోయి పడుకున్న మాకు లేపి మాకు పెడుతుండేవాడు మా అన్నయ్య. మా తల్లిగారు అయితే మెయిన్ బజార్లో పని చేయటానికి వెళ్ళేది. పప్పు, చింతపండు, బియ్యం శుభ్రం చేయటానికి పప్పులు కొట్టుకు బియ్యం కొట్టుకు వెళ్ళి పనిచేసేది. రోజంతా తాను కష్టపడితే 4.5 ఎంతో అప్పట్లో జీతం. రోజంతా కష్టపడితే ఇచ్చేవారు. మా కుటుంబ పరిస్థితి ఆ విధంగా ఉంటుండేది. తండ్రి చనిపోయారు. 13.5 తాటకింట్లో అద్దుకుండేవాళ్ళం. వర్షం వస్తే ఇల్లంతా కారిపోయేది. అక్కడో చెంబు, అక్కడో దాకా, అక్కడొక తెపాడా పెట్టుకొని వర్షం అంతా తగ్గిన తర్వాత మరల గోనుగుడిలో తుడిచి పడుకునేవాళ్ళం. ఇది నా కుటుంబ పరిస్థితి. ఎప్పుడైతే తండ్రి చనిపోయారో ఆర్థిక పరిస్థితులు ఎప్పుడైతే ఎదురైనాయో, అప్పట్లో నేను చదువుకుంటున్నాను 1వ తరగతి. ఇప్పటికి కూడా నేను చదివింది 1వ తరగతే. అంతకు మించి నేను ఎక్కువ ఏం చదవలా. ఆ 1వ తరగతి చదువుతున్న సమయంలో తండ్రి చనిపోయారు. ఇబ్బందులు ఎదురైనవి. అప్పట్లో నన్ను స్కూల్ మానిపించి స్కూటర్ మెకానిక్, అంటే బళ్ళు రిపేర్ చేసే వ్యక్తిగా మా బంధువుల యొక్క షాపులో నన్ను, మా ఒక అన్నయ్య షేక్ సలీం, మా ఇద్దరిని కూడా పనిలో పెట్టడం జరిగింది. ఇద్దరం పనంతా నేర్చుకున్నాం. వయసులో పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నాం. బళ్ళు వాటర్ సర్వీసింగ్ చేయటం, బళ్ళు రిపేర్ చేయటం, ఆ విధంగా క్రమేపంగా మెకానిజం పనంతా కూడా నేర్చుకుని రాజమండ్రిలో ఒక చిన్న బడ్డి అద్దెకు తీసుకొని ఒక షాప్ నేను పెట్టుకోవడం జరిగింది. రోజంతా పని చేస్తే ఒక 30-40 రూపాయలు వచ్చేవి నాకు. ఇలాగా పని బాగా పెరిగే కొలది, పెద్ద పెద్ద బండికల కస్టమర్స్ నాకు పరిచయస్తులు అయ్యే కొలది, రోజుకు 100-200 బళ్ళు ఒకేళ అమ్మితే అటువైపు 100 రూపాయలు కమిషను, యువతలకు 100 రూపాయలు కమిషను,
ఈ విధంగా డబ్బులు చేతి నిండా వస్తున్నాయి, డబ్బులు బాగా వస్తున్నాయి, వయసులో పెరుగుతున్నాను, పని చేతి నిండా ఉంటుంది. వాటితో పాటు కొంతమంది స్నేహితులు కూడా నాకు పరిచయస్తులయ్యారు, స్నేహితులు పరిచయస్తులయ్యారు. వారిని బట్టి నేను కొన్ని చెడు అలవాట్లకు, ఇప్పుడు తినకపోతే ఇంకెప్పుడు తింటాం, ఇప్పుడు త్రాగ

పాప బ్రతుకు. దేనికి మాత్రమో పాపం చేస్తున్నా, శుక్రవారం వస్తే నమాజ్ అనగా మసీద్కి వెళ్ళి, శుక్రవారం అంటే జుమ్మా అంటే శుక్రవారం, దాన్ని జుమ్మా అంటారు, జుమ్మా నమాజ్ ఆరాధనకి, అంటే నా పద్ధతి చెప్తున్నాను, ఆరాధన ప్రార్థనకు వెళ్ళేవాడిని. అదేవిధంగా లోకంలో కూడా నేను తిరుగుతుండేవాడిని, నమాజు చేస్తుండేవాడిని. గత కొన్ని దినాల క్రిందటైంది రంజాన్ ఖుత్బా. రంజాన్ పండుగ కొందరు అంటారు సేమియాల పండుగ అండి అంటారు కదా, ఆ పండుగ దానికి ముందుగా వచ్చే 30 రోజులు కూడా ఆ నెలపడుపు కనబడేటువంటి ఆ రోజు మొదలుకొని తిరిగి అది అస్తమించి మరలా వచ్చేటువంటి రోజు వరకు కూడా ఆ యొక్క ఉపవాస దినాలు గడిపి ఈ రంజాన్ పండుగలో చాలా నిష్ఠగా ఉంటుండేవాడిని. నోరు చూస్తే కంపు, ఒంటి మీద బట్ట చూస్తే సెంటు, దేవునికి స్తోత్రం కలుగును గాక. నోరు చూస్తే కంపు, హృదయం చూస్తే కంపు, ఒంటి మీద చొక్కా చూస్తే సెంటు కంపు అన్నమాట. ఆ విధంగా ఉండేది నా జీవితం. నా మట్టికి నేను అనుకునేవాడిని. ఇస్లాం అనే మాటకు అర్థము రుజువు మార్గం, బాగా జ్ఞాపకం చేసుకున్నాండి. ఇస్లాం అనగా రుజువు మార్గం, మోక్షానికి వెళ్ళే మార్గము, సత్య మార్గము, శాంతి మార్గము అని అర్థం. ముస్లిమాన్ అనగా దేవునికి విధేయుడు, సిజ్దా చేయబడిన వాడు, నడినెత్తి మొదలు అరి పాదాల వరకు సృష్టికర్తకు లోబడిన వాడు అని అర్థం ముస్లిమాన్ అనగా. అయితే ప్రియులారా, మీరు అనుకోవచ్చు ఇస్లాం అంటే రుజువు మార్గం అన్నారు, ముస్లిమాన్ అంటే దేవునికి విధేయుడు అన్నారు, ఆ రెండు వదిలేసి ఈ మతంలోకి వచ్చేరేటండి అని మీకు ఆలోచన రావచ్చు. ప్రియులరా, నిజానికి సృష్టికర్తనబడినటువంటి దేవుణ్ణి ఆరాధించి నిజమైనటువంటి రుజువు మార్గంలో ఈరోజు నేను వచ్చాను. దేవుని స్తోత్రం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలాగే నిజానికి దేవునికి విధేయుడుగా ఉండే జీవితం పేరుకు మాత్రం ముస్లిమాన్, ఈరోజు నేను నిజమైన ముస్లిముని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా దేవునికి పూర్తిగా నేను లోబడి దేవునికి నా జీవితాన్ని అర్పించుకున్నాను. అలా ఉంటుండగా నా జీవితంలో కొన్ని చెడు అలవాట్లకు నేను బానిసనై, పేరుకు మాత్రం నమాజ్ చేసుకుంటూ నా కుటుంబ వారందరూ కూడా నా యొక్క మత ప్రకారంగా మేము వెళ్తుండేవాళ్ళం. మీకు తెలుసో తెలియదో కానీ, మరి మీ ప్రాంతంలో ఉందో నాకు తెలియదు కానీ, మా ప్రాంతంలో ఇస్లాంలో రెండు తెగలు ఉన్నాయి, ఒకటి షియా, రెండు సున్నీ. షియా వారంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మొహమ్మద్ ప్రవక్త యొక్క అల్లుడు హజ్రత్ అలీ అంటారు. అతన్ని విశ్వసించినటువంటి వారిని షియా మజాబులు అంటారు. అగ్ని గుండం వేస్తారు, ఆ నిప్పుల మీద తొక్కటం మీరు ఎప్పుడైనా చూసారా? అగ్ని నిప్పులు తొక్కటం చూసానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఆ అగ్ని గుండం తొక్కుతూ హిమామ్ హసేన్ హుస్సేని, హాలి దూలి హసేన్ హుస్సేన్, హాలి దూలి హసేన్ హుస్సేన్ చెప్తూ ఆ పీర్లను పట్టుకొని ఆ మాత్రం సై పెద్ద పెద్ద నిప్పుల మీద నడుచుకుంటూ మేము వెళ్ళాం. ఆ రోజుల్లో మా కాళ్ళు కాలలేదు పెద్ద పెద్ద నిప్పుల మీద. నేను అనుకున్నాను నిజంగా ఎంతైనా మా భక్తి చాలా గొప్పది, కాళ్ళు కాళ్ళే చూసావా అనేసి నా భక్తి మీద రోజు రోజుకి మక్కువ ఇష్టం మరింత పెరుగుతుంది. ఎవరైనా క్రైస్తవ్యాన్ని గురించి కానీ చెప్తే నేను ఇష్టపడేవాడిని కాను. అలాగే కొందరు హైందవులు, వాళ్ళ పద్ధతులు కూడా నాకు నచ్చేవి కావు. నా ఇస్లాం అంటే నాకు చాలా ఇష్టంగా నేను ఉండేది ఆ రోజుల్లో. అయితే ప్రియులారా, దినాలు గడుస్తున్నాయి, పేరుకి నమాజు చేసుకుంటున్నాను, నా భక్తిని నేను విశ్వసిస్తూ ఉన్నాను. అలాగే లోకంలో కూడా నేను భయంకరమైన మనిషిగా నేను జీవిస్తున్నాను. నాలో ఉన్న తప్పులు, నాలో ఉన్న జీవితం నా ఇంటి వారికి ఎవరికి తెలియనివ్వకుండా చాలా సీక్రెట్గా నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. పాపపు బ్రతుకు. ఒక దినాన నేను చేసినటువంటి ఘోరమైన జీవిత పాపానికి ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి నిమిత్తము డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, డాక్టర్ వల్ల కాలేదు. ఏమిటని మీరు అడగవచ్చు, అవుటుకు పోసుకుంటే రక్తం కారిపోయేది, ఒక భయంకరమైనటువంటి జబ్బు. 4 నెలలు పడ్డాను నేను, కడ్రాయిలు తడిచిపోయాయి. 1 నెల రోజులైతే రక్తం ఆ యొక్క అవుటుకు పోసుకుంటే అవుటుకులో రక్తం వచ్చేది. మిగిలిన 3 నెలలైతే నాకు స్పర్శ తెలియకుండానే కడ్రాయిరంతా బ్లడ్ అలాగా కారిపోయేది. రోజుకు 4-5 కడ్రాయిలు మార్చుకునేవాడిని. ఈ విధంగా నా జీవితంలో కలిగిన వ్యాధిని బట్టి మనిషిని బలహీనమైపోయా. నా తల్లి, నా పెద్దన్నయ్య అనేవారు, ఒరే నీకేమొచ్చిందో చెప్పరా, తల తాగటి పెట్టానో, మేము బాగు చేసుకుంటాం నిన్ను, రోజు రోజుకి మనిషిని విలార్చిపోతున్నావు అని అన్నప్పుడు, నా ఇంట్లో నాకు ఈ జబ్బు వచ్చిందని నేను చెప్పలేదు. చాలా అంటే దాచుకున్నాను, ఎవరికి చెప్పకూడదు తెలియకూడదు అని
నా స్నేహితులందరికీ తెలుసు నాకు ఈ తెగులు ఉంది. నా స్నేహితు

0: తో చెప్పాను, మా ఇంట్లో ఎవ్వరికి మీరు చెప్పొద్దు, టాబ్లెట్లు వాడుతున్నాయి కదా తగ్గిపోతుందిలే అని. ఈ విధంగా ఆ జబ్బులో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళా, అతడిచ్చే మందులు వాడాను. అతడు అన్నాడు అర్ధరాత్రుల వరకు తిరగకూడదు, టయానికి భోంచేసి పడుకోవాలి. అలాగే చేశాను, అలాగే మందులు వాడాను, తగ్గలేదు. మరొక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఆయన వల్ల తగ్గలేదు. మరొక ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆ డాక్టర్ వల్ల తగ్గలేదు. ఈ విధంగా ముగ్గురు డాక్టర్లు సంపాదించాను, ముగ్గురు డాక్టర్ల వల్ల ఫలితం కాలేదు. మనిషి రోజు రోజుకి బలహీనుడు అయిపోతున్నాను, అస్థి పంచరులాగా తిన్నది ఒంటికి పడతలేదు, నాలో ఒక బలమైన నమ్మకం వచ్చేసింది నేను చనిపోతానని. ఎప్పుడైతే నేను చనిపోతానని నమ్మకం నాకు ఎప్పుడైతే వచ్చిందో, ఇస్లాం ధర్మం ప్రకారంగా కూడా సృష్టికర్త అయినటువంటి అల్లాహు ఆజ్ఞాపించిన ఆజ్ఞల్లో పూర్తిగా జీవించకపోతే వాడు జహనం పాతాళానికి వెళ్ళిపోతాడు. ఆయన చిత్తములో ఉండి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మొహమ్మద్ ప్రవక్త ద్వారా ఆయన మార్గంలో నడిస్తే అందరికంటే ముందు జన్నత్ మోక్షానికి వెళ్తారు అని నాకు బాగా తెలుసు. ఎప్పుడైతే వ్యాధి నాకు ఎక్కువ వచ్చిందో, రోజు రోజుకి పెరిగిపోతుందో, నా దైవానికి నేను ప్రార్థన చేశాను, యా అల్లా మిజే బచావ్, యా ఖుదా మిజే మాఫ్ కరో, మై కరస్సు గునా తుమే మాఫ్ కరో, ఓ దేవుడా ఓ భగవంతుడా దయతో నన్ను క్షమించు, నేను చేసిన పాపాలు మన్నించు, తుమే మిజే తందురిస్తే దేవ్, నీవు నన్ను స్వస్థత పరచు, తుమే మిజే దిశావు, నీవు నాకు కనబడు, దయతో నన్ను క్షమించు, నాకున్న వ్యాధి నుండి తొలగించు, యా బాబా మిజే మాఫ్ కరో అని, ఓ తండ్రి నన్ను బాగు చేయి అని నా దైవానికి, నా మత సంబంధమైన నా కుల దైవమైన నా అల్లాహు దేవుడికి నేను ప్రార్థించా, ఫలితము లేదు. మనిషిని రోజు రోజుకి ఇంకా దిగజారిపోతున్నాను, వ్యాధి మరింత తీవ్రమవుతుంది. నా ఇంట్లో తెలుసుకునేంత పరిస్థితి అంటే చాలా సీక్రెట్గా దాచుకునేవాడిని, అర్ధరాత్రి రెండింటికి వెళ్ళేవాడిని, తెల్లవారుజామున మరల లేచిపోయేవాడిని, ఎవరూ లేవకుండా లేచిపోయి స్నానం చేసి వచ్చేసేవాడిని. ఈ విధంగా నా ఇంట్లో తెలియకుండా జబ్బును దాచుకున్నా, టాబ్లెట్లు అన్నీ కూడా తీసుకెళ్ళి నా షాపులో దాచుకున్నా, ఆ టాబ్లెట్లు వేసుకొని మరలా తెల్లవారుజామున అంటే బేగా వచ్చేసి మరలా టాబ్లెట్ వేసుకునేవాడిని. ఈ విధంగా 4 నెలలు ఆ జబ్బు పడ్డాను, 4 నెలలు ముగ్గురు డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, నా అల్లా నా దైవానికి ప్రార్థించాను. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ప్రియులారా, సాధారణంగా కొందరు అనుకోవచ్చు, కొందరు డబ్బులు ఇస్తే యేసు గొప్పోడని చెప్తాడేమో, డబ్బులు ఇచ్చి మతం మార్పిడి చేస్తున్నారు అని మీరు కొందరు అనుకోవచ్చు. ఒక విషయం చెప్తాను బాగా గమనించండి, ఒక మనుషుణ్ణి క్రైస్తవ మతంలోనికి నడిపించడానికి వాడికి ఒక 10,000 రూపాయలు ఇచ్చి, నువ్వు యేసు నమ్ముకో బాప్తిసం తీసుకో నీకు 10,000 ఇస్తాను అంటే వాడు ములిగేచ్చు నీళ్ళల్లో, మతం పుచ్చేసుకోవచ్చు. వాడికి 10,000 ఇచ్చేసిన తర్వాత, వాడు పుచ్చేసుకున్న తర్వాత, డబ్బులు వాడి చేతికి వచ్చేసిన తర్వాత వాడు మరలా క్రైస్తవంలోనే ఉంటాడని నాకు గ్యారంటీ ఏమిటి? మీకు అర్థమైందా? తీసుకున్న వాడు తీసుకున్నట్టుగానే క్రైస్తవ మార్గంలో ఉండాలని రూల్ ఏమైనా ఉన్నదా? వాడు మరలా వెనక్కి ఎందుకు వెళ్ళిపోకూడదు? ఏ మతంలో నుండి అయితే వాడు వచ్చాడు అదే మతంలోకి ఎందుకు వెనక్కి వెళ్ళిపోకూడదు? ఒకవేళ డబ్బు ద్వారా మార్చే మత మార్పిడే గనుక ఇది అయితే, డబ్బు తీసుకున్న తర్వాత మరలా ఎందుకు వెనక్కి వెళ్ళిపోకూడదు? కానీ ఎవరు అలా వెళ్తలేదే, వెళ్ళిపోమని చెప్పినా వెళ్ళేవారు ఎవరూ లేరు. నిన్ను చంపేస్తాను, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానైనా సరే మమ్మల్ని చంపన్నా చంపండి, కానీ మేము మరలా వెనక్కి వెళ్ళమంటున్నారు. దేవుని స్తోత్రం, డబ్బు చేత లాక్కొచ్చేది కాదు. ఒకప్పుడు నేను అలాగే అనుకునేవాడిని. ఎప్పుడైతే నాకు ఈ జబ్బు తీవ్రమైందో, యేసుక్రీస్తు గురించి నేను తెలుసుకునేవాడిని గతంలోనే, ఇలాంటి కూటాలు పెడుతూ ఎవరైనా హల్లెలూయా అని చెప్తుంటే నేననే వాడిని ఎటకరిస్తూ హల్లెలూయా హల్లెలూయా అనేటువంటి వాడిని, అంటే మతాన్ని తృణీకరిస్తూ, నా ఇంట్లో మా తల్లిదండ్రులు లేక మా యొక్క మామ మా తాత బాగా ఎక్కువగా మాగే నాకు ఇస్లాముని గురించి బాగా బోధించేవారు. క్యా బాబు, ఒరే బాబు, ఈ లోకలు ఎవరితోనే స్నేహం చేయొచ్చు, క్రైస్తవులతో స్నేహం చేయకూడదు. వాళ్ళ చేతిలో ఒక పుస్తకం ఉంటుంది, ఆ పుస్తకం పట్టుకుంటే అనేకులు మనుషుల్ని మార్చేస్తారు. ఆమె ఖుదాకి రోషన్ వాళ్ళమే, ఖుదాకి రుహు వాళ్ళమే, దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది, దేవుని యొక్క వెలుగు మన మీద ఉన్నది, కాబట్టి పెంట కుప్ప మీద వజ్రం పెట్టినా వజ్రం వజ్రమే, పెంట పెంటే. అలాగే ఈ లోకములో మనం భేదవాళ్ళమైనా ముస్లిమాన్ అంటే దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలో మనం బాబని నా ఇంట్లో చెప్తుండేవారు. దాన్ని బట్టి నేను ఎక్కువగా నా మతం మీద నాకు చాలా మక్కువగా ఉండేది. ఎప్పుడైతే జబ్బు నాకు తీవ్రమైందో, గతంలో అక్కడక్కడ చెప్పే మాటలు వినేవాడిని, యేసు బాగు చేస్తాడు, కనబడతాడు, స్వస్థపరుస్తాడు, క్షమిస్తాడనే మాటలంటే ఇదంతా బూటకం, వీళ్ళ మతంలో లాక్కోవడానికి వాళ్ళు అలా చెప్పేటువంటి మాటలువి. మొత్తం మీద భారతదేశాన్ని అమెరికా వాడికి అమ్మేస్తారు వీళ్ళందరూ కలిసి. గతంలో నేను ఆ విధంగా నేను తలంచేవాడిని. ఎప్పుడైతే ఈ వ్యాధి నాకు తీవ్రమైందో, నా మతము, నా కులము, నా దైవం, నా దేవుడు, నా అల్లా నన్ను బాగు చేయలేదు. డాక్టర్లు నమ్మాను, డాక్టర్ల వల్ల కూడా నేను బాగుపడలేదు. తుదుకు యేసు క్రీస్తు గురించి నేను విన్నవాడిని గతంలో మాట్లాడే దేవుడు స్వస్థపరిచి చివరి సమయంలో యేసు క్రీస్తు ప్రభు నా మనసులో అనుకున్నాను. ప్రభు నువ్వు కనబడతావని మీ క్రైస్తవులు అన్నారు, నువ్వు దగ్గరకు వస్తావట, ముట్టుకుంటావట, మీరు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎంతోమంది మీరు బ్రతికి లేవనెత్తారట, అనేకులను బాగు చేశారని మీ క్రైస్తవులు చాలామంది చెప్తున్నారు. అదే గనుక నిజమైతే, నువ్వు ఉన్నవాడివే అయితే, నువ్వు మంచోడు అయితే, నువ్వు బాగు చేస్తావని అందరూ అంటారు, అది నిజమే గనుక అయితే నన్ను కూడా ముట్టు, నన్ను బాగు చేయని ఒక రాత్రి వేళ నా మనసులో అనుకుంటూ ఒక చర్చ్కు నేను వెళ్ళాను. అప్పటికి ఇంగ్లీష్ ఆరాధన జరుగుతుంది, సెయింట్ పాల్ లూథరన్ చర్చ్ అది. ఆ చర్చికి వెనకాతలు వెళ్ళి నేను నిలబడ్డా. ఎవరైనా తెలుస్తున్న వాళ్ళు వస్తే చూస్తారేమో అనుకుని ఎవరికి తెలియకుండా వెనకాతలు నిలబడి ప్రార్థన అంతా అయిన తర్వాత గబగబా వెళ్ళి ఒక 2 రూపాయలు కానుకేసి నా మనసులో అనుకొని ఇంటికి వెళ్ళి నేను భోజనం చేసి పడుకున్నాను. రాత్రి 10 అయింది. మా అన్నయ్య, ఇంకో అన్నయ్య, అప్పటికి ఎవరికి పెళ్ళిలు కాల, ఇద్దరు అక్కలకి వెళ్ళింది, ఇద్దరు అక్కలకి పెళ్లి కాల, మా ఇద్దరు అన్నయ్యలు, మా అక్కయ్య, మా తల్లి అలా పడుకున్నారు. నేను ఇలా పడుకున్నాను, ఫ్యాన్ తిరుగుతుంది, చిన్న బెడ్ బల్బ్ వెలుగు ఉంది, మా ఇంట్లో గంట గడియారం, ఆ గడియారం అలా తిరుగుతున్నది. 10:30 వరకు నాకు మెలకుగా ఉంది, ఎప్పుడు నిద్ర పట్టిందో పట్టింది మొత్తం మీద 11 లోపులనే. అర్ధరాత్రి పావుతకు 2 గంటలకు నేను పడుకునేటువంటి గదిలో, నేను పడుకునేటువంటి ఆ మంచము దగ్గర, మా ఇంట్లో ఉండేటువంటి ఈ వినప బీరువ, దాని ప్రక్కన ఉన్నటువంటి తెల్లటి గోడ, ఆ గోడలో నుండి 2 హస్తాలు నా దగ్గరికి వచ్చి నీ దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాటల పుస్తకంలో కూడా ప్రభు చేసిన ఉపకారానికి నేను అదే ఏంచా, మా చర్చి అమ్మలం అదే. 2 హస్తాలు రక్తం కారుతూ వచ్చి నాతో చెప్తుంది, నా కుమారుడను భయపడకు అని. కళ్ళు తెరి చూసినప్పటికీ నా తల దగ్గర ఒక వెలుగల నిలబడి ఆ 2 హస్తాలు వచ్చి నన్ను ముట్టడం జరిగింది. అంతవరకే నాకు తెలుసు, నిదానించి మరీ నేను చూశాను, ఆ వెలుగు అలా మెల్లిగా గోడలోకి వెళ్ళినట్లుగా వెళ్ళింది. మరి తేటగా నేను చూసినప్పటికీ పావు తక్కువ 2 అయింది, గడియారం తిరుగుతుంది, ఎవరి నిద్రలో వాళ్ళు పడుకున్నారు. నా అంతరాత్మ అంటుంది, ఇప్పటి వరకు నీకు రక్తం వచ్చింది కదా, యేసుప్రభు నిన్ను ముట్టాడు, బయట కాలువ దగ్గరికి వెళ్ళి నువ్వు పాస్ పోసుకుని చూసుకుని నీకు రక్తం రాదు అని. వెంటనే నేను లెగిసి బాత్రూమ్ దగ్గరికి వచ్చి లైట్ వేసుకొని పాస్ పోసుకున్నాను. అప్పటి వరకు వచ్చి ఆ రక్తం యేసు నన్ను ముట్టిన తర్వాత మాయమైపోయింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు నన్ను తాకడంతోనే నాకునేటువంటి వ్యాధి, ఆ యొక్క రక్తస్రావం లాంటి ఆ వ్యాధి ప్రభు నన్ను ముట్టి స్వస్థపరచడంతో నా జీవితానికి గొప్ప సంతోషం కలిగింది. ఆ రాత్రి అంతా తెలియలేని ఒక దుఃఖం నాకు వచ్చింది. 2 రూపాయలు నేను కానుకేశాను. ప్రభు అంటే నేను తృణీకరించేవాడిని. చర్చికి వెళ్ళి చిన్న ప్రార్థన చేసుకున్నాను, లేదో నిజంగా అందరూ అన్నట్లు ఈయన కనబడే దేవుడు. ఆ గోడలో నుండే కదా 2 హస్తాలు వచ్చి నన్ను ముట్టిని అని ఉదయం ఇంచుమించు 4 గంటల వరకు ఆ మంచం మీద నేను తలంచుకుంటూ ఆలోచించుకుంటేనే పడుకుని పోయా. తెల్లవారిన తర్వాత మరలా నేను బాత్రూమ్కి వెళ్ళి మరలా పాస్ పోసుకున్నాను, రక్తం రాలేదు. షాపు దగ్గరికి వెళ్ళాను, నా స్నేహితులతో చెప్పాను, రే రాత్రి వరకు నిన్నటి వరకు వచ్చినటువంటి ఆ రక్తం నాకు రాలేదురా. వాళ్ళన్నారు, నువ్వు ట్యాబ్లెట్లు వాడేవు కదా, అందులో ఏదో నీకు పనిచేసింది అన్నారు. కాదు కాదు, నిన్న మనం పశు సినిమాకి వెళ్దామని అనుకున్నాం, కానీ మీరు ఎవరు రాలేదు. అయితే రాత్రి మీరు రాలని కారణం బట్టి చాలా వరకు చూసి చూసి నేను ఒక చర్చికి వెళ్ళి 2 రూపాయలు కానుకేసాను. ప్రార్థన చేసి ఇంటికి వచ్చి నేను పడుకున్నాను. పడుకున్న తర్వాత పావుతకు 2 గంటలకు ప్రభు నన్ను ముట్టాడని నా స్నేహితులతో నేను చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఆ విధంగా ప్రభువు నేను తెలుసుకున్నాను, ప్రభువులోకి నేను వచ్చాను. నేను చదివిందల్లా 1వ తరగతి. ఖురాన్ గురించి బాగా నాకు తెలుసు. దాని గురించి నా ఇంటి వారు, మా మామ, మా తాతలు వాళ్ళు బాగా ఎక్కువ చెప్పేవారు. దాన్ని మాత్రమే పఠించడం తెలుసు. ఇలాగ ఉంటుండగా ప్రియులారా, ప్రభు మీద మమకారం పెరిగింది. ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలని నేను అనుకునేవాడిని. మా ఇంటికి 5 కిలోమీటర్ల దూరంలో ఒక చర్చ్ ఉంది, ఆ చర్చ్ దగ్గరికి వెళ్ళేవాడిని. ఆ చర్చ్లో పాస్టర్ గారు నేనుంటున్న షాప్ దగ్గరే కొన్ని కాఫీ హోటల్ దగ్గర వచ్చి ప్రార్థన చేసేవాడు ఆయన. ఆ విధంగా ఆయన నాకు పరిచయం అయ్యాడు. ఆయన అన్నాడు, బాబు మా మందిరం పలాని చోట నువ్వు రా, నీకోసం ప్రార్థిస్తామని అన్నట్టు వెళ్ళాను. వాక్యం విన్నాను, నమ్మి బాప్తిసం పొందాను. ఆ తర్వాత బాప్తిసం పొందిన తర్వాత కొన్ని దినాలు అయిన తర్వాత మరి నాకు ఇంకా పరిపూర్ణమైన అవగాహన లేదు. ప్రభులో ఉంటూ అప్పుడప్పుడు నేను సినిమాకి వెళ్ళేవాడిని, ప్రభులో ఉంటూ అప్పుడప్పుడు వేళాకోళంగా కూడా మాట్లాడేవాడు, బాప్తిసం తీసుకొని కూడా. ఆ తర్వాత
1: నా మెకానిక్ ఫీల్డ్ ఇలా చేస్తున్నాను, బళ్ళు రిపేర్ చేస్తున్నాను, నన్ను గురించి తెలుసుకుని కొంతమంది వచ్చి బళ్ళు రిపేర్ చేయించుకుంటూ, ఓ తమ్ముడను ప్రభు నమ్ముకున్నావట కదా అంటూ కొంతమంది ఎల్ఈఎఫ్ ది ల్యామెన్ ఇవాంజికల్ ఫెలోషిప్ ఆ సహవాస వారు కొంతమంది నా పరిచయస్తులై, తమ్ముడా నీ పాపాలు పూర్తిగా ఒప్పుకోలే నువ్వు సహవాసానికి రా అన్నప్పుడు రాజమండ్రిలో ఎల్ఈఎఫ్ ద ల్యామెన్ ఇవాంజికల్ ఫెలోషిప్ జోషువా డానియల్ గారి యొక్క సహవాసం, ఆ యొక్క దేవుని వాక్యం నేను విన్నప్పుడు, దేవుని సేవకులు చెప్పే వాక్యానికి నేను విధేయుడైనప్పుడు, నువ్వు చేసిన పాపాలు ఇతరుల దగ్గర కూడా ఒప్పుకో అని అన్నప్పుడు అవన్నీ నాకు గుర్తొచ్చినాయి. గతంలో బండి రిపేర్ చేస్తే 50 రూపాయలు అయిన దానికి 250 రూపాయలు బిల్లు వేసేవాడిని. చాలా మంది ఉన్నారు ఇలా ఈ రాత్రి అలాంటి వాళ్ళు కూడా. 50 రూపాయలు బండికి రిపేర్ అయితే ఇంకో 150 రూపాయలు వేసేవాడిని. బండి రిపేర్ చేయడానికి ఎవరైనా ఇస్తే ఆ బండిలో పెట్రోల్ తీసి పక్కనెట్టేవాడిని. ఇంకొకటి ఏమన్నా బండి రిపేర్ ఇస్తే దాంట్లో కాస్త పెట్రోల్ తీసి సాయంత్రం అయిన తర్వాత 2 లీటర్లే నమ్ముకునేవాడిని. బండి ఇంజిన్ బండికి ఇంజినాలు వేయబాబు అని చెప్పి ఎవడన్నా డబ్బులు ఇస్తే ఇంజినాలు వేసేసానని చెప్పి నా దగ్గర పాతాయిలు వేసేసేవాడిని, డబ్బులు నేను తీసేసుకునేవాడిని. అలాగే సామాన్లు కొనడానికి ఆ యొక్క స్పేర్ షాప్ కొట్టుకు వెళుతూ నేను లోపలికి వెళ్తే ఇలా కన్ను కొడితే చాలు నా వెనకలు వచ్చే బండిలో వాటికి రేట్ ఎక్కువ వేసేసేవాడు. 500 రూపాయలు సామాన్లు కొంటే ఇంచుమించి 650-700 రూపాయలు బిల్లు వేసేసేవాడు అతడు. ఈ విధంగా అక్రమ జీవితం జీవించా. అవన్నీ దేవుని పాదాల దగ్గరికి వచ్చినప్పుడు పరిపూర్ణంగా వాటిని నేను ఒప్పుకొని బండి గల కస్టమర్ల దగ్గర సమాధాన పడి, అయ్యా మీ బండికి తెలియకుండా ఇంత రేట్ వేశాను, మీ బండి మోసం చేశాను, మీ బండిలో పెట్రోల్ తీశానని చెప్పి అవన్నీ బండి గల కస్టమర్ల క్షమాపణ కోరుకున్న తర్వాత నా హృదయం పూర్తిగా తేలికైంది. మా ఇంటికి దగ్గరలోనే DMHS స్కూల్ అని ఉంది. ఆ స్కూల్ గదుల్లోకి వెళ్ళి ఏకాంతంగా సాయంత్రం 5 గంటల నుండి స్కూల్ అయిపోయేది. 6:30 ఆ టైంకి నేను షాప్ కట్టేసి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన 11:30 ఆ టైం వరకు ప్రార్థన చేసుకునేవాడిని. ఆ చీకటిగా ఉన్న ఆ గదుల్లో ప్రభు యొక్క దర్శనం పెడట, కొట్లేమో మోమకాబతి సులుగాత హేకతే కొట్లో కొవ్వు తెలిగిస్తున్నాడట, ఈసాలేసలామక ఫోటో లేలికాకో దుకాణం మీద రకలేకతే యేసుప్రభు ఫోటో తెచ్చి కొట్లో పెట్టుకున్నాడట, కొవ్వు తెలిగిస్తున్నాడట. మనవాళ్ళు ఎవరైనా బండి రిపేర్ చేయించుకోవడానికి వెళ్తే యేసు నమ్ముకున్నాను మీ తమ్ముడు అంటున్నాడు ఈ విషయం నీకు తెలుసా అన్నారు. వాడొచ్చి మా తల్లి మీద కేకలేసాడు, మా పెద్దన్నయ్య, మా పెద్దన్నయ్య మా తల్లి కలిసి నన్ను కొడుదానించి ఇంటికి రమ్మని చెప్పారు. నేను బండి స్టాండ్ వేసి ఇంకా ఇంట్లోకి వెళ్తాను, ఈ లోపల మా పెద్దని వచ్చి లాగి పెట్టు ఒకటి పీకెళ్ళు క్యారే హరం జాది క్యారే గద్దా తూ చేయమన్నాడు. ఒరే ఏమొచ్చిందిరా పాపి నీకు, ఇంత వంట లేని దాంట్లోకి వెళ్ళేవాట, మస్జిద్లో పెద్దలందరూ నన్ను నిలబెట్టేశారు, నువ్వు యేసును నమ్మేవాట, కొట్లో ఫోటో పెట్టేవాట, కొవ్వు తెలిగిస్తున్నావట, బైబుల్ పెట్టుకున్నావట, ఇటు మన ఇంట వంట లేని మతంలోకి నేను ఎవడెళ్ళమన్నాడు అని. నేను అన్నాను ఇంట్లో ఉండమంటారా వెళ్ళిపోమంటారా. మా వాడు అన్నాడు అసలు విషయమేడు చెప్పి ఎందుకు వెళ్ళావన్నాడు, నన్ను ఇంట్లో ఉండమంటారా వెళ్ళిపోమంటారా. నేను ప్రభువుని నమ్ముకుని ఎందుకు నమ్ముకున్నాను నేను ఇప్పుడు మీకు చెప్పను, ఒక రోజు వస్తుంది అప్పుడు మీరే తెలుసుకుంటారు. ఏమా ఉండమంటావా నేను వెళ్ళిపోమంటావా, ఓకే మన్న తల్లి అన్నాను. వెంటనే మా తల్లి కళ్ళంట నీళ్లు పెట్టుకుని, రే చిన్నోడు వాడు తప్పు చేస్తే చేశాడు, నువ్వు పెద్దోడు కాబట్టి పెద్ద మనసుతో వాడిని క్షమించాలి కానీ నువ్వు చేసిన పని ఏమిటనేసి నా తల్లి మా పెద్దని గద్దించింది. ఆ తర్వాత నేను మెల్లగా మౌనంగా ఊరుకున్నాను. నా తల్లి అన్నది ఒరే మన ఇంట వంట లేని మతం ఎందుకు పుచ్చుకున్నావు, మస్జిద్లో పెద్దలందరూ కలిసి అన్నీ నిలబెట్టారట, నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా, ఏదో మాంసం తిన్నావని దుమ్ములు మెళ్ళగా కట్టుకుంటావా, నువ్వు నమ్ముకుంటే నీ మనసును నమ్ముక ఫోటో నేను ఎవరు పెట్టుకోమన్నారు, కొవ్వొత్తి ఎవరు వెలిగించుకోమన్నారు అన్నట్టు ఈ మధ్యలో నువ్వు ఆ జుమ్మా నమాజ్ అంటే శుక్రవారం నమాజు కూడా నువ్వు వెళ్తలేదని ఆ వాళ్ళందరూ కూడా పెద్ద నేను నిలదీశారట అన్నారు. నేను మౌనంగా ఊరుకున్నాను. అలా జరుగుతూ ఉంటుండగా కొన్ని దినాలైన తర్వాత మొత్తం మీద నా జీవితం పరిపక్వంలోకి వచ్చింది, పరిపూర్ణతలోకి. స్నేహితులందరు కట్టయ్యారు, త్రాగుడు వ్యభిచారం మోసం పాపపు జీవితం వాటన్నిటి నుండి విడుదల పొందిన తర్వాత నా ఇంటి వారికి నా యొక్క జీవిత ఒక ప్రత్యేకత వారు చూశారు. ఆ ప్రత్యేకతను బట్టి నా ఇంట్లో నా తల్లి అనేది, ఒరే నువ్వు చర్చికి వెళ్తుంటావు కదా ఏం చెప్తారా మీ పాస్టర్లు అక్కడ, అంటే మన పేష్మాం ఇక మన మసీదులో ఉండేటువంటి ఇమామ్ గారు చెప్పినట్లుగానే చెప్తారా ఏంటి అనేసి నా తల్లి ఇద్దరు అక్కలు నన్ను అడిగేవారు. చర్చిలో చెప్పే మాటలో కళ్ళంట నీళ్లు తెచ్చుకున్న వాళ్ళకి చెప్పేవాడిని. తెలియకుండా నా తల్లి కళ్ళంట నీళ్ళు వచ్చినాయి, నా అక్కలు కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. ఒక శుక్రవారం అది, మరొక శుక్రవారం తలారా స్నానం చేసి నేను ప్రార్థన చేసుకుంటే నా తల్లి నా ఇద్దరు అక్కలు వచ్చి మోకాళ్ళు వేసారు. దేవుని స్తోత్రం. నలుగురితో నా ఇంటిలో ప్రార్థన ప్రారంభించాం. 300కు పైగా దేవుడి దినాన్ని సంఘానిచ్చాడు. హల్లెలూయా. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువుని నా రక్షకుడిగా నమ్మాను. నన్ను బట్టి నా తల్లి, నా అక్కయ్యలు, అలాగే నా ఒక అన్నయ్య, ఆ అన్నయ్య యొక్క భార్య, ఇంటి వారందరూ ప్రభువులోకి వచ్చాం. మా పెద్దనే మాత్రం నేటికి మజీతుల మెంబర్ అతడు. తన భార్య తన పిల్లలు అందరూ మందిరానికి వస్తారు, పెద్దన్ని భార్య పిల్లలు. అలాగే తాను కూడా ప్రార్థన చేసేటప్పుడు లేచి నిలబడతాడు, ప్రార్థన చేసుకుంటాడు. అయితే నా తల్లికి నేనే బాప్తిస్మిచ్చా, నా అక్కలకి నేనే బాప్తిస్మిచ్చా, అలాగే నా యొక్క అన్నయ్య అన్నయ్య భార్యకు కూడా నేనే బాప్తిస్మిచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా నా జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు వారికి అంకితం చేశా. కొన్ని దినాలైన తర్వాత మసీదులో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పెద్ద పెద్ద గడ్డాలు వేసుకొని ఇంటి మీద పడ్డారు. ఒక ఆదివారం ఆరాధన జరుగుతుంది, మా తల్లి అక్కలు మేము అందరు మందిరంలో ఉన్నాం, కిందకి రమ్మని చెప్పారు. రావడంతో మిమ్మల్ని ఇలివేసేస్తున్నాం అన్నారు. దేవుని స్తోత్రం, మిమ్మల్ని ఇలివేసేస్తున్నాం అన్నారు. నేనన్నాను ఇలివేసేటువంటి ఏంటి అని అడిగాను. అదే మిమ్మల్ని ఇలివేసేస్తున్నాం అన్నారు. మరలా అన్నాను ఇలివేసేటంటే ఏంటి, మేము తినే అన్నాన్ని తిననివ్వకుండా చేయటమా, మేము త్రాగే మంచినీటి త్రాగనివ్వకుండా చేయటమా వెలివేయటం అంటే, మేము నడిచే ఈ భూమి మీద నడనివ్వకుండా చేయటమా వెలివేయటం అంటే, మేము ప్రాణంతో ఉన్నాము రెప్పలాడిస్తున్నాం గుండు కొట్టుకుంటుంది వెలివేసేటమంటే మా గుండు కొట్టుకున్న గుండెను కొట్టుకొనియకుండా చేయటమా, ఏంటి వెలివేసేయటం అంటే. అదే ఏ శుభకార్యానికి మేము ఇంటికి రాము, ఏది జరిగినా సరే మిమ్మల్ని మా ఇంటికి మేము పిలవం, మాకు మీకు సంబంధం లేవని. దేవుని స్తోత్రం. వాళ్ళండే మాట అర్థం ఏంటంటే, ఈ లోకంలో ఏం జరిగినా సరే మాతో మీకు పాలు పంపులు లేవన్నారు. నేనన్నాను వెలివేసేటువంటి మీరు నాతో మాట్లాడరు అంతే కదా, మేము తిన్నా కూడు నేను తిన్నవ్వకుండా ఏం చేయలేరు కదా మీరు వెలివేటువంటి, మేము త్రాగే మంచిని త్రాగనివ్వకుండా మీరు చేయలేరు కదా వెలివేటువంటి. వెలివేసేయటం అనగా రేపన్న రోజు నుండి మీరు మాతో మాట్లాడరు అంతే కదా అన్నాను. అవును అంతే. ఆ మాట నువ్వు చాలా తక్కువగా తీసుకుంటున్నావా, ఏ విషయంలో మేము మీకు సహాయం చేయం మేము రాలేమన్నారు. నేనన్నాను చూడండి అయ్యా, సలాం అలైకుం అన్నవాళ్ళు మీరు మాకు 100 మంది ఉంటే వందనాలండి అన్నవాడు మాకు 1000 మంది ఉన్నారు, మీతో మాకు పని లేదన్న. ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం. మీతో మాకు పని లేదు, మేము చచ్చినా మా శరీరాలు కుక్కలు పీక్కు తినేసినా మమ్మల్ని తీసుకెళ్లి సముద్రాలు నీటిలో పడేసిన, లేకపోతే ఎవరో కబరస్థానంలో మమ్మల్ని పెట్టేసిన, శరీరం మట్టిలో నుండి కాబట్టి మట్టిలో పోతుంది, మా ఆత్మ మాత్రం దేవుని యుద్ధకు వెళ్తుంది. మీతో మాకు పని లేదు, మీరు కాదు మమ్మల్ని నిలివేయటం, మిమ్మల్ని మేమే నిలివేసేసామని చెప్పాను. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆ విధంగా ప్రభువులోకి పరిపూర్ణంగా రావటం. ఈరోజు నా ఇంటి వారందరూ కూడా ప్రభు మార్గంలో నడుస్తున్నారు. హల్లెలూయా. ఏ ముస్లిమ్స్ అయితే తృణీకరించి ఆ ముస్లిమ్స్ అందరూ కూడా ఈరోజు మందిరానికి వస్తున్నారు. హల్లెలూయా. ఇది నా చాలా మంది మా మందిరంలో అనేక మంది రక్షించబడ్డారు, బాప్తీసాలు తీసుకున్నారు. ముస్లిం సహోదరులు ఆయా స్థలాల్లో వారు అద్భుతమైన సాక్ష్యాలుగా జీవిస్తూ అనేక స్థలాల్లో ప్రభు కొరకు వారు వాడబడుతున్న ముస్లిం సహోదరులు అనేకులు కలరు. హల్లెలూయా. ఈ విధంగా యేసు ప్రభువు నమ్మిన తర్వాత నా జీవితానికి నెమ్మది ఆదరణ దొరికింది. అయితే బైబిల్ గ్రంథం నేను చదవటానికి ఏ విధమైన బైబిల్ క్లాసెస్ నేను ఏ తరబీదు పొందలేదు. నాకు బాప్తిస్మ ఇచ్చిన పాస్టర్ గారు కూడా ఆయన పెంతకోస్తులు, ఆయన చనిపోయారు. ఎల్ఈఎఫ్లోకి వెళ్ళిన తర్వాత ప్రభు యొక్క వాక్యం పూర్తిగా విన్న తర్వాత డిఎంహెచ్ఎస్ స్కూల్ గదుల్లోకి వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు దేవుని స్వరం నాకు వినబడ్డ తర్వాత నా ఇంటి వారిని రక్షించాలనే భారం నాకు వచ్చి శుక్రవారం మాటలు ఇంట్లో నేను ప్రార్థన ప్రారంభించాను. దేవుడు దానిని అదే విధంగా కొనసాగించమని చెప్పాడు. గత 9 సంవత్సరాల వరకు నేను పనిచేస్తూ ప్రభుకు సాక్షిగా అనేక స్థలాల్లో సువార్తకుడిగా వాడబడ్డా. గత 9 సంవత్సరాల నుండి నా పని సంపూర్ణంగా నేను ఆ రెంచులు పట్టుకోవడం బళ్ళు రిపేర్ చేయడం పూర్తిగా మానేసి మనుషులను రిపేర్ చేసేవాడిగా దేవుడు నన్ను చేశాడు. దేవుని స్తోత్రం కలుగులుగాక. ఆ విధంగా నా కుటుంబం అంతా కూడా రక్షించబడింది. నాకు వివాహమై ఒక బాబు పాప. పాటల పుస్తకం మీద వెనకాతలు ఉన్నది మా బాబు. ఈ విధంగా మా కుటుంబం అంతా కూడా ప్రభు మార్గంలోనికి వచ్చాము. మా జీవితాలకి నెమ్మది. ఒకప్పుడు మా చేతులు ఇలా చాపేవాళ్ళం, కానీ ఈరోజు మా చేతులను దేవుడు సమృద్ధి నింపాడు. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే మరలా వీలైతే ఎప్పుడైనా మీతో.
2: నా శంకరుడు దేవుడు నన్ను కాపాడతాడు, నా శివయ్య దేవుడు నన్ను కాపాడతాడు. నన్ను శంకరుడు కనుక పూజలు అద్దని చెప్తే కనుక నేను చచ్చిపోతానని 2 సార్లు కిరోసిన్ పోసుకున్నా.
3: ఎందుకని మీకు అంత ముండి పట్టింపు?
2: యేసు ప్రభు దేవుడు అంటే నాకు నచ్చది. యేసు ప్రభు దేవుడు అయిన దేవుడు కాడు. 5 గురు మన్నదమ్ములం అయితే 3 చనిపోయినరు. యేసు ప్రభు నిజమైన దేవుడు అయితే మరి వాళ్ళు ఎందుకు చనిపోయారు? అసలు ఆ యేసు ప్రభుకు శాతనైతే ఎందుకు కాపాడలేడు?
3: శివుని యొక్క ఆత్మ మీలోకి వచ్చి మాట్లాడేది అంటే మీరు పాములతో ఆడుకుంటారు.
2: ఇంటికి వెళ్ళన్నది ఇట్లా పాము పడగల లెక్క నిలబడ్డాయి లేచి. ఈ జడ ఉంటది కదా అన్న, ఈ పడగల లెక్క లేచి నిలబడ్డాయి. ఆయన దేవుడు అంటున్నారు కదా, మీరు దేవుడు అంటే ఆయన యేసు ప్రభు గొప్పవాడు అయితే ఇక్కడ కూడా దేవుడు ఉంటాడు కదా, ఇక్కడికి రమ్మా నాన్నే, నేను రాను లోపలికి అన్న. నువ్వేందే నాకు ప్రార్థన చేసేది, నేను నీకు బొట్టు పెడతారా అని చెప్పి ఆమెను ఇష్టానుసారంగా తిట్టిన. అసలు ఆయన ఎట్లా మాట్లాడతారు నాతోని, నేను పూజారిని, ఆయన నాతో ఎందుకు మాట్లాడతారు, నాతో ఏం పని ఆయనకి మాట్లాడటానికి. నా చేతుల్నే తయారు చేస్తుంటే, అంటే ఏదో ముంగట పెట్టుకుని కాదు, నా చేతుల్లో ఇట్లా.
3: ప్రైజ్ లాడండి. నేను మీ తమ్ముడు జోషిని మరి యొక్క సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు ఈ సమయాన్ని ఇచ్చిన బట్టి దేవునికే వేలాది స్తుతి స్తోత్రములు. ఒకప్పుడు శివభక్తుడు అంటే శివుని యొక్క ఆత్మ తనలోకి వచ్చి అనేక మంది జాతకాలు చెబుతూ నా చేతిలోనే కుంకుమ పసుపు అవన్నీ తయారు చేసి జనాల్ని మబ్బులో పెట్టి అనేక రీతిగా డబ్బులు సంపాదించాలని ఒక ఆలోచన. ఇంకో మరి యొక్క విషయం ఏంటంటే తల్లిదండ్రులు క్రైస్తవులు, తన యొక్క శివభక్తుని జీవితం పాములతోనూ ఎప్పుడు ఆడుకునే వ్యక్తి, తన యొక్క చేసే ఆ యొక్క పూజలకు ఆ తల్లిదండ్రులు అడ్డొచ్చారని చెప్పి 2 సార్లు కిరోసిన్ పోసి చనిపోవాలనుకున్న వ్యక్తి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని ఈ యొక్క యవనస్తుడు గొప్ప పరిచర్య ఎలా చేస్తున్నారో, దేవుణ్ణి ఎలా తెలుసుకున్నారో మొట్టమొదటి నుంచి చివరి వరకు సాక్ష్యం తప్పకుండా చూడండి. అనేక మంది ఈ యొక్క వీడియో షేర్ చేయమని కోరుచున్నాను.
2: ఈ అవకాశం ఇచ్చిన దేవతి దేవునికి వందనాలు. జోష్ అన్నగారికి నా యొక్క వందనాలు. పనికి మాలిన నా జీవితమును ఈరోజు ఈ స్థితిలో తీసుకొచ్చిన దేవాతి దేవుడు, ఆ గొప్ప దేవునికే మహిమ. మాది నిజామాబాద్ జిల్లా చిన్నవాల్గూడ్ సిరికొండ మండల్. ఒకప్పుడు నేను హిందువుగా బ్రతికే వ్యక్తిని, హిందువులు అంటే నాకు ఇష్టం.
3: అంటే మీరు పుట్టుకతోనే హైందువులు అండి?
2: క్రైస్తవ కుటుంబంలోనే పుట్టినా పెరిగినా, కానీ నాకు చర్చ్ అంటే నచ్చది, సేవకులు అంటే నచ్చది. హిందువుగా బ్రతకాలని నా ఆశ. హిందువుగా నేను ఉన్నప్పుడు మరి కొన్ని రోజుల క్రితం అట్లనే హిందువుగా నేను పూజలు చేయటం, ఎక్కడెక్కడి నుంచో నా దగ్గరికి రావటం, బొట్లు పెట్టించుకోవటం, తిరగటం, పూజలు చేయటం. నేను లేకపోతే పండుగలు చేసేవారు కారు, ఎక్కడికంటే అక్కడికి నన్ను తీసుకుపోయేవారు. ఎవరైనా పండుగలు చేసినప్పుడు దప్పులు కొడితే వాళ్ళ దప్పుల ముంగట్నే ఉరుకుతుంటే నేను ఎగపడి
3: పూనకం వచ్చినట్లుగా.
2: పూనకం వచ్చి వాళ్ళ దప్పుల ముంగట యాపకొమ్మలు పట్టుకొని వాళ్ళ దప్పులతో పాటు నేను కూడా నడిచే వ్యక్తిని. ఎవరైనా పండుగలు చేసినప్పుడు కూడా వాళ్ళతో వెళ్ళి శివశక్తి నా మీదకి వచ్చేది. ఇంకా ఉరుకుతుంటే, ఎగురుతుంటే, దుంకుతుంటే, ఒకటే కాలు మీద డ్యాన్స్ చేస్తుంటే, ఒకటే కాలు మీద డ్యాన్స్ చేసుకుంటూ దప్పులు కొట్టమంటుంటే స్పీడ్గా దప్పులు కొట్టుండ్రి, కొట్టపోతే కోపం కచ్చి వాళ్ళని తిట్టే వ్యక్తిని. ఆ విధంగా నా జీవితం ఇంకా ఫోటోలు పెట్టుకొని ఒక పక్కకు నేను అదే ఇంట్లో ఒక రూమ్లో నేను ఫోటోలు పెట్టుకొని హిందువుగా పూజలు చేసే వ్యక్తిని. ఇటు పక్కకు మా అమ్మ వాళ్ళు, మా నాన్న వాళ్ళు అక్కడ వాళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళు. నేను పూజలు నా ఇంట్లోకి నా రూమ్లోకి సోమవారం రోజు కానీ శనివారం రోజు కానీ నా రూమ్లోకి ఎవరైనా వస్తే కనుక ఒప్పుకోకపోతుంటే, నా రూమ్లోకి ఎవరైనా ఫోటోల దగ్గరికి కానీ నా రూమ్లోకి వచ్చే అత్తే మళ్ళీ కడుక్కుంటుంటే ఆ రూమ్ మొత్తం సర్పేసి కడుక్కుంటుంటే. ఎవరైనా క్రైస్తవులు కానీ ఇంకెవరైనా కానీ ఆ రోజు రాకపోతుంటే నా దగ్గరికి. ఇక ఎక్కువ శాతం మంది ఇట్లా మంచిగా లేని వాళ్ళు కానీ ఇంకేమన్నా అయినులు కానీ ఇట్లా ఏదన్నా విషయాలలో నా దగ్గరికి వచ్చి అడుగుతుండ్రి. అడిగినప్పుడు ఇట్లా కళ్ళు మూసుకొని ఇష్టానుసారంగా ఇట్లా బొట్టు తీసుకొని నా చేతుల్నే తయారు చేస్తుంటే, అంటే ఏదో ముంగట పెట్టుకుని కాదు, నా చేతుల్లోనే ఇట్లా.
3: మీ చేతిలోనే బొట్టు తయారైద్ది?
2: తయారైతుండే. కళ్ళు మూసుకొని ఇంకా నోటికి వచ్చిన ఇట్లా దేవుళ్ళను తలుసుకొని శంకరుడు, రాజన్న, వెమ్లవాడ రాజన్న, నరసింహస్వామి, నల్లభూషవ, ఎల్లవ తల్లి ఇట్లా గుర్తు చేసుకుంటూ బొట్టు తీస్తుంటే, బొట్టు తీసి ఇదే బొట్టు తీసి వాళ్ళకు పెడుతుంటే యాపకొమ్మలు ఉంటుండే. ఒక చేతులు ఇట్లా పట్టుకొని బొట్టు తీసే వ్యక్తిని. ఆ విధంగా బ్రతికిన నన్ను ఒకరోజు మరి వంట చేయటానికని నేను మా అక్క వాళ్ళ ఇంటికి ఒక విలేజ్కి వంట చేయటానికి వెళ్ళినప్పుడు వంట చేసేటప్పుడు ప్రార్థన స్టార్ట్ అయింది. అక్కడ వాళ్ళు అన్నారు కదా వంటలు అయిపోతే ఒకసారి ప్రార్థన కచ్చి కూర్చో మరి కొద్దిసేపు దేవుని మాటలు ఏంటంటే, నేను అన్నా కదా యేసు ప్రభు అంటే నాకు పడది, వంట చేయటానికి కూడా నేను రాను, ఏదో మన రిలేషన్ వాళ్ళ నచ్చిన ఆ దేవుడు అంటేనే నాకు నచ్చది, నేను రాను ప్రార్థనకు అని చెప్పి మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు మరి ఒక 10 నిమిషాలు కూర్చో తమ్ముడు ఏమవుతుంది అంటే నేను రాను అని చెప్పి మొండిగా మాట్లాడినప్పుడు మరి డబ్బులు తీసుకొని వెళ్ళిపో అని అన్నప్పుడు నేను డబ్బులు తీసుకొని ఇంటికి రావటం జరిగింది. అదే రోజు రాత్రి నాకు బాగా కడుపు నొప్పి, విపరీతమైన భయంకరమైన కడుపు నొప్పి వచ్చినప్పుడు నా దగ్గర ఉన్న వాళ్ళు, నా కుటుంబీకులు అందరూ కూడా క్రైస్తవులే, వాళ్ళు ప్రార్థన చేద్దాం మన దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థనను తీసుకొచ్చినప్పుడు నేను దూషించి తిట్టిన వారందరినీ కూడా. ఆ క్రైస్తవ దేవుడు కాడు, ఆ దేవుడికి శాతనైతే ఆయన ఎందుకు కాపాడుకోలేడు, ఆయన నన్నేంది కాపాడేది, నన్ను కాపాడతాడు ఆయన, నేను హాస్పిటల్ వెళ్ళాలి అంతేగాని అవి నేను నమ్మనని చెప్పి హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు, మరి నన్ను హాస్పిటల్లో ఉంచినప్పుడు డాక్టర్లు అన్ని స్కానింగ్లు చేయాలని చెప్పినప్పుడు ప్రతి రిపోర్ట్లో కూడా నాకు నెగిటివ్గానే రావటం జరిగింది. మరి కిడ్నీలు వాపచ్చినాయి, ఒక కిడ్నీ ఫెయిల్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి, ఈయనకు గ్యారంటీ లేదని చెప్పిండ్రు. అప్పటిదాకా కూడా నేను ఏమంటున్నానంటే నా శంకరుడు దేవుడు నన్ను కాపాడుతాడు, నా శివయ్య దేవుడు నన్ను కాపాడుతాడు, నన్ను నన్ను బ్రతికిస్తాడనే నమ్మకం నాతో ఉంది, నాకు ఉంది అని చెప్పి అలానే మాట్లాడుతున్నా. మా ఇంటి వాళ్ళు మాత్రం ఏమంటున్నారంటే ఒకసారి ప్రార్థన చేపించుకో, ఒకసారి ప్రార్థన చేపించుకుంటే ఏమవుతుందని చెప్తే నేను చేపించుకోను, నా శివయ్య నన్ను బ్రతికిస్తాడు, నన్ను బ్రతికిస్తే గనక నేను వెమ్లవాడ రాజన్నకు వెంటికెళ్ళిస్తా, అక్కడ నేను నాకు నచ్చింది నేను మొక్కులు మొక్కుతా తప్ప నేను మాత్రం క్రైస్తవ జీవితంలో మాత్రం నేను ఉండను అని చెప్పి మాట్లాడినా. చెప్పినప్పుడు మరి డాక్టర్లు కూడా ఏమన్నారంటే ఇక్కడ కాదమ్మా హైదరాబాద్ తీసుకోవండి అని చెప్పినప్పుడు, అంత సీరియస్ ఏముందని మా వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు అన్నారు కదా రెండు కిడ్నీలకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంది, ఒక కిడ్నీ ఆల్రెడీ కొంచెం డ్యామేజ్ అవుతుంది లోపల సీమ్ అయిపోయింది అని చెప్పినప్పుడు గ్యారంటీ లేదన్నప్పుడు మరి సీరియస్ కండిషన్ అన్నది, సీరియస్ కండిషనే కండిషన్లో మరి నేను ఉన్నప్పుడు డాక్టర్లు అన్నారు కదా ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలా సీమ్ తీసేయాలని చెప్పినప్పుడు, హాస్పిటల్లో అడ్మిట్ చేసిన నన్ను ఆపరేషన్ థియేటర్లకు తీసుకుపోయినప్పుడు భయంకరమైన నొప్పి భయంకరమైన అవస్థ, ఆ అవస్థ కేగలేక కూడా నేను ఎంతగానో ఏడ్చినప్పుడు మా వాళ్ళు అన్నారు కదా ఒక్క నిమిషం ప్రార్థన చేపించుకో ఏమవుతుంది అని అన్నప్పుడు నేను అన్న కదా సత్తే ఆయన కోసం చచ్చిపోతా బ్రతికితే ఆయన కోసం బ్రతకలు కానీ నాకు మాత్రం నేను ఆ ప్రార్థన అంటే నేను ఒప్పుకోను అని చెప్పి ప్రార్థన చేయడానికి వేరే వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు గ్లూకోజ్లు అన్ని పీకేసుకుని ఇట్లా తీసేసుకున్నా నాకు అద్దు అని.
3: అంటే యేసుక్రీస్తు ప్రభు వద్దు
2: వద్దు ఆయన నా దగ్గరికి రావద్దు అట్లాంటి వారు అత్తే నా దగ్గరికి మంచిగా ఒప్పుకోను చచ్చిపోవటానికైనా సిద్ధమైన గ్లూకోజ్లు తీసేసుకున్నా. తీసేసుకున్నప్పుడు మరి అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కసారి చేపించుకున్నాను ఏమైతుందని చెప్తే ఎవరి మాట కూడా వినలేకుండా నేను
3: ఎందుకని మీకు అంత ముండి పట్టింపు.
2: యేసుప్రభు దేవుడు అంటే నాకు నచ్చది, యేసుప్రభు దేవుడు ఆయన దేవుడు కాడు, ఎన్ని దేవతలు ఉండగా ఆయన ఎందుకు దేవుడు, ఎన్ని దేవతలకు మనం బలార్పించాలి కానీ యేసుప్రభు ఆయననే చనిపోయాడు బల అయిపోయాడు ఆయన అసలు దేవుడు కాడు అనే వ్యక్తిని నేను, ఆయనకు ఆయన దేవుడైతే ఆయనను ఎందుకు కాపాడుకోలేడు ఆయన దేవుడు కాడు అని ఎందుగానే బ్రతకాలని నా ఆలోచన. ఆపరేషన్ థియేటర్కు తీసుకుపోయారు నన్ను, ఆపరేషన్ థియేటర్కు తీసుకుపోయిన తర్వాత వాళ్ళు అంటారు కదా హోల్డ్ చేయాలి ఖచ్చితంగా ఈ కిడ్నీలకు అది ఇది ఇబ్బంది ఉంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుండగా భయంకరమైన భయం అయిపోయింది అక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత. శంకరుడా నన్ను బ్రతికి, శివయ్య నన్ను బ్రతికి అని ఇట్లనే మొక్కుకుంటున్నా. మొక్కుతున్న సమయంలో వాళ్ళు నా డ్రెస్ యూనిఫామ్ తీసేసి వాళ్ళ యూనిఫామ్ వేసి ఇంకా ఆపరేషన్కు తీసుకుపోయిన టైంలో బాగా భయం పెట్టేసి ఏడిచిన. ఏడిచి ఒక మాట ఏమన్నంటే అందరూ దేవుడు యేసుప్రభు మంచోడు గొప్పోడు అట్లా ఇట్లా అని చెప్తారు కదా, మరి నువ్వు నిజంగా దేవుడివేనా, అసలు నువ్వు దేవుడివి అయితే మరి నాకు ఈ ఆపరేషన్లో తోడుగుండి నాకు ఆపరేషన్ సక్సెస్ అయితే గనక నీ పని చేస్తా అని చెప్పి నేను అనుకున్నా నా మనసులో లాస్ట్ స్టేజ్లో.
3: ఎందుకని మీరు ఫస్ట్ వద్దనుకున్నారు, మరి ఎందుకని మీరు యేసుప్రభు?
2: డాక్టర్ ఏమని చెప్పిండంటే ఆపరేషన్ చేసేటప్పుడు ఆ ప్రాణాపాయం ఉంది ఖచ్చితంగా అమ్మా, 24 గంటలు గడిస్తే తప్పేం చెప్పలేము, బ్రతకచ్చు చనిపోవచ్చు మనకు నమ్మకం లేదని చెప్పారు.
3: అంటే ప్రాణం మీద ఆశ పుట్టింది.
2: పుట్టి అప్పుడేమన్నా నిజమైన దేవుడు అని చెప్తారు కదా యేసుప్రభు, ఆయన నిజంగా దేవుడు అయితే సరే నన్ను మంచిగా చేస్తే గనక నేను ఆయన కోసం బ్రతకాలని అనుకున్నా. అనుకున్న తర్వాత 24 గంటల తర్వాత కొంచెం నాకు మెలకు రావటం మాట్లాడటం ఆ విధంగా జరిగింది. ఆ విధంగా జరిగిన తర్వాత కూడా సరే యేసుప్రభు బతికిచ్చిండు అనే ఆలోచన నా మైండ్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను అందరూ ఏమంటుంటే ఇప్పటికైనా నమ్ముతావా దేవుని తెలుసుకుంటావా అన్నప్పుడు నేనన్నా ఆయననే ఎందుకు బ్రతికిచ్చిండు అని మీరు నమ్మాలా, నేను ఎన్నో మొక్కులు మొక్కినా నేను ఖచ్చితంగా కొంచెం హెల్త్ కరెక్ట్ సెట్ అయిన తర్వాత ఖచ్చితంగా వెమ్లవాడ రాజానికి నేను ఇంటికి వెళ్ళి ఇచ్చి రావాలా, కొండ కట్టుకోవాలా, ధర్మం పూరుకోవాలా, నా మొక్కులు బాగున్నాయి నేను మీ మాట ఇనని చెప్పి మళ్ళీ అదే హిందువుగా పూజలు చేయటం, మళ్ళీ అదే తిరగటం, పాములతో ఆడుకోవటం.
3: అంటే మీరు పాములతో ఆడుకుంటారు?
2: ఆడుకునే వ్యక్తిని. ఎక్కడన్నా పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు అవి కనబడితే వాటితో నేను కొద్దిసేపు నిలబడి వాటిని చూడటం. ఒకరోజు నేను స్నానం చేయకుండా పొలం కాడికి వెళ్ళినప్పుడు సోమవారం రోజు శనివారం రోజు అది నాకు ఎదురుగా వస్తే ఈరోజు నేను ఒక్క పొద్దు ఉండలేనని కాబట్టి అది నాకు ఎదురుగా వచ్చిందని చెప్పి నేను తానం చేయటం, ఆ విధంగా మెంటల్గా డిప్రెషన్లో ఉండే వ్యక్తిని నేను. ఎవరైనా ఇంట్లోకి రా వచ్చినా కానీ మీరు క్రైస్తవులు మా ఇంట్లోకి ఎందుకు వచ్చారు, నా దేవుడు బాధపడతాడని, ఎవరిని క్రైస్తవులని పాస్టర్లని తిట్టే వ్యక్తిని, ఇంకా క్రైస్తవులు కనబడితే ఒప్పుకునే వ్యక్తిని కాను, వాళ్ళ ముంగట కావాలని బొట్టు పెట్టుకుని తిరిగే వ్యక్తిని, అసలు యేసుప్రభు నమ్ముకున్న ఎదురుగా కనబడితే బూతులు తిట్టే వ్యక్తిని, అసలు ఎందుకు రా నాకు ఇట్లా వచ్చినావు నువ్వు, ఆ ముండ మతం, భర్త చచ్చిపోయిన వాళ్ళ లెక్క విధవరాలుగా తిరుగుతారు, అదేం మతం రా, మీరు ఫాస్టర్ రా అని తిట్టే వ్యక్తిని, ఆ విధంగా తిట్టే వ్యక్తిని, ఆ విధంగా అట్లా అట్లా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం కొంచెం నాకు శోధన రావటం జరిగింది. అంటే పడిపోవటం, హిద్దలేసి పడిపోవటం, అట్లనే ఇక శంకరుడు దేవుడు అని నా మెంటాలిటీ, మా వాళ్ళు మాత్రం కాదు ఇది దయ్యము, ఆ శంకరుడిని నమ్ముకోవడం మనం దేవుని చిత్తం కాదు, మనం క్రైస్తవులం, మనం చెయ్యొద్దు అని చెప్పినప్పుడు మేము ఐదుగురం అన్నదమ్ములము, ఐదుగురం అన్నదమ్ములం అయితే ముగ్గురు చనిపోయినరు, మరి శంకరుడు యేసుప్రభు నిజమైన దేవుడు అయితే మరి వాళ్ళు ఎందుకు చనిపోయారు, మా అన్న 22 సంవత్సరాలు చనిపోయిండు, అసలు ఆ యేసుప్రభుకు శాతనైతే ఎందుకు కాపాడలేడు, అదంతా కూడా నీ భ్రమ, నేను ఇదే చేస్తాను మీరు అదే చేసుకోండి, నన్ను శంకరుడు కనుక పూజలు అద్దని చెప్తే కనుక నేను చచ్చిపోతానని 2 సార్లు కిరోసిన్ పోసుకున్నా, శంకరుడు భక్తి నాకు అద్దని చెప్తుర్రు మీరు అని చెప్పి కిరోసిన్ పోసుకున్నా, పోసుకుంటే సరే నీదేందో నువ్వు చేసుకొని చెప్పిండ్రు. ఒకరోజు మాత్రం ఇంకా ఇది దేవుడు అద్దు ఇంట్లో ప్రార్థన పెట్టించుకుందాం, ఖచ్చితంగా ఈరోజు నువ్వు ఉండాలని చెప్పి మొండి పట్టుతోని నన్ను ఉపవాస ప్రార్థన ఇంట్లో పెడితే వాళ్ళందరి ముంగట నేను చచ్చిపోవాలని చెప్పి నేను ఊరేసుకున్నా, పాస్టర్ల ముంగట
3: ప్రార్థన జరగకూడదని
2: జరగద్దని చెప్పి ఊరేసుకున్నా, ఎందుకంటే నన్ను పీడిస్తున్నారు అని చెప్పి, నన్ను ఇంత పీడిస్తున్నారు కాబట్టి నేను చనిపోవాలి ఖచ్చితంగా, మీరు నన్ను లేనిపోని మాటలు చెప్తున్నారు అని చెప్పి ఊరేసుకున్నా. తర్వాత ఇంకా నీ బతికేందే నువ్వు బతుకు, మరి నీకు ఇష్టం వచ్చినట్టుగా చేసుకొని చెప్పి వదిలేసుకున్నారు వాళ్ళు కూడా. ఇంకా ఒక రూమ్లో పర్సనల్గా ఒక రూమ్లో నేను శివయ్య భక్తి చేసే వ్యక్తిని, వాళ్ళు వాళ్ళు ఒక రూమ్లో వాళ్ళు ఉండే వ్యక్తులు. ఆ విధంగా కొన్ని రోజుల తర్వాత దేవుని గురించి వదిలేసుకొని ఇష్టానుసారంగా తిరిగి తాగి తిరిగి నాకు నచ్చిన భక్తిని నేను తిరగటం ప్రారంభమైంది. అట్లా అట్లా అట్లా కొద్ది రోజుల తర్వాత కొంచెం కొంచెం నాకు శరీరం సహకరించకపోవటం, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళకపోవటం, కాళ్ళు పడిపోయినాయి, 2 కాళ్ళు కూడా మెల్లె మెల్లె మెల్లె కాళ్ళు పడిపోయినాయి. కాళ్ళు పడిపోయినప్పుడు ఇంకా నడవలేని స్థితిలో, బాత్రూంలకు కూడా వెళ్ళలేని స్థితిలో, అసలు ఎవరు పట్టుకపోయేటోళ్ళు కూడా దగ్గర లేరు. ఆ విధంగా ఉన్నప్పుడు కొంచెం కొంచెం ఇంకా నన్ను హుషారు చేసిన తర్వాత మ్యారేజ్ చేశారు. ఈ విధంగా నేను మారుతాడు కావచ్చు, మారుతాడు హిందూ క్రైస్తవుల పిల్లని చేస్తే ఖచ్చితంగా మారుతాడు అని చెప్పి క్రైస్తవుల కుటుంబంకు చెందిన అమ్మాయిని పెళ్లి చేశారు.
3: మీరు దానికి ఒప్పుకున్నారండి?
2: ఒప్పుకున్నా, పెళ్లి మట్టుకు మాత్రమే నేను ఒప్పుకుంటా, కానీ నేను తర్వాత ఆమెను కూడా నాలోనికే నా దాంట్లోకే మారాలని చెప్పిన. వాళ్ళు అన్నారు కదా పెళ్లి అయిపోయేంత మట్టుకు అట్లేం చెప్పొద్దు అని చెప్పి చేసిండ్రు, పెళ్లి చేసిండ్రు. పెళ్లి చేసిన తర్వాత కూడా నేనన్నా నాలాగా నువ్వు ఉండాలిగా నీలాగా నేను మారాలంటే నాతోని కాదు, నాతోని ఖచ్చితంగా నువ్వు వెమ్లవాడ రాజన్న దగ్గరికి రావాలా, మనం ఇద్దరం వెంటకెళ్ళి తీసుకోవాలని చెప్పి తీసుకుపోయినా. తీసుకుపోయినా అక్కడికి వెమ్లవాడ రాజన్న గుడికి తీసుకుపోయి అక్కడ తిరగటం, మొక్కడం, కొబ్బరికాయలు కొట్టడం ఇదంతా చేసిన. ఇదంతా చేసిన తర్వాత ఇష్టానుసారంగా చేసిన తర్వాత అమ్మాయి ఏమందంటే, నువ్వు ఈ విధంగా చేస్తే కనుక నేను ఒప్పుకోను, మేము క్రైస్తవులం, నువ్వు ఈ విధంగా ఎందుకు చెప్తున్నావు అంటే నాలాగా ఉండటానికి నువ్వు ఇష్టపడితే నాతో నుండు, లేదంటే నాకు విడాకులు ఇచ్చేయి, కానీ నాకు మాత్రం నాకు ఈ శివయ్యనే కావాలని చెప్పి మాట్లాడినా. ఆ విధంగా ఇంకా నేను పూజలు చేసే వ్యక్తిని ఆమె నేను లేక ముందు దొంగతనాల్లో ప్రార్థన చేసుకునేది, దొంగతనాల దొంగసాటన మా అమ్మ వాళ్ళు కూడా ప్రార్థన చేసేవాళ్ళే, నేను మాత్రం ఒక్కనే ఇంకా వేరే. ఆ విధంగా కొన్ని రోజుల తర్వాత ఇంకా ఇంకా మెల్లె మెల్లె మెల్లెగా ఇంకా నాకు నడవలేని స్థితిలో, మొత్తం కాళ్ళు పడిపోయి ఇంకా లేవలేని స్థితిలో, ఇంకా కొంచెం కొంచెం మంది రాకపోవటం ఇంటికి, ఇంకా పూజలు చేయ కొంచెం తక్కువైపోయింది. తక్కువైపోయిన తర్వాత మా భార్య అన్నది కదా ఒకసారి ప్రార్థన చేపించుకో, ఎక్కడైనా మనకెందుకు ఇదంతా, నువ్వు నడవలేని స్థితిలో ఉన్నావు, నువ్వు పని చేయలేని స్థితిలో ఉన్నావు, మనకెవరు నడపాలా అని చెప్పి ఆమె నా మీదకి మాట్లాడింది. మాట్లాడినప్పుడు నేనేమో
3: మీ దగ్గరికి ఎందుకు వచ్చేవారండి
2: చూపించుకునటానికి, నేను ఇట్లా చేతిలో ముడిపి పసుపు తీయటం, ఇట్లా చేతిలో ముట్టి ముడిపి బొట్టు తీయటం, నా చేతులు ముడిపే, అదొక భ్రమ, అంటే నా చేతులతోనే తీసి పెడితే ఆయన గురువు బొట్టు పెడితే తక్కువైతుంది, జ్వరం తక్కువైతుంది, రోగాలు తక్కువైతాయి, రిగ్గులు చూపించేవాడిని, నీళ్ళు నీళ్ళు ఇక్కడ పడతాయి అని చెప్తే అక్కడ నీళ్ళు పడతాయని అలా ఆ లోకంలో వచ్చేవాళ్ళు,
3: అంటే మీ దగ్గరికి చూపించుకుంటానికి వచ్చి
2: చూపించుకోటానికి వచ్చేవాళ్ళు. అట్లా అట్లా కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత
3: అంటే శివుని యొక్క ఆత్మ మీలోకి వచ్చి మాట్లాడేది
2: యాప కొమ్మలు పట్టుకొని పెద్దగా బొట్టు పెట్టుకుని అట్లా మాట్లాడే వ్యక్తి.
3: రూమ్ లో మీరు కూర్చునేవారు?
2: ఒక రూమ్ లో
3: అంటే నిజమే అంటారా? మీ యొక్క ఊహకి తెలుస్తుంది కదా.
2: అప్పుడు ఇంకా నేను అదే భ్రమలున్నా కాబట్టి నాకు అదే ఇష్టం. ఇంకా నాకు ఆ విధంగా అట్లా అట్లా కొద్ది రోజుల తర్వాత కాళ్ళు పడిపోయినాయి. ఇంకా మళ్ళీ లెవెల్ నెల స్థితిలో మళ్ళీ కాళ్ళు పడిపోయిన తర్వాత ఇంకా నన్ను ఇక్కడ ముస్లిం వాళ్ళ దగ్గరికి, ఇక్కడ బద్దెలు వాళ్ళు వీళ్ళు దించే వాళ్ళ దగ్గర మేకలతోని కోళ్ళతోని దించిపించారు. మా అమ్మ వాళ్ళు రాలేరు, మా మేనత్త వాళ్ళు హిందువులు వాళ్ళతోనే వెళ్ళినా. అక్కడ తిరిగి అక్కడ ఇక్కడ ఇక్కడ చూపించిన తర్వాత ఎక్కడికి పోయినా కానీ ఇంకా నయం కాలేదు. నయం కాకపోతే అసలు ఇక్కడికి పోయినా కానీ నయం అవుతలేదు కదా, ఒకసారి ప్రార్థనకు వద్దామని చెప్పి మా అమ్మ వాళ్ళు మా భార్య వాళ్ళందరూ కూడా నన్ను ఒత్తిడి చేస్తే నేను అన్నా కదా సావటానికైనా నేను రెడీగా ఉన్నా కానీ మాత్రం నేను ఆ చర్చిలకు రానంటే రానని చెప్పినప్పుడు, మరి అప్పుడు నువ్వు ఆపరేషన్ చేపించుకున్నప్పుడు దేవుని పని చేస్తాను మొక్కినావు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా మారుతున్నావు అంటే నేను అదేదో నా బాధకు మీ బాధకు నేను బతకాలని ఏదో అన్నా కానీ నేను మాత్రం చెయ్యనంటే చెయ్యనని చెప్పి మొండిగా మాట్లాడినా. మొండిగా మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం చేసిండ్రంటే ఇంకా ఎట్లయినా సరే తీసుకుపోవాలని చెప్పి ఆటోలో వేరే దగ్గర ముస్లిం అయిన ఉన్నాడు నిన్ను దించడానికి రమ్మన్నాడు వెళ్దామని చెప్పి తీసుకుపోయారు. తీసుకుపోయిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత వీళ్ళు ఎక్కడికైతే తీసుకుపోవాలి అక్కడికి తీసుకుపోక చర్చిలకు తీసుకుపోయినారు
4: నిన్ను.
2: నన్ను చర్చిలకు తీసుకుపోయే వరకంటే అక్కడిదాకా పోయేదాకా నేను ముస్లిం వాళ్ళే అనుకున్నా. ఇంకా అక్కడ బయట సిల్వలు కానీ ఆ వాక్యలు కానీ అవోటి ఇవ్వటి రాసి పెట్టింది ఉంది. వాటిని చూసిన ఇంకా వాటిని ఆటోల నుంచి దుంకి ఒక 2 కిలోమీటర్లు ఉరికిన ఆ పడిపోయి కాళ్ళు పడిపోయిన శక్తి కూడా అప్పుడు ఎట్లా వచ్చిందో కూడా అర్థం కాలేదు. ఇంకా ఉరికినప్పుడు నా ఎంబట వీళ్ళందరూ కూడా పడి పట్టుకొని మళ్ళా గుంజుకొచ్చి ప్రార్థన చేయించుకోకపోతే నేను కొడతాం చేస్తామని నన్ను ఇద్దరు ముగ్గురు యవనాస్తులు కూడా మా తమ్ముడు ఫ్రెండ్స్ గుంజుకొచ్చి చర్చి దగ్గర పడేసారు. చర్చి దగ్గర పడేస్తే నేను అన్నా కదా గేట్ బయటనే ఉంటాను గేట్ లోపలికి మాత్రం నేను రాను. ఆయన దేవుడు అంటున్నారు కదా, మీరు దేవుడు అంటే ఆయన యేసుప్రభు గొప్పవాడు అయితే ఇక్కడ కూడా దేవుడు ఉంటాడు కదా, ఇక్కడికి రమ్మని ఆయన్ని నేను రాను లోపలికి అన్న ఆయన్ని బయటకు రమ్మనని చెప్తే వాళ్ళు అన్నారు కదా అట్లా మాట్లాడద్దు వాళ్ళు సేవకులు వాళ్ళని అట్లా అన్నది అంటే నేనన్నా నిజాంబాద్లో మేరీ జీవన్ అమ్మగారు అని ఉంటారు ఆ అమ్మగారు బయటకు వచ్చినప్పుడు నేనన్నా నువ్వేందే నాకు ప్రార్థన చేసేది నేనే నీకు నేను నీకు బొట్టు పెడతారా అని చెప్పి ఆమెను ఇష్టానుసారంగా తిట్టిన. నేనన్నా పాస్టర్ అమ్మను నువ్వేంది నాకు ప్రార్థన చేసేది అన్నప్పుడు ఆమె ప్రేమతో బుదిరికిచ్చి మాట్లాడి ఒకసారి లోపలికి రాయ్యా అంటే నేను అన్న కదా నువ్వే నా దగ్గరికి రా, నేనెందుకు నీ దగ్గరికి అత్తా, నా కోట్లాది దేవతలు నడిచిపెట్టి నీ దేవుని నేను ఎందుకు నమ్మాలా, నేను లోపలికి ఎందుకు రావాలా, నేను రాను అని చెప్పి మాట్లాడినా. ఆమె అన్నది ఒక్క నిమిషం లోపలికి రాయ్యా నువ్వేం చేయగ కానీ ఒక్క నిమిషం లోపలికి రాంది. వీళ్ళందరిని మబ్బు పట్టించిన ఆయన వీళ్ళందరిని మబ్బు పట్టించి కొంచెం అట్లనే గేట్ ముంగట కూర్చుండి కొంచెం నాకు వాష్రూమ్ అత్తుందని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయినా. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత నన్ను మళ్ళా తిరిగి దొరికించుకొని తీసుకొని వచ్చి కట్టేసారు పగ్గంతో. చర్చిలో ఉండాలను ఖచ్చితంగా అని చెప్పి కట్టేసారు. కట్టేస్తే నేనన్నా కదా నేను కట్టేసినా కానీ నన్ను చంపేసినా కానీ నేను శివయ్యను మాత్రం విడిసేది లేదు, మీ దగ్గరకు వచ్చేది లేదని చెప్పి ఈ తాళ్ళన్నీ కూడా తెంపేసుకున్నా. తెంపేసుకొని ఇంకా నేను నన్ను ఇంత టార్చర్ పెడతారు కాబట్టి నేను ఖచ్చితంగా ఇక ఆ శివయ్య కోసమే చచ్చిపోవాలని చెప్పి ట్రాన్స్ఫారంను పట్టుకోవటానికని వెళ్ళిన. ట్రాన్స్ఫారం పట్టుకోవటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులు నన్ను తోసేసి కింద వడగొట్టేసి తీసుకొచ్చి మళ్ళా ఎందుకోసం ఇలా చేస్తున్నావు అని చెప్పి నన్ను గాయపరిచి తిట్టి తీసుకొచ్చి మళ్ళా చర్చి దగ్గర పడేసారు. 3 రోజులు అట్లనే జరిగింది. 3 రోజుల తర్వాత ఒకసారి లోపలికి రా ఎందుకు ఇంత మొండి పట్టుబడుతున్నావని కాళ్ళొక్కలు చేతులొక్కలు దొరకబట్టి తీసుకుపోయి చర్చిలో పడేసారు. చర్చిలో పడేసిన తర్వాత అక్కడనే కూర్చుంది ఇంకా చర్చిలో. సరే వాళ్ళ భ్రమ వాళ్ళ ఇష్టం, వాళ్ళది నా ఇష్టం నాది, సరే ఆయనేం గొప్పోడేం కాడు ఆయనేం దేవుడు, సరే వాళ్ళ ఇష్టం అని చెప్పి అట్లనే కొన్ని రోజులు 3 నెలలు ఉన్నా. 3 నెలల తర్వాత ప్రార్థన చేయటం వాళ్ళు ఏదేదో మాట్లాడడం, నేను అనుకుంటున్నా కదా వాళ్ళు ఎన్ని చేసినా కానీ నేను ఒక కొంచెం నాకు హుషారయ్యేదాకా మాత్రం సరే వాళ్ళని నమ్మిస్తా, హుషారైపోయిన తర్వాత మళ్ళీ నేను వెళ్ళిపోవాలా, ఖచ్చితంగా నా ఇష్టం వచ్చినట్టు నేను చేయాలా, నా దేవతలన్నీ అక్కడే ఉన్నాయి నేను ఇక్కడ ఉన్నా అని చెప్పి అట్లా మాట్లాడుతూ ఇక వీళ్ళు అన్నారు కదా, అమ్మ వాళ్ళు కానీ, పాస్టర్ అమ్మ వాళ్ళు కానీ, నా భార్య కానీ, మా తమ్ముడు కానీ, వీళ్ళందరూ ఏమన్నారంటే, లేదు నువ్వు అట్లా ఇట్లా మాట్లాడకు, ఇంట్లోనే ఉండి. ఇంకా కొంచెం 3 నెలల తర్వాత మళ్ళీ నడవటం ప్రారంభమైంది. కొంచెం నడవటం, బయటికి రావటం, వాష్రూమ్ బోలన్న నడవటం, స్నానం చేయటానికి నడవటం, ఆ విధంగా నడిచిన తర్వాత వాళ్ళు అన్నారు కదా, ఇన్ని రోజులు అవన్నీ చేసినప్పటికీ కూడా నీకు మంచిగా లేదు, ఇప్పుడు ఇళ్ళకి రాగానే మంచిగా అయింది, మళ్ళీ ఎందుకు మళ్ళీ పాత జీవితం గుర్తు చేసుకుంటావు, ఇట్లనే ఉండు అని చెప్పారు. ఇట్లనే ఉండమని చెప్తే నేను అన్నా కదా, మరి అవన్నీ ఏం చేయలే నేను, నా ఇంటికి వెళ్ళి ఇత్తని చెప్పినా, ముడుపులు కట్టినా, ఇవన్నీ ఏం చేయలే నేను, ఈ దేవుని కోసం బ్రతికితే నా దేవుళ్ళు బాధపడయా అని చెప్పి మాట్లాడినప్పుడు, అట్లనే ఆ కొద్ది రోజులలోనే మా అమ్మ చనిపోయింది హార్ట్అటాక్తో చనిపోయినప్పుడు నేను అన్నా కదా, సరే ఆమె కూడా చనిపోయింది, నా పూజలన్నీ ఆపేసిందానికి మా దేవుళ్ళ అట్లా కోపంకే ఆమె చనిపోయిందని చెప్పి మొండిగా మాట్లాడినా.
3: పూజలు ఆపేశాను, అందుకే మీ అమ్మ చనిపోయింది.
2: మా అమ్మ చనిపోయింది, నన్ను ఇప్పటికైనా విడిచిపెట్టేస్తే నేను పూజలు చేసుకుంటా అని చెప్పిన. వాళ్ళు అన్నారు కదా, అట్లేం కాదు, ఆమెకు హార్ట్అటాక్తో చనిపోయింది అంటే, లేదు హార్ట్అటాక్తో కాదు, ఇదే పూజలు ఆపేస్తేనే చనిపోయిందని నేను అన్నా. అన్న తర్వాత లేదు అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత కొద్ది రోజులు అయింది, అట్లా కొద్ది రోజుల తర్వాత ఇంకా అక్కడ నేను అమ్మ వాళ్ళ దగ్గర పని చేస్తుంటే, అక్కడ బాసన్లు కడగటం, వచ్చిన సంఘాస్తులై ప్లేట్లు కడగటం
3: చర్చిలో.
2: సరే 2000 జీతం ఇస్తా పని చేసుకొని చెప్పారు అక్కడ. నేను మా భార్య ఇంకా అక్కడనే ఉండి, సరే నా ఆరోగ్యం అయితే కొంచెం సెట్ అయ్యేదాకా ఏదో ఒక పని చేసుకోవాలి కదని చెప్పి ఆ బాసన్లు దమ్మటం, అక్కడ పని చేయటం, ఊడవటం అవన్నీ చేసిన. చేసుకుంటూ అలా కొద్ది రోజుల తర్వాత ఒక సంవత్సరం అయింది. సంవత్సరం తర్వాత అసలు నిజంగా దేవుడు అంటే ఈయననే కావచ్చు, మరి ఇంతగానం మంది వస్తారు, ఇంతగానం మంది పోతారు, వచ్చిన వాళ్ళు నడవలేని వాళ్ళు నడవటం, పక్షవాతంతో ఉన్న వాళ్ళు లేవటం చూసిన నా కళ్ళతో అక్కడ. అప్పుడు అనుకున్న నిజమైన దేవుడు అంటారు కదా, అసలు ఇది ఎట్లా జరుగుతుంది, ఇది ఎట్లా సాధ్యమవుతుంది, ఒకసారి నేను తెలుసుకోవాలి దీన్ని, ఇది దీని వెనకాల ఏముందని చెప్పి నేను ప్రయత్నం చేసిన, వాళ్ళ మీద ప్రయోగాలు చేసిన, తెలుసుకోవాలి వీళ్ళు ఏం చేస్తారు. అసలు నేనైతే బొట్టు పెట్టేటోని, యాపకొమ్మలు ఇచ్చేటోని, ఊదేసేటోని, పొగబట్టేటోని, మరి వీళ్ళు ఏం చేస్తారు అసలు, వీళ్ళ దగ్గర ఏముందని చెప్పి అట్లా పరీక్ష పెట్టి చూసిన. చూసినప్పుడు ఆమె బైబిల్ తీసుకొని రావటం, ఏడుసుడు బాగా అక్కడ ప్రార్థన గదిలో చర్చిలో బాగా ఏడుస్తుండే అమ్మగారు. ఈమెకి ఏం పిచ్చి పట్టింది, ఇలా ఎందుకు ఎడుతుంది, మరి ఇట్లా ఎందుకు ఎడుతుంది అని చెప్పి నేను బాగా రోజులు అట్లనే పరీక్షించి చూసినప్పుడు, ఒకరోజు ఇంకా చర్చికి అడుగుతున్నా క్లీన్ చేస్తున్నా ఇట్లా మనుషులు నడిచినట్టు శబ్దం వినొస్తుంది. శబ్దం వినొచ్చినప్పుడు అమ్మగారు వచ్చిందేమని చూసినప్పుడు అమ్మ లేదు, ఎవరు లేరు పైన అమ్మ పిలిచినావా అని చెప్పి పోతే, నేను రాలేను, పైకి రాలే, పిలవలేను కూడా అని అమ్మ అన్నది. తర్వాత మళ్ళొక రోజు శుక్రవారం ప్రార్థన అవుతుంది, సత్యం సత్యం అని పిలిచినారు శబ్దం. సత్యం సత్యం అని పిలిస్తే నేను అన్న కదా, అమ్మ ఏమైంది అని చెప్పి పోతే, నేను పిలవలేనయ్యా నిన్నేందుకు నేను పిలిచిన,
3: పాస్టర్ అమ్మగారు
2: నేను పిలవలేనయ్యా, నేను మైకులు సెట్ చేయు, అక్కడ కార్పెట్లు గిట్ల వేసేయు, ప్రార్థన స్టార్ట్ చేద్దాం ఇంకా అని అమ్మన్నది. నేనన్న పిలిచినావు కదా అమ్మ, ఇప్పుడు ఏం విషయం అంటే నేను పిలవలేనయ్యా అన్నది. సరే ఎవరో నా భ్రమ అనుకుని అట్లనే అట్లా సంవత్సరం గడిపిన తర్వాత ఇంకా నా మనసులో ఉంది శివయ్య పూజ చేయాలని, కానీ అయినప్పటికీ కూడా అక్కడనే వండుకుంటూ పరిచర్య చేసుకుంటూ ఆ పని ఈ పని చేసుకుంటూ ఉన్నా. ఇంకా అట్లా ఉండి ఒకరోజు ఏమైందంటే ప్లేట్లు దమ్ముతుండగా నీ పని ఇది కాదు అని ఒక శబ్దం వినబడుతుంది. నా పని ఇది కాదంటే నేను చేసుకోకపోతే నడవది, ఖచ్చితంగా పొట్ట తిప్పలకు ఏదైనా చేసుకోవాలా, ఇక్కడ ఉన్నాం కాబట్టి నిజాంబాద్ జిల్లా కాబట్టి ఖచ్చితంగా పని చేసుకోకపోతే మనకు ఎవరు పెడతారని చెప్పి చేసుకోవాలి కదా, నీ పని ఇది కాదంటే మేరమ్మ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇట్లా ఎందుకు వినిపిస్తుంది శబ్దం అని చెప్తే, ఆమంది కదా నీ భ్రమ, ప్రార్థన చేసుకో, ఏం కాదు దేవుడు ఉన్నాడు అని చెప్పి ఆమంది. ఇంకొక ఆమె కర్ణమ్మ అని ఉంటుంది, ఆమె దగ్గరికి పోయిన తర్వాత ఆమె ప్రార్థన చేసి ఏమన్నదంటే, దేవుడే మాట్లాడుతున్నాడు స్వరంతో, దేవుని మాట లోబడంటే నేను అన్న కదా, అసలు ఆయన ఎట్లా మాట్లాడతారు నాతోని, నేను పూజారిని, ఆయన నాతో ఎందుకు మాట్లాడతారు, నాతో ఏం పని ఆయనకి మాట్లాడటానికి, ఆయన స్వరం విన్నవా నువ్వు అన్నది. అంటే ఇట్లా శబ్దం వినబడ్డదమ్మా, ఆయన నాకేం తెలియదు స్వరం వినబడ్డదని చెప్పి సరే వదిలేసి ఒకరోజు పండుకున్నా. పండుకున్న తర్వాత సత్యం నువ్వు లేవు ఇక్కడికి వెళ్ళే, సత్యం నువ్వు ఇక్కడికి నుంచి లేవు అని చెప్పి ఒక శబ్దం వినబడ్డాయి. వినబడ్డ తర్వాత ఎందుకు నన్నెవరు వెళుతున్నారని చెప్పి అందరిని చూస్తే అందరు వండుకున్నారు. పండుకున్న తర్వాత పొద్దున మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చి అడిగితే అమ్మ ఏమన్నదంటే కీర్తనలు 91 చదువుకుంటే అది ఎక్కడుంటుందో నాకు తెలియదని నేను అన్నా. దావీదు కీర్తనలు 91 చదవంటే అది ఎక్కడుంటుందో నాకు తెలియదని చెప్పినప్పుడు ఆమె తీసిచ్చింది. తీసితే నేను 7th class చదువుకున్నా, నాకేం చదువు రాదు. దాన్ని ఒక 3 రోజులు చదివిన, ఆ దావీదు కీర్తన 91 3 రోజులు చదివిన, కొంచెం కొంచెం కొంచెం కొంచెం. ఆ విధంగా చదువుకుంటూ చదువుకుంటూ మళ్ళా అట్లా 6 నెలలు గడిపేసిన అక్కడనే. సంవత్సరం నర అవుతుంది. ఇంకా అట్లా అట్లా గడిపేసిన తర్వాత ఏమైందంటే మళ్ళీ అమ్మ అంటుంది కదా, దేవుడు నిన్ను ఎన్నుకుంటుండు, దేవుని సేవ కోసం నిలబడతావా నువ్వు అని అడిగింది అమ్మ ప్రార్థన రోజు. దేవుని సేవ కోసం నిలబడతామంటే నేను అన్న కదా నీకేమన్నా పిచ్చి పట్టిందమ్మా, నేను 7th class చదువుకున్నా, నేను పని చేసుకోకపోతే మాకెవరు కడుపులోకి పెట్టరు, మీలాగా సంకల బైబిల్ పెట్టుకొని తిరగడానికి ఇంకా నేను ఒప్పుకోను, నేను మళ్ళీ నా దాంట్లోకి నేను వెళ్ళిపోతా, నా పూజలు చేసుకుంటే నాకు 10, 5, 100, 200, 500 ఇస్తారు, ఎవరైనా ఏమన్నా ఇస్తారు, కానీ ఈ సంకల బైబిల్ పెట్టుకొని తిరిగితే ఎవడు పోషిస్తాడు నన్ను అని చెప్తే ఆమన్నది కదా, ఆకాశ పక్షులను పోషిస్తున్నా, మిమ్మల్ని పోషించనా అన్నాడు దేవుడు, పోషిస్తాడయ్యా అంటే నేనన్నా నీ బ్రహ్మాదంతా నేను అట్లా చెయ్యను అతను కాదు అని నేను చెప్పిన. చెయ్యి అంటే అమ్మ రోగం పెట్టి పట్టుకుంటాడు దేవుడు అని అమ్మ అన్నది. ఏం రోగం పెట్టినా సరే కానీ నాతో కాదు, ఏదో ప్లేట్ దొమటం కడగటం మందిరం ఉడవటం అంటే సరే చేస్తా, అవేదో చెయ్యొచ్చు కాబట్టి చేస్తా, కానీ నాకు బైబుల్ చదవరాదు, నేను చేయలేను, నాతో కాదు అని మొండిగా మాట్లాడినా. మొండిగా మాట్లాడినప్పుడు నీ ఇష్టం అని చెప్పింది. నీ ఇష్టం అని చెప్తే నేనన్నా కదా అట్లనే పని చేసుకుంటాను. ఇంకా పని చేసి ఇంకా అమ్మ దగ్గరికి కోవటం కూడా కోపం వచ్చి వదిలేసిన, వదిలేసి అక్కడక్కడ పని చేసుకోవటం, వంటలు చేయటం, తిరుగుతున్నా. అట్లా తిరుగుతుంటూ ఆదివారం చర్చికి వస్తూ శుక్రవారం ప్రార్థనకు వస్తున్నప్పుడు అమ్మ ఏమన్నదంటే సత్యం నువ్వు దేవుని కోసం నిలబడాలని ఇట్లా మాట్లాడుతుంది, వాక్యం ద్వారా మాట్లాడుతుంది. నువ్వు బ్రదర్ దేవుని కోసం నిలబడాలా, దేవుని కోసం నిలబడాలన్నప్పుడు నేను అన్న కదా దేవుని కోసం నిలబడాలంటే అసలు ఎట్లా నిలబడతారు, ఏం చేయాలా, ఆ ప్రార్థన ఎట్లా చేయాలో కూడా నాకు తెలియదు, వాక్యం ఎట్లా చెప్పాలో నాకు తెలియదు, అసలు దేవుని కోసం ఇది కూడా దేవుని పని కాదా అని చెప్పి అడిగిన. ఈ ప్లేట్లు కడగటం మందిరం ఉడవటం ఇది కూడా దేవుని పని కదా, ఇది దేవుని పని చేసినట్టు కాదమ్మా, ఇంకా దేవుని పని అంటే నాతో కాదు అని చెప్పి మాట్లాడిన. ఆమన్నది కదా నువ్వు ప్రేయర్ చేసుకో అన్నది. ప్రేయర్ చేసుకుంటే నాకు ప్రార్థన చేసుకున్నాడు తెలియదు, ప్రార్థన చేయటం రాదు. సరే దేవుని చిత్తం అని చెప్పేసి అట్లనే కొద్ది రోజుల తర్వాత వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏందో నేను తెలుసుకోవాలా, అసలు వీళ్ళు ఇట్లా ఎందుకు మాట్లాడుతుండ్రు అని చెప్పి ఒకరోజు 3 మీటింగ్కి వెళ్ళిన జాన్ వెస్లీది. జాన్ వెస్లీ మీటింగ్కి వెళ్ళినప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ వాగ్దానాలు ఇస్తారు. వాగ్దానాలు ఇస్తే నేను ఒక వాగ్దానం తీసుకున్నా. ఆ వాగ్దానంలో ఏమొచ్చిందంటే నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడవను అని చెప్పి వాగ్దానం వచ్చినప్పుడు నేను అనుకున్నా కదా అబ్బా నాతో నేను చెప్పిండు నన్నెందుకు విడిచిపెట్టాడని ఆ చదువచ్చిన వాళ్ళకు చూపించి నగిన, కొంచెం మిగతాలుగా మాట్లాడినా, ఎందుకు నన్నెందు విడిచిపెట్టాడు ఆయన, ఆయన నేను విడిచిపెడతా వదిలేసుకుంటా, ఆయన ఎవరు అసలు నన్ను వదిలేటానికి, వదిలిపెట్టడానికి ఆయన ఎవరు నేనెవరు అని ఇట్లా మొండిగా మాట్లాడినప్పుడు ప్రార్థన చేసుకో బ్రదర్ ప్రార్థన చేసుకో బ్రదర్ అని కరుణమ్మ గారు మేరమ్మ గారు ఊకే చెప్పేవాళ్ళు. చెప్తే నేనన్న కదా వాళ్ళకు పిచ్చి పట్టింది, దేవుని పిచ్చి పట్టింది వాళ్ళకు, వాళ్ళు ప్రార్థన అంటారు, ప్రార్థన చేసుకుంటే ఇంట్లో కూర్చుంటే ఎవరు పెడతారు అసలు కడుపులోకి, ఎవరు నడుపుతారు అని చెప్పి ఇట్లా మొండిగా మాట్లాడి తర్వాత ఒకరోజు ఆయనతో ఏమైందంటే సరే ఖచ్చితంగా తెలుసుకోవాలా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందని చెప్పి 40 రోజులు నేను కఠినంగా మరి ఉపవాసమే ఉంటా, మరి ఆ నిజమైన దేవుడు అంటారు కదా, నిజమైన దేవుడు అయితే నన్ను బ్రతికిస్తాడా, 40 రోజులు ఏం తినకుంటూ ఉంటా అని చెప్పి మొండిగా మాట్లాడినా. ముందుగా మాట్లాడినప్పుడు మా భార్య కూడా నాకు సహకరించి సరే చెయ్యి అని చెప్పింది. సరే చెయ్యి అని చెప్పినప్పుడు 40 రోజులు రూమ్లో కూర్చుండి పొద్దున నుంచి సాయంత్రం నైట్ దాకా మళ్ళీ నైటు 7 గంటలకు బయటకు వస్తుంది. ఇంకా చెయ్యొచ్చు చెయ్యరని ప్రార్థనే, అంతగానో మేము తెలియ దేవుని కోసం. నువ్వు నిజంగా దేవుడివేనా మరి నాతో మాట్లాడతావా, నువ్వు నిజంగా దేవుడివేనా, అసలు నువ్వు దేవుడివేనా ఇట్లనే చేస్తుంటి. అట్లా 40 రోజులు ప్రార్థన చేసుకుంటూ 2 రొట్టెలు చపాతీలు కొంచెం నీళ్లు తాగి 40 రోజులు గడిపేసిన. ఆయన అంతా మాట్లాడాలి, ఆయన దేవుడైతే, ఆయన నిజంగా దేవుడైతే, ఆయన యేసుప్రభు అయితే ఆయన 40 రోజులు ఆ విధంగా ఒక రూమ్లోనే ప్రార్థన చేసుకున్నా. రోజు ప్రార్థన చేసుకుంటూ 40 రోజుల తర్వాత దేవుడు ఒక మనిషి మనం మాట్లాడినట్టుగా స్వరంతోని నిన్ను నేను వదిలిపెట్టను, నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడువను అని ఒక శబ్దం వినబడ్డది. శబ్దం వినబడితే నేను అన్నా కదా, నాకేదన్నా కనబడితే నేను నమ్ముతా, ఈ మాటలు నేను ఎవరో మాట్లాడితే నేను నమ్మను, ఎవరో నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పి మాట్లాడినా. దేవుడు ఆ స్వరంతో ఏమన్నాడంటే, ఈ 40 రోజుల ఉపవాసం అయిపోయిన తర్వాత నువ్వు చందుర్తి గ్రామం వెళ్ళిపో అన్నాడు. చందుర్తి గ్రామం అంటే ఎక్కడో నాకు తెలియదు, ఆ విలేజ్ ఎక్కడ ఉంటుందో నాకు అర్థం కాదు. చందుర్తి గ్రామం వెళ్ళిపో అన్నప్పుడు నేను వాళ్ళని అడిగిన, చందుర్తి గ్రామం ఎక్కడుంటుంది ఎక్కడుంటుంది అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు అన్నారు కదా, సిరిసిల్ల జిల్లాది వెమ్లవాడ దగ్గర ఉంటుంది అని చెప్తే నేను అన్నా కదా, సరే చందుర్తికి వెళ్ళాలి కానీ ఎక్కడికి వెళ్ళాలి ఎవరింటికి వెళ్ళాలి అన్నప్పుడు నేను నీతో ఉన్నాను నడు అన్నప్పుడు నమ్మలే, నాతో నీవేంది ఉండేది, నాతో మనుషులు ఎవరు లేరు, పక్కకు ఎవరు కనబడతలేరు, నాకు ఎవరితో నేను వెళ్ళాలని చెప్పి వెళ్ళిన అక్కడికి. వెళ్ళిన తర్వాత వెళ్ళాలని ఇష్టపడిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఎవరింటి కాడ ఉండాలని చెప్పి అడిగిన. దేవుడు ఆ స్వరంతో ఏమన్నాడంటే, చందుర్తిలో స్వప్న రోగంతో భయంకరంగా బాధపడుతుంది, ఆమెకు ప్రార్థన చేయి నువ్వు వెళ్ళిన తర్వాత అని చెప్పిండు.
3: ఆ మాట మీరు నమ్మారండి?
2: నమ్మిన అంటే టెస్ట్ చేస్తున్నా ఇంకా, నేను
3: దేవుణ్ణి టెస్ట్ చేస్తున్నాను,
2: టెస్ట్ చేస్తున్నా ఇది నిజమా, ఈ మేరమ్మది నిజమేనా, ఇది నిజంగా నేనా, టెస్ట్లోనే ఉన్నా నేను, ఇంకా పూర్తిగా నమ్మల. వెళ్ళిన తర్వాత స్వప్న అంటే ఎవరు, స్వప్న అంటే ఎవరని అక్కడ అడగరాదు కదా మనం. అయితే అత్తమ్మ వాళ్ళు ఉంటారు అక్కడ చందుర్తిలో, అప్పుడు ఇప్పుడు జమాన్లో మన చుట్టాలు వాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి, స్వప్న అంటే ఎవరు అత్తమ్మ అని అడిగితే ఆమె అన్నదంటే, స్వప్నలు 4 ఉన్నారు, ఏ స్వప్న అని చెప్పాలా నీకు అన్నది. 4 ఉన్నారంటే నువ్వు నిజంగా దేవుడివి కావు, 4 స్వప్నలు ఉన్నారంటే నాకు ఒక్క స్వప్న అని చెప్పినావు అని చెప్పి అక్కడ తిడుతుంది. ఇంకా మళ్ళా దేవుడిని దూషిస్తున్నా మనసులో, వేధిస్తున్నా, అసలు దేవుడు ఏం దేవుడు, ఇది నన్ను ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చిండు, ఆయనకు నాకు పిచ్చి పట్టిందా, ఆయనకు పిచ్చి పట్టిందా అని చెప్పి ఇట్లనే తిడుతున్నా. ఏ స్వప్న అని చెప్పిండు, వాళ్ళ మార్వేరు ఏం చెప్పిండ్రు, ఎవరు చెప్పిండ్రు నీకంటే, ఎవరు చెప్పలేరు ఒక వ్యక్తి చెప్పిండు అని చెప్పిన. ఆ వ్యక్తి ఎవరో వాళ్ళకి చెప్తలేను, ఇంకా వాళ్ళు కూడా నీకు పిచ్చ అంటారు అని చెప్పి అక్కడ అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, స్వప్న అంటే ఏ స్వప్నను తెలుసుకోమరే లోలో ఫోన్ చేయి అన్నప్పుడు, సరే ఒక నిమిషం అయితే ప్రేయర్ చేద్దామని చెప్పి కూర్చుండి మనసులో మళ్ళా యేసుప్రభు వాళ్ళెవరు నతను చెప్పు మరి అని అన్నప్పుడు, ఆమె రోగంతో బాధపడుతుంది, వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద అరటి చెట్టు ఉంది అని చెప్పిండు. సరే ఇదొక టెస్ట్, మళ్ళా వాళ్ళ అరటి చెట్టు ఎక్కడుందో, వాళ్ళ ఇంటి దగ్గర అరటి చెట్టు ఉందట అత్తమ్మ, ఆమె రోగంతో బాధపడుతుందట అంటే, అరటి చెట్టు ఉందన్నమాట నిజమే కానీ ఆమెకి ఏం రోగం లేదు అని చెప్పిండు. చెప్పినప్పుడు మరి సరే ఆమెను అయితే ఒకసారి తీసుకురా మాట్లాడదామని చెప్పినప్పుడు ఆమె వచ్చింది, మంచిగా రెడీ వచ్చినప్పుడు ఆమెకేం రోగం లేదు, నన్ను రోగం అని చెప్పి తీసుకొచ్చినావు అని చెప్పి మళ్ళీ మనసులో తిట్టుకుంటున్నా, ఆమెకేం రోగం లేదు, రోగం అని చెప్పినావు అసలు ఏం రోగం ఉంది ఆమెకు అని చెప్పి తిట్టుకుంటున్నప్పుడు, ఒక్క నిమిషం ప్రార్థన చేయాలని మళ్ళీ ఆలోచన వచ్చింది, ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామమ్మా అని చెప్పి ప్రార్థన చేస్తుంటే ఆమె విపరీతంగా ఏడుతుంది. ఆమె విపరీతంగా ఏడితే నేనేమంటున్నా కదా, ఈమెకేం పిచ్చలేసింది, అక్కడ మేరమ్మ అట్లనే ఏడ్చింది, ఈమె కూడా అట్లనే ఏడుతుందని చెప్పి, ఏమైందమ్మా అని అడిగితే, మీరెవరు అంటే, నేను ఇట్లా ఒక దేవుడు మాట్లాడితే వచ్చినమ్మా, క్రిస్టియన్ మీరని చెప్తే, మేము క్రిస్టియన్ అయ్యా, మీరు క్రిస్టియన్ అంటే, ఆ క్రిస్టియన్ అని చెప్పిన తర్వాత ఆమె ఏమంటుందంటే, మా కోసం ప్రార్థన చెయ్యండి అంది. ఏమైందమ్మా అని చెప్తే, మీరు ప్రార్థన చేయడం మీకు తెలుస్తుంది కదా అని ఆమన్నది. తెలిసేది ఏముందని చెప్పి మళ్ళీ దేవుడిని అడుగుతున్నా లోపల, ఆమె రోగంతో అన్నావు కదా, ఆమె ఆరోగ్యంగా ఉంది, ఏం రోగం ఉందని చెప్పినప్పుడు, ప్రార్థన చేస్తుంటే నా కాళ్ళ మీద పడి బాగా ఏడుతుంది, కాళ్ళ మీద పడి ఏడిచినప్పుడు నేను అడిగిన కదా ఏమైందమ్మా నీ ప్రాబ్లం ఏంది అని అడిగినప్పుడు, అయ్యా నన్ను వ్యభిచారు రాలి అని అందరు కూడా మా ఊళ్ళో దూషించి నాకు గుండు తీసి చెప్పులు మెడలేసి నన్ను దూషించి నాకు కులం బంధు పెట్టిండ్రు, నాకు 1 సంవత్సరం అవుతుంది, నన్ను ఎవ్వరు కూడా మాట్లాడియ్యరు, నువ్వు నా కోసం వచ్చినావంటే దేవుడు గొప్పోడు అని ఆమన్నది. అన్నప్పుడు నేను అనుకున్నా కదా, నాకు ఇంకా కొంచెం ఆసక్తి పుట్టింది, 1 సంవత్సరం నుంచి మాట్లాడలేని వ్యక్తులతో నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిండు అంటే ఆయన నిజంగా దేవుడే కావచ్చు అంటే పూర్తిగా నమ్ముతలే కావచ్చు అని చెప్పి ఆమె ప్రార్థన చేసినప్పుడు ఆమె అన్నది కదా, మా కోసం ఇంకా ఎక్కువ ప్రార్థన చేయండి అయ్యా, నాతోని ఎవరికి కూడా పనికిరాని దాన్ని నేను, కానీ ఆ దేవుడికి నేను పనికొచ్చేటట్టుగా నిన్ను తీసుకొచ్చిండు నన్ను అని చెప్పి అన్నది. ఆ విధంగా నమ్మిన తర్వాత ఇంటికి వచ్చినాం నిజామాబాద్కి వెళ్ళినాం. నిజామాబాద్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఈమె దగ్గర ఉంటే ఇట్లనే టార్చర్ పెడుతుంది మనల్ని, మనం ఇంటికి వెళ్ళిపోదాం, ఏదో వీలైనప్పుడు వీలైనప్పుడు పార్ట్ టైం జాబ్ లెక్క దేవుని పని చేయాలి కానీ మొత్తమే ఆయన మీద డిపెండ్ అయితే మనకు ఎవరు పెడతారని చెప్పి మా భార్యను తీసుకుని ఇంటికి వెళ్ళొచ్చినాం.
3: ఉప్పు నమ్మారే మీరు నిజమైన దేవుడని?
2: పూర్తిగా నమ్మలే, టెస్ట్ కొంచెం అంతే
3: తెలుసుకో,
2: నమ్మలే మామూలుగా అంటే తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి ఆయన నిజమైన దేవుడు అని తెలుసుకోవాలని అంతేగాని నమ్మలే. ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళు ఇట్లా ఏమంటారంటే కొంచెం అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు ప్రేయర్ చేసుకోవటం, టైం దొరికినప్పుడు దేవుణ్ణి అడగటం, ప్రార్థన చేసుకుంటే మా వాళ్ళు ఏమన్నారంటే సండే సండే చర్చికి పోతున్నాం అత్తున్నాం కదా అయిపోయింది డిప్రెషన్లు ఎందుకు ఉంటున్నాం అట్లా గంటలు గంటలు అని చెప్పి వాళ్ళు అడిగారు. అంటే టెస్ట్ చేస్తున్న దేవుణ్ణి తెలుసుకోవటానికంటే

0: సమీపంలో సెటై వేసుకొని ఇంకా ప్రార్థన చేస్తుంటే, ఇంతే యేసుప్రభు నువ్వు దేవుడువా, యేసుప్రభు నువ్వు గొప్ప దేవుడువట, సరే మరి నాకు మాట్లాడతావు నాతో, ఇట్లా చేసుకునే వ్యక్తిని. తర్వాత మా నాన్న వాళ్ళు ఏమన్నారంటే, దేవుని పిచ్చలేసిందా నీకు, దేవుడు దేవుడు దేవుడు అంటున్నావు, మొన్నటిదాకా ఆ దేవుడు పిచ్చలేసింది, ఇప్పుడు ఈ దేవుడు పిచ్చలేసిందా అని చెప్పి వాళ్ళు అన్నారు. నేను అన్నా కదా నాకు అది కావాలా ఇది కావాలని చెప్తలేదు, నేను అదే భక్తిని, కానీ ఇప్పుడు మాత్రం ప్రార్థన చేసుకుంటున్నట్టే, సండే సండే చర్చి కోదాం రా అని చెప్పి గుంజుకపోయారు వాళ్ళు. చర్చికి పోతే నాకు మనశ్శాంతి లేదు ఇంకా, అక్కడ మళ్ళీ చిన్నవాళ్ళగొట్లో మనశ్శాంతి లేదు, అక్కడ ఆ చర్చిలో కూర్చుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనిపించింది చిన్నవాళ్ళగొట్లో. వెళ్ళిపోవాలనిపించిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకుంటున్నా కొంచెం కొంచెం, ఇంకా కోపం వచ్చింది ఒకరోజు, కోపం వచ్చి ప్రార్థన చేసుకుంటున్నా వాక్యం చెప్తున్నాడు ఒకరోజు సేవకుడు. ఏమని చెప్తుండంటే, వెచ్చగాననుండు చల్లగాననుండు, నులివెచ్చని స్థితిలో ఉండద్దు, అటు ఇటు కాకుండా ఎందుకు రెండు పడవల సావాసం చెప్తున్నావు అని చెప్తే, నన్నే అన్నాడు, అడు కావాలనే అన్నాడు, నన్నే అన్నాడు, అంటే నేను పూజ చేస్తున్నాను నన్నే అన్నాడు అని చెప్పేసి కోపం వచ్చి ఇంకా నేను రాను అని చెప్పి మొండిగా మాట్లాడుతున్నా. మొండిగా మాట్లాడుతున్నా ఇంత మా భార్య రొట్టెలు చేసింది, అన్నం కూర చికెన్ వండింది, తిందామని చెప్పి ఇట్లా తినుకుంటూనే ఒకటే తిన్నా, తినుకుంటూనే వెనుకకు పడిపోయినా. వెనుకకు పడిపోయిన తర్వాత నన్ను ఎవరో తీసుకుపోయినట్టు, నా ఊపిరిని ఎవరో తీసుకుపోయినట్టు అనిపించింది. కొద్దిసేపటి దాకా మేల్కోలేదు. మా భార్య ఇంకా ఒక డాక్టర్ ఆర్ఎంపి డాక్టర్ని తీసుకొచ్చి చూపితే, అమ్మ నా హార్ట్ బీట్ ఏం కొట్టుకుంటలేదు, కొంచెం కొన ఊపిరి ఉందని చెప్పినట మా భార్యకు. చెప్పినప్పుడు ఒక స్వరం వినబడుతుంది, నువ్వు ఈ లోకంలో చనిపోయినావు, నీలో నా ఆత్మ నుంచుతున్నా, బ్రతికినంత కాలం నా కోసమే బ్రతకాలా అని చెప్పి ఒక స్వరం వినబడ్డది. అర్ధగంట తర్వాత మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత ఇంకా నా మైండ్ నాకే పనిచేస్తలేదు, ఇంకా అవి తీసేయాలి. ఆ ఫోటోలన్నీ కూడా తీసుకుపోయి పారేసి వచ్చిన ఇంకా వద్దు అవి మాట్లాడాయి అవి ఇవి అని చెప్పి అవి పారేసి వచ్చిన తర్వాత ఇంకా ప్రార్థన చేసుకుంటున్నా. ప్రార్థన చేసుకుంటుంటే స్వరం వినబడుతుంది దేవుంది స్వరం, నేను నీలో ఉన్నది నా ఆత్మ నా కోసం బ్రతక అని చెప్పి స్వరం వినబడితే నేను అంటున్నా కదా పని చేసుకుంటే ప్రార్థన చేస్తా, కానీ మొత్తానికి ప్రార్థన అంటే నాకు ఎవరు నడపాలని చెప్పి మొండిగా మాట్లాడుతుంటే మా నాన్న వాళ్ళు ఏమన్నారంటే, నీకు దేవుని పిచ్చలేసింది, పని చేయలేక అవన్నీ ఎత్తుకుంటున్నావు, మొన్నటిదాకా అదన్నావు ఇప్పుడు ఇది అంటున్నావు అని చెప్పి ఇంట్లో నుంచి ఎలగొట్టేశారు ఇద్దరిని, మా భార్యని నన్ను. ఇంట్లో నుంచి ఎలగొట్టిన తర్వాత కిరాయికి ఉన్నాం వేరే దగ్గర. కిరాయికి ఉన్న దగ్గర వాళ్ళు ఏమన్నారంటే, దీపం పెట్టుకున్నట్టు అయితేనే మా ఇంట్లో ఉండాలి తప్ప, ఈ విధంగా ఉంటే మేము క్రైస్తవులకు రూమ్ ఇయ్యమని చెప్పారు. అక్కడి నుంచి ఎల్లగొట్టేశారు. ఇంకో దగ్గరికి పోయినాం, వాళ్ళు కూడా క్రిస్టియన్ వాళ్ళకు మేము ఇయ్యమని చెప్పారు. అట్లా కొద్ది రోజులు తిరిగినా కానీ దేవుడు ప్రార్థన చేసుకున్నాడు మర్చిపోతలేను. ప్రతి శుక్రవారం 3 గంటల దాకా నీళ్ళు తాగకుంటుండు, అదే పూజ లెక్క ఇప్పుడు కూడా పాటించాలా, ఒక యేసుప్రభు గొప్ప దేవుడని కొంచెం తెలుసుకోవాలా, ఇంకా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందో తెలుసుకోవాలని చెప్పి 3 గంటల దాకా ఏం తినకపోతుంటే తినకుండా ప్రార్థన చేసుకుంటా అట్లనే 3 గంటల దాకా నాకు అది కచ్చిందంత ప్రార్థన చేసుకుంటూ ఉండగా, ఒకరోజు ఫస్ట్ కరోనాల ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశారు. బయట కిరాయికుంటున్నా అట్లా ఉపాధి పనికోతుంటుంది, కరువు పనికి పని చేసుకుంటూ ఒకరోజు ఏమైందంటే, ఇట్లనే ప్రార్థన చేసుకుంటున్నా ఒక ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళినా. మా భార్య కొంచెం గొంతులో థైరాయిడ్ వచ్చిందని చెప్పి ఆ మందులకు మెడిసిన్ కోసం అని పోయిన తర్వాత ఆమె ఏమన్నదంటే, పైసలు ఇస్తేనే మెడిసిన్ ఇస్తా అని చెప్పారు. మా దగ్గర అప్పుడు అంతంత మట్టుకే పైసలేం లేవు, ఉపాధి పని కోతుంటే ఏదో వీలైనప్పుడు ప్రార్థన చేసుకుంటుంటే. ఆమె అంది అంటే 500 ఇస్తేనే మెడిసిన్ ఇస్తామని ఆ డాక్టర్ అన్నాడు. 500 లేవు కదా మా దగ్గర, ఒక 150 ఉంది అని చెప్తే, 150కి మందులు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి వాళ్ళు అన్నారు. మందులు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పిన తర్వాత వాళ్ళ దగ్గర కూర్చుండి కొంచెం మీరు హిందువులా అది ఇది అని చెప్పి మాట్లాడుకుంటూ ఆ 150 వాళ్ళకి ఇచ్చేసి మిగిలిన డబ్బు మళ్ళీ ఇస్తా కానీ ఇప్పటికైతే ఇయ్యండి సార్ అని చెప్పి తీసుకొచ్చిన. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఒకరోజు ఆ పైసలు ఇచ్చడానికని పోయినప్పుడు వాళ్ళు గొడవ పెట్టుకుంటుంటారు, భార్యాభర్తలు విపరీతంగా గొడవ పెట్టుకుంటున్నప్పుడు నేనన్న కదా వాళ్ళ దగ్గర కూర్చుండి, అమ్మ అట్టెందుకు గొడవ పెట్టుకుంటుండ్రు, ఒకసారి దేవుని గురించి తెలుసుకో, నేను కూడా ఇంట్లో హిందువులు ఎక్కున్నా ఇట్లా తెలుసుకున్నా, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందో నేను కూడా తెలుసుకుంటున్నా, కొంచెం తెలుసుకో అమ్మ అని చెప్పి నేను అడిగిన. అంటే మీరు పాస్టరా అంది. ఇంకా నా నోటికి పాస్టర్ అనే చెప్పుకుంటున్నా, నేను పాస్టర్ అని చెప్పుకుంటున్నా.
1: పూర్తిగా విశ్వసించారండి?
0: కొంచెం కొంచెమే, ఇంకా తెలుసుకుంటున్నా దేవుని.

ఇంకా నమ్ముతున్నా, ఎందుకంటే ఆయన చేస్తున్నాడు కదా. మా భార్యను అంటున్నా, పాల ప్యాకెట్కి కూడా పైసలు లేవు మన దగ్గర, మనం అసలు ఎట్లా ఉపాధి పని కూడా కరువు పని పైసలు కూడా మనకు రాలేవు, ఎట్లా మరి ఎట్లా వేసుకుందామని చెప్పి అడిగినప్పుడు ఆమె అన్నదంటే ఏంటంటే, ఒక ఖాతాలో 1000 రూపాయలు ఉన్నాయి, అంటే ఖాతా మీద 1000 రూపాయలు ఉంటాయి, బ్యాంకు ఖాతా మీద 1000 రూపాయలు ఉంటాయి, ఆ ఖాతా కొట్టేసి ఆ 1000 రూపాయలు తీసుకొస్తామని చెప్పి బ్యాంకుకి వెళ్ళింది. ఆమె పెళ్ళైన కొత్తలో అక్షర భారత్ అని చెప్పేది, సాక్షర భారత్ అని రాత్రిబడి చెప్పేది. అయితే అవి ఎప్పుడు వేసిర్రో మాకు తెలియదు డబ్బులు, ఆ డబ్బులు ఎప్పుడు వేసిర్రో తెలియదు. ఆ 1000 రూపాయలు తీసుకొస్తానని చెప్పి చెక్ చేపించడానికి పోయితే అందులో 10000 ఉన్నాయి, ఇవి కాక ఇంకో 10000 ఉన్నాయి, 11000 ఉన్నాయి. ఏమన్నది కదా నాతోని, 10000 ఉన్నాయి ఇంట్లో అంటే నేనన్నా నీకు నెత్తికి ఇట్లా ఖరాబ్ అయిందా, మనకు ఎవరెత్తారు 10000, నీకు పిసలేసిందని చెప్పి తిట్టినా. నిజంగానే 10000 ఉన్నాయంటే నేనన్నా కదా, సరే నమ్ముతలేను నేను, ఒక 5000 అయితే తీసుకురా నమ్ముతా మరి ఖచ్చితంగా ఉన్నాయా అని చెప్తే 5000 తీసుకొచ్చింది. నాకు అనిపించింది అసలు ఇట్లా ఎట్లా పాసిబుల్ అయింది ఇది, ఇది ఎట్లా అసలు సాధ్యం అని చెప్పి మళ్ళొకసారి అయితే ఆయనను అడుగుదాం అని చెప్పి మళ్ళొక నిమిషం ప్రార్థన చేస్తున్నా. మళ్ళొక నిమిషం ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆకాశ పక్షులను పోషించలేనా అని చెప్పింది కదా మేరమ్మ గారు, నిన్ను నేను పోషిస్తాను భయపడకని చెప్పి మళ్ళొక స్వరం వినబడ్డది. ఆహా, దేవుడు ఈ విధంగా పోషిస్తున్నాడేమని చెప్పి ఇంకా ఇంకా ఇంకా ఇంకా పూర్తిగా దేవుడి మీదకి డిపెండ్ అవుతుంది, ఇంకా ఇంకా తెలుసుకోవాలి ఈయన గురించి ఇంకా అని చెప్పి ఇంకా ఇంకా ప్రార్థన చేసుకుంటూ 5000 బస్ ఛార్జీలు కట్టుకొని వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత బాగా వ్యతిరేకమైంది ఇంకా ఇంటికాడ, ఇంకా ఇంకా ఇక ఎక్కువ ప్రార్థన అయిపోయింది తక్కువ పని అయిపోయింది, ఎక్కువ శాతం ప్రార్థన దేవుడితో గడపాలా ఆయన తెలుసుకోవాలి ఇంకా అని చెప్పి తక్కువ పని చేసిన. మా నాన్న వాళ్ళు ఏమన్నారంటే, ఇంకా ఈయనకి దేవుని పిచ్చిలేసింది, ఇంకీడు బతకడు, ఇంకా వీడికి మెంటల్ అయిపోయింది మైండ్, మొన్నటిగా ఆ పూజ అన్నాడు ఇప్పుడు ఈ పూజ అంటున్నాడు, అది మెంటల్ అయ్యండి అని చెప్పి మా భార్యకు లేని పోని చెప్పిండ్రు. చెప్తే ఏమన్నది అంటే, ప్రార్థన చేసుకునే మందం చేసుకో అంతే, కానీ మొత్తం బైబిల్ పట్టుకునే తిరుగుతున్నావు గంటలు గంటలు దేవునితో గడుపుతున్నావు, నాతో ఉండవా ఇంకా అన్నది, నాతో ఉండవి ఇంకా, నాతో మాట్లాడవా, నీకు దేవుని పిచ్చానా ఇంకా నా పిచ్చి లేదా అని చెప్పి మొండిగా మాట్లాడింది. నేనన్నా కదా, నీతో తక్కువ సేపు ఉంటావు కానీ దేవునితో ఎక్కువసేపు ఉండాలా, అయినా ఆ 10000 ఇచ్చిండి అది ఎట్లా సాధ్యమైంది అని నేను అడగాల తెలుసుకోవాలా అని చెప్పి మళ్ళా ఒక 30 రోజులు ఉపవాసం చేయాలని మళ్ళా అంటే ఏమంటుందంటే, మనకు పిల్లలు లేరు ఏం లేరు, నీకు నా మీద పిచ్చి లేదు కానీ దేవుని పిచ్చలేసింది, నేను ఏదో ప్రార్థన చేయించిన అంతే, చర్చికి వెళ్దాం అర్థమని చెప్పిన అంతే, కానీ ఇంత పిచ్చి లేపుకుంటామని తెలియదని మేము మాట్లాడుతుంది. నేను అంటున్నా ఏంటంటే, వీళ్ళు ఏదో మాట్లాడితే వీళ్ళ మాటలు ఎందుకు వినాలా, ప్రార్థనలు గడపాలని చెప్పినప్పుడు ఇంకా ఈమె వెళ్ళిపోయింది, ఇట్లా చేస్తే నేను ఉండను నీతట అని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళని పిలిపించుకొని వెళ్ళిపోయింది. ఇంకా నేను ఉండను నీ దగ్గర, నీతో కాపురం చేయ, నేను వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయినా సరే అని అనుకోలే, ఇంకా వెళ్ళిపోయినా సరే అని అనుకోక 2 సార్లు పోయినా తీసుకొద్దామని చెప్పి, నేను రాను నీకు మొత్తం దేవుని పిచ్చలేసింది నేను రాను అన్నది. రాను అన్నాక తర్వాత ఇంటికి వచ్చిన అట్లా అట్లా అట్లా ఇంకా ఆలోచిస్తున్నా నాకు నేనే. అప్పుడున్నప్పుడేమో అందరూ సంతోషంగా ఉన్నారు, ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నానో వీళ్ళందరూ వ్యతిరేకం అవుతారు నాకు, అసలు ఏంది అని మళ్ళీ దేవుని అడుగుతున్నా. మళ్ళీ ఒక నిమిషం ప్రార్థన చేసుకుందామని చెప్పి ఆ 30 రోజులు ఫాస్టింగ్ ప్రార్థనలో ప్రార్థన చేసుకుంటున్నా. 30 రోజులు ఫాస్టింగ్ చేసిన తర్వాత ఒకరోజు తమ్ముడు వాళ్ళ దగ్గరికి అయినా, మా సొంత తమ్ముడు వాళ్ళ దగ్గరికి, సొంత తమ్ముడు వాళ్ళ దగ్గరికి పోయి అన్నా కదా తమ్ముడు కొంచెం ఛాయ్ అన్న అన్నమని నేరా అంటే, వాడేమన్నాడంటే నడు నాకిట్లా కించి నడిచి మాట్లాడు, దేవుని పిచ్చి దేవుని పిచ్చి అని దేవుని పిచ్చి లేపుకున్నావు, ఉన్న భార్యని ఇలా కొట్టుకున్నావు, మేము లేమా చర్చి కోతలే మాత్రలేమా, మొత్తం అదే పిచ్చిలు ఉంటున్నావు నువ్వు, నడికి వెళ్ళి నడిచి మాట్లాడు అని మా తమ్ముడు అన్నాడు. ఇంకా నాన్న మాట్లాడాడు, ఇంత నుంచి వెళ్ళగొట్టేసిండు కదా నాన్న మాట్లాడాడు, ఎట్లా చేయాలా ఎట్లా చేయాలని చెప్పేసి అసలు ఎవరి కోసం బ్రతకాలా ఎవరి కోసం జీవించాలని చెప్పి ఇట్లా మెంటల్గా ఆలోచించి ప్రార్థన చేసుకొని, మరి నేను చచ్చిపోవాలనుకుంటున్నా నాకు నువ్వు సహకరించని చెప్పి ప్రార్థన చేసుకొని బైబుల్ ఛాతి మీద పెట్టుకొని రైలు పట్టల మీద వండుకున్నా చనిపోవాలని చెప్పేసి. రైలు పట్టల మీద వండుకున్న తర్వాత ఏడుతున్నా, విపరీతంగా ఏడుతున్నా, చచ్చిపోలే నేను చచ్చిపోలా, నేను తెలుసుకోలేను నిన్ను, నాకు 10000 ఇచ్చినవంటే నువ్వు ఎంత గొప్ప దేవుడువో తెలుసుకుంటున్నా నేను, వీళ్ళు నమ్ముతలేరు నేను చనిపోవాలి ఇంకా, అందరు దూషిస్తుండ్రు చుట్టాలు బంధువు అందరు దూరం అయిపోయినరు, ఎందుకోసం ఇట్లా దూరం అవుతుండ్రు అని చెప్పి ఆ పట్టల మీద వండుకున్నా. పట్టల మీద వండుకున్న తర్వాత మళ్ళొక స్వరం వినబడుతుంది,
ఎందుకు నువ్వు చనిపోవాలనుకుంటున్నావు? నా కోసం బ్రతుకు, నా కోసం బ్రతుకు అంటే ఉన్నవాళ్ళు దూరం అయిపోయిన తర్వాత దేవుని కోసం మేము బ్రతుకుతామని చెప్పేసి అట్నే రెండు గంటలు ఉన్న తర్వాత మా అక్కనే ఆ పట్టల కింద ఒక దగ్గర నీళ్ళు తాగుతామని చెప్పి వెళ్ళిన. బాగా ధూప అవుతుందని చెప్పి నీళ్ళు తాగుదామని వెళ్ళినప్పుడు అక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది. ఒక తమ్ముడు మరణ అపాయములతో నచ్చిండు, చనిపోవాలని ఇష్టపడుతున్నాడు. ఎందుకు చనిపోతావు బిడ్డ, నీతో దేవుడు నేనున్నా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నా దగ్గరికి రాని విపరీతమైన మాటలు చెప్తున్నాడు అక్కడ వాక్యంతో. నేను అనుకుంటున్నా కదా, ఆ దేవుడు నాతో మళ్ళీ మాట్లాడుతుండేందో, బంధాలు దూరం అయిపోయినా కానీ నాకు ఆయన ఇంత ఇష్టపడుతుండ, నన్ను ఈ స్వరం ఏంది నాకు వినబడుతుందని చెప్పి అక్కడ పోయి అక్కడ కూర్చున్నా. కొద్దిసేపు కూర్చున్న తర్వాత ప్రార్థన చేసుకుంటున్నా. మరి అందరు దూరం అయిపోయినారు కదా, ఒకప్పుడు తెలవలేక నేను హిందువుగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నా, మరి నిన్ను నమ్ముకున్న తర్వాత ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి, అందరు దూరం అయిపోయినారు, ఎవరు లేరు. ఆయన చెప్తున్నాడు కదా నా కోసం బ్రతుకు, వాక్యంలో చెప్తున్నాడు నా కోసం బ్రతుకు, ఎవరి కోసం, ఎందుకో బతకదనుకుంటున్నావు, ఎందుకు చింతిస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్తే ఏడుతున్నా అంతే, ఇంకా భయంకరంగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నా. మరి మళ్ళీ అనిపించింది, ఆవు కదా నిజమే కదా, బ్రతికితే దేవుని కోసం బతకాలి కదా, మరి ఎందుకు చనిపోవాలనుకుంటున్నా నేను. ఎక్కడైనా చర్చిలో ఏదో ఒక మ్యాట్లు వేసుకుంటాను, లేకపోతే సేవ చేసుకుంటాను, ఇంకా ప్రార్థన చేసుకుంటున్నా ఉంటగాని మాత్రం చచ్చిపోదు అని ఇట్లా ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినా. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పరిస్థితులు ఘోరం అయిపోయినాయి. తినడానికి బియ్యం లేవు, వేసుకునడానికి బట్టలు లేవు. కొంచెం దీనస్థితి వచ్చిన తర్వాత నా భార్య వచ్చింది, మాట్లాడుకుందాం వచ్చింది. ప్రార్థన చేసుకుంటాను, ఇట్లనే ఉంటున్నావు, మనకి ఎవరు నడుపుతారు, మరి ఎప్పుడు ప్రార్థన, నేను ఇంకా పని చేసుకోకపోతే ఎట్లా, ఒక ఆడదని నడపకపోతే నువ్వు మొగడు అయినా అని మాట్లాడుతున్నారు. ఇట్లా మొండిగా మాట్లాడుతుంటే నేను అన్నా కదా, పని చేసుకుందామంటేనేమో ప్రార్థనకు దూరం అయితేనేమో, ప్రార్థన చేసుకుంటేనేమో పని చేసుకోలేకపోతున్నా ఎట్లా అని చెప్పేసి అట్నే ప్రార్థన చేసుకుంటూ పని చేసుకుంటున్నాం. మనం బ్రతికితే దేవుని కోసమే బ్రతకాలని చెప్పి మా భార్యకు చెప్పిన, బ్రతికితే దేవుని కోసమే బ్రతకాలంటే సరే చేయు, ప్రార్థన చేసుకో, కానీ పని మాత్రం చేయాలి ఖచ్చితంగా, పని చేయకపోతే మనకు నడవదని చెప్తే ఇంకా అట్లా పని చేసుకుంటూ ప్రార్థన చేసుకున్న. ఒకరోజు దేవుడు మాట్లాడింది ఏంటంటే, ఉన్న దగ్గరనే ప్రార్థన చేస్తే నేను సమస్తం నీ దగ్గరకు తీసుకొస్తా, అనేకులను నడిపిస్తా నీ దగ్గరకు అని చెప్పినప్పుడు మా భార్య నేను ఇంట్లోనే ప్రార్థన చేసుకున్నట్టు చాలు చేసినాం. ఇంకా కిరాయింట్లో ప్రార్థన చేసుకుంటే కిరాయి వాళ్ళు ఒప్పుకోకపోతే చిన్నగా రూమ్ వేసుకున్నాం ఇంటి దగ్గర, చిన్నగా అంటే ఒక 4-5 కూర్చుండే మందమే ఉంటుంది, ఒక మంచం పట్టేంత మందమే రూమ్ వేసుకున్నాం. అవి కూడా మా కష్టం చేసి పని, పైసలతో రూమ్ వేసుకున్న తర్వాత మా నాన్న ఏమన్నాడంటే, ఇంక అందరితో దేవుని పిచ్చిలేసి ఇంత పెద్ద ఇల్లు వదిలేసుకొని, అన్నదమ్ములను వదిలేసుకొని, మా కుటుంబం అంతటిని వదిలేసుకొని ఆ చిన్న అటాచ్ బాత్రూమ్ కట్టుకున్నాడు అని చెప్పి ఎగతాళిగా మాట్లాడిండు మా నాన్న ఎగతాళిగా మాట్లాడితే వచ్చి చూసే వాళ్ళందరూ కూడా, ఓ అటాచ్ బాత్రూమ్ కట్టుకున్నావా, దేవుడు అని. అప్పుడేం ఆపిచ్చి ఉండే, అంత పెద్ద ఇంట్లో ఉన్నావు, ఇప్పుడు దేవుని నమ్ముకొని ఉన్నదంతా వెళ్ళిపోయింది, అసలు నీకు ఏమైనా మైండ్ ఉందా, అంత పెద్ద ఇల్లు వదిలేసుకొని ఈ అటాచ్ బాత్రూంలో ఎందుకు ఉంటున్నావు. ఇంట్లో చీరలు కట్టుకుని స్నానం చేసేవాళ్ళం, నేను మా భార్య చీరలు కట్టుకుని స్నానం చేసుకుంటూ ఆ రూమ్లో ఉండేవాళ్ళం. ఈ అటాచ్ బాత్రూంలో ఎందుకు ఉంటున్నావు, ఆ దేవుని నమ్ముకొని నువ్వేం గొప్పగా అయినావు, ఏం పెద్ద పెరిగినావు అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడినారు అందరు కూడా. ఆయన రుచి ఏందో నేను తెలుసుకున్నా కాబట్టి నేను మీరు ఎన్ని మాట్లాడినా నేను అదే పిచ్చిలో ఉంటాను చెప్పి అదే అటాచ్ బాత్రూంలో ప్రార్థన చేసుకుంటున్నాం, నేను నా భార్య ప్రార్థన చేసుకుంటుంటాం కదా, ఇంకెవరు ఆపలేరు మమ్మల్ని, ఆ కిరాయిన్ల కంటే కొంచెం ఎక్కువ ప్రార్థన చేసుకున్నాం. ఇంకా మనం ప్రార్థన స్టార్ట్ చేయాలని చెప్పి ప్రార్థన చేసిన, దేవుని దగ్గర అడిగిన. ప్రార్థన స్టార్ట్ చేయాలంటే మా దగ్గర ఏం లేవు కదా, సౌండ్ బాక్స్ లేదు, ఏం లేదు. మనం ప్రార్థన పెట్టుకునేటోళ్ళు పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టుకుంటారు, ఏమేమో పెట్టుకుని చేస్తారు కదా, మనం ఎట్లా అని చెప్తే చిన్నగానే ప్రార్థన చేసుకుంటుంటాం. సండే 4 కూర్చుండి చిన్నగా ఏదో అచ్చరాని పాటలు పాడి ప్రార్థన చేసుకొని కొంచెం కీర్తన చదువుకొని ముగించుకుంటుంటాం. ఆ విధంగా చేసుకుంటుండగా అందరూ కూడా, ఓ అటాచ్ బాత్రూంలో ఉన్న వ్యక్తి ప్రార్థన చేస్తుండట, ఇట్లనట అట్లనట, ఆయనకి దేవుని పిచ్చి లేచింది, ఇష్టానుసారంగా మాట్లాడినారు. ఇంకా
ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు నేను ఇంకెక్కువ మళ్ళీ ఉపవాసం చేయాలి, దేవుని ఎదగాలని చెప్పి మళ్ళీ 40 రోజులు ఉపవాసం చేసినప్పుడు దేవుడు అన్నాడు కదా, నీకు దయ్యాల మీద అధికారం ఇస్తున్నా, క్యాన్సర్ గడ్డల మీద అధికారం ఇస్తున్నా, పిల్లలు కాని వారి మీద అధికారం ఇస్తున్నా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడాడు స్వస్థత వరం. అయితే క్యాన్సర్ వ్యాధి డాక్టర్లతోనే కాదు మనతోనే ఎట్లా అవుతుంది అని చెప్పి నా ఆలోచన రాలేదు అట్లా. ఇంకా దేవుడు గొప్పోడు, ఆయన ఆ రోజు 10,000 ఇచ్చిన దేవుడు ఈరోజు ఈ గడ్డలు కరిగించాడా అని చెప్తే ప్రార్థన చేసినప్పుడు అట్లా అట్లా అట్లా ఇంకా బయటకు వెళ్తుంటే మీ సువార్తకు మహారాష్ట్రకు, దేవుని సువార్త నిమిత్తమే మహారాష్ట్రకి వెళ్ళిన. మహారాష్ట్రలో దేవుడు అంటేనే తెలియదు, అసలు దేవుడు అంటే కూడా ఒప్పుకోరు వాళ్ళు, యేసుప్రభు దేవుడు అంటేనే కొడతారు. అక్కడ ఆ ఒక్కటే అతను పరిచయం నాకు, ఒక్కతనే, ఆ ఒక్కతని కోసమే ప్రార్థన చేయటానికి ఆ ఇంట్లోకి పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో పెద్ద దయ్యం శక్తి ఉంది, ఆ శక్తిని తీసేయాలని చెప్పి తీసుకొచ్చిన మిమ్మల్ని అని చెప్పారు నన్ను. నేను అన్న కదా ప్రార్థన చేయటం మట్టుకే కానీ శక్తులను తీసుడు చేసుడు మనతను కాదు అని చెప్పి అట్లా అది ఇందులాక మనం పాటించదయ్యా, ఇంట్లో ప్రార్థన చేసుకుంటే అన్నీ వెళ్ళిపోతాయి అని చెప్పి నేను ప్రార్థన చేసిన. ప్రార్థన చేస్తే వాళ్ళ ఇంటి వాళ్ళు ఏమన్నారంటే ఆ శక్తిని చూడలేము, పెద్ద పెద్ద మంత్రకాలనే తీసుకొచ్చి చూపించినాం, అది ఎవరితో దంగలేదు, నువ్వు చూస్తే గింతున్నావు, నువ్వేం ప్రార్థన చేస్తావు, నీతోనేమవుతుందని వాళ్ళు అన్నారు. వాళ్ళు అన్నప్పుడు సరే ఒక నిమిషం అయితే ప్రార్థన చేద్దాం, దేవుడు గొప్పవాడు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ చెల్లె ఇంటికి వెళ్ళన్నది ఇట్లా పాము పడగల లెక్క నిలబడ్డాయి లేచి, ఈ జడ ఉంటుంది కదా అన్న, ఈ పడగల లెక్క లేచి నిలబడ్డాయి ఆమె ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తూ చేస్తుండగా ఆ ఇంటికి వెళ్ళి లేచి నిలబడ్డాయి. నిలబడితోటే వాళ్ళందరూ కూడా భయపడి బయటకు వెళ్ళిపోయారు. బయటకు వెళ్ళిపోయి కొంచెం సమాధానపరిచి మళ్ళీ వాళ్ళని పిలుచుకొచ్చిన, పిలుచుకొచ్చి ప్రార్థన చేస్తుండగా ఆమెలోకి వచ్చి నేను వెళ్ళిపోతున్నా, మళ్ళీ ఎప్పుడు కూడా మీ జోలికి రాను, నేను వెళ్ళిపోతున్నా, నేను ఉండను ఇక్కడ దేవుడు ఉన్న స్థలంలో నేను ఉండనని చెప్పేసి ఆమెలోకి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం కూడా మహారాష్ట్రలో ఒక్కటే అతని కోసం వెళ్ళిన సువార్త 6 రక్షణ పొందుకున్నారు ఆ మహారాష్ట్రలో ఆమె ద్వారా, ఆ ఒక్క ఆత్మ ద్వారా అక్కడ 6 రక్షణ ఇచ్చినామన్న మేము. బస్సుల మీద తిరగటం, ఎక్కడంటే అక్కడ దిగటం ఎక్కటం, బస్సుల మీదనే తిరుగుతుంటుంది. ఒక్కొక్క రోజు ఎక్కడన్నా తిరంబడితే ఉంటుంటుంది, లేదంటే మళ్ళీ బస్సుల మీద వచ్చి మళ్ళీ ఇంటికి నడిచి వెళ్ళి వాళ్ళం. ఆ విధంగా వెళ్తూ వెళ్తూ ఒకరోజు నాగారమ్మని వెమ్లవాడ దగ్గర ఉంటుంది అక్కడ ప్రార్థనకు వెళ్ళినాం. అందరు కూర్చున్నారు, కొత్త కొత్తగా దేవుని నమ్ముకోలేని వారు కూడా మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేపించుకుంటుండగా ఒక ఆమెకు 18 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. అయ్యా మాకు ఇట్లా ప్రార్థన చేస్తారని తెలిసింది మీ దగ్గరికి వచ్చినాం, 18 సంవత్సరాల నుంచి మాకు గర్భఫలం ఏం లేదంటే నేను ప్రార్థన చేస్తామా కళ్ళు మూసుకొని చెప్తే ఆమెమన్నదంటే నాకు నీటి బుడగలైనాయి అని చెప్పారు అయ్యా, నాకు కారని చెప్పారు, గిర్మిట్ చేపించుకున్నా నేను కారని చెప్పారు హాస్పిటల్ అంటే, అమ్మ దేవుడు గొప్పోడు సజీవుడు, నాకు అవరం ఉంది ప్రార్థన చేస్తాను చెప్పినప్పుడు ప్రార్థన చేస్తే ఆమె తెల్లారేమన్నదంటే ఆ రోజు తెల్లారి, ఆ రోజు అక్కడనే ఉన్నాం. తెల్లారేమన్నదంటే అయ్యా నేను నీటి బుడగల కోసం ఆపరేషన్కి వెళ్తున్నా, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు సరే అమ్మ నువ్వు నమ్ముతలేవు కదా సరే వెళ్ళు అని చెప్పి ప్రార్థన చేసిన. నీటి బుడగల కోసం మన ఆపరేషన్ థియేటర్లకు ఆపరేషన్కి పోయినప్పుడు టెస్టులు రాస్తారు కదా అక్కడ, అన్ని టెస్టులు యూరిన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ అన్ని చేస్తామని టెస్టులు రాసినప్పుడు అమ్మ నీకు నీటి బుడగలు ఉన్నమాట నిజమే కానీ ఇంతకు ముందుండే ఇప్పుడు టెస్టులో మాత్రం నీటి బుడగలు లేవని చెప్తుండ్రు డాక్టర్లు, ఆ డాక్టర్లు చెప్తుంటారు రిపోర్ట్లలో నీటి బుడగలు లేవమ్మా, ఇందులో ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అని చూపిస్తుంది, అసలు ఏం చేసుకొని వచ్చినావు అని చెప్పి డాక్టర్లు ఆశ్చర్యపోయినప్పుడు ఆమె నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసినప్పుడు నేను అన్న కదా సంతోషించి ప్రార్థన చేసిన, అమ్మ నీకు దేవుడు గర్భఫలం ఇస్తుండమ్మా సంతోషంగా ఉండు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళక ఆపరేషన్ చేపించుకోక అమ్మ మళ్ళీ అని చెప్పిన. చెప్పినప్పుడు ఆమె నమ్మకుండా 2 నెలల దాకా ఇంట్లోనే ఉంది ఇక చేపించుకోకుండా, 2 నెలల తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే నువ్వు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అని చెప్పిండ్రు. అట్లా ఆమెకు ప్రార్థన చేసుకుంటా ఆమె ద్వారా ఇంకొకళ్ళకు ఆమె కొడుకు పుట్టిండు 18 సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టిండు ఆమె ద్వారా ఇంకొకళ్ళకు అట్ట తెలిసింది. తెలిసిన తర్వాత ఒక దగ్గర సువార్తకు పోయిన తర్వాత నేను అన్న కదా నడుచుకుంటే తిరగటానికి ఇబ్బంది అవుతుందయ్యా, నాకు ఒక వెహికల్ ఉంటే చూడండి అని చెప్పి అడిగిన. నువ్వు బైక్ నడుపుతావు అంటే నాకు బైక్ నడపరాదు, స్కూటీ నడపరాదు, నాకు ఏం నడపరాదు, నేను సైకిల్ దొక్కుతాను చెప్పి అడిగిన వాళ్ళని. సైకిల్ దొక్కుతాను చెప్తే అడిగితే వాళ్ళు అన్నారు కదా అయ్యా మేము స్కూటీ నేర్పుతాం నేర్చుకుంటావా అంటే అంత డబ్బు నా దగ్గర ఎక్కడదయ్యా, నా దగ్గర డబ్బు ఏం లేదు,
ఇప్పుడిప్పుడే కొత్తగా సేవ చేస్తున్నా నేను, దేవుని కోసం బ్రతకాలని ఆశపడుతున్నా. లేదయ్యా నా దగ్గర డబ్బులేం లేవు కానీ ప్రార్థన చేయండి దేవుని చిత్తమైతే తీసుకుంటా అని చెప్పి నేను అన్నా. అంటే ఇంకొక దగ్గర అక్కడి నుంచి ఇంకొక దగ్గరకు తీసుకుపోతే వాళ్ళు, అయ్యా మాకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మ్యారేజ్ చేసుకుందామంటే నాకు కుదరతలేదు, మాకు ఒకసారి ప్రార్థన చేస్తావా అని చెప్పి వాళ్ళ ఇంటికైనా వెళ్ళిన తర్వాత సరే అయ్యా ప్రార్థన చెప్పి ఇచ్చుకున్నారు. మ్యారేజ్ కోసం ప్రార్థన చేసిన చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఏమన్నంటే, అయ్యా మాకు వెహికల్ కోసం ప్రార్థన చేయండి. వెళ్ళిన దగ్గరల్లా చెప్తున్నా వెహికల్ కావాలా వెహికల్ కావాలా. నడుపుడైతే నాకు రాదు, ఇంకా తీసుకోవాలని ఒక ఆశ. వాళ్ళు అన్నారు కదా, అయ్యా మా దగ్గర ఒక స్కూటీ ఉంది మరి సెకండ్ హ్యాండ్ది తీసుకుంటావా అని వాళ్ళు అన్నారు. తీసుకుంటే కానీ నాకు నడపడం రాదు అనే ఆలోచన కంటే ఎక్కువ డబ్బులేం లేవు కదా నా దగ్గర అని నా మనసులో ఒక వేదన. ఆ రోజు 10,000 ఇచ్చిన దేవుడు ఈరోజు ఇయ్యడా అని చెప్పేసి సరే తీసుకుంటా అని చెప్పిన. తీసుకుంటా అని చెప్పినప్పుడు నా దగ్గర ఒక 500 ఉన్నాయి, వాళ్ళు కానుక పెట్టినాయి ఒక 500 ఉన్నాయి. ఒక 500 ఉన్నాయి మరి ఆ స్కూటీ ఎంత అయ్యి అని చెప్తే 30,000 అన్నాడు. సెకండ్ హ్యాండ్ ఆ స్కూటీ 30,000 అంటే అంత డబ్బు నా దగ్గర ఏం లేదు కదా అని మనసులో ఒక బాధ. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్న తర్వాత అక్కడక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ గుంపు ఒక 80 దాకా గ్యాదర్ అయినారు ప్రార్థనకు. 80 దాకా గ్యాదర్ అయిన వాళ్ళందరూ కూడా యవనస్తులు వాళ్ళు వీళ్ళు ఏమన్నారంటే, అయ్యా ఈ స్కూటీ తలం నువ్వు తీసుకో అని చెప్పి వాళ్ళు నా చేతికి ఇచ్చారు. నేను అన్న కదా ఈ స్కూటీ నాకు నడపరాదయ్యా, నేనేం డబ్బు మీకు ఇవ్వలేను కదా, ఈ స్కూటీ ఎందుకు ఇత్తురు నాకు తాళం ఎందుకు ఇత్తురు అంటే వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మేము స్పాన్సర్ చేస్తున్నాం నీకోసం, నువ్వు సేవ కోసం తిరుగుతున్నావు కదా నువ్వు దీన్ని వాడుకో అని చెప్పి నాకు ఇచ్చినారు. ఇది వాడుకో అని చెప్పి నాకు ఇచ్చినప్పుడు నాకు నడపరాదు కదా ఈ స్కూటీ నాకు నడపరాదు, నేను తీసుకుని ఎట్లా వెళ్ళాలన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మేము కొంచెం ప్రాక్టీస్ చేపిస్తాం నీతోని, ప్రాక్టీస్ చేపిస్తాం తర్వాత నువ్వు నడుపుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్తే ప్రార్థన చేసుకొని కొంచెం కొంచెం మెల్లగా దాన్ని నేర్చుకొని నేను ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ ఆ స్కూటీ మీద పరిచర్య కోసం అక్కడక్కడ తిరుగుతుండగా క్యాన్సర్ వచ్చిన వాళ్ళని తీసుకొచ్చినప్పుడు క్యాన్సర్ నార్మల్ రిపోర్ట్లు రావటం, పిల్లలు కాని వాళ్ళకు నేను కొత్తగా సేవకి వచ్చినప్పుడు 22 కాన్పైంది 22 కన్ఫర్మ్ అయ్యి కొడుకులు పుట్టడం, మళ్ళీ తర్వాత దయ్యాలు పట్టిన వాళ్ళకు విడుదల అవ్వటం, ఎంతోమంది తాగుబోతులు మార్చబడటం, ఆ విధంగా కొంచెం దేవుణ్ణి ఎదిగిన తర్వాత ఎదుగుతూ అట్లా దేవుడు కొంచెం నన్ను ఆశీర్వదించుతూ ఒకరోజు తిందామంటే కూడా బట్టలు లేక తిందామంటే బియ్యం లేకుండా వేసుకుందామంటే బట్టలు లేకుండే నా జీవితంలో నేను సేవకు కొత్తగా వచ్చినప్పుడు అందరూ కూడా ఏ దేవుణ్ణి నమ్మి పిచ్చి లేపుకున్నాడు ఆడికి తిందామంటే లేని స్థితిలో ఉన్నాడని చెప్పి అట్లా గాయపరిచిన నన్ను ఆ విధంగా తిరుక్కుంటూ అటు నేను నాకు చుట్టుపక్కల ఎక్కడైతే అక్కడికి నేను సువార్త నిమిత్తం వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను ప్రేమించి నన్ను బట్టలు కొనియటం ఫోన్ కొనియటం ఆ దేవుని ప్రేమను బట్టి ఒక్కొక్కళ్ళు ఒక 50 బియ్యం ఇవ్వటం 25 బియ్యం ఇవ్వటం ఆ విధంగా కొంతమంది తాగుబోతులు మార్చబడి దయ్యాలు పట్టిన వాళ్ళు మార్చబడి చిన్నగా మల్ల షెడ్ వేసుకున్నాం ఇంటి దగ్గర అందరి సహాయంతో దేవుడి సహాయంతో చిన్నగా షెడ్ వేసుకున్న తర్వాత నా దగ్గర 4 ఉన్న బిడ్డలు ఇప్పుడు 70-80 మారినరు. నేను నూతనంగా బాప్తిస్మం ఇచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా, మేము బాప్తిస్మం ఇచ్చి రక్షించుకున్న వాళ్ళే తాగుబోతులు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు అట్లా 80 మారినరు. 80 మారిన తర్వాత అట్లా కొంతమంది ప్రతి నెల ఫస్ట్ బుధవారం రోజు వంటలు చేయటానికి దేవుని కృపను బట్టి 200-300 ఒక్కొక్కసారి అట్లా బుధవారం ప్రార్థనకు అంతగానం భోజనాలు పెట్టినా కానీ మా దగ్గర కొదువ లేకుండా సమృద్ధిని దేవుడిచ్చి ఇంకొక సంఘం స్టార్ట్ చేయాలన్న ఆశతో వేరే దగ్గర దుబాక గ్రామంలో ఇంకొక సంఘం పెట్టినాం. అక్కడ ఒక 40 విశ్వాసులు నూతనంగా రక్షణ తీసుకున్నారు మా దగ్గర. పక్షవాతం వచ్చిన వాళ్ళు విడుదల పొందుకొని అక్కడ దుబాకలో పక్షవాతం వచ్చిన వాళ్ళు శాతబడితో మంచిగా అయిన వాళ్ళు తాగుబూతులు మార్చబడ్డోళ్ళు అక్కడ ఒక 40 విశ్వాసులు ఇక్కడ ఒక 150 దాకా సండేకు నాకు ఖచ్చితంగా వస్తారు. ఇంకా ఆ విధంగా నేను మళ్ళా మీటింగులు పెట్టాలని ఒక ఆశ. దేవుని సువార్త బయటకు తీసుకురావాలి కదా, మనం ఇంట్లోనే ఉండటం కరెక్ట్ కాదు అని చెప్పి మీటింగ్ పెడదామన్నప్పుడు నా దగ్గర పైసలు ఏం లేవు, ఇంకా కొంచెం కొంచెమే 5,000 అట్లనే ఉంటుండే. అట్లుంటుండగా మరి నేను మీటింగ్ పెట్టాలని
ఆలోచన కలిగింది. ఇంకా దేవుని సాక్ష్యం, ఈ సాక్ష్యం అనేకులకు తెలియాలని చెప్పి మీటింగ్ పెట్టాలని మేము ప్రార్థన చేసుకున్నప్పుడు, ఆ మీటింగ్కు పైసలు లేవు కదా మరి అన్నప్పుడు దేవుడు అన్నాడంటే సమస్తమును నా చేతుల్లో కప్పచెప్పి నేను చూసుకుంటాను ప్రార్థన దేవుడు మాట్లాడిండు. ఆయన కప్పు చెప్పుకున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు మా దగ్గర 5,000 ఉన్నాయి, ఇంత పెద్ద మీటింగ్ ఎట్లా జరుగుతుందని చెప్పి మీటింగ్ పెట్టినప్పుడు 85,000 ఖర్చు వచ్చింది. అప్పుడు ఒకళ్ళు 25 కిలోల బియ్యం, ఒకళ్ళు వంకాయలు, ఒకళ్ళు కూరగాయలు, ఒకళ్ళు ఇంకా ఇష్టమైనవి వాళ్ళు తీసుకొచ్చి 85,000 ఖర్చు వచ్చినప్పటికీ కూడా నాకు ఎక్కడ కూడా సందేహం లేకుండా, ఏ విషయంలో భయం లేకుండా, ఆ 85,000 కూడా ఎక్కడికి వచ్చినాయి కూడా తెలియకుండా ఆ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ జరిగినప్పుడు నా మీటింగ్ ద్వారా ఇంకా అనేకులు తెలుసుకొని వాళ్ళు మార్చబడటం, ప్రతి సంవత్సరం అట్లా మీటింగులు పెట్టాలన్న ఆలోచనతోనే ఇప్పుడు 4 మీటింగులు పెట్టినామన్న. ఇప్పుడు 4 మీటింగులు నేను సేవకొచ్చి 5 సంవత్సరాలు. కొంతమంది వ్యతిరేకం చేసిండ్రు, పెద్ద పెద్ద ఫాస్టర్లు కానీ మందిరాలు ఉన్న వాళ్ళు కానీ, ఇంత చిన్న వయసులో నువ్వేం స్వస్థతలు చేస్తావు, నువ్వేం ప్రార్థన చేస్తున్నావు, అదంతా నీ భ్రమ, ఏదో భ్రమ పెడుతున్నావు మనుషులని, అట్లెట్లా జరుగుతుంది, స్వస్థతలు ఎక్కడున్నాయి అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడారు సేవకులు. ఇక కొంతమంది సేవకులు ఏమన్నారంటే, నువ్వు బిషప్ అయినవా, బిషప్ నువ్వు, బిషప్ అంటే మరి నువ్వు తర్వాత బిచ్చగడి అవుతావు, నువ్వు బిషప్ ఏం కావు, మేమే 40 సంవత్సరాల నుంచి సేవలు ఉన్న వాళ్ళమే, ఎదగలేకపోతున్నాం, నువ్వేం ఎదుగుతావు అని చెప్పి మాట్లాడారు. తర్వాత అట్లా రాంగ్ నంబర్లో ఆనంద్ అనే వ్యక్తి నాకు పరిచయమైంది, అంటే రాంగ్ కాల్లో ఆనంద్ అనే వ్యక్తి పరిచయమైన తర్వాత ఎవరు మీరు, మీ ఊరేంది, మీరు ఎక్కేంది అని చెప్పి అడిగినప్పుడు ఇట్లా మా చిన్నవాళ్ళు మీద ఎక్కడంటే చేయగలని చెప్పి అది ఇది మాట్లాడుకొని ఆ విధంగానే ఇక ప్రేమ అంటే ఫ్రెండ్స్గా మాట్లాడుకున్నాం. నేను ఎవరినైనా బస్సులో వెళ్ళినప్పుడు కానీ, నేను బయటికి వెళ్ళినప్పుడు కానీ దేవుని విషయంలోనే దేవుని మాటలు చెప్తే ఇంకా, అంటే వాళ్ళకు వాళ్ళు వినని వినకపోను కానీ చెప్తే ఇంకా దేవుని మాటలు, వాళ్ళు వింటే వినని లేదంటే లేదు కానీ చెప్పుకుంటూ ఇచ్చిపెడతా. అతనికి కూడా రాంగ్ నంబర్లో పరిచయమైన అతనికి కూడా దేవుని మాటలు చెప్పిన. దేవుని మాటలు చెప్తే ఆయన ఏమన్నాడంటే, నేను కళ్ళమ్మ వ్యక్తిని దుబాయ్లో, యేసు ప్రభు గురించి మాకు కూడా తెలుసు, మేము కూడా క్రిస్టియనే, మేము కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళమే, కానీ మేము పని చేసుకోకపోతే బతకలేము, మీలాగా తిరగాలంటే మేము తిరగలేమని చెప్పి వ్యతిరేకించింది ఆయన కూడా దుబాయ్లో. వ్యతిరేకిస్తే నేను ఫోన్లో మాట్లాడుతుంటే ఒకరోజు ఏమన్నంటే, దేవుడు నేను విలిస్తే నువ్వేం చేస్తావు అంటే, అట్లా నన్ను విలడు, నన్ను విలిసే అవకాశాలు ఉండవు, నేను అట్లా రాను అని చెప్పి ఆయన అన్నాడు. అంటే పిలిస్తే కనుక నువ్వేం చేస్తావు అని చెప్పి నేను అడిగిన, అదంతా నీ భ్రమ అని ఆయన అన్నాడు. ఆ విధంగా కొద్ది రోజులు పెరుగుతూ అన్న మాట్లాడుకుంటూ నేను దుబాయ్ రావాలనుకుంటున్నా అని నేను అడిగిన. పాస్పోర్ట్ కూడా లేదు కానీ దేవుడి దగ్గర అడుగుతున్నా. దుబాయ్లో ఒక్క ఆత్మ రక్షించబడితే సంతోషం కదా, ఒక్క ఆత్మ ద్వారా అక్కడ ఎవరైనా రక్షించబడతారు, ఖచ్చితంగా దుబాయ్ పోవాలని దేవుని దగ్గర అడుగుతున్నా. అడుగుతూ పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత అతన్ని అడుగుతున్నా, ఆనందుని, నేను దుబాయ్ రావాలనుకుంటున్నా అంటే, ఒక నెలలాగా నిట్టనే సతాయించుతుండు. సతాయించిన తర్వాత ఆయన కళ్ళు వెళ్ళిపోయి, అంటే బయట కళ్ళు అమ్ముకునే వ్యక్తి. ఆ విధంగా నేను పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత ఒక 6 నెలల తర్వాత విజ పంపించిన తర్వాత నేను ఇంటికాడ ప్రార్థన చేసింది ఏంటంటే, ఒక్క ఆత్మ రక్షించబడాల, అక్కడ దుబాయ్లో ఒక్క ఆత్మ రక్షించబడ్డ చాలు సంతోషం అని చెప్పి దుబాయ్కి వెళ్ళిన. దేవుని పని విషయంలోనే దుబాయ్లో నన్ను అక్కడ మందిరానికి కూడా తీసుకుపోయినారు వాక్యం చెప్పడానికి, అక్కడ దుబాయ్లో సేవకులు కూడా. ఈ ఆనంద్ అనే వ్యక్తి కోసం నేను పరిచయాలు పెరిగి దుబాయ్ వెళ్ళి అతనికి దేవుని మాటలు చెప్తేనే కళ్ళు కదత్తుండే. నేను రోజు ఆ రూమ్లో ఉంచిండు నన్ను. నేను దేవుని మాటలు చెప్తే ఆయన కళ్ళు కాగత్తుండే, కళ్ళు కాగచ్చి నా పక్కనే ఉంటుండే. కళ్ళు కాగద్దు నా దేవుడు మన కోసం ప్రాణం పెట్టిండు అని నేను చెప్తే, నువ్వు మస్తు చెప్పినావు, నువ్వు చెప్తే ఎవడింటాను నీ మాట అని చెప్పి ఆయన కాకుండా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తోలుకొచ్చి తాగిపిస్తుండే ఆ రూమ్లో. అట్లా ఆయన కోసం ప్రార్థన చేసి ఒకరోజు ఏమన్నట్టంటే, ఒకరోజు ప్రార్థన కూర్చో, మనం ప్రార్థన ఏకీభవించిన అతను అని చెప్తే, నువ్వు చేసుకుంటున్నావు కదా సరిపోదా, నేను సైకిల్ మీద పోయేటప్పుడు కళ్ళమ్మేటప్పుడు కూడా నేను చేసుకుంటా, దేవుడు ఆడున్నాడు, హృదయములు ఉన్నాడు, అంతే సరిపోతుంది, ప్రార్థన చేసుకుంటూనే ఉండడు అని చెప్పి వ్యతిరేకించింది ఆయన కూడా దుబాయ్లో. వ్యతిరేకించిన తర్వాత
ప్రార్థన చేసాడు మాత్రం మానలేదు. ఆ ప్రార్థన చేసాడు మాత్రం మానలేదు. ఒకరోజు కూర్చుండే పెట్టుకుని బలవంతంగా ప్రార్థన చేసిన, ఏడ్చుకుంటూ ప్రార్థన చేసి, అను దేవుని కోసం బ్రతకాలయ్యా, దేవుని నీ కోసం ప్రాణం పెట్టిండు, నా కోసం ప్రాణం పెట్టిండు అని చెప్పి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన. ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నాకు చుట్టీలు ఏమి ఉండయి, ఈ గుడ్ ఫ్రైడే రోజు మాత్రం ఒకరోజు చుట్టూ ఉంటుంది కదా, కొద్దిసేపు చర్చికి వెళ్దాం పని అని తీసుకొని పోయిండు నన్ను. ఆనంద్ వ్యక్తి చర్చికి తీసుకొని వెళ్ళిన తర్వాత చర్చిలో వాక్యం చెప్పిండు, ప్రార్థన అయిపోయింది. ఆ రోజు ఒకటే ప్రార్థన చేసుకున్నా, నేను తిరిగి ఇండియా పోతే కనుక ఈ ఆనందం తీసుకొని వెళ్ళిపోవాలి, ఈ తాగుబోతుల మధ్యలో ఉండద్దు, ఈ తాగుబోతులు అంతా కూడా మార్చబడాలి, ఈ వైన్ షాప్ మూతబడాలని చెప్పి ప్రార్థన చేసిన ఆ మందిరంలో దుబాయ్లో. ప్రార్థన చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంకెక్కువ తాగుతుండు. వాళ్ళు నలుగురు కూడా తాగి బాక్సులు పెట్టుకుని ఎగురుతుండ్రు రూమ్లో. ఇంకా వాళ్ళతో నాకు తగ్గుతలేదు కానీ అయినప్పటికీ భరించుకుంటూ ప్రార్థన చేస్తున్నా, వీళ్ళని మార్చు ప్రభు అని చెప్పి. అక్కడ ప్రార్థన చేసినప్పుడు నేను అన్న కదా నాతో పాటు నువ్వు కూడా ఇండియా రా అంటే, ఆయన ఏమన్నాడంటే, నా పాస్పోర్ట్ నా దగ్గర లేదు, నేను కలివిలి పని చేస్తున్నా, నా పాస్పోర్ట్ ఎక్కడ పోయింది కూడా నాకు తెలియదు, ఆ కంపెనీ కూడా నాకు ఆదుకులేదు అని ఆయన అన్నాడు. ప్రార్థన చేస్తే దేవుడికి సమస్తం సాధ్యమంటే, నా పాస్పోర్ట్ ఇప్పిస్తాడా మీ దేవుడు, అంత పవరా, నువ్వు అంత పవర్ ఉన్నావా, మరి పాస్పోర్ట్ ఇప్పిస్తాడేమో అడుగు అని చెప్పి ఆయన అన్నాడు. నేను ప్రార్థన చేస్తే దేవుడు అన్న మాట ఏంటంటే, బ్లాక్ కలరు షర్ట్ వేసుకుంటాడు, బ్లాక్ షూ వేసుకుంటాడు, షూట్ వేసుకొని ఉంటాడు ఆయన. అక్కడికి వెళ్ళి అడుగుంటాడంటే, దుబాయ్లో మనకేం తెలియదు కదా అన్న, మనం ఎక్కడికన్నా వెళ్తాం, నేను అడిగిన ఆనందని మీ కంపెనీ ఎక్కడన్నా తెలుసుకో, అక్కడికి వెళ్దామని చెప్తే ఆయన అంటున్నాడు కదా, నీకు చదువు రాదు, ఇంగ్లీష్ రాదు, మాట్లాడు రాదు, నిన్ను తీసుకుని నేను పోవాలా, నేను పని చేసుకునే వ్యక్తిని, నేను వీసా టికెట్ కొనిస్తాను, చక్కగా ఇంటికి వెళ్ళిపో, ఇక్కడేం మాట్లాడ అని బెదిరించిండు. నేనన్నా కదా ఒక్కసారి నా మాటను, ఒకసారి పాస్పోర్ట్ తీసుకొద్దాం, పాస్పోర్ట్ తీసుకొచ్చిన తర్వాత నీ దగ్గరనే పెట్టుకో, నువ్వు ఇష్టం ఉన్నప్పుడు రా, కానీ నేను మాత్రం వెళ్తా అని చెప్పిన. వెళ్తా అంటే 14వ ఫ్లోర్కి వెళ్ళాలి మేము, 14వ ఫ్లోర్కి తీసుకొని పోయినా ఈయన తీసుకొని, ఇంకొక అన్నం తెలిసిన అన్నం తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఆయన ఏమన్నాడంటే, బయటకు వెళ్ళి నువ్వు అన్నాడు నన్ను. ఒక్కళ్ళు రావాలి లోపలికి ఎందుకు వచ్చారని చెప్పినప్పుడు బయటకు వెళ్ళి కూడా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన, ఈయన మార్చబడాలని ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఒక పేపర్ రాసి ఇచ్చిండ్రు. పేపర్ రాసి ఇచ్చినప్పుడు జైల్లో ఉంది పాస్పోర్ట్, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలన్నారు. ఈయన భయపడుతుంది ఇంకా, ఈ ఆనంద్ అనే వ్యక్తి జైల్లోకి ఇవ్వాలంటే అక్కడ నన్ను అక్కడనే పట్టుకుంటారు, నేను ఎటు కాకుండా అయిపోతా, నీ మాటలు విని, నీ దేవుని మాటలు విని, నేను అక్కడనే అయిపోతాను, నువ్వు ఇక్కడనే అయిపోతావు, నేను అదనంగా నువ్వు మొండి పట్టు పెట్టినావు అని చెప్తే, జైళ్ళకైనా సరే చెరసాలను బ్రద్దలు చేసే దేవుడే, దేవుడి మాటని మనం నడాలని చెప్పి తీసుకొని పోయిన. తీసుకొని పోయినప్పుడు పాస్పోర్ట్ ఇక నన్ను అటే ఉంచుకుంటే ఎట్లా అంటే, విశ్వాసంతో నుండు దేవుడు గొప్పోడని చెప్పి ప్రార్థన చేసి ఆయన జైల్లోకి పంపించిన బయట నిలబడ్డా. నిలబడ్డప్పుడు పాస్పోర్ట్ ఇచ్చారు వాళ్ళు, ఎక్కడ కూడా ఏం అబ్జెక్షన్ చేయకుండా పాస్పోర్ట్ ఇచ్చారు. పాస్పోర్ట్ ఇచ్చిన తర్వాత ఆయన అంటుండు కదా, సరే నువ్వు రేపు వెళ్ళిపోయి ఇంటికి, ఇంకా నేను టికెట్ కొనిస్తా, నేను పని చేసుకోవాలా, నాకు అప్పు బాగుంది, నేను మాత్రం రాను అని చెప్పి ఆయన అంటుండు. ఆ షాపే బంద్ కావాలి ప్రవ్వా, ఈ కళ్ళమ్ముడే బంద్ కావాలి ప్రవ్వా, వీళ్ళు మార్చబడాలని ప్రార్థన చెప్తున్నా రోజు. ఎప్పుడైతే ఆయన పాస్పోర్ట్ తీసుకొని నువ్వు వెళ్ళిపో నేను ఉంటా అని చెప్పిండో, ఆయన పాస్పోర్ట్ ఆయన గుంజుకొని నేను వెళ్ళిపో నేను ఉంటా ఇక్కడ అని చెప్పిండో, ఆయననే నేను కూడా ఇక్కడ ఉండా, నేను కూడా ఇంటికి వస్తా అని చెప్పి మాట్లాడిండు. మాట్లాడినప్పుడు ప్రార్థన చేసిన, దేవా నువ్వు గొప్ప దేవుడు, ఆయనను పట్టుకున్నందుకు, ఆయనతో పాటు ఈ నలుగురు, ఇంకా నలుగురు కళ్ళు అమ్ముతారు అందులో, ఈ కళ్ళు దుకాణం బంద్ కాదు, ఈ నలుగురు కూడా మార్చబడాలా, ఈ దుబాయ్లో ఇంక ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారో వారందరూ కూడా మార్చబడాలని అక్కడక్కడ క్యాంపుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించిన. తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు చెప్పుకుంటా వీళ్ళ నలుగురి కోసం ప్రార్థన చేస్తున్నా. నలుగురి కోసం ప్రార్థన చేస్తే ఆ నలుగురిలో ఇద్దరు అంటున్నారు ఏంటంటే, నువ్వు భూమి తలక్రిందులైనా కానీ అది జరగని పని, కళ్ళమ్ముడు బంద్ కాదా, షాప్ బంద్ కాదు అని చెప్పి ఆ షాప్ ఓనర్, ఆ కళ్ళుకు ఆ యజమాని, దానికి ఓనర్ నా దగ్గరకు వచ్చి, నువ్వు వచ్చి అంగడి వేసిపోతాను వచ్చినావు ఇక్కడికి, వెళ్ళిపో, ఈ షాప్ బంద్ కావాలి అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నావట, పిల్లలు చెప్పారు నాకు అని చెప్పి వ్యతిరేకించిండు. వ్యతిరేకించినప్పుడు నేనన్నా కదా ఖచ్చితంగా ఇది బంద్ కావాలా, దేవుడికి ఆయాసకరం, మీరు నలుగురు చేపట్టి 40 మంది ఖరాబ్ అవుతారు అని చెప్పి తిట్టిన. ఆయన అన్నాడు కదా ఇట్లా కనుక చేతివంటే ఒప్పుకోను అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు, ఆనంద్ అనే వ్యక్తిని నేను తీసుకుపోవాలంటే తీసుకుపోవాలి, ఏదేమైనా సాధ్యమే, ఖచ్చితంగా దేవునికి సాధ్యం, తీసుకుపోతా అన్నప్పుడు ఇంకో వ్యక్తి అంటుండు కదా,
తీసుకోపో, నేను మాత్రం 3 సంవత్సరాల దాకా ఇదే కళ్ళు అమ్ముతా అంటుండు. అన్నప్పుడు ప్రార్థన చేసిన ఆనంద్ అనే వ్యక్తి ఆ పాస్పోర్ట్ తీసుకొని నాతో ఇండియాకి రావటం జరిగింది. నాతో పాటు ఆయన కూడా సేవ చేస్తుండు, అంటే పరిచర్య నా దగ్గర షాపలు తీయటం, మైకులు సదరటం, సువార్త నిమిత్తమై నా కోసం రావటం. ఆయన నేను రానే రాను, అక్కడి నుంచి రాను అనే వ్యక్తి నాతో పాటు వచ్చిండు. ఆయననే ఈ ఆనంద్ నాతో పాటు ఈరోజు సువార్త నిమిత్తమై భారం కలిగి కుటుంబం వదులుకొనైనా సరే దేవుని కోసమే బ్రతకాలన్న ఆశతో ఈరోజు నాతో పాటు ఇతను కూడా నాతోనే ఉంటున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి దేవుడు చేసినవి. ఇంత చెప్పుకోవటానికి ఇంకా సమయం సరిపోదు కాబట్టి కానీ ఇంకొక అన్న కూడా ఆ దుబాయ్లో నా ఇంకా 3 సంవత్సరాల దాకా రాను అన్న వ్యక్తి కూడా ఇండియాకు రావటం జరిగింది. నాకు అక్కడ ఉన్న యజమాని ఎప్పుడైతే నన్ను బెదిరించిన వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో ఎందుకు ఇట్లా అంగడి చేస్తుందకు వచ్చినావు అనే వ్యక్తి కూడా ఇండియాకు రావటం జరిగింది. ఆ షా వైన్ షాప్ మూతబడ్డది. అతను కూడా నా దగ్గరికి ప్రార్థన కోసం నా దగ్గరికి వచ్చి అన్న కూడా నా దగ్గర ప్రార్థన చేపించుకున్నాడు. నా షాప్ బంద్ చేసుకున్నా నేను కూడా ఏదో పని చేసుకుని బ్రతకాలని ఇప్పుడు ఇంటి దగ్గరనే ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఒకప్పుడు చిన్న చిన్న జీవితంలో ఉన్న నాకు మరి తాగుబోతులు, దొంగలు, వ్యభిచారంలో చెడ్డ అలవాట్లకు బానిసైన బిడ్డలు కూడా ఎంతోమంది మా ప్రార్థన ద్వారా మార్చబడి మాతో ఇప్పుడు యవనాస్తులకు 30 మంది దాకా మాతో పాటు సువార్త నిమిత్తమై తిరుగుతున్నారు. ప్రతి విషయంలో మాకు సహకరిస్తూ మాతో పాటు వాళ్ళు కూడా నా సొంత బిడ్డలుగా నన్ను ప్రేమిస్తూ నాతో పాటు 30 మంది బిడ్డలు ఉన్నారు. ఇంకా అలాంటి వ్యసనాలతో ఎంతమంది బిడ్డలు అయితే ఉన్నారో వారందరూ కూడా మార్చబడాలని మాకు ప్రార్థన, మా ఒక మనవి. ఇంకా బ్రతికినంత కాలం ఏ విషయంలో భయం లేకుండా దేవుని కోసమే బ్రతకాలని, ఆయన పరిచర్య చేయాలని ఆశ కలిగి ఇంకా అనేకులు నాలాంటి వాళ్ళు ఒకప్పుడు తాగుబోతిని, ఒకప్పుడు దొంగని, ఒకప్పుడు పూజారిని, ఒకప్పుడు లోకానుసారంగా తిరిగే వ్యక్తిని, నన్ను మార్చిన దేవుడు ఇంకా అనేకులను మార్చాలని నాకు

കരിമോനു ഹിമമു ധവലവർണ്ണമായി നിങ്ങളോ വെളിസിന നവ്യതാര ദേദീപ്യ കാന്തുല്ലോ തേജവന്തംഗാ കാന്തുളീനുതുంది. ఆనాటి అర్ధరాత్రి బెత్లహేమనే చిన్న ఊరిలో పశువుల పాకలు లోకమంతా ఎదురుచూస్తున్న మెస్సయ్య బాలుడై ప్రవక్తల ప్రవచనాలను నిజం చేస్తూ ప్రభవించాడు. ఈ వార్త గొల్లలకు, జ్ఞానులకు, ఆపై నలుదిశలా వ్యాపించింది. పాపలోకానికి తన అభయహస్తంతో ఆదుకునే రక్షకుడు ఉదయించాడు.

సత్యదే శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. యేసే నా గానం అనే ఈ క్యాసెట్ ద్వారా మీ ఆత్మీయ జీవితాలకు బలం చేకూరాలని ఆశిస్తున్నాం. ఈ గీతాలను ఆలపించిన వారు బ్రదర్ యెహోషువా, లలితాసాగరి, ఉషాప్రియన్, యేసుదాసు. రచన బ్రదర్ కె రాజా, జి యేసుదాసు. సంగీతం కె కమలాకర్.

దేవుని ప్రియ సంగమా, విలువే లేని మన జీవితాలకు యేసు విలువ తీసుకొచ్చాడు. ఆరిపోయిన దీపాలుగా మన జీవితాలు ఉండగా వెలుగు తానై మన జీవితంలో ఉదయించాడు. ఇంకేం కావాలి నీ జీవితంలో? కలిసి స్తుతిస్తావా? కలిసి ఆరాధిస్తావా? నీ జీవితంలో పాపాల నుంచి విడిపించిన వాడు, నీకు నీతిగా నిలబడినవాడు, ఇక నాతో కలిసి పాడతావా?

సేవకులు ఎందరూ నిన్ను మర్చిపోయి ఉన్నారేమో, నీ స్నేహితుని విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో. యేసు ప్రేమ నీ పట్ల ఎన్నడు మారదు, ఎన్ని యుగాలైనప్పటికీ మారని ప్రేమ. ఈ ప్రేమకు సమస్తము సాధ్యమే.

0: ప్రేమధార
1: ప్రేమధార
0: బైబిల్ అధ్యయన పాఠశాల
1: శ్రోతలకు స్వాగతం.
0: తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక ప్రేమధార. సమస్యలతో సతమతమవుతున్న వారికి సమాధానం,
1: అశాంతితో అలమటిస్తోన్న వారికి ప్రశాంతి.
0: ఆలకించండి ప్రేమధార.

ప్రియ శ్రోతలు, బావున్నారా? క్రీస్తునందు మన ప్రవర్తన పరివర్తనశీలమై దైవ స్వభావాన్ని సంతరించుకునే ప్రక్రియ. అది నిరంతరము కొనసాగే ఆంతరంగికమైన ఉద్యమం. మతాలు వెలిగించుకునే చిరుదీపాలు క్రీస్తు వెలుగులో వెలవెలపోతాయి. పరిశుద్ధాత్మ మనలో ఉండి ఈ పరివర్తనను నిర్వహిస్తున్నాడు. ఈ చైతన్యం మీలో ఉందా? దేవుని కృప మనలను రక్షించే కృప. మనకు నూతన జన్మనిచ్చి మనలను దినదినము నూతనపరిచేవాడు పరిశుద్ధాత్మ. ఎఫెసీ పత్రిక 2:8-10 మిమ్మలను నేటి పాఠానికి ఆహ్వానిస్తున్నాము. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటియందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయడానికి మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. తీతు పత్రిక 3:5 కూడా ఇదే మాట అంటోంది. మనము మన నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా

0: పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయుట ద్వారా మనలను రక్షించాడు. శ్రోతలు రండి, ప్రార్థన చేసుకుందాము. ప్రేమమయ పరిశుద్ధ దేవ, మా పరమతండ్రి, నీ నామము మహోన్నతమైనది, నీ నామము శక్తిభరితమైనది. అట్టి నీ నామమును మేము ధరించుకొన్నామంటే అది కేవలము నీ కృపే. నీ బిడ్డలమైన మమ్ములను దినదినము కాచి కాపాడుతున్నావు. మమ్ములను నీ నీతి మార్గములో నడిపిస్తున్నావు. మమ్ములను నీ వాత్సల్యము చేత తృప్తిపరుస్తున్నావు. నిన్ను హృదయపూర్వకముగా స్తుతించి మహిమపరుస్తున్నాము. విమోచనాత్మకమైన నీ కృపలకై నీకు మేమెంతో కృతజ్ఞులము. మా శ్రోతలను, వారి కుటుంబములను, పిల్లలను ఆశీర్వదించండి. సంటి బిడ్డలను, వయోవృద్ధులను దర్శించండి. కుటుంబ సంబంధాలలో ప్రేమ సదవగాహన ప్రవర్తిల్లాలని ప్రార్థిస్తున్నాము. బిడ్డలకు ఆయురారోగ్యములు ప్రసాదించండి. వారి భవిష్యత్తును మీరే తీర్చిదిద్దండి. బాల్యదశ నుండి పిల్లలకు నీ వాక్యాన్ని అందించే సేవలో తల్లిదండ్రులకు శ్రద్ధాసక్తులు కలిగించండి. పిల్లలను ప్రేమతో క్రమశిక్షణలో పెంచడానికి తల్లిదండ్రులకు పరిశుద్ధాత్మ నడుపుదల నింపుదల ప్రసాదించండి. మా దేశమందలి క్రైస్తవ సంఘములను, అనుబంధిత సంస్థలను దీవించండి. అంకిత భావముతో సేవ చేయడానికి వారికి త్యాగశీలము అనుగ్రహించండి. మా దేశమును, దేశ ప్రభుత్వమును, ప్రజలను ఆశీర్వదించండి. ఆధ్యాత్మిక విలువలు, నైతిక బాధ్యతలు విస్మరించక ప్రజలు పరోపకార బుద్ధి గలవారై మెలుగునట్లు వారిని దీవించండి. నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకందరికీ సమృద్ధిగా దయచేయమని, సైతానీయ దుష్టశక్తులను లయపరచుమని యేసుక్రీస్తు వారి మహానామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. శ్రోతలు, ఈ రోజున మనం దేవుని వాక్యమనే బైబులు గ్రంథ విశిష్టతను, ఈ గ్రంథమును ఎలా పఠించాలో, ఈ గ్రంథమునకు మనం విధేయులమైతే ఎలాంటి దీవెనలు మనకు ప్రాప్తిస్తాయో ఇంతకు ముందు పాఠాలలో నేర్చుకున్నాము. క్రైస్తవ సంఘ సభ్యులలో బైబులు అజ్ఞానం ప్రమాదకరం. బైబిలులోని సత్యాలు తెలియకపోవటం చేత క్రైస్తవ జీవితాలు విఫలమైపోతున్నాయి. దేవుని వాక్యానికి విధేయులు కండి. అందులోని పరమసత్యాలను సాధన చెయ్యండి. అప్పుడు మనకు సమస్తము సాధ్యమే అవుతుంది. నమ్మేవారికి అంతా సుసాధ్యమే అని ప్రభువు చెప్పాడు. లోకంలోని గ్రంథాలన్నిటిలోకి బైబిలు గ్రంథరాజ్యం. ఎన్నో ప్రతులు అమ్ముడుపోతున్నాయంటే దేవునికి స్తోత్రం. కాని బైబిలును శ్రద్ధగా పఠించేవారు కొద్దిమందే ఉన్నారు. వీరు అబద్ధ బోధకుల వలల్లో చిక్కుకుంటున్నారు. వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. వాక్యమును గురించి నమ్మకమైన బోధకులు చెప్పింది కూడా వినాలి. దాన్ని తిరిగి వాక్యంతో సరిపోల్చి చూసుకోవాలి. ఇతరులతో వాక్య సత్యాలను పంచుకుంటూ మన వాక్య జ్ఞానాన్ని పెంచుకుంటూ పోవాలి. సంఘ సహవాసం మానకూడదు. నీవేమీ బైబులు నిఘంటువు పుస్తకానివి కావు, మనిషివి. సహవాసం, గృహదర్శనం మానకూడదు. విశ్వాసులు ఒకరినొకరు తరచుగా సందర్శించుకుంటూ ఉండాలి. మనం విశ్వాసులం, విశ్వాస సాక్షులం, విశ్వసనీయులం. ఎంత గొప్ప బోధకుడైనా విశ్వాస బృందం నుండి తనను తాను వేరుపరచుకోకూడదు. తానే ఒక బైబులు విజ్ఞాన సర్వస్వమైనట్లు కనపరుచుకోకూడదు. నోటుబుక్కు నుండి నోటుబుక్కుకు నీ జ్ఞానం బదిలీ చేయటం కాదు. నీ నోటి మాట హృదయం నుంచి వస్తే అది ఇతరుల హృదయాలను తాకుతుంది. బైబులును అభ్యసించి దానిని ఇతరులతో పంచుకోవాలి. అప్పుడే నీ బైబులు జ్ఞానం సార్థకమవుతుంది, లేదా అది నిరర్ధకమవుతుంది. బైబులు అనేక భాషల్లోకి అనువదించబడింది. మూల భాషలు మూడు: హీబ్రూ, అరామిక్, గ్రీకు. ఈ బైబులు గ్రంథకర్త అయిన ప్రభువు నీ గురించే చింతిస్తున్నాడు. ఆయన నీకోసం తన ప్రాణమిచ్చి రక్తదానం చేసిన ప్రేమమూర్తి యేసు. ఆయన మన ప్రియతమ నాయకుడు. నీ గురించి, నీ దేశాన్ని గురించి, నీ జాతిని గురించి ఆయన సంకల్ప ప్రణాళిక ఉంది. ఈయన నీ సృష్టికర్త అయిన పరమదేవుడు. నిన్నాయన ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయనే విశ్వమంతటినీ సృజించిన మహాదేవుడు. గ్రహాలు, ఉపగ్రహాలు, సూర్యచంద్ర నక్షత్రాదులు, ఆకాశ మహాకాశములు అంతా అన్నీ ఆయన సృష్టే. ఆయనను వ్యక్తిగతంగా కలుసుకోవడానికి, తెలుసుకోవడానికి ఉపకరించే ఏకైక గ్రంథం పరిశుద్ధ బైబులు. ఈ గ్రంథం నిన్ను దీవిస్తుంది, నీలో జీవిస్తుంది, నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది, నీ జాతికి, దేశానికి నిన్నే ఆశీర్వాదంగా చేస్తుంది. ఈ గ్రంథంలో చెప్పబడిందంతా చేసి చూడు, అప్పుడు చెప్పు, ఇతరులకు నేర్పు. దేశానికి అభివృద్ధి, వ్యక్తులలో వికాసము, జాతీయ పురోగతి కలిగించడానికి దైవ సందేశమే ఈ పవిత్ర గ్రంథం. దరిద్రం పోవాలంటే, ఆధ్యాత్మిక సంపన్నత కలగాలంటే, ఆకలి తీరాలంటే, సమృద్ధి ఆహారం లభించాలంటే దేవుని వాక్యం నీలో ఉండాలి. రోగాలు పోవాలంటే దేవుని వాక్యమే సర్వశరీరానికి పరమౌషధం, ఆరోగ్యం. పాపం పోయి నీతిమత్వం కలగాలంటే దేవుని వాక్యమే నీలో ఆ క్రియ జరిగించగలదు. పరిశుద్ధాత్మ దేవుని వాక్యం లేకుండా పనిచేయడు. పేరాశ, గర్వం పోవాలంటే, త్యాగశీలం అలవడాలంటే, ఆధ్యాత్మిక చింతన వినయశీలం పెంపారాలంటే బైబిల్ గ్రంథ పారాయణం, క్రమబద్ధమైన అధ్యయనం ఎంతైనా అవసరం, అగత్యం. దేవుని గ్రంథాన్ని మన ఇండ్లలో ప్రత్యేకంగా ఉంచాలి. ఇది పరమగ్రంథం, మానవ హేతుబుద్ధిని అధిగమించిన అతీత గ్రంథం. బైబిలులో దేవుని మాటలు, తలంపులు, సంకల్పము విశదీకరించబడ్డాయి. మానవతను రక్షించడానికి దేవుడు రూపొందించిన ప్రేమపూర్వక సంకల్ప ప్రణాళిక ఈ గ్రంథమంతటా వివరించబడింది. 4000 సంవత్సరాల క్రిందటి పుస్తకమే అయినా ఈ బైబిల్ గ్రంథానికి కాలదోషం పట్టదు. పాత నిబంధన, కొత్త నిబంధన ఈ రెండూ కలిసి బైబిలు అయింది. యేసుప్రభువు జన్మించకముందు దేవుడు ఇశ్రాయేలు జాతికి ఏమేమి చెప్పాడు, చేశాడు అనే విషయాలు పాత నిబంధనలో ఉన్నాయి. యేసు జన్మ వృత్తాంతం, ఆయన జీవితము, సేవ, ఆయన శిలువ మరణం, పునరుత్థానం, ఆరోహణం మొదలైన అంశాలు కొత్త నిబంధనలో ఉన్నాయి. యేసు రాయబారులు అనగా అపొస్తలులు చేసిన సేవ, వారి పత్రికలు కొత్త నిబంధనలో ఉన్నాయి. ఇవన్నీ మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతైనా తోడ్పడతాయి, ప్రోత్సహిస్తాయి, ప్రేరేపిస్తాయి. యేసుప్రభు పునరుత్థానుడైన తరువాత 50 సంవత్సరాల వ్యవధిలో అపొస్తలులు రాసిన పత్రికలు కొత్త నిబంధనలో సగానికి పైగా ఉన్నాయి. శ్రోతలు, మన విశ్వాసానికి రుజువు, సమర్థన బైబిలే. తన విశ్వాసమే సరైంది అని విశ్వాసికి ఎలా తెలుసు? నాకిది సరైంది అనిపించబట్టి కాదు, నేను అనుకుంటున్నాను అని కాదు, క్రైస్తవులు లోకంలో అధిక సంఖ్యలో ఉన్నారని కాదు. మన విశ్వాసానికి రుజువు వీటన్నిటికీ అతీతమైనది. మతానికి అతీతమైన కారణం మనకుంది. మాది ప్రాచీన మతమంటే అది సరైన వాదం కాదు. ప్రాచీనమనే మాటకు మానవుల అర్థం పరిమితం. క్రీస్తు ప్రాచీనుల కంటే ప్రాచీనుడంటే, సృష్టికి ముందే ఉన్న సృష్టికర్త అంటే మతానికి అర్థం కాదు. విశ్వాసివైన నీకు ఒకే ఆయుధం ఉంది, అదే పరిశుద్ధ బైబులు, దేవుని వాక్యం. నీవేమీ లేదు, నీ బైబిల్ను చేతపట్టుకుని చెప్పగలగాలి, ఇదిగో ఇది చూడండి, నా విశ్వాసమునకు కర్తే ఈ బైబిల్ గ్రంథకర్త, ఆయనే యేసుక్రీస్తు, ఆయనే నాకీ గ్రంథమిచ్చాడు. ఇది మతగ్రంథాల వంటిది కాదు. బైబిలులో ఏకవాక్యత ఉంది. ఇది సజీవ గ్రంథం, దైవ ప్రణీతం, పునీతం. ఇది ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసిన దివ్య గ్రంథం. ఈ గ్రంథం చరిత్రాత్మకం, శాస్త్రీయం, ప్రవచనాత్మకం. ఇది నిర్దుష్టమైనది, లోపరహితమైన, సమగ్రమైన ఆధ్యాత్మిక గ్రంథం. మానవ జీవితాన్ని పరివర్తన చెందించే పరమగ్రంథం. దానికి నేనే సజీవ సాక్షిని. ప్రియశ్రోతలు, దేవుని యొక్క బైబిలును, బైబిలు యొక్క దేవుణ్ణి మానవ బుద్ధితో విశ్లేషించడం అసాధ్యం. విశ్వాసమే ఏకైక మార్గం. హెబ్రీ పత్రిక 11:1-6 వరకు ఏమంటోంది? విశ్వాసమనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువు అయి ఉన్నది. దానిని బట్టే పెద్దలు సాక్ష్యం పొందారు, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవని, అందును బట్టి దృశ్యమైనది కనపడే పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకుంటున్నాము. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దేవుడతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాడు. అతడు మృతి నొంది కూడా అదే విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు. విశ్వాసమును బట్టి హనోకు మరణమును రుచిచూడకుండునట్లు కొనిపోబడ్డాడు. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండేవాడని సాక్ష్యము పొందాడు. కాగా దేవుడతణ్ణి కొనిపోయాడు గనుక అతడు కనపడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండడము అసాధ్యం. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తనను వెదికేవారికి ఫలము దయచేస్తాడని నమ్మాలిగదా. అవును శ్రోతలు, దేవుడు మనకు ఈ పరలోకపు వాచక పుస్తకం ఇచ్చాడు. ఇది ఎంతో గొప్ప ఈవి. మన విశ్వాసానికి ఇది ప్రమాణగ్రంథం. యోహాను సువార్త 20:31 బైబిల్ గ్రంథం యొక్క ఫలశ్రుతి చెప్పబడింది. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లు ఇది రాయబడింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 2 పేతురు 1:3-4 తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వానిని గూర్చిన అనుభవ జ్ఞానమూలముగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తికి కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేస్తూ ఉన్నందున, దేవుని గూర్చినట్టి మన ప్రభువైన యేసును గూర్చినట్టి అనుభవ జ్ఞానము వలన మీకు కృపా సమాధానము విస్తరించునుగాక. మరో విశేషం మా శ్రోతలు గమనించాలి. దేవుని వాక్యమంటే దేవుని నోటి మాట, ఆయన వాక్యమంటే ఆత్మ జీవము. యోహాను సువార్త 6:63 ప్రభు అన్నాడు, ఆత్మయే జీవింపచేస్తున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మ జీవము అయి ఉన్నవి. అనగా దేవుని మాటలు జీవమును ఉత్పత్తి చేస్తాయి. ఆయన మాటలు సృజనాత్మకమైనవి. కీర్తనలు 33:6-9 యెహోవా వాక్కుచేత ఆకాశములు కలిగాయి, ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగాయి. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమే జరిగింది. ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడింది. దేవుని వాక్యము కడుగుతుంది. వాక్యోదక స్నానం మనకు కావాలి. ప్రభువు మాటలు మనల్ని శుద్ధి చేస్తాయి. దేవుని వాక్యం మనలో ఉంటే అది మనల్ని పాపములో పడకుండా కాపాడుతుంది. దేవుని వాక్యం మన జీవితాలను వెలిగించే వెలుగు. చీకటి లోకంలో మనకు జ్ఞానదీపిక దేవుని వాక్యం. మన ఆత్మలకు ఆహారం దేవుని వాక్యం. వాక్య భోజనం క్రమేణా మనకు అధిక బలం చేకూరుస్తుంది. క్రీస్తు శరీరం ఎదగాలంటే ఇదే బలవర్ధకమైన ఆహారం. 1 కొరింథీ 3:1-2 పౌలంటున్నాడు, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోయాను. శరీర సంబంధులైన మనుష్యులే అని, క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చింది. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మలను పెంచాను గాని అన్నముతో కాదు. దేవుని బిడ్డలు ఆత్మయందు ఎదగాలంటే వాక్య భోజనం తింటూ ఉండాలి. ఎఫెసి పత్రిక 4:12-15 వరకు దేవుని బిడ్డల ఎదుగుదల క్రమం వివరించబడింది. పౌలన్నాడు, మనమందరము విశ్వాసము విషయములో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమయ్యే వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమయ్యే వరకు ఆయన ఈలాగు నియమించాడు. శ్రోతలు వింటున్నారా? దేవుని వాక్యం ఒక విత్తనం, బీజం. అది మన యందు ఫలించాలని దేవుని చిత్తం. 2 కొరింథీ 9:10 పౌలు ఇదే మాట అన్నాడు, విత్తేవానికి విత్తనమును, తినటానికి ఆహారమును దయచేసే దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందిస్తాడు. చూచారా, దేవుని వాక్య బీజం ఎంత పనిచేస్తుందో ఊహించలేము. దేవుని వాక్యమనే ఆత్మఖడ్గము మన సర్వాంగ కవచములోనిది. ఎఫెసీ పత్రిక 6:17 నడుమునకు సత్యమనే దట్టి, ఇది దేవుని వాక్యమే. దేవుని వాక్యమే ఆత్మఖడ్గం కూడా. వాక్య సత్యముతో సైతాను దెబ్బను కాచుకోగలము, వాక్య ఖడ్గముతో సైతానును కొట్టగలము. ఒకే వాక్యము రెండు విధాల పనిచేస్తుంది. హెబ్రీ పత్రిక 4:12 చెప్పినట్లు, దేవుని వాక్యము సజీవమై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించే మట్టుకు దూరుతూ హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధిస్తున్నది. వాక్య ఖడ్గముతో యేసుప్రభు సైతాను శోధనలను జయించాడు. అదే వాక్యం ఈ రోజున మనకు గొప్ప ఆయుధమై విజయానికి సాధనమవుతోంది. దేవుని వాక్యమును గూర్చిన మరో పరమరహస్యమున్నది. వాక్యము మన ప్రార్థనకు గొప్ప ప్రేరక శక్తి. యోహాను సువార్త 15:7 ప్రభువే స్వయంగా అన్నాడు, నాయందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. అనగా ఏదైనా అడగడానికి మీకు అధికారము, హక్కు ఉంటాయి. దేవుని వాక్యం మనలో సమృద్ధిగా లేకపోతే దేవుణ్ణి ఏదైనా అడిగే హక్కును కోల్పోతాము. దేవుని వాక్యము విని దానికి విధేయులైన వారు, మంచి గట్టి పునాది మీద తమ నివాస గృహమును నిర్మించుకున్నవారే. మత్తయి సువార్త 7:24-25 ప్రభు అన్నాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేసే ప్రతివాడు బండమీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉంటాడు. వాన కురిసింది, వరదలు వచ్చాయి, గాలి వీచి ఆ ఇంటి మీద కొట్టింది, గాని దాని పునాది బండమీద వేయబడింది గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుణ్ణి పోలి ఉంటాడు. వాన కురిసింది, వరదలొచ్చాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది, అప్పుడది కూలబడింది. దేవుని వాక్యం మనలో పటిష్టమైన పునాది బలం. మన పరిస్థితులు ఎంత ప్రతికూలమైనా మనం స్థిరంగా నిలబడి ఉండగలం. ప్రియశ్రోతలు, దేవుని వాక్యమంతటా 12 గొప్ప చరిత్రాత్మక సంఘటనలు పేర్కొనబడినవి. 1, క్రీస్తు యొక్క 2 రాకడ. ప్రకటన గ్రంథం 19:2. 2, సంఘం ఎత్తబడుతుంది. 1 తెస్సలోనిపత్రిక 4:3. 3, పరిశుద్ధాత్మ అవరోహణం అనగా రాకడ. అపొస్తల కార్యములు 2:4. 4, క్రీస్తు ఆరోహణం మత్తయి సువార్త 28:5. 5, క్రీస్తు శిలువ మరణం మత్తయి సువార్త 27:6. 6, క్రీస్తు జన్మ లూకా సువార్త 2:7. 7, నూతన నిబంధన గ్రంథం ముగింపు ప్రకటన 22:8. 8, పాత నిబంధన గ్రంథం ముగింపు మలాకీ 4:10. 9 సంఘం ఆరంభం అపొస్తలుల కార్యములు 2 అధ్యాయం 10 ఇశ్రాయేలు జాతి ఆవిర్భావం ఆదికాండం 12 అధ్యాయం 11 మానవ సృష్టి ఆదికాండం 1-2 అధ్యాయాలు 12 లోక సృష్టి ఆదికాండం 1 అధ్యాయం ప్రియశ్రోతలు, ఈ బైబిలు గ్రంథ విశిష్టత ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. దేవుని వాక్యాన్ని క్రమబద్ధంగా అధ్యయనం చేయటంలో పట్టుదల దీక్ష ఎంతో అవసరం. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి నీవేమీ పండితుడివై ఉండనక్కర్లేదు. దేవుని వాక్యాన్ని ప్రేమించినవారు దాన్ని అధ్యయనం చేసి తీరతారు. తద్వారా తమ జీవితాలలో దేవుని చిత్తమేదో ఎరిగినవారై ధన్యజీవితాలను గడిపారు. దేవుణ్ణి గురించి, యేసుక్రీస్తును గురించి, రక్షణను గురించి సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండాలి. అంతకంటే మనిషి కోరదగిందేముంది? బైబిలులో ఏ భాగం చదివినా మొదటి ప్రశ్న, ఇది ఎవరు రాశారు, రచయిత ఎవరు? దేవుడు వాడుకున్న ఈ రచయితను గురించి ముందు తెలుసుకోవాలి. 2 ప్రశ్న, ఇది ఎవరికి రాయబడింది? ఇది ఎంతో ముఖ్యమైన ప్రశ్న. ఈ 2 ప్రశ్నలకు జవాబులు గ్రంథారంభంలోనే దొరుకుతాయి. 3 ప్రశ్న, ఇది ఎక్కడ రాయబడింది? సొలొమోను సామెతల గ్రంథము రాజభవనంలో రాశాడు. పౌలు తన పత్రికలను చెరసాల నుండి రాశాడు. ఈ సంగతి తెలుసుకోవాలంటే గ్రంథమంతా చదివి పరిశోధించాల్సి ఉంటుంది. 4 ప్రశ్న, ఇది ఎప్పుడు రాయబడింది? అప్పటి కాల పరిస్థితులు ఎలాంటివి? క్రీస్తు పూర్వమా, క్రీస్తు తరువాత? అది శాంతి సమయమా లేక యుద్ధకాలమా? అప్పుడు పరిపాలించిన రాజెవరు? మొదలైన వివరాలు సేకరించాలి. 5 ప్రశ్న, దేన్ని గురించి ఇది రాయబడింది? ఏ అంశం? ఆదికాండం మొదలుకొని ఎస్తేరు గ్రంథం వరకు దేవుని ప్రజల చరిత్ర, ధర్మశాస్త్ర విధులు. కొత్త నిబంధనలో అపొస్తలుల కార్యముల గ్రంథంలో సంఘ ఆవిర్భావం, సంఘ విస్తరణ వివరాలు ఇందులో ఉన్నాయి. కీర్తనల గ్రంథంలో హీబ్రూ కవిత ఉంది, పాటలున్నాయి. బైబిలులోని ప్రతి గ్రంథం ఒక ముఖ్య సందేశం గలది. అది సంక్షిప్తంగా తెలుసుకుని ఉండాలి. అప్పుడే బైబిలు అధ్యయనం అర్థవంతమవుతుంది. 6 ప్రశ్న, ఎందుకిది రాయబడింది? ఇది ఒక చరిత్ర సంఘటన లేక ఇది స్తుతి పాఠమా? ఏదైనా సమస్యకు పరిష్కారమంతా రాయబడిందా లేక ఒక సత్య సిద్ధాంతం నేర్పడానికి రాయబడిందా? ఈ గ్రంథ రచనలోని ఉద్దేశ్యమేమిటి? ఇక 7 ప్రశ్న, ఈ వాక్య భాగంలో నాకు వ్యక్తిగతంగా ఏ సందేశమున్నది? ఇది అన్నిటికంటే ప్రాముఖ్యమైన ప్రశ్న. ఈ వాక్య భాగం ద్వారా నేను ప్రభువుకు ఇంకా సన్నిహితం కావడానికి ఏ సందేశమున్నది అని అన్వేషించాలి. ఆ వాక్యాన్ని నీ వ్యక్తిగత జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చెయ్యాలి. పరిశుద్ధాత్మ నీకు సహాయం చేస్తాడు. అన్వయం కాని బైబిలు వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనం ఉండదని మా శ్రోతలకు మనవి చేస్తున్నాము. నీ హృదయములోకి, మనసులోకి తీసుకోవాలి. ఆ వాక్యము నీ మనస్సులో, హృదయంలో వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతుంది. వాక్యం మానవ హృదయంలో పరివర్తన కలిగిస్తుంది. దేవుని వాక్యం ఒక గని, తవ్విన కొద్దీ అమూల్యమైన వజ్రాలు దొరుకుతాయి. వాక్యం మనల్ను సూటిగా దేవుని హృదయంలోకి తీసుకువెడుతుంది. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలను మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈ రోజే మాకు వ్రాయండి లేదా ఫోన్ చేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలను, సలహాలను, సందేహాలను వెంటనే మాకు తెలియపరచగలరు. మా అడ్రస్: ప్రేమధార, TWR, తపాలా సంచి 4 సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్లు 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu.ttb@radio882.com.
2: మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి 6:13. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి 6:13.

0: నిరీక్షణ మహిళ టీడబ్ల్యూఆర్ ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
1: దయ అంటే ఏంటి? దీని గూర్చి మీరు రకరకాల నిర్వచనాలు చెప్తారని నాకు తెలుసు. కాని నిర్వచనం అంత ముఖ్యం కాదు. కాని మనము దయను ఆచరణలో పెడుతున్నామా లేదా అన్నది ముఖ్యం. మనము తినడం త్రాగడం ఎంత ముఖ్యమో దయను కలిగి ఉండడం కూడా అంత ముఖ్యం అనుకుంటే మన జీవితాలు ఎంత ప్రత్యేకంగా ఉంటాయి.
2: అంత మాత్రమే కాదు, మన లోకం కూడా రూపాంతరం చెందుతుంది, కాదంటారా?
1: తప్పకుండా మారిపోతుంది, సందేహమేమీ లేదు.
2: ఈరోజు జీవితానికి పాఠాలు అనే భాగంలో సహోదరి ప్రసన్న గారు ఒక తల్లే తన కుమార్తెకు వ్రాసిన ఉత్తరాన్ని మనకు చదివి వినిపిస్తారు. తరువాత ఆత్మకు పాఠాలు అనే భాగంలో షారోన్ గారు మనతో మాట్లాడతారు.
1: మీకోసం మళ్ళీ ఒక నాటికను కూడా ప్రసారం చేయబోతున్నాం. జ్ఞాపకం ఉంచుకొనండి, మన ముఖ్య అంశం దయ. నా పేరు శ్వేత, నాతో పాటు పల్లవి కూడా ఉంది. ఈ 30 నిమిషాలు మీరు మాతో గడపాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.

0: శ్రోతలు, మా కార్యక్రమాలను ఆకర్షణీయంగా రూపొందించాలని ఆశ కలిగి ఉన్నాము. అందుకు ప్రయత్నిస్తున్నాము. ఈ మధ్య నాటికలను కూడా రూపొందిస్తున్నాము. మీరు కూడా వాటిని విని ఆనందిస్తారని నమ్ముతున్నాము.
1: నాకు కథలంటే చాలా ఇష్టం. నాటికలో పాల్గొంటున్న వారితో కలిసి చాలా సంతోషపడగలుగుతున్నాను. ఈరోజు వినబోతున్న నాటికలోని సన్నివేశాలన్నీ నిజంగా నాకు ఆశీర్వాదకరంగా అనిపించాయి.
0: అయితే అది చాలా మంచి కథ అన్నమాట.
1: అవును. అయితే ఆ నాటికను వినకముందు ఈరోజు మన జీవితానికి పాఠాలు అనే భాగంలో ఓ క్రొత్త విషయాన్ని వినబోతున్నాం.
0: ప్రసన్న గారు ఈరోజు మనకు ఒక ఉత్తరం చదువుతున్నారు. ఇది నా కుమార్తెకు రాసిన ఉత్తరాలు అనే పుస్తకంలో నుండి తీసుకోబడింది. ఆ పుస్తకం నిండా యవ్వనస్తురాలైన ఒక కుమార్తెకు రాయబడిన రకరకాల ఉత్తరాలున్నాయి. జీవితాన్ని గూర్చి మరియు తల్లులుగా మన యవ్వన కుమార్తెల విషయం మనకున్న ప్రశ్నలన్నిటికీ సంబంధించిన ఉత్తరాలవి.
1: ప్రియ తల్లులారా, మీరందరూ ఈ ఉత్తరంలోని విషయాలను విని సంతోషపడతారని, అది నాకు సహాయపడినట్లే మీకు కూడా సహాయపడుతుందని నమ్ముతున్నాను.
2: శ్రోతలు, ఇప్పుడు నేను చదువుతున్న ఉత్తరం శ్వేత చెప్పినట్లు నా కుమార్తెకు రాసిన ఉత్తరాలు అనే పుస్తకంలోనిది. యవన కుమార్తెలున్న తల్లులందరూ దీన్ని జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నాను. ప్రియమైన బిడ్డకు అమ్మ ప్రేమతో రాయిట. నీవు, అమ్మా, నేను అందంగా ఉన్నానని నీవనుకుంటున్నావా అని నన్ను ప్రశ్నించావు. నీవు అలా అడిగినప్పుడల్లా నీవు అతిలోక సుందరివమ్మా అని నీకు చెప్తూ వచ్చాను. నువ్వేమో నీవొక్కదానివే అలా అంటున్నావు. నీవు నాకు తల్లివి కాబట్టి మెచ్చుకుంటున్నావు అని చెప్తున్నావు. నిజమే, నీవు చెప్పింది కొంతవరకు నిజం. నేను నీ తల్లిని కాబట్టి ఇతరులందరికంటే నిన్ను గూర్చి నాకే ఎక్కువగా తెలుసు కాబట్టి నీవు అందమైన దానవని నేను నీతో చెప్పగలను. నీ మెరిసే కళ్ళు, కోలముఖం చాలా పెద్దగా ఉంది అని నీవనుకుంటున్న నీ ముక్కు నాకు చాలా అందంగా కనిపిస్తాయి. నీవు చిరునవ్వు నవ్వినా లేక పకపకా నవ్వినా అది నీ అంతరంగంలో నుండి వస్తుంది. అందం అంటే అదే. కళాశాలలో నీ స్నేహితుల మధ్య నీవు పేరు పొందడంలో ఆశ్చర్యమేమీ లేదు. నీలో ఉన్న ఈ సంతోషం దేవుడు నీకిచ్చిన శాంతిలో నుండి, మరియు నేను మీ నాన్న నిన్ను ప్రేమిస్తున్నామన్న తలంపులో నుండి, అంటే అంతరంగ సౌందర్యంలో నుండే వస్తుంది. నీకు నేను చెప్పిన సుందరి అనే ఆమె కథ నీకు జ్ఞాపకముందా? ఆమె యవనస్తురాలుగా ఉన్నప్పుడు ఎంత అందంగా ఉన్నా సంవత్సరాలు గడుస్తూ ఉండగా వికారంగా మారిపోయింది. ఆమె చెడ్డ తలంపులను బట్టే అలా మారిపోయింది. మంచి తలంపులున్న వ్యక్తి ఎవరే కాని అందవిహీనంగా ఉండరు. నీ ముక్కు గమ్మత్తుగా ఉన్నా, నోరు వంకరగా ఉన్నా, ఎత్తుపళ్ళున్నా, నీ ఆలోచనలు మంచివైతే అవి నీ ముఖములో సూర్యకిరణాల్లా ప్రకాశిస్తాయి. కాబట్టి నీవెప్పుడూ అందంగానే కనిపిస్తావు. ఆంతరంగిక సౌందర్యం ఇతరులు, చివరికి అపరిచితులు సహితం ఆస్వాదించి ఆనందించేలా చేస్తుంది. బస్సులో ఎక్కినప్పుడు లేక దిగినప్పుడు బస్సును ఆపినందుకు డ్రైవర్కు థ్యాంక్స్ చెప్తే అతడు మరింత ఉత్సాహంగా తన పనిని చేసుకోగలుగుతాడు. లేక గర్భవతికి నీవు కూర్చున్న సీటునిస్తే తన మనసులో నిన్ను మెచ్చుకుంటుంది. దయతో కూడిన చిన్న చిన్న పనులు హృదయములో శాంతి కలిగి ఉన్న స్త్రీలో నుండే బయటకు వస్తాయి. దాని అర్థమేంటో నీకు తెలుసు. అలాగే మంచి వస్త్రధారణ మరియు పొందికగా కనిపించడం కూడా ముఖ్యమే. దాన్ని బట్టే మనుష్యులు నిన్ను, నీ విలువను పరిగణిస్తారు. నువ్వు ప్రపంచానికి చూపించగలిగే చిత్రమూ అదే. అవి పైకి కనిపించేవే గాని మనుష్యులు దాన్ని బట్టే నీకు తీర్పు తీరుస్తారు. నిన్ను గూర్చి మంచిగా అర్థం చేసుకునే అవకాశం ఉన్నా వారు పైకి కనిపించేదే చూస్తారు. అది నీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది. నిన్ను గూర్చి నీవు సంతోషంగా ఉన్నావో లేదో పరీక్షించుకోవడానికి అందంగా కనిపించటం ఒక్కటే ఆధారంగా ఉండకూడదు. యవనస్తులుగానే ఉండిపోవాలి, అందంగా ఉండాలి అని అనుకున్న స్త్రీలెందరో వృద్ధులైనప్పుడు ఎంత బాధపడ్డారో నేను గమనించాను. నీవు ఎలా ఉన్నావో అలా ఉంటే చాలు అనుకున్న భావన నీ హృదయంలో శాంతినిస్తుంది. ఆ శాంతి కష్ట పరిస్థితులలో గుండా వెళ్లడానికి నీకు ధైర్యాన్నిస్తుంది. కాబట్టి నా అందమైన బిడ్డ, ఇక నీ ముక్కును గూర్చి చింతించకు. ఇట్లు ప్రేమతో అమ్మ.
0: దయా అంటే ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి షారోన్ గారు మనతో ఉన్నారు. వారి సందేశాన్ని విందామా?
3: ప్రియ శ్రోతలు, ఈ మధ్య నేను ఎక్కడికి వెళ్లినా ఒక విషయం నాకు స్పష్టంగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. అది ఏంటో తెలుసుకోవాలని ఉందా? నేను ఎక్కడికి వెళ్లినా కనిపించేది, వినిపించేది ఒకటే, నిర్దయ. మనుషులు అల్పబుద్ధి లేక నిర్దయ మరియు అసహనంతో ఉన్నారు. తల్లిదండ్రులకు కోపం ముక్కుమీదే ఉంటుంది. పిల్లలు వాళ్ల బొమ్మలను, ఆట వస్తువులను ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. చిన్నవాళ్లు, పెద్దవాళ్లు అందరూ ప్రతిదాని కొరకు వాదోపవాదాలు చేస్తారు. వాళ్లు తమను గూర్చే పట్టించుకుంటారు. ఇతరుల భావాలను గూర్చి, అనుభూతులను గూర్చి పట్టించుకునే సమయం ఉండదు, లేక ఇతరుల అవసరాలను గూర్చి తెలుసుకునే సమయం ఉండదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 బైబిలు ఇలా చెప్తుంది, ఒకనీయడలా ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఈ కనికరం అంతా ఏమైపోయింది? మనం అలా కనికరం చూపిస్తున్నామా? అబ్బే, వాళ్ల సంగతి మీకేం తెలుసు, వాళ్లను ఎవరు కనికరిస్తారండి, వాళ్లకు దయా కనికరం అన్న మాటే తెలియదు అని మీరు అనుకోవచ్చు. మీరు ఎలాంటివారో ఒకసారి పరీక్షించుకోండి. మనందరం అలాంటివారమే. అలాంటి మనల్ని ప్రభువు కరుణిస్తే మనం ఇతరులను కరుణించలేమా? ఈరోజు నేను మీతో ఒక మహిళను గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆమె పేరు అన్నా. ఆమె ఊరు అవతల ఒక చిన్న పొలంలో పెరిగింది. ఆమెకు 12 అన్నదమ్ముళ్ళు, 1 చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్లు చాలా పేదవాళ్లు కాబట్టి కూరగాయలు, పండ్లు పెంచడానికి, వాటిని అమ్మడానికి అందరూ కష్టపడి పనిచేయాల్సి వచ్చేది. మండుటెన్నెలో పగలంతా పనిచేసేవాళ్లు. కొన్నిసార్లు పాఠశాలకు వెళ్లేందుకు కూడా సమయం ఉండేది కాదు. అన్నాకు 18 వయసు ఉన్నప్పుడు ఆమె పెళ్లి చేసుకుని ఆ పొలం విడిచి వెళ్లిపోయింది. ఆమె తన భర్త, పిల్లల బాగోగులు చూసుకుంటూ ఇల్లు శుభ్రంగా, పొందికగా అమర్చుకోవడానికి ఇష్టపడేది. ఆమెకు తెలిసింది అంతమాత్రమే. భర్తకు, పిల్లలకు వంట చేసి పెట్టడం, వారిని తృప్తిపరచడం మహానందంగా భావించేది. ఆమె చాలా నిమ్మదస్తురాలు మరియు బిడియస్తురాలు కాబట్టి అప్పుడప్పుడు ఇంట్లోనే ఉండి ఏకాంతంగా సమయం గడుపుతూ ఆనందించేది. అన్నాను గూర్చి తెలిసిన వారందరికీ ఆమెను గూర్చి ఒకే ఒక విషయం తెలుసు. అన్నా ప్రపంచంలోకెల్లా అతి సాధువైన, కనికరముగల మహిళ అని వారికి తెలుసు. ఆమెకు సరిపడినంత డబ్బు లేదు, కాని ఆకలిగొన్న వారికోసం ఆమె వద్ద ఎప్పుడూ ఆహారం ఉండేది. అన్నా ఎక్కువగా చదువుకోలేదు, కాని విచారంతో ఉన్నవారికి చెప్పడానికి ఆమె వద్ద ప్రోత్సాహకరమైన మాటలు ఉండేవి. ఆమె ఎప్పుడూ ఇంటి పనిలో నిమగ్నమై ఉండేది, కాని ఆమెతో ఎవరైనా మాట్లాడాలనుకున్నప్పుడు ఆమె వారికోసం సమయమిచ్చేది. తాను చేస్తున్న పనిని ప్రక్కనపెట్టి దుఃఖంలో, బాధలో, సమస్యలతో ఉన్నవారితో మాట్లాడేది. ఇంతకు అన్నా ఎవరో కాదు, ఆమె మా అమ్మమ్మ. నా జీవితంలో ఆమె ఓ ప్రత్యేకమైన మహిళ. ఆమె చనిపోయి చాలా సంవత్సరాలైంది, కాని ఆమె జ్ఞాపకాలు, ఆమెతో నేను గడిపిన సమయం నాకెంతో ప్రాముఖ్యమైనవి. నేను చిన్న బాలికగా ఉన్నప్పుడు తరచూ ఆమెను చూడ్డానికి వాళ్ళింటికి వెళ్లేవాళ్లం. ఆమె నా కొరకు స్వయంగా చేసి పెట్టిన పిండి వంటలు ఎప్పుడూ సిద్ధంగా ఉండేవి. నేను కనీసం 6 లేక 8 ఒకేసారి తినేసేదాన్ని. రాత్రి పడుకునే ముందు మార్చుకోవడానికి ఆమె గౌనును నాకు ఇచ్చేది. సిల్కు గుడ్డతో కుట్టబడిన ఆ గౌను నాకు పొడుగ్గా ఉన్నా నేను దాన్ని వేసుకుని నేనొక రాజకుమారిలా సంబరపడేదాన్ని. 2 గ్లాసుల నిండా పళ్లరసం పోసి ఒకటి నాకు ఇచ్చి మరొకటి తాను తీసుకునేది. ఇక ఆ పళ్లరసం తాగుతూ ఇద్దరం కబుర్లు చెప్పుకునేవాళ్లం. నేను చాలా భయస్థురాలిని కాబట్టి నాకున్న భయాలన్నీ ఆమెతో చెప్పుకునేదాన్ని. నా హృదయాన్నంతా కుమరించేదాన్ని. నేను ఎంతసేపు మాట్లాడినా ఆమె విసుక్కునేది కాదు. నేను చెప్పే ప్రతి మాటను ఓపికగా వినేది. ఆమె నన్ను దగ్గరకు తీసుకునేది, బుజ్జగించి ఆదరించేది. బైబిలులో నుండి ఆదరణనిచ్చే మంచి వాక్యాలను నాకు చదివి వినిపించేది. ఆమె చాలా జ్ఞానవంతురాలు. ఆమె అంటే నాకు చాలా ప్రేమ. అలా మేమిద్దరం చాలా రాత్రి అయ్యేంత వరకు మాట్లాడుకునేవాళ్లం. నా భయాలన్నీ మాయమయ్యేంత వరకు ఆమె నాతో మాట్లాడేది. ఇక నిర్భయంగా, తృప్తిగా నేను కళ్ళు మూసుకొని నిద్రపోయేదాన్ని. మా అమ్మమ్మను నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఆమె దయా, కనికరం నాపై చెరగని ముద్రను వేశాయి. ప్రస్తుతం నేను జీవిస్తున్న జీవిత విధానంపై అవి గొప్ప ప్రభావాన్ని చూపించాయి. దయను చూపించడం నా విధి. దయ లేక కనికరం అన్నది ఆత్మఫలంలో ఒక భాగం. మనంతట మనం కనికరాన్ని ఉత్పత్తి చేయలేము. అది యేసుక్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారానే ఉత్పత్తి అవుతుంది. ఇక కనికరమును గురించి బైబిల్ ఏమి చెప్తుందో చూద్దాం. మీకా గ్రంథము 6:8 ఇలా వ్రాయబడింది, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్నడుగుచున్నాడు. మనము కనికరమును ప్రేమించాలి. కనికరమును చూపించండి అని చెప్పకుండా కనికరమును ప్రేమించమని బైబిల్ ఎందుకు చెప్తుంది? మన కనికరము మన హృదయములో నుండి రావాలని దేవుడు కోరుతున్నాడు. మనం చూపించే కనికరం యథార్థమైనదిగా ఉండాలి, ఒక క్రియగానే ఉండకూడదు. మన హృదయములో కనికరం ఉంటే ఇతరుల పట్ల కనికరం చూపిస్తాము. ఒక స్త్రీ తన నోరు తెరిచినప్పుడు ఆమె నాలుక కనికరము గల ఉపదేశము చేయాలని బైబిల్ చెప్తుంది. మనము మాట ద్వారానే కాదుగాని మన ప్రవర్తన ద్వారా కనికరమును నేర్పించాలి. మత్తయి సువార్త 11:29 యేసు ప్రభు ఇలా చెప్పాడు, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక నా యొద్ద నేర్చుకొనండి. మనుషులు మనలాగే ఉండాలని వారిని మనం బలవంతం చేయకూడదు. వారు ఎలా ఉన్నారో అలాగే వారిని ప్రేమించాలి. నా విషయం ఎప్పుడూ ఎవరూ కనికరం చూపించలేదు, నేను వారి విషయం ఎలా కనికరం చూపించగలను, అది నాకు తెలియదు అని మీరు అనుకుంటున్నారేమో. మీరు ఒక విషయాన్ని మర్చిపోవద్దు, మీ విషయం కనికరం చూపించేవారు ఒకరున్నారు. దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమించాడంటే ఆయన మీ పాపాల కోసం సిల్వలో చనిపోవడానికి తన కుమారుడైన యేసుక్రీస్తును అనుగ్రహించాడు. దానిని పొందడానికి మీరు ఏమీ చేయలేదు. మీరు ఎలా ఉన్నారో ఆ స్థితిలోనే దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు. కాబట్టి దేవుడే మీ కొరకు దానిని చేశాడు. మీరు ఈ విధంగా ప్రారంభించాలి. ఇతరులు ఏ విధంగా ఉన్నారో వారిని ఆ విధంగానే అంగీకరించాలి. మా అమ్మమ్మ కనికరం గల మాటలను చెప్పడం మాత్రమే కాదు, ఆమె నాతో మాట్లాడేందుకు సమయం ఇవ్వడం ద్వారా, మంచి సలహాలను ఇవ్వడం ద్వారా నా పట్ల కనికరం చూపించేది. ఆమె కనికరమును ప్రేమించేది. ఎంత ప్రేమించింది అంటే ఆమె ఇతరులకు చేసిన ప్రతి ఒక్కటి, మాట్లాడిన ప్రతి మాట కనికరముతో కూడినవి, మృదువైనవి. మా అమ్మమ్మ నా పట్ల కనికరముతో మృదువుగా ప్రవర్తిస్తూ నేను ఇతరులతో ఎలా ప్రవర్తించాలో నాకు నేర్పించేది. దాని ఫలితంగానే నేను నా కుమార్తెకు కనికరమును గురించి నేర్పించగలిగాను. మా అమ్మమ్మ నాకు కనికరం చూపించింది కాబట్టి నేను కూడా అలా చేయగలిగాను. కొంతకాలానికి నా కుమార్తె తన పిల్లలకు కనికరం గురించి నేర్పిస్తుంది. మరి మీ విషయం ఏంటి? మీ హృదయం దేనితో నింపబడింది? మీరు దేనిని ప్రేమిస్తున్నారు? కోపముతో, ప్రతీకారంతో, అసహనంతో కూడిన మీ మాటలు మీకు జ్ఞాపకం వస్తున్నాయా? లేక కనికరముతో కూడిన మాటలు, క్రియలు జ్ఞాపకం వస్తున్నాయా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మహిళలుగా మేము మా కుటుంబంలో మరియు సమాజంలో కనికరము గలవారముగా, మృదువైన స్వభావం గలవారుగా ఉండాలని మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ కార్యక్రమం వింటున్న ప్రతి మహిళ హృదయాన్ని ప్రేమ కనికరముతో నింపండి, జ్ఞానము గల మాటలతో నింపండి. వారి మాటలు మరియు క్రియలన్నీ వారి హృదయంలో నుండి వచ్చేలా సహాయం చేయండి. వారి జీవితాలు ఇతరులకు పురికొల్పుగా, స్ఫూర్తిగా నిలిచిపోయేలా మీ కృప నిమ్మని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.
1: శ్రోతలు, ఈరోజు మన ముఖ్యాంశం దయాని గుర్తుంచుకుంటారు కదూ. నేను శ్వేత మీకోసం ఓ మంచి కథను ఎన్నుకున్నాం. ఇందాక మీతో చెప్పాం కదా, ఇక వినండి, ఆనందించండి.
4: చాలా కాలం క్రితం దానయ్య అనే ఒక పేదవాడు ఉండేవాడు. అతనికి ఉండడానికి ఇల్లు లేదు, భార్యా పిల్లలు కూడా లేరు. ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప అతనికి మరేమీ లేదు. సరైన భోజనం కూడా లేనందువలన అతడు సన్నగా గడ్డిపోచలా ఉండేవాడు. అందరూ అతన్ని గడ్డిపోచ అని పిలిచేవారు. అతడు ప్రతిరోజు ఉదయం గుడికి వెళ్లి తనకు మంచి భవిష్యత్తు నిమ్మని దేవుణ్ణి అడిగేవాడు. ఒకరోజు అతనికి ఒక స్వరం వినిపించింది.
5: దానయ్యా, నీవీ గుడిలో నుండి బయటికి వెళ్లగానే నీ చెయ్యి మొదట ఏ వస్తువును తాగుతుందో ఆ వస్తువు నీకు గొప్ప అదృష్టాన్నిస్తుంది.
4: దానయ్య ఉలిక్కిపడి చుట్టూ చూశాడు. కళ్ళు నలుపుకున్నాడు. తన చేతిని గిల్లుకున్నాడు. గుడిలో తను తప్ప మరెవ్వరూ లేరు. భయంతో గుడి బయటికి పరిగెత్తాడు. ఆ తొందరలో గుడి మెట్లపైనుండి జారిపడ్డాడు. అలా దొర్లుకుంటూ కిందికి వెళ్లి చెత్తలో పడిపోయాడు. చెత్తలో ఉన్న గడ్డిపోచ ఒకటి దానయ్య చేతిలో పడింది. మెల్లిగా లేచి కూచున్నాడు. చేతిలో గడ్డిపోచ కనిపించింది.
6: ఓస్, ఈ గడ్డిపూస దేనికి పనికొస్తుంది? కానీ నేను విన్న స్వరం చెప్పింది జరగాలంటే నేను దీన్ని పడేయకూడదు.
4: ఇక దానయ్య ఆ గడ్డిపోచను అలాగే పట్టుకుని తిరగసాగాడు. కొంతసేపు అయ్యేసరికి ఒక తూరీగ వచ్చి అతని తల చుట్టూ తిరగసాగింది. అతడు దాన్ని తోలివేయడానికి ప్రయత్నించాడు, కాని అది అతని చుట్టే తిరగసాగింది. ఏం చేయాలో తోచక దానయ్య దాన్ని పట్టుకుని తన వద్ద ఉన్న గడ్డిపోచకు కట్టేశాడు. గడ్డిపోచ మరో కొనను తన చేత్తో పట్టుకున్నాడు. ఇప్పుడది ఒక గాలిపటంలా తయారయ్యింది. అలా కొంత దూరం వెళ్లేసరికి ఒక పూలు అమ్మే స్త్రీని ఆమె కుమారుణ్ణి కలుసుకున్నాడు.
7: పూలమ్మ పూలు, సన్నజాజీలు, విరజాజీలు, గులాబీలు, రండమ్మ రండి. పూలమ్మ పూలు,
8: అమ్మా చాలా ఎండగా ఉంది, నేను నడవలేనమ్మా, దాహం కూడా వేస్తుంది.
4: వాళ్ళిద్దరూ చాలాసేపటి నుండి ఎండలో తిరుగుతున్నారు కాబోలు. ఆ పిల్లవాడు బాగా అలసిపోయాడు. దాహం అంటూ ఏడుస్తున్నా ఆ అబ్బాయి దృష్టి దానయ్య చేతిలోని తూరీగపై పడగానే సంతోషంతో అతని ముఖం వెలిగిపోయింది.
8: అమ్మా అమ్మా, నాకు ఆ తూరిగ అడిగి ఇవ్వవా?
6: ఈ గడ్డిపోసునే నాకు అదృష్టాన్నిస్తుంది. కానీ పాపం ఈ చిన్నవాడు ఎండలో బాగా అలసిపోయి ఉన్నాడు. దాన్ని అబ్బాయికిస్తే సంతోషపడతాడు కదా. బాబు ఇదిగో దీన్ని తీసుకుని ఆడుకో.
7: అయ్యా, నిజంగా మీరు చాలా దయగలవారయ్యా. మీకు తిరిగి ఇవ్వడానికి నా వద్ద ఏమీ లేదు. ఈ రోజా పుష్పం మాత్రం ఉంది, దయచేసి దీన్ని తీసుకోండి.
4: దానయ్య ఆ రోజా పుష్పాన్ని తీసుకుని తన దారిను వెళ్లిపోయాడు. కొంత దూరం వెళ్లాక రెండు చేతులతో తన తలను పట్టుకుని ఒక చెట్టు మొద్దుపై కూర్చున్న ఒక యవ్వనస్తుడు అతనికి కనిపించాడు. అతడు చాలా దిగులుగా ఉన్నట్లు కనిపించాడు. దానయ్య అతని దగ్గరకు వెళ్లాడు.
6: బాబు ఎవరు నువ్వు? ఎందుకలా కూర్చున్నావు? ఏం జరిగిందో చెప్పు.
9: నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ప్రేమించిన ఆ అమ్మాయికి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమో లేదో తెలుసుకోవాలని ఆమె వద్దకు నేను వెళ్తున్నాను. కానీ ఆమెకు ఇవ్వడానికి నా వద్ద ఏమీ లేదు.
6: నేను కూడా పేదవాణ్ణే, నా వద్ద విలువైన వస్తువులేమీ లేవు. కానీ ఇదిగో ఈ రోజా పుష్పం ఉంది, నీకిష్టమైతే దీన్ని ఆమెకివ్వు.
9: ఓ, ఈ పువ్వు చాలా బాగుంది. ఈ పువ్వు ఇచ్చినందుకు థ్యాంక్స్. మీకివ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, కానీ నా దగ్గర కొన్ని కమల పండ్లు ఉన్నాయి, తీసుకోండి.
4: ఇక ఇప్పుడు దానయ్య చేతిలో నిగనిగలాడే మూడు కమలా పండ్లు ఉన్నాయి. ఇంతలో ఒక బండి లాక్కుంటూ వెళ్తున్న వ్యక్తిని అతడు కలుసుకున్నాడు.
10: అయ్యా, నాకొక సహాయం చేస్తారా? ప్రొద్దు నుండి ఈ బండి లాగుతున్నాను, చాలా దాహమేస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి, దగ్గర్లో నీళ్లు దొరుకుతాయా?
6: అయ్యో, ఇక్కడ దగ్గర్లో నీళ్లు ఎక్కడా లేవే. ఈ కమలా పళ్ళు తిని నీ దాహం తీర్చుకో.
10: నిజంగా మీరు ఎంత కనికరం గలవారండి. అమ్మయ్యా, నాకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది. మీరేమి అనుకోకపోతే ఈ సిల్క్ వస్త్రము తీసుకోండి.
4: దానయ్య మళ్లీ తన ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ సిల్క్ గుడ్డను జాగ్రత్తగా పట్టుకున్నాడు. ఇంతలో రథంలో వెళ్తున్న రాజకుమారి అతనికి ఎదురయ్యింది. ఆమె చాలా విచారంగా కనిపిస్తున్నది. కాని దానయ్యను చూడగానే ఆమె ముఖం సంతోషంతో విప్పారింది.
11: ఈ సిల్కు గుడ్డ నీకు ఎక్కడ దొరికింది? ఇలాంటి గుడ్డ కోసమే కదా నేను వెతుకుతున్నాను. ఈరోజు మా నాన్న పుట్టినరోజు, నేను మా నాన్నకు ఒక రాజవస్త్రాన్ని కుట్టించాలనుకున్నాను.
6: ఈరోజు రాజుగారు పుట్టినరోజా? అయితే మీరు ఈ సిల్క్ వస్త్రాన్ని తీసుకోవచ్చు.
11: మీ ఆలోచన చాలా బాగుంది. నిజంగా మీరెంత మంచివారు. ఇదిగో దానికి బదులుగా ఈ నా బంగారు కంకణం తీసుకోండి.
6: నా అదృష్టం ఒక గడ్డి పోచతో ప్రారంభమైంది. ఇప్పుడు బంగారు కంకణం దొరికింది. ఇంత మటుకు చాలే.
4: దానయ్య ఆ బంగారు కంకణంను అమ్మి వచ్చిన డబ్బుతో ఒక పెద్ద వరిచేను కొన్నాడు. దానిలో కష్టపడి పనిచేశాడు. దాని దిగుబడి ప్రతి సంవత్సరం పెరగసాగింది. త్వరలో అతడు ధనవంతుడయ్యాడు. కాని అతని డబ్బు అతని బుద్ధిని కొంచెం కూడా మార్చలేదు. అతడు నిత్యము ఆకలితో అలమటించేవారికి బియ్యం ఇచ్చేవాడు. గ్రామంలోని పిల్లల కోసం ఒక పాఠశాలను నిర్మించాడు. అందరూ ఇవన్నీ అతనికి ఒక గడ్డిపోచు నుండి వచ్చాయి అని అనుకునేవాళ్లు. కాని ఈ అదృష్టమంతా తన దయాగుణం నుండే వచ్చిందని దానయ్యకే తెలుసు.
1: నేను శ్వేత మాత్రం ఈరోజు సమయాన్ని సంతోషంగా గడపగలిగాము. మీకు కూడా ఈ సమయం ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాం. ఈ కార్యక్రమాలు మీకు సీడీ రూపంలో కావాలంటే మమ్మల్ని సంప్రదించండి.
0: మనము ఒకరి పట్ల మరొకరం దయ కలిగి ఉండాలని ఆజ్ఞాపింపబడ్డాము. ఈ విషయమే బైబిల్లో కొలొస్సీలకు రాసిన పత్రిక 3:12 రాయబడి ఉంది. కాగా దేవునిచే ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికిని తగినట్లు జాలిగల మనస్సును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇది మనకు సాధ్యం కాదేమో అనిపిస్తుంది. కాని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 ప్రకారం మనల్ని బలపరిచే ప్రభువును బట్టి మనం సమస్తం చేయగలం.

0: ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
1: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

ఈ సృష్టి యావత్తును కలుగజేసినది వాక్యమే. ఆ వాక్యమే మన కొరకు దిగివచ్చిన జీవాహారం. ఆ వాక్యమైన యేస్సుని నేడే కనుగొనుము.

ఇంతవరకు మీరు విన్న యేసయ్య పాదాలను స్పృశించే ఈ గీతాలు మీ హృదయాన్ని కదిలిస్తే వెంటనే మాకు ఓ ఉత్తరం వ్రాయండి. మీ కొరకు ప్రార్థిస్తాం, మీకు ఉత్తరం వ్రాస్తాం. మా కొరకు ప్రార్థిస్తారు కదూ. మా అడ్రస్: ది గలిలే మిషన్, పోస్ట్ బాక్స్ నెంబర్ 25, నంద్యాల 518501. మా అడ్రస్ మరోసారి: ది గలిలే మిషన్, పోస్ట్ బాక్స్ నెంబర్ 25, నంద్యాల 518501, ఏపీ, ఇండియా.

0: లేటెస్ట్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్, కార్యక్రమానికి స్వాగతం. రహస్యాలు అని చెప్తేనే ఏదో ఒక సీక్రెట్. అయితే పారబుల్ కాన్సెప్ట్ అందరికీ సులువుగా అర్థమవ్వాలన్నదే అర్థం. అయితే మన కార్యక్రమం అంశమైతే ఉపమానములు రహస్యములు అని ఉంది. మరి ఈజీ అయిన విషయం ఏంటి ఆ రహస్యం అనే ఒక ప్రశ్న వస్తుంది.
1: రహస్యమే కష్టతరమైన విషయం.
0: అవును,
1: ఏదో ఒక విషయాన్ని మరుగు చేసి ఉన్నారని అర్థం. అది తెలియజేయడానికైనా ఒక తన్మయాన్ని కార్యాన్ని ఆయన చేస్తూ ఉన్నాడు. మనం పోయినసారి మాట్లాడున్నాం, అప్పుడు ఇది ఎంత సులువు సాధ్యంగా ఇవ్వాలో అంత సులువు సాధ్యంగా దేవుడిస్తున్నాడు. దేవుడు తన యొక్క జ్ఞానానుసారంగా తాను ఇచ్చినట్లయితే మనకిది అసలు అర్థమయ్యేది కాదు. ఆయన మరి ఇప్పుడు కూడా చూడండి, కొన్ని పత్రికలలో చూసినట్లయితే వారు యూజ్ చేసే ఇంగ్లీష్ స్టాండర్డ్ వచ్చి ఒక ప్రత్యేకించిన వారి వల్లే చదవగలరు. కొన్ని స్టాండర్డ్స్ చూసినట్లయితే అందరూ చదవగలరు. అలా కొన్ని పత్రికలు మనం చదువుతున్నామంటే వారు యూజ్ చేసే పదాలను మీరు గమనించుంటారు.
0: ఈజీగా
1: ఉంటుంది, ఎక్కువ మంది చదవగలరు నేను ఎప్పుడు అనుకుంటుంటాను. ఈ కమ్యూనికబుల్ లాంగ్వేజ్, ఈ కమ్యూనికేషన్ అంటాం కదండి, ఇది వచ్చి ఆ మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్, ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ మన ఐడియాస్ అన్నింటినీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఎంత ఈజీగా రీచ్ అవుతుందనేది ఇక్కడ ముఖ్యమైనది. నేనెంత టాలెంట్గా మాట్లాడుతున్నాననేది ముఖ్యం కాదు. నాకు నేను ఇంటెలెక్చువల్గా ఉండొచ్చు, అనేక విషయాలు తెలుసుండొచ్చు, ఓవర్ స్టఫ్ పెట్టుకుని ఉండొచ్చు, ఇవన్నీ కూడా నేను చెప్పాలనే అవసరం లేదు. నేను చెప్పే విషయం వారికి సులభంగా అర్థం కావాలి, అంతే. అది ఎంత అర్థమయ్యేటట్టుగా చెప్తామో అంత మంచిగా ఉంటుంది. అది ఒక ఓన్ స్టైల్గా గుర్తిస్తారు వేదిక ప్రసంగికులను చూస్తే.
0: అవును,
1: మనకి ఈ యొక్క మలయాళంలో ప్రీచ్ చేసేవారికి ఒక డిఫరెన్స్ ఉంది. ఏంటని అడిగితే మన భాషలో మాట్లాడేవారికి వాడుక భాష అనేది ఉంది, వేదిక భాష అనేది ఒకటి ఉంది.
0: అవును,
1: వేదికపై మాట్లాడేప్పుడు ప్రియమైన వారలారా అని వేరే విధంగా చెప్పడం జరుగుతుంది. అయితే మలయాళ బోధకులు చూస్తే వారి వాడుక భాషే ప్రీచింగ్ కూడా. ఏం ప్రీచ్ చేస్తారో అలాగే పాట కూడా. పాడటానికి ఒక భాష, మాట్లాడటానికి ఒక భాష ఉండదు. సో ఈజీ టు రీచ్. ఆ విధంగానే దేవుడు మనల్ని ఈజీగా రీచ్ అవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన వద్ద ఉన్న జ్ఞానాన్ని చూపించాలనుకోవడం లేదు. అది చూపించాలనుకుంటే మనం ఇందులో ఏది కూడా చదవలేము. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడంటే, నేనెంతగా ఈ జనులకు చెప్పాలనుకుంటున్నానో అది సులభంగా చెప్పాలనుకుంటున్నాడు. అందువల్ల యోచించండి, 2000 సంవత్సరాల క్రితం చెప్పిన ఒక విషయం ఈ రోజు లైవ్ గా ఉంది.
0: అవును, ప్రాక్టికల్ గా
1: ఉంది.
0: అయితే అదెందుకు సీక్రెట్ అనే అంశాన్ని మనం ఉంచాం.
1: ఒక్కొక్క జనరేషన్ కంటూ ఒక సీక్రెట్ ఉంది.
0: అవును,
1: అన్ని జనరేషన్లోనూ ఉన్నాయి. ఇప్పుడు ఈ కాలఘట్టంలోనే మనం ఫ్లైట్ ని కనిపెట్టడం జరిగింది. 20వ శతాబ్దంలో ఆరంభమైంది 1900 నుండి. ఈ యొక్క కార్యాన్ని 2000 సంవత్సరాల క్రితం దాన్ని చెప్పలేము. ఆ రోజున్న వారికి అది చెప్తే అర్థం కాదు. అందువల్ల ఆనాడు అది సీక్రెట్ గా చెప్తున్నాడు. ఈ రోజు అది వెలుపలకి వస్తుంది, మనం అది సీక్రెట్ అని చెప్తున్నాం. కానీ ఇప్పుడు మనం ఎలా చూస్తున్నామంటే రివర్స్ లో చూస్తున్నాం. 2000 సంవత్సరాల క్రితం దేవుడు ఇది చెప్పి ఉంచాడు. అయితే ఇప్పుడు ఇస్రాయేల్ జనులు 1948లో ఇస్రాయేల్కి వచ్చారు. 1918 నుండి వస్తున్నారు. వారు వస్తున్న కార్యాన్ని రెండు విధాలుగా దేవుడు చెప్తాడు. ఎగయు గువ్వుల వలె గూళ్ళకి ఎగసి వచ్చు వీరెవరు అంటాడు. మీరు యోచించి చూడండి, ఒక 4000 సంవత్సరాల క్రితం, 3000 సంవత్సరాల క్రితం ఎగిరి వస్తున్నారు ఒక గ్రూప్ అంటే ఎలాగుంటుందో చూడండి.
0: ఇమాజినే
1: చేయలేం, గువ్వల వలె ఎగిరి వస్తున్నారని. అయితే 1918 నుండి 1948లో వారు ఫ్లైట్లో వచ్చారు. అందులోనూ రెండు విధాలుగా చెప్తాడు. నిన్ను గద్దరెక్కల మీద మోసుకొని వచ్చినట్టుగా మోసుకొని వచ్చి తిని. కొన్ని ఫ్లైట్స్లో వారిని రెస్క్యూ చేసి తీసుకొచ్చారు, ఆ దేశాల్లో బంధించారు. అవన్నీ అలాగ సంభవించాయి. అలా తెచ్చినప్పుడు వారిని వార్ ఫ్లైట్స్లో తీసుకునొచ్చారు. రెండు రకాలైన ఫ్లైట్స్ ఉన్నాయి, రెండునూ అక్కడ నమోదవుతాయి. గువ్వల వలె ఎగురునవి అంటే అవి చిన్నవి, ఇవి పెద్దవి, పెద్ద రెక్కలు. ఈ రెండూ అక్కడ నమోదవుతాయి. ఇదే సీక్రెట్. ఈ సీక్రెట్స్ని 4000-3000 సంవత్సరాల క్రితం చెప్పేప్పుడు ఎవరికి తెలుసు, ఎవరికి అర్థం కాదు. కాని ఆనాడు కవిత వలె స్వప్నముగా ఉండింది. గువ్వల వలె వస్తారని చెప్తున్నాడు. కాని ఈరోజు అది నిజం. ఇటువంటి సీక్రెట్సే ఒక్కొక్క దానిలోనూ ఉంటుంది.
0: ఉన్నాయి.
1: ఇది హెవెన్లీ సీక్రెట్. ఇప్పుడు మనం మాట్లాడేదంతా ఓల్డ్లో జరిగేది. ఇదేలాగా హెవెన్కైనది ఉంది. అదే న్యూ టెస్టమెంట్గా మనకి ఇవ్వడం జరిగింది. సో వాటి బయలుబాటునే మన సీక్రెట్స్గా చెప్పుకుంటున్నాం. అదిను నేను అనుకునేది మొదటిగా మనకు తెలియజేస్తున్నాడు. మన మూలంగా ఒక గ్రూప్ వారికి చెప్తున్నాడు. ఇదే ఒక గొప్పదైన మిరాకిల్ మనం చెప్పుకున్నంత వరకు.
0: అప్పుడు ఇది ఒక జర్నీ. ఈ జర్నీలో ఎంత కంతకు తవ్వుతాం అంత మనం తీసుకోవచ్చు అంటాను.
1: ఎంతైనా పొందుకోవచ్చు, ఇంకా ఎన్ని సంవత్సరాలకైనా పొందుకోవచ్చు, అంతగా ఇందులో ఉంది. ద్రవ్య వారి టాలెంట్ని బట్టి, టైంని బట్టి, వారిచ్చే ఇంపార్టెన్స్ని బట్టి.
0: అది ఎక్కడ తవ్వాలో దాని మీద ఆధారపడి
1: ఉంది. ఒక్కొక్క పుస్తకంలోనూ ఒక్కొక్క ట్రెషర్ ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంది. మనం రెవల్యూషన్, డానియల్ అంతా కూడా చూశాం. అదే సమయంలో పరమగీతములు లోతుగా వెతికేవారున్నారు. సాంగ్ ఆఫ్ సాంగ్స్, ఆదిత్రవి సంవత్సరాల తరబడి చెప్పేవారున్నారు. జస్ట్ 8 చాప్టర్స్ ఉన్నటువంటిది ఆదిత్రవి చెప్పేవారు ఉన్నారు. యోబు పుస్తకాన్ని పెట్టుకుని సైన్స్ని ధ్యానించేవారు ఎంతోమంది ఉన్నారు. ఆ జెనిసిస్ని పెట్టుకుని మన ప్రపంచం యొక్క ఉద్భవానికి అనుగొనేవారు ఉన్నారు, ఎంతోమంది కూడా. ఎటుప్రక మీకు ఎటువంటి ఒక ట్రెషర్ కావాలి? ఆర్కియాలజీ కావాలా, ప్రొఫెసీ కావాలా, మెడిసిన్ కావాలా, అంతా కూడా ఇందులో ఉంటుంది. పొందేవారిని బట్టి, వారి ఇంట్రెస్ట్ని బట్టి నేనెప్పుడు చెప్తా, టైం ఎంత టైం దీనికి ఇస్తున్నామో అన్ని విషయాలు ఇందులో వెలువడి అవుతాయి.
0: ఈరోజు మనం చూసే పారాబుల్ ఏంటంటే ఒక తెలిసిన పారాబుల్, చాలా ఈజీగా అర్థమయ్యే పారాబుల్. అదేంటంటే ఒక వెలుగు, ఆ వెలుగుని మూసి పెట్టకండి, ఆ వెలుగనే కాన్సెప్టే 10 మందికి తెలియాలనేది ఒక పారాబుల్. అది మాథ్యూలో నమోదయ్యింది, మార్కులో ఉంది, లూకలో కూడా నమోదయ్యింది. 3 రచయితలు 3 యాంగిల్స్లో యోచించి రాశారు ఈ పారాబుల్ ఆఫ్ ది ల్యాంప్. అలా అని మనం సహజంగా చెప్తున్నాం. దీన్ని మనం ఇందులో నుండి ఎలాంటి సీక్రెట్ ఉంది, ఇందులో అందరికీ తెలిసిన విషయంలోనే ఉంటుంది, ఇందులో ఏంటి నూతనం, లేదా ఇందులో సీక్రెట్ ఏంటని అడుగుతున్నాను.
1: అంటే మన దేవుని యొక్క స్పెషాలిటీయే ఒక చిన్న చిన్న విషయాల్లో పెద్ద పెద్ద విషయాలు పొందుపరిచి ఉంచుతాడు.
0: అవును, తెలిసిన విషయం తెలియని
1: కోణంలో. ఇప్పుడు ఇది చూస్తున్నాం కదండి, దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టారు అంటే మత్తయి సువార్త 5:14 నుండి 14-16 మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కాని అది ఇంట నుండి వారికి అందరికీ వెలుగుచుటకే దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఇప్పుడు ఈ విషయాన్ని 3 రాస్తున్నారు. 3 రాసేప్పుడు ఒక్కొక్క దానిలో ఒక్కొక్క మాట చేర్చడం అవుతుంది, ఒక్కొక్క మాట తగ్గుతుంది. అంటే వారు తగ్గించలా. అంటే మనం ఇది అర్థం చేసుకోవాలి. కొందరు బైబిల్ని వచ్చి చూడండి, 3 వేరే విధంగా రాశారు, వేరే విధంగా రాయలా. మాథ్యూ కూడా ఉన్నవాడు, దేవునితో కూడా ఉన్నవాడు, చూస్తున్నాడు, వింటున్నాడు. సో అట్లే చెప్పింది రాస్తున్నాడు. మార్కు ఒక సమయంలో చేరుతున్నాడు, దాని తర్వాత అతడు ఏం చేస్తున్నాడంటే ఆ పేతురు దగ్గర అసిస్టెంట్గా ఉంటాడు, ఆ తర్వాత పౌలు దగ్గర, ఆ తర్వాత బర్నబా దగ్గర అసిస్టెంట్గా ఉంటాడు, తిరిగి పేతురు దగ్గరకు వస్తాడు. అయితే ఈయనే ఫస్ట్ బుక్ రాస్తున్నాడు.
0: అవును, అది చాలా ప్రశంసనీయంగా ఉంటుంది.
1: అప్పుడు ఈయనొచ్చి వీరితో కూడా ఉన్నప్పుడు ఈయన విన్నది రాస్తున్నాడు, యేసుతో కూడా ఉన్నవాడు.
0: అవునవును.
1: ఇప్పుడు ఒక అధ్యయనం ఏం చెప్తుందంటే, లాస్ట్ సప్పర్ అంటున్నాం కదండి, ఆ ప్రభురాత్రి భోజనం, అది మార్కింటిని వారు పుచ్చుకున్నట్టుగా చెప్తున్నారు. ఒక వ్యక్తి నీటి కొండను మోసుకుని వెళ్తాడని ఉంటుంది కదా, అది మార్క్ అని చెప్తుంటారు. ఆ యొక్క వ్యక్తే మార్కులు మాత్రం ఉంటుంది. అది ఎలాగంటే గెత్సెమనీలో పట్టుకున్నప్పుడు తన వస్త్రాన్ని వదిలి పారిపోయే వ్యక్తి మార్కే అని చెప్పి, అలా మార్క్ వచ్చి లాస్ట్ మినిట్స్లో కూడా ఉండి అన్ని చూసినవాడు, ముందు జరిగినవన్నీ కూడా వీరి దగ్గర అడిగి రాసినవాడు. లూక్ అలా కాదు, పూర్తిగా అడిగి తెలుసుకుని రాసినవాడు.
0: అవును,
1: లూక 1:1 ఉంటుంది తేటగా. సో వీరు 3 పర్ఫెక్ట్గా నమోదు చేయాలనుకుంటారు,
0: ఇందులో రికార్డ్స్
1: కరెక్ట్ చేస్తున్నారు. అప్పుడు దేవుడు ఎందుకు ఇది అలౌ చేస్తున్నాడు, 4 చేస్తున్నాడు అని అడిగితే, ఈ రికార్డ్స్లో 1 కూడా వదిలిపెట్టకూడదు.
0: 2 క్రమం ఉండాలి, ఒక 1,
1: ఏది అసంబద్ధంగా ఉండదు, ఆపోజిట్గా ఉండదు. కానీ అన్నిటిలోనూ కొన్ని కొన్ని విషయాలు చేర్చబడి ఉంటాయి. అప్పుడు ఈ దీపం వెలిగించి దీపస్తంభం మీద పెడతారనే విషయాన్ని చూస్తే మాథ్యూ ఏం చెప్తున్నాడు, దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకే దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఇదే కార్యాన్ని లూకా రాస్తూ లూకా సువార్త 8:16 రాస్తాడు. ఒక మాటను చేరుస్తున్నాడు, ఎవడునూ దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచము క్రింద పెట్టడు, గాని లోపలికి వచ్చువారికి వెలుగు అగపడవలనని దీపస్తంభం మీద దానిని పెట్టు.
0: అవును.
1: అప్పుడు ఇతడు ఇంకా కొంచెం డీటెయిల్గా రాస్తున్నాడు,
0: ఒక మంచము
1: క్రింద అందరికీ వెలుగు అగపడవలనని దీపస్తంభం మీద పెట్టి. ఇది సాధారణంగా మనము తీసుకున్నట్టయితే మీకు ఈ పారబుల్లో ఏం తోచుతుందంటే, ఇంట్లో దీపస్తంభం మీద ఒక దీపాన్ని పెట్టారు, అందరికీ మీ సద్గుణాలను వెల్లడిపరచండి అని యేసు చెప్తున్నట్టుగా మనం చూడగలం. ఇదే కదా,
0: ఇది ఒక సామాన్య అర్థం
1: కదండి. ఇప్పుడు మనం ఒక్కొక్క ఓడిగా చూద్దాం. ఒక్కొక్క ఓడి తీసుకుంటే దాని వెనుకున్న సీక్రెట్ మనకు తెలుస్తుంది కదండి. మొదటిగా దీపం ఎవరిని సూచిస్తుంది? దీపం వెలిగించి దీపస్తంభం మీద పెడతారని ఉంది కదండి. సరే, ఇప్పుడు ఎవరు దీపస్తంభం అని చూద్దాం. సరేనండి, దీపస్తంభము ఎవరిని మీరు చూసినట్టు

0: ఏమిటివని నీకు తెలియదా అనెను. నా ఏలినవాడా, నాకు తెలియదని నేననగా, అతడు వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయివారై ఉన్నారనెను. ఇదెవరిని సూచిస్తుందంటే సేవకుల్ని. అప్పుడు దీపమును వెలిగించి దానిని దీపస్తంభం మీద ఉంచుతారు. సరి, మరొక వివరణ కూడా చూద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో దీపము ఎవరనేది ఉంది. అక్కడ వాక్యం స్పష్టంగా ఉంది. 23వ వచనం, 21, 23వ వచనము, ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము అనుంది. అప్పుడు దీపమును దీపస్తంభం మీద పెడతారంటే దాని అర్థం ఏంటని అడిగినట్లయితే, స్తంభం అనేది అభిషేకం పొందిన సేవకుని సూచిస్తుంది, దీపమన్నది యేసుక్రీస్తును సూచిస్తుంది. అప్పుడు దేవుడెప్పుడునూ ఈ భూమిపై తన్ను ప్రకాశించుటకై సేవకుల ద్వారా ప్రవేశించేవానిగా ఉన్నాడు. నేరుగా ప్రవేశించడం లేదాయన, ఎందుకంటే ఆయనెవరునూ సమీపింపరాని తేజస్సులో నివసించేవాడిగా ఉన్నాడు. అప్పుడు ఆయన ఇక్కడికి వచ్చేప్పుడు ఎలా తన వాక్యమును పంపుటకు ఇష్టమై ఉన్నాడు, తన్ను తెలియజేసుకుంటున్నాడంటే తన యొక్క సేవకుల ద్వారా. ఇప్పుడు పాత్ర నిబంధన చూసినట్లయితే 5 విధాలైన సేవలున్నాయి. ఉదాహరణకు, ఫస్ట్ అహరోను సేవ పరిచర్య, అంటే యాజక పరిచర్య అంటారు. ఆనాడు దేవుడు యాజకుల ద్వారా మాట్లాడాడు, యాజకుల ద్వారా వాక్యమందించాడు, వారి ద్వారా మాట్లాడాడు. ఒక కాలములు యాజకులు దేవునికి దూరమైనప్పుడు మరొక సేవను దేవుడు కొనసాగించాడు, న్యాయాధిపతుల సేవ అనేది, జడ్జెస్. వారి ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఒక పీరియడ్లో, అంటే సమూయేలు వరకు ఇది కరెక్ట్గా వెళుతుంది. అతని కుమారులు తప్పు చేసినప్పుడు తరువాత కింగ్స్ వస్తున్నారు, కింగ్స్ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, నడిపాడు, వారికి అన్నీ చేశాడు. కింగ్స్ ఒక పీరియడ్లో తప్పు చేయడం ఆరంభించారు, దేవుని వదిలి దూరమయ్యారు. మనషే వీరందరూ వెళ్ళినప్పుడు దేవుడు ప్రవక్తలని లేపుతూ ఉన్నాడు, అందువల్ల కింగ్స్ తర్వాత ప్రాఫెట్స్ని నిలబెడుతున్నాడు. ప్రాఫెసిస్, వీటి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రాఫెట్స్ అందరూ తప్పు చేసి ఒక పీరియడ్లో దేవునికే మాట్లాడటానికి ప్రాఫెట్సే లేరు. ఆ పీరియడ్లోనే చివరిగా యేసుక్రీస్తు లోనికి వస్తున్నాడు, ఇప్పుడు కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. అప్పుడు ఏమని చూస్తే, ఒక్కొక్క పీరియడ్లో ఒక్కొక్క సేవకుని ద్వారా దేవుడేం చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అదే దీపమును వెలిగించి దీపస్తంభం మీద పెట్టాడు. ఇప్పుడు జనులకు చెప్పి కూడా వినలేదనుకోండి, ఆ సేవ పోతుంది, ఆ సేవకుణ్ణి లేకుండా చేస్తాడు. ఇది ఎక్కడుందని అడిగినట్లయితే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం చదివేప్పుడు సంగమునకు దేవుడు ఒక మాటను చెప్తున్నాడు. అది ఏ మాటని చూసినట్లయితే 4-5 వచనాలలో, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివని, నేను నీమీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము, అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును.
1: క్లియర్గా
0: ఉంది, దీపస్తంభాన్ని తీస్తానంటున్నాడు. అంటే ఆ పరిచర్యను, ఆ సేవకున్నో తీసివేస్తాడు. పలు సమయాల్లో దేవుడు మాట్లాడతాడు, జనులు వింటున్నారా అన్నదే ప్రశ్న. జనులు వినని పక్షమున దేవుడు అక్కడి నుండి ఆ సేవకుని తీసేస్తాడు, లేక ఆ పరిచర్యను అక్కడి నుండి తీసేస్తాడు. పలు సమయాల్లో, ఇప్పుడు ఉదాహరణకు ఇశ్రాయేలునే తీసుకోండి, ఇశ్రాయేలులో మాట్లాడుతుండగా మనం ఒక ప్రకారం యాజకులు సరిలేదంటున్నాం, దేవుడు యాజకుల ద్వారా మాట్లాడేప్పుడు జనులు ఎలాగుంటున్నారన్నదే ప్రశ్న. జనులు సరిగ్గా లేని పక్షమున అక్కడ సేవకునికి పనిలేదు, ఎంత చెప్పినా వినలేదంటే ఆ సేవకుని పెట్టి ఏం ప్రయోజనం? అక్కడ ఆ సేవకుడు మంచి సేవకునిగా ఉంటాడు, మంచి వాక్యం చెప్పేవాడిగా ఉంటాడు, దేవునిలో మంచిగా స్ట్రాంగ్గా ఉంటాడు, కానీ అతని మాటను జనులేం చేయరు, వినకపోతారు. ఇప్పుడు ఏం జరుగుతుంది, దేవుడు మాట్లాడాలని తలచినా కూడా ప్రజలు వినడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు మంచిగా మాట్లాడగలిగిన సేవకుని పెట్టి ఏం ప్రయోజనం? అప్పుడు దేవుడేం చేస్తున్నాడు, అక్కడి నుండి సేవకుని తీస్తున్నాడు, తీసి మంచిగా వినే స్థలానికి ఆ సేవకుణ్ణి తీసుకెళ్తున్నాడు. ఇదే దేవుడు చెప్తున్నాడు, నేను నీకు చెప్తున్నాను, నేను చెప్పినది వినని పక్షమున నీ దీపస్తంభమును తొలగించదను. అనేక స్థలాలలో నేను చూశాను, ఈ మంచి సేవకుణ్ణి యూజ్ చేయక, లేక అతన్ని అర్థం చేసుకోక అతన్ని వేస్ట్ చేసిన జనులెంతోమంది ఉన్నారు. అందువల్ల హఠాత్తుగా అతనికి ఏదో ఒక ట్రాన్స్ఫర్ లేక ఏదో ఒక స్థలములో సిచ్యువేషన్ అతన్ని మార్చేదిగా ఉంటుంది. ఎందుకు మార్చారు అన్నది చూసినప్పుడు ఈ జనులు అక్కడ ఆలకించి ఉండరు. మీరు బైబిల్లోనే చూడండి, దేవుడు యెహెజ్కేలును చూస్తూ ఒక మాట అంటాడు, నువ్వు వెళ్ళి చెప్పు, వారు వినరు, అయినా నువ్వు చెప్పు అంటాడు. ఇప్పుడు యెహెజ్కేలు అక్కడ ఉండి ఏం ప్రయోజనం? చెప్పేశాడు. అదే నిన్నవే ప్రజలకు చెప్పేప్పుడు నువ్వు వెళ్ళి చెప్పు, వారు వింటారంటాడు. ఆ విధంగానే ఇప్పుడు దీపము యేసుక్రీస్తు, ఆయన ప్రకాశించాలంటే ఒక సేవకుని ద్వారా ప్రకాశిస్తున్నాడు, కానీ ఆ దీపస్తంభము ఎంతో ఇంపార్టెంట్. ఆ కుళాయి నుండి నూనె సరఫరాను

0: కార్యాలు చూస్తున్నా. అతను అభిషేకింపబడిన వాడిగా ఉండాలి, దేవునిలో నిలవాలి. కొంతమంది సేవకుల్ని చూస్తే ఆ దేవుని కొరకై వారు ఎంతో షైన్ అవుతారు. షైన్ అంటే ప్రకాశం. ప్రకాశిస్తారనుకోండి, వీరెవరునూ ఒట్టిగా ప్రకాశించేది లేదు. ఆ సేవకునికంటూ ఒక డెడికేషన్ ఉంటుంది. ఆ డెడికేషన్ వచ్చిన తర్వాతే ఆ సేవకునిపైన దేవుడు రెస్ట్ అవుతున్నాడు. ఇప్పుడు ఆ సేవకునిపైన దేవుడు రెస్ట్ అయిన తర్వాత అతని ద్వారా వెలుగు వీరజెముతుంది. అందువల్ల యేసుక్రీస్తు మీరు లోకానికి వెలుగై ఉన్నారని అంటాడు. ఈ వెలుగు ప్రకాశించినప్పుడు జనులు అనేకులు వెలుగునద్దకొస్తున్నారు. ఇప్పుడు అనేకులు ఏం చేస్తున్నారంటే, యేసు ఉన్నాడు. ఇప్పుడు లూకాలు చెప్పినట్టుగా మంచపు క్రిందకి తీసుకెళ్లి ఎవరు దీపాన్ని పెట్టారో ఎక్కడ పెడతారు? దీపస్తంభం మీద. ఎందుకంటే యేసుక్రీస్తు లోకానికి వచ్చిందే ప్రజలకు వెలుగివ్వడానికే వచ్చాడు. ప్రజలకు వెలుగివ్వడానికి వచ్చాడు. నేను లోకానికి వెలుగై ఉన్నాను. కానీ సేవకుని ద్వారానే కదా వెలుగివ్వగలడు, సంగము ద్వారానే కదా మాట్లాడగలడు. ఇప్పుడు ఆయన డైరెక్ట్గా దిగి, నేను మీ తండ్రి, ఇతడు నా ప్రియకుమారుడు యేసు అని ఆకాశం నుండి చెప్పడానికి ఎంతసేపు అవుతుంది? అది ఆయన చేయడానికి ఇష్టపడలా. దేవుడు ఏం చేస్తున్నాడు? సేవకుల ద్వారా, సంఘము ద్వారా, తన దైవపుత్రుల ద్వారా ప్రకాశించడానికి ఇష్టపడుతున్నాడు. అప్పుడు ఈయన ఇష్టపడేటువంటి మరొక కార్యం ఏంటంటే, ఆ దీపస్తంభం మీద పెట్టాలి, ఆ సేవకుని ద్వారా పెట్టాలని చూస్తున్నాడు. ఈ సేవకుడు దీపస్తంభమును దానికైనా ఒక సిద్ధపాటుతో ఉండాలని దేవుడు చూస్తున్నాడు. దీపస్తంభము లేకుండా అక్కడ ప్రకాశించడం కుదరదు. పలు స్థలాల్లో సేవకుడొచ్చి ఆ దానికైనా సిద్ధపాటు లేకుండా ఉంటాడు. దీపస్తంభముంది, దేవుడు ప్రకాశించడానికి రెడీ. ఇదేదో చూడటానికి ఒక సాధారణంగా ఉంది, పెద్ద ప్రాసెస్.
1: ఒక దీపమైన
0: ఒక మీనింగ్. ఇప్పుడు దీపానికి నూనె కావాలి కదా. నూనె అంటే పరిశుద్ధాత్మ, ఆయిల్ కావాలి. ఇంకొకటి ఉంది, పాత నిబంధనలో ఈ దీపస్తంభములో నూనె పోయమన్నప్పుడు ఏం చెప్తాడంటే, ఒలీవ పండ్లను దంచి ఆ నూనెను తెమ్మంటాడు. ఒలీవ పండ్లు దేనికి సూచన? ఇక్కడ ఒలివ చెట్టు సేవకుని సూచిస్తుంది. సేవకుని యొక్క మార్గము, శ్రమల మార్గము, అతను దాటి వచ్చే సిచ్యువేషన్, తద్వారా వచ్చేటువంటి సాక్ష్యము, అందులో అతనికి కలిగే ఎక్స్పీరియన్స్, అది దేవుని యొక్క ప్రణాళికతో కలిసినప్పుడు దీపం ప్రకాశిస్తుంది. ఇంత కూడా దీని వెనుక ఉంది. అందువల్ల దేవుడు చెప్తున్నాడు, ఈ దీపం అన్నది ప్రకాశించడానికి మీరు లోకానికి వెలుగై ఉన్నారంటున్నాడు. నేను దీపము, నా యొద్ద నుండి వచ్చే వెలుగు మీరై ఉన్నారు. మహిమ ఉంది, కాని నా మహిమ ఈ భూమి మీద మీ ద్వారా వెళ్తుంది. మీరేం చేస్తారో అదే అక్కడ ఫ్యాక్ట్. ఈరోజు అనేకులు, నేను చెప్తున్నాను, యేసు సత్యము అన్ని చెప్తున్నాడు. ఇంత సత్యాన్ని తెలుపుతున్నాడు నిజమైన దేవుడు. ఆ అన్నిటిలోనూ పర్ఫెక్ట్, నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఎందుకు ఈ యేసు ఇంకా ప్రజలకు రీచ్ అవ్వలేదు? ఒక మంచి ప్రోడక్ట్ వస్తుందంటే జనులు తమకు తెలియకుండానే అందులో పడుతున్నారు. అది కొండానికి ప్రజలు వస్తున్నారు, కిక్కిరిసిపోతుంది, డిమాండ్ అవుతుంది. ఒక బ్రాండెడ్ ఫోన్ రిలీజ్ అవుతుందంటే మొదటి రోజే ప్రజలు దుకాణం ముందు 4 గంటలకు నుంచుంటున్నారు, కొంటున్నారు. ఉన్న వాటిలోనే ది బెస్ట్ బ్రాండ్ మన దేవుడే. అయితే ఇది ప్రమోట్ చేసేవారు తప్పైన వారుగా ఉన్నారు. ఇదే ఇక్కడ సమస్య. ఇప్పుడు ఎంతైనా ఒక ప్రోడక్ట్ వచ్చినప్పటికీ ఆ వ్యక్తి దుకాణం తెరవకపోతే కొనలేరు కదా.
1: అవును,
0: ఒక విషయాన్ని దేవుడు నాకు తెలియజేశాడు. కొన్ని కూల్ డ్రింక్స్ మీరు చూసుంటారు, ఆ సాఫ్ట్ డ్రింక్స్ మీరు చూసుంటారు. ఈ సాఫ్ట్ డ్రింక్స్ చూసినట్టయితే ఏ గ్రామంలోనైనా దూర ప్రాంతాల వరకు కూడా రీచ్ అయ్యాయి. అవునా? దాన్ని మించి ఈ ఎలక్ట్రిక్ పవర్, విద్యుత్, మీరు కొండలపైకి వెళ్ళండి, మీరు ఆ ప్రాంతాల్లో కూడా అక్కడ నలుగురే ఉంటారు, అయినా అక్కడ ఎలక్ట్రిక్ టవర్ ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడు కనిపెట్టారంటే ఈ 20th సెంచరీలో. ఇవన్నీ కూడా ఎంతో త్వరలో అన్ని కొండలకు, అన్ని ప్రాంతాలకు వెళ్ళి చేరింది. 2000 సంవత్సరాల క్రితం ఇవ్వబడిన గాస్పెల్ ఇంకా ఏం చేయబడలేదు. ఇంకా మనం చెప్తూనే ఉన్నాం, ఈ గ్రామానికి వెళ్ళలేదు, ఈ స్థలాలకు వెళ్ళలేదు. ఇది ఒక గొప్పగా చెప్పేవారు కూడా ఉన్నారు, ఇంకా ఇంతమందికి వెళ్ళాలండి, ఉందండి అని చెప్పి ఒక ఎక్స్క్యూజ్గా తీసుకుంటున్నారు. ఎందుకు వెళ్ళలా? ఇక్కడ మిస్టేక్ ఎక్కడుంది? గాస్పెల్లో మిస్టేక్ లేదు, ఇచ్చిన వారి దగ్గర మిస్టేక్ లేదు, ఇక్కడ ప్రమోట్ చేసే వారి దగ్గరే ప్రాబ్లం ఉంది. పలు సమయాల్లో ఈ దీపస్తంభం ఉంది కదండి, దీనిపైన యేసు లేడు. అనేక సమయాల్లో మంచము క్రిందే ఉన్నాడు. ఈ దీపస్తంభం అందుకు రెడీ అవ్వాల. దీపస్తంభం మీద పెడితేనే కదా ప్రజలు వెలుగునతకు పరిగెత్తుకొస్తారు. ఇక్కడ దీపస్తంభం దగ్గరే ప్రాబ్లం ఉంది. దీపంలో ప్రాబ్లం లేదు, యేసులో ప్రాబ్లం లేదు, ఆయన్ను ఉంచాల్సిన స్థలమే ప్రాబ్లం. స్థలం రెడీ అవ్వాల. ఇప్పుడు దీపస్తంభం ఉంటేనే కదా దీపం పెట్టగలరు. దీపస్తంభమే లేకపోతే ఇంకా దీపస్తంభం కొండానికి వెళ్ళారు, ఇంకా రాలేదంటే ఏం చేయగలం? ఈరోజు అనేకుల యొక్క ప్రాబ్లం వల్లే క్రైస్ట్ ఇంకా రీచ్ అవ్వకుండా ఉన్నాడు. నేను కొన్ని సమయాల్లో యోచిస్తాను, ఆ సేవకై కొన్ని గ్రామాలకు వెళతాను. ఎంతో ఒక అట్టడుగు గ్రామంగా ఉంటుంది, ఉండే పరిస్థితి కూడా ఉండదు. అక్కడికెళ్తా, అక్కడికెళితే జనుల దగ్గర సెల్ఫోన్ ఉంది. మేము ఒరిసాలో ఒక గ్రామానికి వెళ్ళాం. అడవిలో దాదాపు 35 కిలోమీటర్లు వెళ్ళాలి. లోనికెళ్ళి చూస్తే 3 గంటలే వారికి విద్యుత్ అందుతుంది. అందులో వారు ఛార్జ్ చేసి సెల్ఫోన్ మాట్లాడుతున్నారు. అక్కడ టీవీ ఉంది, అయితే సువార్త లేదు. ఎలా రీచ్, ఎందుకు ఆ రీజన్ అని చూస్తే ఇది అందజేసేవారి దగ్గరే ప్రాబ్లం ఉంది. ఆ టీవీ తీసుకెళ్లిన వారు, సెల్ఫోన్ తీసుకెళ్లి వారు లోనికి చక్కగా తీసుకెళ్తున్నారు. మన వల్ల చేర్చలేకపోతున్నాం. ఇక్కడ స్తంభం దగ్గర కొంత ప్రాబ్లం ఉంది. దీపస్తంభం సరిగ్గా ఉంటే దీపం ప్రకాశిస్తుంది, వెలుగు విరజముతుంది. ఇదే ఈ పారబుల్ యొక్క అతి ముఖ్యమైన విషయం.
1: ఇప్పుడు ఇందులో ఓల్డ్ టెస్ట్మెంట్లో నుండి ఒక మాటకు జకర్యాల నుండి తీశారు. మరి అప్పుడు చాలా విషయాలు న్యూ టెస్ట్మెంట్లో చెప్పిన విషయం ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంది.
0: అవును, అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ వచ్చి అనేక విషయాలను వదిలిపెట్టి ఉంటుంది. దాని ఫుల్ఫిల్మెంట్ న్యూ టెస్ట్మెంట్లో ఉంటుంది. అయితే ఒట్టి న్యూ టెస్ట్మెంట్ చదివితే ఫుల్ఫిల్మెంట్ యొక్క పార్ట్ మాత్రం ఉంటుంది, దాని ముందస్తు కార్యాలు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంటాయి. రెండు చేతులు కలిపి ఇలా జాయింట్ చేసినట్టే. లేదంటే చూడండి, ఈ హస్తము అటు ఇటు ఎక్కువ తక్కువలు ఉంటుంది, ఇలా కలిపితే ఒకటవుతుంది.
1: అవును, నా ప్రశ్న ఏంటంటే ఆ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇదే చెప్పారని చెబుతూ మనం దీన్ని అండర్స్టాండ్ చేసుకుని చదివితే ఇంకా చాలా దీని సీక్రెట్స్ ఇంకా అర్థం అవుతాయన్నందుకే చెప్పాను.
0: ఒక తెగవారు ఎంతో క్యాషువల్గా చెప్తుంటారు ఓల్డ్ టెస్ట్మెంట్ అవసరం లేదని చెప్పి. మనం న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చాం, ఓల్డ్ టెస్ట్మెంట్ అవసరం లేదు. లేదు లేదు, ఓల్డ్ టెస్ట్మెంట్ లేకుండా న్యూ టెస్ట్మెంట్ ఫుల్ఫిల్మెంట్ ఇప్పుడు మనం చూశాం. ప్రకటన 2లో దీపస్తంభమును తీసివేస్తానంటున్నాడు. ఈ దీపస్తంభము ఏంటన్నందులకు వివరణ జకర్యాలో ఉంటుంది మీకు. లేదంటే దీపస్తంభము గురించి మీకు ఎక్కడా తెలియదు. సో ఆ విధంగా ఒలీవ చెట్టు, దీపస్తంభము, వీటి వివరాలన్నీ ఎన్ని స్థలాల్లో యేసయ్య రెఫరెన్స్ కి పాత నిబంధన ఉపయోగిస్తున్నాడు, పౌలు ఉపయోగిస్తున్నాడు, మాథ్యూ ఉపయోగిస్తున్నాడు, అందువల్ల వచ్చి. సో ఓల్డ్ టెస్టమెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఈ రెఫరెన్స్ మనం పొందుకోవడానికి.
1: అది మాత్రమే కాకుండా ఈ పారబుల్లో నుండి ఒక హెచ్చరిక ఉన్నట్టు అనిపిస్తుంది. పరిశుద్ధాత్ముని సహాయంతో మనం ఉన్నప్పుడు మనం వెలుగువలే ఉంటున్నాం, అప్పుడు మన లైఫ్లోని ఆ ఫ్రాగ్రెన్స్ ని మనం ఎగ్జిబిట్ చేస్తున్నాం. అవును, అందులో నుండి ఒక హిడెన్ మెసేజ్ ఉంది. అది క్రమంలో చేయాలని ఒక బ్యూటిఫుల్ గా ఆ పారబుల్ అనుకరించబడింది.
0: మీరెంతకెంతకు కమిట్ అయి ఈ దీపస్తంభం పెరుగుతుందో అంతగా దీపం ఎత్తవుతుంది. అంతగా దీపం పైనున్నప్పుడు వెలుగు ఆ ప్రాంతమంతా కూడా. మీరిప్పుడు ఈ లైట్ హౌస్ని చూడండి, అదెందుకు అంత పెద్దగా టవర్ కట్టి లైట్ పెడుతున్నారు? ఆ స్థాయికి ఈ సముద్రంలో ఏం చేయబోతుంది, అది రీచ్ అవుతుంది. అదేవిధంగా ఈ దీపస్తంభానికైనా మరొక వర్షన్. అదేవిధంగా మనమెంతవరకు స్పిరిచువల్గా దేవునితో కనెక్ట్ అయి ఉంటామో ఆ స్థాయికి దేవుడు మన మీద నుండి క్రియ చేస్తాడు. సామాన్యంగా మనం ఏం చెప్తాం, ఆ బిలిగ్రహం గారి ద్వారా దేవుడు ఇన్ని లక్షల మందిని, పాలి అంగిచో ద్వారా ఇంతమంది, రెనడ్ బొంకే ఎందుకు చెప్తున్నాం? ఆ దీపస్తంభము అంత కమిట్ చేసుకుంది, అంతగా అప్పజెప్పుకుంది.
1: మరప్పుడు సాక్రిఫైస్ లేకుండా అది జరగదు.
0: ఆబ్వియస్లీ ఒక సేవకుని యొక్క సాక్రిఫైస్ అనేది చాలా ఇంపార్టెంట్. అందువల్ల అది ఒలీవ పండ్లను దంచి అని ఉంటుంది. ఈ సాక్రిఫైస్ అనేది వచ్చి ఇప్పుడున్న జనరేషన్ తప్పుగా తీసుకుంటున్నారు. సాక్రిఫైస్ అంటే ఏంటి అని అడిగితే అప్పుడు నేను సిలువలో బిగించబడాలా, కొట్టబడాలా, పౌలువలే నలగొట్టబడాలా, అది కాదు. ఆనాడున్న సాక్రిఫైస్ అది. అయితే పౌలు ఏం చెప్తున్నాడు, అన్ని నష్టముగాను వ్యర్థముగాను వదిలేశాను. ఇప్పుడు ఒక్కొక్కరును ఒక్కొక్క సాక్రిఫైస్ చేయాల్సింది. ఉదాహరణగా పీటర్ వచ్చి 2 పడవల నిండా చేపలు పడుతున్నాడు, వదిలొస్తున్నాడు. తర్వాత మరి యోహాను చూస్తే వలలు కడుతూ తండ్రితో ఉన్నాడు, వలను తండ్రిని వదిలేస్తున్నాడు. ఇప్పుడు ఈయన పౌలు అన్నిటినీ వదిలేశారని చెప్తున్నాడు. ఇప్పుడు అబ్రహాము తండ్రి గృహమును వదిలి వచ్చాడు, ఎలీషా పొలమును పశువులను వదిలేస్తున్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి వదిలి రావాల్సి ఉంది, దానికి పేరే సాక్రిఫైస్. ఈరోజు మినిస్ట్రీకి వచ్చేవారున్నారు, ఈనాటి యూత్ వారు వస్తున్నారు. ఈరోజు వారు వచ్చినప్పుడే మైండ్లో ఏముందంటే నేమ్ అండ్ ఫేమ్ రెండు ఉన్నాయి. మినిస్ట్రీకి వెళ్తే ఒక మంచి పేరు తీయాలి.
1: ఆ వెలుగు ప్రకాశించినప్పుడు ఆయన వైపు తిప్పడమే ముఖ్యం.
0: నేము ఫేము అనేది నాకు వద్దు, అది దేవుని నామ మహిమార్థం వచ్చాను అనే ఆ నాకది వద్దంటున్నాం కదా ఒక విషయం, అదే సాక్రిఫైస్. ఈరోజు అనేక మంది వల్ల ఈ యొక్క సాక్రిఫైస్ చేయకపోవడం వల్ల ఎత్తుకెళ్లలేకపోతున్నారు. ఈరోజు మరొక విషయం కూడా ఉంది, మనము నమోదు చేస్తే బాగుంటుంది. ఏంటంటే మినిస్ట్రీ ఎలాగా ప్రజలకు రీచ్ అవుతుందంటే ఫేస్బుక్లో వేస్తే చాలు, యూట్యూబ్లో వేస్తే చాలు, వెంటనే మనం రీచ్ అవుతామని అనుకుంటారు. రీచ్ అవ్వచ్చు, అయితే ఎన్ని రోజులు మీరు సస్టైన్ కాగలరన్నదే ప్రశ్న. అవునా, యేసుక్రీస్తు ఎటువంటి ఒక మీడియా లేని రోజుల్లోనే రీచ్ అయిపోయాడు. ఒక మిరాకిల్ ముగిస్తున్నాడు, సిరియా వరకునూ రీచ్ అయింది. సరేనండి, అదేవిధంగా ఇప్పుడు ఈ కాలంలో మీకు మీడియా ఉంది. రీచ్ అనేది నాట్ అబౌట్ మీడియా. మీడియా ముఖ్యం. మీడియా ఇంతగా రీచ్ అవుతుంది, దేవుడు ఉపయోగిస్తున్నాడు. మీరు ఏ స్థాయికి స్ట్రాంగ్గా ఉంటారో ఆ స్థాయికి మీరు రీచ్ అవుతారు మీడియాలో. కమిటెడ్గా మీడియా అనేది మోడ్,
1: ప్లాట్ఫామ్.
0: ఈ ప్లాట్ఫామ్లో ఉంటూ మీరు ఎంత కమిటెడ్గా ఉంటారో అంతగా రీచ్. నేను ఫేమ్కి నేమ్కి ఆశపడుతూ, నేనొచ్చి ఒక ఓల్డ్ థింగ్స్కి ఆశపడుతూ ఇందులో దీనికోసం ఈ మినిస్ట్రీని ఉపయోగిస్తానంటే ఉంటాను, కానీ కొన్ని రోజుల్లో ఉండను.
1: అందుకనే ఆ వెలుగు దాచి
0: దేవునికివ్వాలి. దేవుడే మీకు పైన తెలియాలి. దీపస్తంభము పేరగ్గా దీపమే ముఖ్యము గాని స్తంభానికి ఎంత ఇంపార్టెన్సో దీపానికి తెలుసు. దేవుడు చూసుకుంటాడు. దీపం ఎంతో ఇంపార్టెంట్. దీపం లేకుండా ఒట్టి స్తంభం ఉంటే ఏం ప్రయోజనం?
1: చివరిగా దీన్ని మనం ఎలా కన్క్లూడ్ చేయాలి? ఈ నమోదులో నుండి నేను తెలుసుకోవాల్సిన విషయం, తెలిసిన విషయం తెలియని కోణంలో చెప్తే కీ ఆస్పెక్ట్స్ ఏంటి?
0: దీపమన్నది యేసు, స్తంభము సేవకుడు, అభిషేకం పొందినవారు అని ఉంది. మనము ఎప్పుడూ పైన దీపం వెలిగేవారిగా ఉండాలి. దీపం ఎక్కడినుండైనా ప్రకాశిస్తుంది, కాని స్తంభము ప్రాధాన్యత తెలుసుకోవాలి. దేవుడు చెప్తున్నాడు, స్తంభాన్ని తొలగిస్తానంటున్నాడు. సో మనం ఎంత కమిట్ చేసుకుంటున్నామో, ఎంతకెంతకు సిద్ధంగా ఉన్నామో, ఎంతకెంతకు దేవునికి అప్పచెప్పుకుంటున్నామో, అంతకంతకు దేవుడు మనపై నుండి ప్రకాశిస్తాడు. దేవుడు ప్రకాశించేప్పుడు మీరు చూసినట్లయితే ఆయన మాత్రం ప్రకాశించడు, మీరు వెలుగై ఉన్నారు. మనల్ని లోకమంతటా స్ప్రెడ్ చేస్తాడు. మీరు చూడండి, అంతటినీ చేసి మోషేకు తెలియజేస్తాడు, నేను అబ్రహాము దేవుణ్ణి అంటాడు. తన్ను ఆయన ఆ వెల్లడిపరుచుకోవాలన్నప్పుడు
1: కనెక్ట్స్ విత్ ది రైట్, అదే పీపుల్స్ ద్వారా కరెక్ట్ చేస్తాడు.
0: కేర్ ఆఫ్ ఎవర్ అంటే అబ్రహాం అంటున్నాడు. ఆయన ఆ స్థానానికి తీసుకెళ్తాడు. ఈరోజు కూడా ఎంత చెప్పుకున్నా సేవకుడే కదా ఫోకస్ అవుతున్నాడు. జనులు సేవకులను చూస్తున్నారు కదా, వారి ద్వారా క్రీస్తుని చూడాలి. అప్పుడు ఆ సేవకుని పనేంటి? ఎంతవరకు జనులు నన్ను చూస్తున్నారో అంతగా ప్రభువుని ప్రదర్శించాలి. ఎంతవరకు నన్ను ప్రొపగండ చేస్తావో అంతవరకు నిన్ను నేను హెచ్చిస్తాను. ఇది ఒక ప్రాసెస్. ఇది అర్థం చేసుకుంటేనే చాలు, నేను కాదు క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఈ యొక్క కాన్సెప్ట్ని, ఈ స్తంభానికి తెలిస్తే దీపం మిమ్మల్ని హెచ్చిస్తుంది.
1: చాలా సంతోషం బ్రదర్ జగన్. ఇందులో ఈ పారాబుల్లో నుండి ఒక డీపైన విషయాన్ని మనం చూసాం. ఈ కార్యక్రమానికి మీరు రావడం చాలా సంతోషం. ఐ విల్ అగైన్ మీట్ యూ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ సీక్రెట్స్ ఆఫ్ ది పారాబుల్. సంతోషం, వందనాలు.

పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం.

0: దేవుని యొక్క అపారమైన కృప కనికరాన్ని బట్టి మనందరినీ కూడా ఈ రీతిగా కాచి కాపాడుతూ ఉన్న దేవునికి కోట్ల కొలది వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలాసార్లు మనం దేవుడు అనగానే మనం ప్రార్థన చేసుకునేది, లేకపోతే దేవుని దగ్గర ఆశించేది మన యొక్క బాధలు, మన కష్టాలు, మన సమస్యలు, మనం వెళ్తున్న దారుణమైన పరిస్థితులు దేవుడు ఎప్పుడు మారుస్తారు, ఎప్పుడు నా ప్రార్థనలకి జవాబు చెప్తారు, నా సమస్యలు ఆయన ఎప్పుడు తీరుస్తారు అనే ఒక అభిప్రాయం ఉంటుంది. రెండవదిగా, నేను దేవునిలో ఎదగాలి, దేవుని కొరకు జీవించాలి, నా కుటుంబాలు రక్షించబడాలి, ఒక ఆత్మీయమైన ఎదుగుదలను గురించిన తృష్ణ కూడా మనకి ఉంటుంది. ఒకవేళ మనం ఏదైనా ఒక అలవాట్లో ఉంటే దేవునికి అయిష్టమైన ఒక తలంపులు కానీ, కార్యం కానీ, అలవాటు కానీ మన జీవితాల్లో ఉంటే అప్పుడు కూడా ఈ అలవాటు నుంచి, లేకపోతే ఈ పరిస్థితి నుంచి నేను బయట పడి పరిశుద్ధంగా జీవించాలి. ఇలాంటి దృక్పథాలతో మనం దేవుని దగ్గరికి వస్తూ ఉంటాం. ఇదంతా మన వైపు నుంచి, ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా మన వైపు నుంచి. ఇంకా ఒకవేళ మీకు వేరే కారణాలు ఉంటే కూడా ఉండవచ్చు, కానీ దేవుని వైపు నుంచి దేవుడు మన దగ్గర ఏం కోరుతూ ఉన్నారు మనకి బాగా అర్థమవ్వాలంటే, మనం ఏదైనా ఒక వస్తువు కొన్నాం అనుకో, లేకపోతే ఒక టికెట్ కొనుక్కోడానికి వెళ్ళాం అనుకో, ఒక పావలైనా 10 రూపాయలు అయినా అది చెల్లిస్తేనే కానీ ఆ టికెట్ మన చేతికి రాదు. పర్వాలేదులే తీసుకో అంటాడా? ఎవరు అనరు. అలాగే దేవుడు మన సమస్యలు తీర్చాలన్నా, లేక దేవునికి మనం ఇష్టమైన బిడ్డలుగా ఉండాలన్నా, దేవుని కోసం మనం ఈ లోకంలో ఏదో ఒకటి చేయాలన్నా, దేవుడు కూడా మన దగ్గర కోరేవి కొన్ని ఉన్నాయి. అవి ఇంచుమించు మీ అందరికి కూడా తెలుసు. పరిశుద్ధమైన జీవితం, చెప్పండి, పరిశుద్ధమైన జీవితం, క్షమాపణతో కూడిన జీవితం, పవిత్రమైన జీవితం, దేవునికి ఇష్టమైన జీవితం, ఇతరులను క్షమించగలిగే జీవితం, ఎలాంటి కక్షలు, పగలు, ద్వేషాలు. ఈరోజు మనకి ఏదైనా మనసు కష్టమైతే దేవుడు చెప్పిన సూత్రం ప్రకారం ఒక రాత్రి కూడా తెల్లారకూడదు. సూర్యుడు అస్తమించే లోపల నీ కోపం ఏమైపోవాలంట? మాయమైపోవాలి, సూర్యుడితో పాటు వెళ్ళిపోవాలి. పవిత్రమైన జీవితం, ఒక సాక్ష్యమైన జీవితం. ఒక వ్యక్తిని చూస్తే ఇరుగు పొరుగు వాళ్ళు, మీరంతా బళ్ళేసుకున్నావు, లేకపోతే ఇళ్లలో బయలుదేరి వస్తే వెళ్తూ ఉన్నారు చర్చికి, నిజంగా ఎంత బాగుంటారో వీళ్ళు, ఎంత పరిశుద్ధంగా ఉంటారో, ఎంత నెమ్మదిగా ఉంటారో, అలాంటి భక్తి నేను కూడా చెయ్యాలి అనే ఒక ప్రేరణ ఇతరుల్లో మనం కలిగించగలగాలి. వీటన్నిటితో పాటు నేను చాలా రోజులుగా ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటానంటే, ఒక్కొక్క టాపిక్ తీసుకొని ధ్యానం చేసుకుంటూ ఉంటాను. అలాగే ఈ మధ్య నేను మనసాక్షి అనే అంశాన్ని ధ్యానం చేసుకుంటా ఉన్నాను. సాధారణంగా ఈ మనసాక్షి అనేది మనం ఎప్పుడు వాడతాం? మీ మనసులో అనుకోండి, ఎప్పుడు వాడతాం? మనం ఎవరికైనా చాలా సహాయం చేశాక వాళ్ళు ఏదో సందర్భంలో మన మీద తిరగబడు, లేకపోతే మనల్ని గురించి ఏదన్నా చెడ్డగా చెప్పు, లేకపోతే మనతో పోట్లాడుకొస్తే అప్పుడు మనసులో చాలా బాధపడి వీళ్ళకి అస్సలు మనసాక్షి లేదు, ఇంకెప్పుడు కూడా వీళ్ళకి సహాయం చేయకూడదు అని తప్పకుండా మీ అందరి జీవితాల్లో కూడా అనుకొని ఉండి ఉంటారు. అనుకోలేదా? అనుకోలేదా? అనుకోలేదా? అనుకునే ఉండి ఉంటాం. నేను కూడా ఒక సందర్భంలో చాలా విపరీతమైన బాధ పడిపోతూ ఉంటే మనకి జవాబులన్నీ కూడా బైబిల్లోనే దొరుకుతాయి. ఆ రోజు నేను బైబిల్ చదువుతూ ఉన్నాను, అంటే నా ఓన్ పోర్షన్, మామూలుగా చదివే వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. అప్పుడు నాకు ఒక మాట కనపడి నాకు చాలా ఆదరణ అనిపించింది. మీకు కూడా తెలిసిన మాటే, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం. నేను ఈ మాట చదివాక చాలా ఆదరణ పొందాను, చాలా ఊరట పొందాను. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. తప్పిదమ్మునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడ్లా మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడ్లా అది దేవునికి హితమగును. తీసారా అందరూ మొదటి పేతురు 215వ పేజీ కొత్త నిబంధన. తప్పిదానికి దెబ్బలు తింటే అదేంటది, అది మామూలే. కానీ మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడలా అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితే, దేవుడు మనల్ని పరలోకం ఇవ్వటానికి పిలిచారు, ఈ లోకంలో దేవుని రాజ్యానికి వారసులంగా ఉండటానికి పిలిచారు, ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలిచారు, చాలా విషయాలకి పిలిచారు. దాదాపు 11-12 పాయింట్లు అక్కడ చెప్పుకోవచ్చు. అదే సమయంలో మేలు చేసి బాధపడటానికి కూడా మనల్ని దేవుడు పిలిచారు. మించుమించు ఈ మాట మనందరి జీవితాల్లో నెరవేర్తుంది. కానీ ఈరోజు మన టాపిక్ మనస్సాక్షి. చెప్పండి, మనస్సాక్షి. చాలా తక్కువగా ఈ మనస్సాక్షిని గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. మరి నేను బైబిల్ చదువుకుంటూ దాదాపు 13 రకాల మనస్సాక్షుల గురించి రాసుకున్నాను. ఇంకెన్నున్నాయో నాకైతే తెలీదు, ఇదేది బైబిల్ డిక్షనరీ చూసి కాదు, నాకు నేను చదువుకుంటూ రాసుకున్నాను. మొట్టమొదటిగా అపొస్తలుల కార్యాలు 23వ అధ్యాయం 1వ వచనం. పౌలు మహాసభ వారిని తేరుచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనసాక్షి కలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటున్నానని చెప్పాను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచిన వారికి ఆజ్ఞాపింపగా. పౌలు తీర్పు కొరకు నిలబడ్డాడు. ఇది ఇక్కడ మాట ఉంది కదా, మహాసభ వారు. దయచేసి ఈ వాక్యం వినేటప్పుడు మన మనస్సాక్షిని కూడా మనం పరీక్ష చేసుకోవాలి. ఊరికే వాక్యం వింటున్నామని కాదు, నాకు ఎలాంటి మనస్సాక్షి ఉంది? పౌలు తీర్పు కొరకు నిలబడ్డాడు. రోమా గవర్నర్ ఉన్నాడు, అక్కడ సైనికులు ఉన్నారు, సహస్రాధిపతులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, నింద మోపడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్రధాన యాజకుడు ఉన్నాడు, ప్రధాన యాజకుడితో పాటు కొంతమంది యాజకులు వచ్చింటారు. ఇక్కడ ఒక మాట ఉంది, ఏ మాట ఇది? మహాసభ. ఇదేమి 10 మంది ఒకరు ఇద్దరు ఉన్నది కాదు, ఇదేంటంట, మహాసభ. ఆ మహాసభ వారిని తేరుచూచి అందరినీ చూశాడు. ఏ మాట చెప్తే బాగుంటుంది అనుకున్నాడు. పరిశుద్ధాత్మ అతని నోటి వెంట ఒక మాట పలికిచ్చారు, నేను నేటి వరకు కేవలము మంచి మనసాక్షి కలిగి దేవుని ఎదుట నడుచుకున్నాను. ఎంత సవాలైన ఒక మాట, ఎంత గొప్ప మాట, మనం చెప్పగలమా? అలాగా మనం మన బంధువులు కానీ, మన చుట్టాలు కానీ, లేకపోతే మనకి ఎవరన్నా వచ్చినప్పుడు, లేకపోతే సాక్ష్యం చెప్పడానికి నిలబడినప్పుడు, నా జీవితంలో నేను ఎప్పుడూ కూడా మంచి మనస్సాక్షి కలిగి జీవించాను, నేను దేవుని ఎదుట మాట చెప్పగలను. చాలాసార్లు మన మనస్సాక్షిని మనం చంపేసుకుంటూ ఉంటాం, మనస్సాక్షి లేకుండా బ్రతుకుతూ ఉంటాం. దేవుడు ఎన్ని మేలులు చేస్తూ ఉన్నా దేవుని పట్ల మనస్సాక్షి ఉండదు, మనుషుల పట్ల కూడా మనస్సాక్షి ఉండదు. ఈరోజు దేవుడు మనల్ని బ్రతికిచ్చారు అంటే, నేను దేవుని కొరకు ఏ రీతిగా జీవించాలి అనే ఒక తపన మన జీవితాల్లో తప్పకుండా ఉండాలి. మహాసభ వారిని తేరుచూచి ఏమన్నాడు, నేను దేవుని ఎదుట కేవలం మంచి మనస్సాక్షి కలిగి జీవించాను. ఆ మాట అనేసరికి ప్రధాన యాజకుడు తట్టుకోలేకపోయాడు. ప్రధాన యాజకుడికి చంప చెల్లిని కొట్టినట్టు ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఇదే ప్రధాన యాజకుడు యేసు ప్రభుని సిలువకు అప్పచెప్పాడేమో తెలీదు, ఇదే ప్రధాన యాజకుడు మరి క్రైస్తవులను హింసలకి అప్పగిస్తూ ఉన్నాడు, పత్రాలు రాసి ఇస్తున్నాడు, అధికారం ఇచ్చేస్తున్నాడు, వెళ్ళు క్రైస్తవులను మీరు చంపేయచ్చు. మన మన కుటుంబాల్లో, వ్యక్తిగతమైన జీవితంలో, తల్లిదండ్రుల పట్ల, అక్కచెల్లెల పట్ల, అన్నదమ్ముల పట్ల దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఎలా బ్రతుకుతారో మనకి అనవసరం. కానీ నేను లేకపోతే నువ్వు, నేను కూడా బైబిల్ ఎప్పుడు చదివినా కూడా నాకు చాలా బాధ, వేదన, దుఃఖం వస్తూ ఉంటుంది. బైబిల్ ఎందుకు చదువుతాం మనం? ఆ మాటకు వస్తే, ఆ బైబిల్లో మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. బైబిల్ ప్రకారం మన జీవితం సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి. రేపు మనల్ని పరలోకం తీసుకెళ్ళేది కూడా బైబిలే. పౌలు అంటున్నాడు, దేవుని ఎదుట ఒక మాట చెప్తా ఉన్నాను, నేను కేవలం ఎప్పుడు కూడా మంచి మనసాక్షి, కుటుంబాల్లో మనసాక్షి కలిగి జీవిస్తున్నామా, దేవుని పట్ల మనసాక్షితో జీవిస్తున్నామా, ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఎవరికి వాళ్ళం, నేను మామూలుగా ఏదో ప్రసంగం చెప్పాలని చెప్పట్లేదు. దేవుడు మన సమస్యలు తీర్చడం ఎంత ముఖ్యమో, అంతకన్నా ఇందాక మనం చెప్పుకున్నట్లు, నీ చేతికి ఒక టికెట్ రావాలన్నా, ఒక వస్తువు రావాలన్నా, ఆ వస్తువు కొనుక్కున్నప్పుడు పైసాలతో సహా డబ్బులు చెల్లిస్తేనే వాడు ఆ వస్తువు మనకి ఇస్తారు. లేకపోతే ఏమంటారు, అమ్మ వెళ్ళి నువ్వు డబ్బులు పట్టుకొచ్చి పట్టుకెళ్ళు, నీ పొట్లం ఏమీ అవ్వదు, నీ ప్యాకెట్ ఇదిగో ఇక్కడ పెడుతున్నాను, డబ్బులు పట్టరా అంటారు. చాలాసార్లు మనం అనుకుంటాం, దేవుడు నాకు ఎందుకు మేలు చేయట్లేదు, దేవుడు నన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకోవట్లేదు అనే కొన్ని కొన్ని విషయాలకి మనం బాధపడిపోతూ ఉంటాం. ఇది ఎవరికో చెప్పట్లేదు, నాకు నేను చెప్పుకున్నదే మీకు చెప్తా ఉన్నాను. దేవునికి కూడా మన దగ్గర కావలసినవి కొన్ని ఉన్నాయి. పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం, ఒక మాదిరికరమైన జీవితం, ప్రతి క్షణము కూడా దేవుణ్ణి సన్మానిస్తూ జీవించే జీవితం. ఇళ్ళల్లో ఉండు, బయట ఉండు, పని దగ్గర ఉండు, నీ ఎక్కడన్నా ఉండు, దేవుని యొక్క దృష్టికి పరిశుద్ధంగా, పవిత్రంగా, ఇష్టమైన జీవితం జీవించకపోతే భక్తి వ్యర్థం అనుకుంటా నేను. మహాసభవారిని బైబిల్ చదివినప్పుడు మనం ఊహించుకోవాలి. బైబిల్ చదివినప్పుడు ఎప్పుడు కూడా నువ్వే అక్కడ నిలబడ్డట్టు ఊహించుకోవాలి, అప్పుడు దాని అర్థం మనకి బాగా తెలుస్తుంది. మహాసభవారిని తేరిచూచి, తేరి చూడటం వేరు, మామూలుగా చూడటం వేరు. అందరినీ చూశాడు పౌలు. ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉంటాడు. నేనేం మాట్లాడాలి అనుకున్నాడేమో, దేవుడు ఒక మాట పలికిచ్చారు. నేను దేవుని ఎదుట, అపొస్తల కార్యాలు 23:1, నేను దేవుని ఎదుట మంచి మనసాక్షి కలవాడనై ఉన్నాను. ఈ మాట అనగానే ప్రధాన యాజకుడు తన్ను తాను పరీక్షించుకోవటం కాదు, అమ్మో ఎంత గొప్ప మాట అన్నాడు, అవును నిజమే, నేను ఎలాగా జీవిస్తూ ఉన్నాను. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది మీకైతే ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ ఒక వ్యక్తి అక్కడ నిలబడి నేను మంచి మనసాక్షితో దేవుని ఎదుట జీవించాను అనగానే ప్రధాన యాజకుడు గుండె పగిలిపోవాలి. అమ్మో అయితే నా బ్రతికేంటి, నేను ఒక ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు అంటే యూదులందరికీ కూడా ప్రధాన పూజారు అన్నమాట. ఇక అతన్ని మించినోడు ఇంకెవరు లేరు. అతని గుండె ఒక్కసారి ఆగిపోవాలి. నేనే మాట చెప్పగలనా, ఏంటి ఎలా చెప్తున్నాడు వ్యక్తి? ఆ వ్యక్తికి, పౌలుకి తీర్పు తీర్చడానికి కూర్చున్నాడు ప్రధాన యాజకుడు. అతని హృదయం ఏమీ స్పందించల. పైగా ఏమన్నాడు, అతనిని నోటి మీద కొట్టండి, ఒకవేళ మనం అక్కడ ఉండి ఆ మాట వింటే ఏడ్చేస్తాం నేనైతే అనుకుంటాను. అయ్యో ఆ గొప్ప దైవ చెండంత మాట చెప్తే కనీసం ఊరుకోవచ్చు కదా. ఏమన్నాడు, నోటి మీద కొట్టండి. చాలాసార్లు మనం దేవుని వాక్యం వింటాం కానీ ఆ వాక్యాన్ని పట్టించుకోం. వాక్యాన్ని పట్టించుకోం కాబట్టి జీవితాలు కూడా పట్టించుకోం. ఏ మాట చదివినా, ఏ మాట విన్నా, వెంట వెంటనే మన జీవితాలకి దాన్ని మనం అన్వయించుకోవాలి. ఒక కాఫీ తాగినా, టీ తాగినా, పాలు తాగినా చక్కగా ఎంజాయ్ చేస్తా తాగుతాం, హ్యాపీగా తాగుతాం కదా. వేడికే లేకపోతే మళ్ళీ ఏం చేసుకుంటాం, మళ్ళీ వేడి చేసుకుంటాం. దాన్ని మనం ఆస్వాదిస్తాం, తెలుగులో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం, సంతోషంగా తాగుతాం, తృప్తిగా తాగుతాం. బైబిల్ చదివేటప్పుడు కూడా సంతోషంగా చదువు, తృప్తిగా చదువు. ఇది నన్ను పరలోకం తీసుకెళ్తుంది అనే ఒక ధ్యానపూర్వకంగా, దుఃఖంగా అమ్మో ఇది నా దగ్గర ఉందా లేదా అని ఆలోచించుకుంటూ చదవాలి. ఏ ప్రధాన యాజకుడిలాగా మనం ఉండకూడదు. ఎవరైనా మంచి చెప్తూ ఉంటే ముఖం మాడిపోతూ ఉంటుంది. అలా కాదు బాబు, కొంచెం ఇలా ఉండు అని చెప్తా ఉంటే లోపల ఏమొచ్చేస్తుంది, కోపం వచ్చేస్తూ ఉంటుంది. మంచి చెప్పకూడదు మనిషికి, క్రైస్తవులకు కూడా చెప్పకూడదు, విశ్వాసులకు కూడా చెప్పకూడదు. ఒకసారి దేవుడు నాకేమిస్తారు కాదు, దేవుని పట్ల నా జీవితం ఎలా ఉంది. మొట్టమొదటి లక్షణం మంచి మనసాక్షి. ఇళ్ళల్లో పిల్లలు తల్లిదండ్రుల పట్ల, తల్లిదండ్రులు పిల్లల పట్ల, ఫ్రెండ్స్, అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, చాలా గొడవలు వస్తాయి ఎక్కడ, ఆస్తుల దగ్గర చాలా గొడవలు వస్తాయి ఎక్కడ. అహం, నేను ఎవరికి వంగడానికి ఇష్టపడను, నా మాటే నెగ్గాలి, నేను చెప్పిందే చెయ్యాలి. పర్సనాలిటీ, నేనే గెలవాలి, నా మాట పైన ఉండాలి, నేను చెప్పినట్టు అందరూ చేయాలి. ఒక పోరాటం, పర్సనాలిటీ కాన్ఫ్లిక్ట్ అంటాం, ఒక పోరాటం ఇళ్ళల్లో. ఏ నువ్వు చెప్పిందే చేయాలా, నేను ఎందుకు చేయాలి, ఏమి లేదు లోపల, ఏమి లేదు లోపల. మంచి మనసాక్షి. భక్తి ఆటలు కాదండి, భక్తి సరదా కాదు, భక్తి ఏదో తమాషా కాదు, భక్తి భావోద్రేకం కాదు, భక్తి డౌన్ టు ఎర్త్ అంటాం ఇంగ్లీష్లో. ఆగు, ప్రాక్టికల్గా జీవితంలో దేవుడికి చూపించవలసిన లక్షణాలు. ఇదే మంచి మనసాక్షిని గురించి మొదటి తిమోతి పత్రిక 1:5 ఉపదేశానుసారం ఏదనగా పవిత్ర హృదయం నుండి మంచి మనసాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఎలా వస్తుందంట ఈ మంచి మనసాక్షి? ఇక్కడ చెప్తా ఉన్నాడు ఉపదేశానుసారమేదనగా. అసలు ఏంటి బైబిల్ అంతా? అమ్మో ఎంత బైబిలా, 66 పుస్తకాల. ఈ మొత్తం కలిపితే ఉపదేశానుసారము ఏదనగా, ఏంటి ఉపదేశం, ఏం చెప్తావు, ఏం చెప్తావు దేవుడు పక్షంగా నిలబడి. పవిత్ర హృదయం నుండి మంచి మనసాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. 3 విషయాలు. ఏమి ఇంత చాటపాత్వం చెప్పలేదు ఇక్కడ, ఏవేవో చెప్పలేదు, 3 చాలా సింపుల్గా. పవిత్రమైన హృదయం, హృదయం ఎప్పుడు పవిత్రంగా ఉంచుకో. కోపాలు, ద్వేషాలు, కక్షలు, పగలు, సోమరతనం, నిద్రమత్తు, మురికి, ఇవన్నీ చూడటం, సెల్ ఫోనుల్లో వ్యర్థమైనవి చూడటం, అనవసరమైనవి మాట్లాడటం, చెత్త చెదారం అంతా హృదయంలో పోగేసేసుకొని యేసు ప్రభువా నీకు వందనాలని ఎలా అంటాం? అసలు దేవుడికి అయిష్టమైన అన్ని లోపల దాచుకొని దేవా నీకు వందనాలు అనగలమాసలు ఆలోచించకుండా భక్తి చేస్తాం. అందుకనే జీవితంలో కూడా ఆత్మీయంగా ఎదుగా ఉపదేశానుసారమేమనగా పవిత్ర హృదయం నుండి రెండు మంచి మనసాక్షి నుండి. ఏ మనసాక్షి? ఇది మంచి మనసాక్షి. మనసాక్షి కలిగి ఉండు. ఒకరికొకరు మనసాక్షిగా బతకాలి. కుటుంబాల్లో మనసాక్షి ఉండాలి. నీకు మేలు చేసిన వాళ్ళకి ఎప్పుడు నువ్వు ద్రోహం చేయకూడదు. వాళ్ళ గురించి ఎప్పుడు చాటుగా కూడా మనం చెడ్డ మాట మాట్లాడకూడదు. మూడు, నిష్కపటమైన విశ్వాసం. ఏ విశ్వాసం అంటే ఇది? నిష్కపటమైన విశ్వాసం. ఇది స్వార్థంతో కూడిన విశ్వాసం కాదు. దేవుడు నాకేదో మేలు చేయాలి, మేలు చేయాలి, మేలు చేయాలి, మేలు చేయాలి జలగల్లాక పీకటం కాదు. దేవుడు మన హృదయం, మన జీవితం, మన విశ్వాసం చూస్తారు. ఏ విశ్వాసం కావాలంటే దేవుడి దగ్గర నిష్కపటం హృదయం, నిష్కపటంగా ఉండడం, కపటము లేని హృదయం. మాట అవునంటే అవును, కాదంటే కాదంతే. నమ్మకంగా ఉండు. మనిషికి నమ్మకంగా ఉండు, దేవునికి నమ్మకంగా ఉండు. నేను చాలాసార్లు అనుకుంటాను, ఎప్పుడూ అనుకుంటాను, మనం ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు లేకపోతే ఇలా మందిరంలోకి వచ్చినప్పుడు అక్కడ నిలబడి 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి అని చెప్తూ ఉంటాను. ప్రభు మీ సన్నిధిలోకి వస్తున్నాను, నేను కూడా చేసుకుంటాను. మీ సన్నిధిలో అడుగు పెడుతున్నాను, మీ పక్షంగా నిలబడి వాక్యం చెప్తాను. మీ మందిరంలో అడుగు పెట్టడం నీకు ఇష్టంగా లేకపోతే నేను లోపలికి వెళ్ళడం ఏమవుతుంది? ఆశీర్వాదమా శాపమా? లేకుండానే ఎన్నోసార్లు శాపాన్ని తీసుకుని వెళ్తాం. గమనించాం, గుర్తించాం, ఆలోచించాం. నేను అడుగుపెట్టేది పరిశుద్ధమైన మందిరంలో. ఒక హాస్పిటల్కి వెళ్తే నీకు హాస్పిటల్ వాతావరణంలోకి వెళ్ళిపోతావు. మార్కెట్కి వెళ్తే మార్కెట్ వాతావరణంలోకి వెళ్ళిపోతాం. అర్థమైందా? రైల్వే స్టేషన్కి వెళ్తే లేకపోతే బస్టాండ్కి వెళ్తే మనం బస్టాండింగ్లో ఉన్నామన్న విచక్షణ మనకి ఉంటుంది. బస్టాండింగ్కి వెళ్ళి కాయగూరలు కొనుక్కోం. బస్టాండింగ్కి ఎందుకు వెళ్తాం? బస్ ఎక్కటానికి వెళ్తాం, ఊరు ఎక్కటానికి వెళ్తాం. మందిరానికి ఎందుకు వస్తాం? మందిరానికి ఎందుకు వస్తాం? ఆదివారం అని వచ్చేస్తామా? కాదు. దేవుని యొక్క దృష్టి నా మీద ఉండాలి. దేవుడు నన్ను కనికరించాలి. దేవుడు నా మీద జాలిపడాలి. దేవుడు నన్ను రక్షించాలి. దేవుడు నా కుటుంబాన్ని రక్షించాలి. నశించిపోతున్న ప్రజల్ని దేవుడు రక్షించాలి. నేను మందిరంలో అడుగు పెట్టడం ఒక్క మాట చెప్పాలంటే ఆయనకి ఇష్టం అవ్వాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను లోపల అడుగు పెట్టడం నా బిడ్డ వచ్చేసిందే సన్నిధికి అని ఆయన సంతోషించాలి. అలాంటి దృక్పథంతో రావాలి కావని ఏదో ఆదివారం ఓలేసేసి 7 గంటల నుంచి 10 గంటలకు అయిపోద్ది, 9 గంటలకు అయిపోద్ది, ఇంటికి వచ్చేసి పనులు చేసేసుకోవచ్చు. అలా వస్తే దానివల్ల నీకేమీ ఆశీర్వాదం దొరకదు. ఎలా వస్తుందంట? పవిత్రమైన హృదయం, మంచి మనసాక్షి, నిష్కపటమైన విశ్వాసం. పవిత్రమైన హృదయం చెప్పండి. పవిత్రమైన హృదయం, మంచి మనసాక్షి, నిష్కపటమైన విశ్వాసం. అక్కడి నుండి వస్తుంది జీవితం, భక్తి. ఇది మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అక్కడే 3వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక మాట ఉంది చూడం. 1 తిమోతి 3:9, విశ్వాస మర్మము పవిత్రమైన మనసాక్షితో గైకుని వారై ఉండవలెను. ఏ మనసాక్షి అంటే ఇది? పవిత్రమైన మనసాక్షి. ఏ మనసాక్షి ఉండాలి? ఇందాకే మనసాక్షి, మంచి మనసాక్షి. మంచి మనసాక్షికి పవిత్రమైన మనసాక్షికి తేడా ఏంటి? కొంచెం మీరే ఆలోచించండి. మనందరి చేతిలో ప్రపంచం అంతా ఉంది కదా, ఏముంది?
1: సెల్ ఫోన్, ఖాళీగా ఉన్నావు. చాలాసార్లు చూస్తూ ఉంటాను. ఏం చేస్తారు, ఖాళీగా ఉంటే కొంతమంది సెల్ ఫోన్లో మాట్లాడతారు కదా, మీకు ఇష్టమైనవి ఏవో చూస్తూ ఉంటారు కదా, యవనస్తులు ప్రత్యేకంగా. మీ సెల్ ఫోన్ ఎవరైనా చూడొచ్చా మీ ఇంట్లో వాళ్ళు చెప్పండి, ఎవరైనా జవాబు. మీ సెల్ ఫోన్కి ఒక కోడ్ ఉంటుంది కదా, మీ ఇంట్లో వాళ్ళందరూ తెలుసా? మంచిది. నా సెల్ ఫోన్ ఎవరికన్నా తెలుసు, మీ చర్చ వాళ్ళకి కూడా తెలుసు. ఇదే మనసాక్షి, పవిత్రం, హోలీ, పరిశుద్ధం, వ్యర్థమైనవేవి చూడను.
2: మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపాదేవుని ప్రేమ పరిశుద్ధాత్మనిచ్చ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదా తోడైండి. నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక. ఆమేన్.
3: మా అడ్రస్: శ్రీమతి జాయిస్ అంబెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్, 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 9440109893 మరియు 0884237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.

దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడొకడునూ లేడు. కీర్తనల గ్రంథం 53వ అధ్యాయం.

దేవుని దర్శనంతో, దేవుని ఆత్మ నింపుదలతో విద్యార్థి ఉద్యమాన్ని బలపరచడానికి, క్రైస్తవ విద్యార్థుల్ని సన్నద్ధులను చేయడానికి అనేక పాటలు రచించి వాటికి స్వరకల్పన చేసి ఈ విద్యార్థి పరిచర్యలో భాగస్వామిగా ఉంటున్న శ్రీ జె దేవరాజు గారిని బట్టి దేవునికి వందనాలు. వైజాగ్ ఈయు పూర్వ విద్యార్థి సహకారంతో, మరికొందరి గ్రాడ్యుయేట్ల ప్రోత్సాహంతో దేవరాజు గారు రాసిన కొన్ని పాటల్ని మేము క్యాసెట్ రూపంలో అందిస్తున్నాము. తన పాటలతో ఎందరినో మైమరపిస్తూ, అందులోని సందేశాలతో మరెందరినో యేసు ప్రభువుకు సన్నిహితంగా తీసుకొస్తున్న శ్రీ దేవరాజు గారి సేవలను గుర్తిస్తూ ఈ క్యాసెట్ను ఆయనకు అంకితం చేస్తున్నాము.

అలనాడు దూతలు పాడిన క్రిస్మస్ పాట ఈనాటి వరకు ప్రజాహృదయంలో మారుమోగుతోంది. ఊర్ధ్వలోకమందు దేవదూతల స్తుతులందుకునే దేవుడు కన్యక గర్భవాసాన పుట్టాడు, నరావతారం ధరించాడు. ఈయన సాక్షాత్తు దేవుడు, నీతి సూర్యుడు, దేవపుత్రుడు. మృత్యుభీతిని గెలవండి, ఆత్మశుద్ధి పొందండి. ఈ గేయ రచయిత చార్లెస్ వెస్లీ.

తనను మరిచినా తాను మరువడు, మనం విడిచినా మనలను విడువడు. మనమంటే యేసయ్యకు ఎందుకో ఈ ప్రేమ.

సింఫోనీ గాస్పుల్ టీం సమర్పిస్తున్న మరో విశిష్ట క్రైస్తవ జానపద గీతాల క్యాసెట్ నీ సల్లని సూపే. రచన సంగీతం

సింఫోనీ గాస్పల్ టీం సమర్పిస్తున్న ఆంధ్ర క్రైస్తవ కీర్తనల క్యాసెట్ నీ చరణములే. ఆంధ్ర క్రైస్తవ కవి సార్వభౌమ పురుషోత్తమ చౌదరి గారు క్రైస్తవ సంఘానికి దేవుడిచ్చిన వరం. తాను అనుభవించిన క్రీస్తు ప్రేమ మాధుర్యాన్ని తన సేవ ద్వారా, రచనల ద్వారా చవిచూపించి అనేకులను క్రీస్తు చెంతకు నడిపించి సంఘాన్ని ఉత్తేజపరిచిన స్వార్థికుడు, కాపరి, నాయకుడు, గాయకుడు, శ్రమబాధితుడు యేసయ్య ప్రియ శిష్యుడు చౌదరి గారు. ఈయన పాటలు వాక్యానుసారమైనవై ఆధ్యాత్మిక పరిపక్వత కలిగి ఉంటాయి. సుప్రసిద్ధమైన ఈయన పాటలలో కొన్నింటిని సరి అయిన రాగాలతో ఏఆర్ స్టీవెన్సన్ మధుర సంగీతంలో మిమ్మల్ని ఆనందింపజేసేలా, మీకు మేలు కలిగేలా రూపొందించి అందిస్తున్నాం. వినండి నీ చరణములే.

స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం.

చనిపోవాలనేసి డిసైడ్ అయినాను. ఐ డిడ్ నాట్ క్రై వెన్ ఐ వాస్ గెటింగ్ మ్యారీడ్, బట్ ఐ క్రైడ్ వెన్ ఐ వాస్ టేకింగ్ బాప్టిజం. ఏ టైం అంటే ఆ టైంకు ఇంటికి వస్తే మేము గేట్స్ తీయము, ఇలాంటి అబ్జెక్షన్స్ అయితే ఉన్నాయి. అయితే నేను బామ్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి అని దేవుణ్ణి అడిగినప్పుడు ఎగ్జాక్ట్గా 18 క్వశ్చన్స్ ఉంటే ఏ బీతో సహా అవే క్వశ్చన్స్ నాకు దేవుడు ఇస్తూ వచ్చి ఉన్నాడు. ఒక 3 ఎగ్జామ్స్లో నాకు టాప్ ర్యాంక్స్ వచ్చి ఉన్నాయి. అంటే నాకు నేను ఇంకా సెలెక్ట్ అవుతాను, గవర్నమెంట్ జాబ్ నాకు వస్తుంది, టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్స్లో ఉన్నత పదవి నాకు దేవుడు ఇస్తూ ఉన్నాడు అనేది నాకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అది సాతాన్ ఎలా డిస్ట్రాయ్ చేసి ఉన్నది అనే దాన్ని దానిని బట్టి నేను చాలా దూరం అయిపోయినాను. 16 అవర్స్ నేను కష్టపడేదాన్ని, 16 అవర్స్ చదువుకునేదాన్ని. ఇంకా గ్రూప్ 2కు నాకు జస్ట్ 2 మార్క్స్లో నేను ఫస్ట్ అటెంప్ట్ వితౌట్ ఎనీ కోచింగ్, నేను 2 మార్క్స్లో అంటే రిజర్వేషన్ అది ఉంటాయి కదా కొన్ని కేటగిరీస్ని బట్టి, అక్కడ 2 మార్క్స్ నాకు నేను కోల్పోవడం జరిగింది. ఇలా లాస్ట్ చెప్పాలి అని అంటే 0.25 మార్క్స్ న్యూ అస్యూరెన్స్ ఇండియా ఆఫ్ ఇండియా కంపెనీలో ఐటీ అడ్మినిస్ట్రేటర్ జాబ్, అది నా లాస్ట్. ఇంకా నేను గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ కాకూడదు అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయిపోయినాను. దేవుడు ఎందుకో నన్ను కనికరించలేదు, దేవుడు నా మీద వికటము చూపించి ఉన్నాడేమో అని చెప్పేసి ఒకలాంటి బిట్రేయల్ స్పిరిట్ నాలో ఎలుబడి చేస్తూ వస్తుంది. ఆ టైంలో నేను ఎంతగా ఏడ్చుకున్నానంటే దగ్గర దగ్గరగా 12 కిలోమీటర్స్ ఏడ్చుకుంటూ నడుచుకుంటూ వచ్చిన్నాను. నేను 17,000తో నేను సాలరీ నా స్టార్ట్ అయింది. మా ఫ్రెండ్స్ అప్పటికే 70,000 తీసుకునేవాళ్ళు అనమాట. మా ఫ్రెండ్ నా పేరు సలోమి, నేను ఒక సనాతన ధర్మము మానవతా విలువలు కలిగిన గొప్ప మానవతా విలువలు కలిగిన కుటుంబం నుంచి నేను వచ్చిన్నాను. వాస్తవం చెప్పాలి అని అంటే నా యొక్క బాల్యము 1-4 ఇయర్స్ పేరెంట్స్తో ఉండడం జరిగింది. ఆ 1-4 ఇయర్స్లో నేను 4 ఇయర్స్ అంటే 4th స్టాండర్డ్ వరకు నేను నా పేరెంట్స్తో ఉండడం జరిగింది. మా యొక్క విలేజ్లో వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఇది ఈస్టర్ ఫెస్టివల్ ఆ టైంలో, క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఆ టైంలో, ఆ యొక్క డ్రామాలు, కల్చరల్ యాక్టివిటీస్, క్రిస్టియన్ స్కిట్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఒక పపెట్ షోలో నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు నేను అంటే మనకు సాధారణంగా 4th స్టాండర్డ్ వరకు అని అంటే 9 ఇయర్స్ అలా ఉంటుంది, లెస్ దాన్ 10 ఇయర్స్ లోపల. అప్పుడు ఏం విషయాలు అయితే విని ఉన్నామో అవి చాలా మన మనసులో బాగా నాటుకొని పోతాయి. అయితే ఆ పపెట్ షోలో ఒక యాక్టివిటీ జరుగుతూ ఉంది, పిల్లల యొక్క పపెట్ షోలో జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారు, మీ పేరెంట్స్ చూడకపోయినా, మీ ఫ్రెండ్స్ చూడకపోయినా, టీచర్స్ ఎవరు చూడకపోయినా, వన్ గాడ్ ఈస్ దేర్, గాడ్ ఈస్ సీయింగ్ యూ అని చెప్పేసి అని అంటాడు. అంటే ఆయన ప్రతీది నువ్వు చేస్తున్న ప్రతి పాయింట్, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, అది నీ దేవుడు చూస్తూ ఉంటాడు, ఆ దేవుడే జీసస్ అని చెప్పేసి వాళ్ళు ఆ పపెట్ షోలో అది జరిగింది. అది మొత్తం ఎంటైర్ యాక్టివిటీ నాకు గుర్తులేదు కానీ, బట్ ఆ మాట నన్ను దర్శనం ఆకట్టుకొని ఉన్నది. ఓకే, ఎవరు చూడకపోయినా దేవుడు అని వాడు చూస్తూ ఉంటాడు అన్నది నా మనసులో ఉండింది. తర్వాత నేను నా స్టడీస్ పరంగా నేను హాస్టల్కు మూవ్ అయినాను. 5th స్టాండర్డ్ నుంచి 12th స్టాండర్డ్ వరకు నేను చాలా చక్కగా చదువుకుంటూ, టీచర్స్ చెప్పినది చాలా చక్కగా నేర్చుకుంటూ, ఆ విధంగా అన్ని క్లాసెస్లో ఫస్ట్ మార్క్స్ తీసుకొని వస్తూ, అది మంచి పేరు కలిగిన మంచి పేరు నాకు ఉండేది, టీచర్స్ కూడా బాగా రికగ్నైజ్ చేసేవాళ్ళు, మంచిగా ఉండేది. అయితే సటన్ మూమెంట్లో 9th స్టాండర్డ్ ఐ రిమెంబర్ మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక ఇద్దరు ముగ్గురు దేవుణ్ణి, జీసస్ను ఆరాధించే బిడ్డలు, చాలా చక్కగా ఆరాధించే బిడ్డలు ఉన్నారు. ఆ టైంలో వాళ్ళు చెప్పి ఉన్నారు, డీజస్ దినకరణ్ గారు, ఫస్ట్ నేను దైవ సేవకుల విషయం తెలిసిపోయినాను అని అంటే డీజస్ దినకరణ్ గారు. డీజస్ దినకరణ్ గారు ఏమని చెప్పారు, అక్కడ వాళ్ళు ఏదైనా మనకు ప్రేయర్ పాయింట్స్, మనకు బాధలు ఏదైనా సమస్యలు ఉంటే అక్కడ మనము ఒక లెటర్ రాసి ప్రేయర్ చేయమని అన్నప్పుడు, వాళ్ళు ప్రేయర్ చేసిన తర్వాత లాస్ట్లో ఒక ప్రామిస్ ఇస్తారు, ఆ ప్రామిస్ మనము పదే పదే చదువుతూ ఉంటే కినా మనకు దేవుడు మన సమస్యల నుంచి విడుదల కలుగ చేస్తాడు అనేసి మా స్నేహితులు చెప్పడం వలన, సరే లెట్ మీ ట్రై, దిస్ ఇస్ అ న్యూ, నాకు ఒక కైండ్ ఆఫ్ అడ్వెంచరస్ థింగ్స్, న్యూ యాక్టివిటీస్, తర్వాత ఇంకొకటి నన్ను అందరూ అనేది ఒక వెరైటీగా చేసి దాని యొక్క మన్ననలను పొందుకోవడము, రికగ్నిషన్ పొందుకోవడం అనేది నాకు ఫస్ట్ నుంచి అలాంటి స్పిరిట్తో నేను మూవ్ అయ్యిన వ్యక్తిని.
అయితే నేను సరే చూద్దాము హౌ గాడ్ విల్ స్పీక్ టు మీ వాట్ దే విల్ ప్రే అని చెప్పేసి అలా అలా ఆలోచన చేసుకుని సరే లెట్ మీ రైట్ అ ప్రేయర్ రిక్వెస్ట్ అని చెప్పేసి అలా ప్రేయర్ రిక్వెస్ట్ రాసినాను. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ ఏం రాసినానో నాకైతే గుర్తులేదు, కానీ బట్ ఆ ప్రామిస్ అయితే నాకు బాగా గుర్తుంది. యెషయా ప్రవచన గ్రంథంలో యాకోబుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అలా మాట్లాడుతూ వస్తాడు, నువ్వు పర్వతంలో నూర్చుదువు కొండలను పొట్టువలే చేయదువు, నువ్వు నూరుపుడి మ్రానుగా నేను చేస్తూ ఉన్నాను, పురుగు వంటి యాకోబు అనే అధ్యాయం ఉంటుంది కదండి, ఆ మాట నాకు పంపించినప్పుడు నాకు బైబిల్ చాలా అర్థమయ్యేది కాదు, చక్కగా తెలుసుకునేది. పర్వతంలో నూర్చడము అని అంటే ఎట్లా నూడుస్తాము, చీపురు పట్టుకొని నేను ఊడుస్తానా, కొండలను పొట్టువలే చేస్తాను అని అంటే గొడ్డలు తీసుకొని నరుకుతానా, ఏంటి వాట్ ఈస్ దిస్ మీనింగ్ అని చెప్పేసి అలా అని అనుకున్నాను. ఒక టీచర్ ఉన్నారు మాకు, డ్రిల్ టీచరు, దేవుణ్ణి తెలుసుకున్న సిస్టర్ టీచరు, ఆవిని అడిగితే ఏమే నీకు ఇంత మంచి వాగ్దానం వచ్చింది అనేసి మా సిస్టర్ మా మేడం అన్నారు. అప్పుడు ఏంటో వాగ్దానం అంటే ఏమో తెలియదు, కానీ బట్ ఐ వాస్ రీడింగ్ దట్ ఎవ్రీడే దట్ ప్రామిస్, కానీ ట్రిమెండస్ ఆ వాగ్దానము. పర్వతంలో నూర్చుదువు అంటే కొండలాంటి సమస్యలను, కొండలను పొట్టువలే చేయదు అనే సమస్యలు, ఆ యొక్క విషయాలు జరిగిన తర్వాత చాలా కాలానికి నేను రికగ్నైజ్ అయ్యాను, ఓ పర్వతం అంటే ఈ సమస్యను పర్వతంలాగా ట్రీట్ చేసిన, నేను వాటిని నూరుస్తాను, కొండలను పొట్టువలే చేస్తాను. అది నా ఫస్ట్ ఎన్కౌంటర్ బై వర్డ్ ఆఫ్ గాడ్, అంటే దేవునితో నేను నడుస్తూ ఉన్నాను, దేవుని ప్రణాళికలో ఉన్నాను అనేది అంటే నాకు ఊహ తెలిసిన తర్వాత ఇది ఫస్ట్ ఎన్కౌంటర్ అని నేను చెప్పగలుగుతాను. అయితే మా ఫ్రెండ్స్ చెప్తూ ఉన్నప్పుడు ఇట్లా ప్రేయర్స్ వాళ్ళు ఎగ్జామ్స్ పబ్లిక్ ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళు ప్రేయర్స్ చేస్తారు, మనం ప్రేయర్స్ చేయించుకోవచ్చు అని చెప్పేసి అని అన్నప్పుడు మనము అంటే మనం వారితో ప్రార్థన చేపించుకుంటూ ఉన్నప్పుడు ఏదైనా వారికి మనం ఆఫరింగ్స్ ఇవ్వాలి కదా అని చెప్పేసి నేను అలా అనుకున్నాను. అలా నేను మనీ ఆర్డర్ అప్పట్లో మనీ ఆర్డర్ నేను హాస్టల్లో ఉండటం వల్ల మనీ ఆర్డర్ చేసిన తర్వాత నాకు వచ్చిన వాగ్దానము అసలు నిన్ను తలగానే ఉంచుతాను కానీ తోకగా ఉంచను అని అన్నాను అనేసి ఆ వాగ్దానం వచ్చినది. ఆ వాగ్దానం నా పట్ల నెరవేర్చబడము నేను చూసి ఉన్నాను. అసలు నా యొక్క పబ్లిక్ ఎగ్జామ్స్లో నేను నా తల్లిగారిని నేను కోల్పోవడం జరిగింది. ఎగ్జామ్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాను, ఇట్లా మా మదర్ చనిపోయినారు, ప్రభును చనిపోయిన తర్వాత నేను మా మదర్ను చూసేసి వచ్చి ఎగ్జామ్స్ రాసి ఉన్నాను. చాలా డ్రాస్టిక్ సిచ్యువేషన్ నాది. అలాంటప్పుడు టాప్ 10 ర్యాంక్స్లో నేను ఉండడం అనేది ఆయన కృపనే, నిజంగా ఆయన కృపనే. నా యొక్క మార్క్స్ లిస్ట్ వచ్చిన తర్వాత మా టీచర్స్ అందరు చూసి ఎంఐ సో అండ్ సో సబ్జెక్ట్స్లో షీ విల్ బీ ఫస్ట్ ర్యాంక్ అండ్ వాట్ అబౌట్ అదర్స్ సబ్జెక్ట్స్ అనేసి టీచర్స్ వచ్చేసి వెంటనే నా మార్క్స్ లిస్ట్ అవంతా చూసిన తర్వాత చాలా సంతోషించినారు. నాకు అవన్నీ పెద్దగా అంటే ఇది ఏదో సంథింగ్ ఐఎమ్ ఇన్ ది సమ్ అదర్ ట్రాక్ అనేదిగా నాకు తెలియలేదు. అయితే తర్వాత నేను హాస్టల్లో నా యొక్క ఇంటర్మీడియట్ స్టేజ్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ నుంచి మరి డిగ్రీ అండ్ నాకు కెరియర్ మామూలుగా పీజీ వరకు నేను చదువుతున్న చదువుల్లో నాకు మా మదర్కు అంటే అటాచ్మెంట్స్ పెద్దగా లేవు. నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉండటం వల్ల అంత పెద్ద నాకు సిబ్లింగ్స్తో కూడా నేను పెద్దగా అటాచ్మెంట్స్ లేదు. ఎవరైనా నాకు అటాచ్మెంట్ ఉన్నారు అంటే నా ఫ్రెండ్స్, నా బుక్స్, నేను నా కల్చరల్ యాక్టివిటీస్ అలా ఉండేదాన్ని. అన్నిట్లో ఏ దాంట్లో నేను ఫస్ట్ ర్యాంక్ రావాలి అనేది దాని కొరకు ప్రయాసపడేదాన్ని, ప్రయత్నించేదాన్ని అలా ఉండేదాన్ని. అయితే సడన్గా నా యొక్క డిగ్రీ నేను కంప్యూటర్ సైన్స్ జాయిన్ అయినప్పుడు నా స్నేహితులు అప్పుడు నేను అప్పటి వరకు హాస్టల్లో ఉన్న నేను తర్వాత డే స్కాలర్గా మారడం జరిగింది. నా ఫ్రెండ్స్ మిగతా ఫోర్ మెంబర్స్ వచ్చేసి వాళ్ళు హాస్టల్లో ఉండడం వల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవడము, చదువుకోవడము, అలా గ్రూప్ డిస్కషన్స్ అలా చేస్తూ ఉండేదాన్ని. అయితే 5 మెంబర్స్ ఉండేవాళ్ళము. 5 మెంబర్స్ ఒక సిస్టమ్ను మేము ఫాలో అయ్యేవాళ్ళం అనమాట. ఎవ్రీ థర్స్డే పలానా చోటుకి వెళ్ళాలి, పలానా చూడాలి, చేయాలి, ఇది చేసిన తర్వాత వీ కెన్ డూ అదర్ థింగ్స్, దెన్ వీల్ గెట్ గుడ్ ర్యాంక్ అన్నట్లుగా మేము అలా ఉండేవాళ్ళము. అయితే సడన్గా నా యొక్క స్నేహితురాలు ఒక అమ్మాయి షీఈస్ ఫ్రమ్ గుత్తిశాల, మీకు అందరికీ చాలా వరకు తెలిసి ఉంటుంది, తను అక్కడ చాలా బాగా జరుగుతాయంట, చాలా ప్రేయర్స్ అందరు మా ఊరంతా కదులుతుంది ఆ యొక్క ప్రేయర్స్లో, చాలా బాగుంటుంది, ఇక్కడ ఏదైనా ఉంటే వెళ్దామని ఆశపడుతున్నాను అనేసి మా ఫ్రెండ్ అలా చెప్పడం వలన అవునా వెళ్దామా సరే నాకు పర్మిషన్ వస్తుందో రాదో తెలియదు నాకు అన్నట్లుగా నేను అనుకున్నాను. అయితే తన దగ్గరికి వెళ్ళి నా తర్వాత ఎందుకో నాకు చాలా లైకింగ్ అనిపించింది అమ్మాయితో మాట్లాడడము. సరే నేను
తనతో క్లోజ్నెస్ వచ్చింది. మేము 5 మెంబర్స్ము. హోసన్న మందిరం అయితే చాలా బాగుంటుంది, అక్కడ సాంగ్స్ చాలా బాగుంటాయి, షెల్ వి గో అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అలా చెప్పి ఉన్నారు. సరే అనేసి నేను గ్రూప్ స్టడీ గ్రూప్ డిస్కషన్స్కి నేను వెళ్తున్నాను అనేసి ఇంట్లో పర్మిషన్ తీసుకొని నేను రావడం జరిగింది. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ నా అట్రాక్షన్ ఏంటి అని అంటే మ్యూజిక్. అక్కడ పాస్టర్ గారు వచ్చేసి కీబోర్డ్ ప్లే చేస్తూ ఉన్నారు, పియానో ప్లే చేస్తూ ఉన్నారు. అన్ని ఆ మ్యూజిక్ సిస్టమ్ నన్ను చాలా అట్రాక్ట్ చేసింది. ఆ సమయంలో నేను మందిరంలో కూర్చొని ఉన్నాను. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ముందు వెళ్ళిపోయి ఉన్నారు, ముందు పోయి కూర్చున్నారు. వాళ్ళ కోసం నేను లేట్గా వెళ్ళాను. లేట్గా వెళ్ళేసి లాస్ట్లో కూర్చున్నాను. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అంటే చదువు బైబిల్ ఎలా తీసి ఎక్కడ ఏ చాప్టర్ ఉంటుందో కూడా తెలియని వాళ్ళు నా పక్కన కూర్చొని ఉన్నారు. నేను వారి మధ్యలో కూర్చొని ఉన్నాను. ఇది సమ్మర్, ఇంకా సమ్మర్ టైం అనమాట, ఏప్రిల్. ఆ టైంలో ఇంకా బాగా ఫ్యాన్ గాలి కోసం అనేసి నేను ఎదురు చూస్తూ అట్లా ఇట్లా చూస్తున్నాను. వర్షిప్ జరుగుతుంది. వర్షిప్ జరుగుతూ ఉంటే పాస్టర్ ఎక్కడో ఉన్నారు అక్కడ, నేను కార్నర్లో ఉన్నాను. అయితే కొంతమంది భాషలు మాట్లాడుతూ ఉన్నారు, అన్నోన్ టంగ్స్ మాట్లాడుతూ ప్రైజ్ జీసస్. అసలు వాళ్ళకి బైబిల్ ఎలా పట్టుకోవాలో కూడా తెలియదు, ఎటు సైడ్ ఇండెక్స్ ఉంటుందో తెలియదు. అలాంటి వాళ్ళు గ్లోరీ టు జీసస్ అనేసి ఇంగ్లీష్ వర్డ్స్ పాడడం పలకడము, ఇంకా తమిళ్ కన్నడ వర్డ్స్ కూడా వాళ్ళు పలకడం వలన నేను వాళ్ళకెళ్ళి చూస్తూ ఉన్నాను. అందరిని ఇలా చూస్తూ వస్తూ ఉన్నప్పుడు సేవకుడు నన్నే చూస్తూ ఉన్నట్టుగాను కళ్ళుమూయి సనగకు అనేసి అలా మాట్లాడడము, అది నాకు ఫస్ట్ దేవుడు నన్ను హెచ్చరించడము. తర్వాత నన్ను కాదులే, ఇంతమందిలో నన్నే అంటున్నాడా దేవుడు, నన్నే చూస్తున్నాడా పాస్టర్ ఊరికే క్యాజువల్గా అంటూ ఉన్నారులే అని చెప్పేసి నేను అనుకున్నాను. తర్వాత జరిగిన విషయం ఏంటి అని అంటే, ఇంకా తర్వాత ఎందుకో నాకు తెలియలేదు, బట్ నేను వెళ్తూ ఉన్నానా చర్చికి అనేసి అనుకున్నాను. వెళ్ళను అని అనుకున్నాను కానీ, బట్ సమ్వేర్ సంగీతం అంటే ఇష్టం కాబట్టి ఒక నెలకు ఒకసారైనా కానీ గ్రూప్ డిస్కషన్కి వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళొచ్చు అన్నట్లుగా అలా ఆలోచన చేసుకుంటూ నేను వచ్చి ఉన్నాను. అయితే జరిగిన విషయం ఏంటంటే, 2 weeks మా ఫ్రెండ్స్ వచ్చారు, 4 members వచ్చారు. నేను 2 weeks వెళ్ళలేదు. 3rd week నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత దేవుడు నాతోనే మాట్లాడినట్లుగాను, నేను అసలు నాలో ఉన్న ఒంటరితనము, అంతవరకు ప్రతి విషయంలో ఒక అగ్రెసివ్నెస్, ఏదైనా ఒక మనిషి నా దగ్గరకు వచ్చి అయ్యో ఇట్లా అయిపోయింది ఇలా ఉంది సలోమి అనేసానంటే, వై కాంట్ యూ థింక్ లైక్ దిస్ అనేసి అట్లా పాజిటివ్ వేస్గా నేను చెప్పే అలాంటి నాకు నేనే ఒక పిటినెస్ అనేది నాకు అనిపించింది. ఆ సమయంలో నాకు ఎవ్వరూ లేరు అన్నట్లుగా ఆ 3rd Sunday నేను వెళ్ళినప్పుడు దేవుని మీద ఆధారపడడం అనేది నాకు దేవుడు ఆటోమేటిక్గా ఆయన నేర్పించిన, ఆయన మీద ఆనుకోవడం అనేది నేను ఆ రోజు ఎక్స్పీరియన్స్ అయి ఉన్నాను. ఇంకా తర్వాత నుంచి ఏది ఏమైనప్పటికీ ఎలా అయినా కానీ ఎన్ని అబద్ధాలైనా చెప్పైనా కానీ నేను ఈ మందిరానికి రావాలి అని చెప్పేసి అని అనుకున్నాను. తర్వాత సరే ఇంకా మనకు పరిజ్ఞానం లేదు, దైవిక జ్ఞానం తెలియదు ఎలా ఉండాలో, ఒకవేళ తప్పులు చేస్తే పడిపోతారేమో. అప్పటికి బాప్తిస్మాల కార్యక్రమాలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. సరే చర్చికి వెళ్ళడం మాత్రం సరిపోతుంది అని చెప్పేసి అట్లా అనుకున్నాను. నా స్టడీస్ అప్పుడు నేను ఒక మంచి ఇంజనీర్ అవ్వాలి, మంచి ప్రోడక్ట్స్ నేను డెవలప్ చేయాలి, ఏదైనా ఒక సైంటిస్ట్ లాంటి వర్క్ నేను చేయాలి అనేది నాకు చాలా ఆసక్తి. అలానే నా కెరీర్ కూడా అలానే స్టార్ట్ అయ్యింది, అలానే ఉండినాను. అయితే దేవుని యొక్క ప్రణాళిక గొప్పదైనది. ఆయన నన్ను చూస్ చేసుకున్నాడు అనేది నేను చాలా లేటుగా తెలుసుకొని ఉన్నాను. ఆయనను ఎప్పుడైతే తెలుసుకొని ఉన్నానో అప్పటి నుంచి ఆయన నన్ను మరలా లోకంలోనికి తీసుకొని వెళ్ళలేదు. హల్లెలూయా. అయితే జరిగిన విషయం ఏంటి అని అంటే, మా ఫ్రెండ్స్ చాలా ఇన్స్పైర్ అయిపోయేసి లెట్ మీ టేక్ ద బాప్టిజం అని చెప్పేసి వాళ్ళు బాప్తిస్మాలు తీసుకొని ఉన్నారు. తర్వాత వాళ్ళ మా కాలేజ్ స్టడీస్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము మా ఇంట్లోకి వెళ్తే మేము చర్చికి వెళ్తామో లేదో తెలియదు అని అన్నారు. అలా అన్నప్పుడు నాకు చాలా భయం వేసింది. ఇంకా నేను కూడా అలా వెళ్ళాను కదా, నా పరిస్థితి ఎలా ఉంటుందో, బాప్తిజం తీసుకుంటే ఎలా ఉంటుందో పరిస్థితి అని చెప్పేసి నేను కొంచెం రిజెక్ట్ చేసుకుని, దేవుడు ఏదో మాట్లాడుతున్నాడు కానీ బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ వాట్ గాడ్ ఈస్ టాకింగ్. ఇఫ్ గాడ్ టెల్స్ దెన్ డెఫినెట్లీ ఐ షుడ్ ఒబే ఆర్ నాట్. ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు ఒబే, వాట్ ఈస్ ద నెక్స్ట్, వాట్ విల్ హ్యాపెన్ అన్నట్లుగా ప్రతి విషయంలో ఒకలాంటి క్వశ్చన్ మార్క్ వేసుకుంటూనే వచ్చానని. దేవుడు ఒక మాట చెప్తే కదా దానికి లోబడేదాన్ని కాదు, కాకపోతే మా పాస్టర్ గారు చెప్పినట్లుగా ప్రార్థన చేసుకుంటూ అలా వచ్చేదాన్ని. ఓకే నా సమస్య ఇదింది ప్రభా, నాకు కృపదయచేయి అనేసి అట్లా అని అంటున్నాను. చాలా మంది ఈ భాషలు మాట్లాడుతూ ఉన్న వారిని చూసి నేను చాలా వింతగా ఫీల్ అయి ఉన్నాను. అయితే దేవుడు నన్ను దర్శించి ఉన్నాడు. మొదటిగా నేను రక్షణ బాప్తిసం తీసుకోకముందుకే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించడం అనేది
చాలా ట్రిమెండస్ ఎక్స్పీరియన్స్ అని నేను చెప్పగలుగుతాను. అది ఎలా అంటే, ఒకరోజు మేము ఆల్ నైట్ ప్రేయర్కు వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళడం కూడా చాలా రెస్ట్రిక్షన్స్తో నేను వెళ్ళిన్నాను. ఏది ఏమైనప్పటికీ వెళ్ళాల్సిందే అన్నట్లుగా నేను, సరే తర్వాత ఏం జరిగినా కూడా ఐ విల్ టేక్ ద చార్జ్ అని చెప్పేసి అలా వెళ్ళి ఉన్నాను. వెళ్ళి ఉన్నప్పుడు ఆ ముందు రోజు వరకు నాకు జరిగిన విషయం ఏంటంటే, నా పండు చాలా పెయిన్గా ఉంటుంది. అసలు ఇలా బ్రష్, ఇక్కడ ఇట్ సైడ్ బ్రష్ చేసేదాన్నే కాదు, ఇట్ సైడ్ మాత్రమే బ్రష్ చేసుకుంటూ వచ్చేదాన్ని. అలా ఉన్నప్పుడు అందరూ ప్రార్థన చేస్తున్నారు, దైవ సేవకుడు వర్షిప్ లీడ్ చేస్తూ వస్తూ ఉన్నాడు. లీడ్ చేస్తూ ఉన్నప్పుడు నేను వచ్చేసి నేను కూడా కళ్ళు మూసుకొని, ప్రభువా నీకు స్తోత్రములు, వీళ్ళందరూ ఇంతగా ప్రార్థన కన్నీరు గాడ్చి ఆనందిస్తున్న ఆత్మలో ఆనందిస్తున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, సంతోషిస్తున్నారు, పాటలు పాడుతున్నారు. అప్పటికి నాకు పాటలు ఏమి రావు, ఒక సాంగ్ మాత్రము ఆ సమయంలో ఒక ఆ పల్లవి మాత్రమే నాకు తెలుసు, అది ఏ

నియము. ఆ పాట అది ఒక్క పల్లవి ఎంటైర్ వర్షిప్ లో అది నేర్చుకుని ఉన్నాను. ఆ పాట మాత్రము అది ఆ పల్లవి నేర్చుకుని పాడుతూ ఉన్నాను, నేను కూడా పరవశిస్తూ ఉన్నాను. అంతే, ఆల్ ఆఫ్ సడన్ సమ్ వన్ కేమ్ అండ్ టచ్డ్ మీ. అప్పుడు నా యొక్క బాడీలో ఉండేది, నాకు మామూలుగా అంటే నాది నా బాడీ హీట్ బాడీ అలాంటిది, నాకు సడన్ గా ఒక లాంటి టెంపరేచర్ నాలోనికి రావడం జరిగింది. చల్లంటి ఒక చల్లని స్పర్శ అనేది నేను అనుభవించి ఉన్నాను. అది ఫస్ట్ ఎన్కౌంటర్. తర్వాత ఇంకా నేను డిసైడ్ అయిపోయినాను, దేవా బ్రతుకుతే నీ కొరకే బ్రతకాలి. నేను ఎంతగైనా బయట కనపడకపోయినా నేను మాత్రం నీతోనే ఉడంబడిక చేసుకుంటూ ఉన్నాను, నువ్వే నడిపించు అని చెప్పేసి అని అనుకున్నాను. అయినా అప్పటికీ నేను బాప్తిసం తీసుకోవడానికి చాలా సిద్ధపడి ఉన్నాను, కానీ చాలా అబ్జెక్షన్స్ వచ్చినాయి. ఏదేమైనప్పటికీ దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాను కాబట్టి చాలా వరకు నేను స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉన్నాను. 2006 జూన్ 10న బాప్తిసం తీసుకోవడానికి దేవుడు మార్గం సరళం చేసి ఉన్నాడు. ఆ దినమున

దేవునితో అలా బాగా ప్రార్థన చేసుకున్నాను. ఉదయకాలం నుంచి తెల్ల తెల్లవారు వరకు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, ప్రార్థనలోనే ఉన్నాము. అయితే దేవుడు నాతో మాట్లాడిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ యూత్ యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు డైమెన్షన్సే వేరుగా ఉంటాయి, అట్రాక్షన్సే వేరుగా ఉంటాయి. ఇతరుల మాటలు కూడా మనల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి. ప్రతి ఒక్కరికి చాలా వరకు ఈ ప్లాట్ఫామ్ మీద వాచ్ చేస్తూ ఉన్న వారికి, వింటూ ఉన్న వారికి ప్రతి ఒక్కరికి సమ్వేర్ సంథింగ్ సమ్ వర్డ్ సమ్ థింగ్స్ సమ్ థింగ్స్ కానీ పర్సన్స్ కానీ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది ఉంటుంది. బట్ ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్, అయ్యా నేను నీతో వస్తున్నాను, నీ ఇంటిలోనికి నేను వస్తున్నాను, హౌ యూ విల్ బి లీడింగ్ మీ. ఐ ఆస్క్డ్ గాడ్. ఐ డిడ్ నాట్ క్రైడ్ వెన్ ఐ వాజ్ గెటింగ్ మ్యారీడ్, బట్ ఐ క్రైడ్ వెన్ ఐ వాజ్ టేకింగ్ బాప్టిజం. ప్రభువా నువ్వు నన్ను ఎలా నడిపిస్తావు అని చెప్పేసి నేను ఆ దేవుని అడిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట, సేవకుడు మాట్లాడుతూ ఉన్నాడు, అదే మాట, సేవకుడి స్వరము నా చెవిలో నేను ముందుగానే వింటున్నాను. వర్షిప్ క్రీస్తు ప్రేమ నుండి ఎడబాబు వాడెవరు, క్రీస్తు మీ పక్షమని ఉండగా మీకు విరోధి ఎవడు, ఏర్పరచబడిన వారి మీద నేరం మోపు వాడెవడు. ఈ విధంగా దేవుడు రోమపత్రిక 8వ అధ్యాయము ఆ అధ్యాయం అంతా దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. తర్వాత ఇంకా నేను వెనక్కి తిరిగి చూడలేదు. బాప్తిసం తీసుకున్న తర్వాత నా పేరు సలోమిగా మార్చబడింది. యాక్చువల్గా నాకు మా నేను స్కూల్లో చదివేటప్పుడు కూడా నాకు ఎందుకో అది అంటే సలోమియా కూడా ఒక వన్ ఆఫ్ ది ఎవాంజలిస్ట్ అనేసి నాకు తెలుసు. తర్వాత ఇప్పుడైతే ఇప్పుడున్న జ్ఞానంతో నేను చెప్పగలుగుతూ ఉన్నాను. అలా నేను ప్రార్థన చేసుకొని మొత్తానికి బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం తీసుకొని ఇంటికి వెళ్తూ ఉన్నాను. నువ్వు ఏ టైం అంటే ఆ టైంకు ఇంటికి వస్తే మేము గేట్స్ తీయము, ఇలాంటి అబ్జెక్షన్స్ అయితే ఉన్నాయి. అయితే నేను బాప్తిసం తీసుకున్న తర్వాత నేను వెళ్తూ ఉన్నాను, ఇంటికి వెళ్తున్నాను. దగ్గరగా 3 కిలోమీటర్స్ మా ఇంటికి చర్చ్కి. నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. 4:30కి నేను బాప్తిసం తీసుకున్నాను. 4:35కు నాది డ్రెస్ ఎక్స్చేంజ్ చేసుకొని ఇంటికి వెళ్తూ ఉన్నాను. 2 ఏంజల్స్ నా వెనకాల రావడం అనేది నేను చూసి ఉన్నాను. ఎగ్జాక్ట్గా నేను ఇంటికి ఆ రూట్లో మామూలుగా ఒకరు సింగిల్గా పోరు, ఇంకా జనాలు కూడా ఇంకా అప్పటికి మా కాలనీలో ఇంకా రోడ్డు సరిగ్గా లేదు, కొంచెం చెట్లు అంతా కొంచెం రిమోట్ ఏరియా లాగా ఉంటుంది. అలాంటిది నేను ఒక్కదాన్ని నేను నడుచుకుంటూ వెళ్ళాను. నేను నాతో పాటు ఇద్దరు దేవదూతలు నాతో పాటు రావడం జరిగింది. సరిగ్గా నేను మా ఇంట్లో గేటు తీసి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ వెలుగు అనేది నేను చూడలేదు. అంతవరకు నాతో సమ్వేర్ సమ్వన్ కమింగ్ విత్ మీ అని చెప్పేసి నేను అనుకున్నాను. తర్వాత నేను ఇట్లా నేను ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయినాను అనేసి మా సేవకులకు చెప్పి ఉన్నప్పుడు ఏంజల్స్ వచ్చి ఉన్నారు నీతో అని చెప్పి అలా చెప్పి ఉన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. అయితే జరిగిన సందర్భం ఏంటి అని అంటే అవంతా దేవుడితో నడిచిన సందర్భాలు, దేవుడు నాతో ఉన్న సందర్భాలు ఇవంతా చాలా బాగా అనిపించింది. చదువుకుంటున్నప్పుడు కూడా దేవుడు మంచి జ్ఞానం అనుగ్రహించి, రాయబోయే ఎగ్జామ్స్లో కూడా ప్రభు రేపు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి అని దేవుడిని అడిగి ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా 18 క్వశ్చన్స్ ఉంటే ఏ బీతో సహా అవే క్వశ్చన్స్ నాకు దేవుడు ఇస్తూ వచ్చి ఉన్నాడు. ఇదంతా స్టడీస్ అయిపోయిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు నేను సిద్ధపడుతూ ఉన్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిద్ధపడుతున్నప్పుడు దేవుని చిత్తాన్ని అడగలేదు. ఎందుకంటే మా నాన్నగారు ఇంట్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి సంథింగ్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అని చెప్పేసి ప్రయత్నం చేసి ఉన్నారు. అలా చెప్తూ ఉండడం వల్ల నేను కూడా గవర్నమెంట్ జాబ్స్కు చాలా ప్రిపేర్ అయినాను. అంతవరకు దేవుడు నాతో నడిచినాడు, నేను దేవునితో నడిచిన్నాను. ఎప్పుడైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు నేను ప్రిపేర్ అవుతూ వస్తూ ఉన్నానో ఒక 3 ఎగ్జామ్స్లో నాకు టాప్ ర్యాంక్స్ వచ్చిందండి. అంటే నాకు నేను ఇంకా సెలెక్ట్ అవుతాను, గవర్నమెంట్ జాబ్ నాకు వస్తుంది, టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్స్లో ఉన్నత పదవి నాకు దేవుడు ఇస్తూ ఉన్నాడు అనేది నాకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అది సాతాను ఎలా డిస్ట్రాయ్ చేసి ఉన్నది అనే దానిని బట్టి నేను చాలా దూరం అయిపోయినాను. ఇంకా నాకు చాలా దేవుడు ఇంతగా నాతో నడుస్తూ ఉన్నప్పుడు, నేను దేవుడిని ఇంతగా అడుగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క ఉద్యోగ విషయంలో ఇలాంటి డిస్ట్రాక్షన్స్ రావడం ఏంటి అనేది నాకు ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఇంకా దేవునికి దూరం డిపార్ట్ అవుతూ ఉన్నాను. దేవుడు నేను దేవుడు ఎలా నడిచి ఉన్నామో నేను దేవునితో మాట్లాడేదాన్ని. ప్రభా ఐఎమ్ గోయింగ్ టు బై దిస్, షుడ్ ఐ బై ఆర్ నాట్, ఇస్ దిస్ యూస్ఫుల్ ఫర్ మీ. ఒకవేళ కొన్ని ఫోర్స్ఫుల్గా కొన్న వస్తువులు కూడా నేను వాడని దినాలు కూడా ఉన్నాయి. అలా దేవునితో నడిచిన నేను ఇక ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉద్యోగం తెచ్చుకునే విషయంకి వచ్చేసరికి నేను దేవునికి దూరం అయ్యాను. నాకు ఎటు మ్యాథమెటిక్స్ నేను మంచిగా చేస్తాను, మంచి ఇప్పటికీ నాకు మంచి రికార్డ్స్ ఉన్నాయి.
అందుకోసం అనేసి నా మీద

0: నాకు కాన్ఫిడెన్స్. అలా కాన్ఫిడెన్స్తో అన్ని ఎగ్జామ్స్ బాగా నేను నా ఫస్ట్ నేను కష్టపడితేనే కదా దేవుడు కూడా అనుగ్రహిస్తాడు అన్నట్లుగా నేను అనుకునేదాన్ని. అలా అనుకుని నేను చాలా ఒక రకంగా చెప్పాలి అని అంటే 16 అవర్స్ నేను కష్టపడేదాన్ని, 16 అవర్స్ చదువుకునేదాన్ని. ఇంకా గ్రూప్ 2కు నాకు జస్ట్ 2 మార్క్స్లో నేను ఫస్ట్ అటెంప్ట్ వితౌట్ ఎనీ కోచింగ్ నేను దేవుని అడిగినాను, ప్రభువా నాకు తెలియచేయి, నువ్వు నాకు నేర్పించు, ఎలా చదువుకోవాలో ఎలా నడుచు ఏమేమి చదువుకోవాలో కూడా నాకు తెలియచేయి అని చెప్పేసి అలా మెటీరియల్ తీసుకొని చదువుకుని ఉన్నాను. చదువుకోవడం వలన టాప్ మార్క్స్ వచ్చినాయి, కానీ అయితే 2 మార్క్స్లో అంటే రిజర్వేషన్స్ అవి ఉంటాయి కదా కొన్ని కేటగిరీస్ని బట్టి, అక్కడ 2 మార్క్స్ నాకు నేను కోల్పోవడం జరిగింది. ఇలా ప్రతిదీ నేను రాస్తున్న ప్రతి ఎగ్జామ్స్లో టాప్ మార్క్స్లో వస్తూ ఉన్నాను, బట్ ఐ వాజ్ ఫెయిలింగ్ 1 or 2 మార్క్స్ అంటే అక్కడ క్లియర్ అవ్వకపోవడం జరుగుతుంది. దానివల్ల నేను దేవునికి దూరం అయ్యాను. దేవునికి ఎలా దూరం అయ్యానంటే పైకి మాత్రం భక్తి జీవితం చేస్తూ వస్తూ ఉన్నాను. అయితే దేవుడు ఇంకా నేను ఏం ప్రార్థన చేసినా నాకు నాకు నచ్చినది నేను అడిగినది దేవుడు నాకు అయ్యనప్పుడు ఇంకా నేను ఏమి ఏ విషయం అడగమంటావు అనే క్వశ్చన్ నాలో వచ్చింది. అలా వచ్చినప్పుడు నేను ఇంకా నేను ప్రభువా నేను ఇంత కష్టపడి ఉన్నాను దానికి తగిన ప్రతిఫలం ఇవ్వు అన్నట్లుగా నా ప్రార్థన అలా స్టార్ట్ అయినది. చాలా వరకు నేను ఎగ్జామ్స్ రాసి ఉన్నాను, చాలా ఇంకా లాస్ట్ చెప్పాలి అని అంటే 0.25 మార్క్స్ న్యూ అస్యూరెన్స్ ఇండియా కంపెనీలో ఐటీ అడ్మినిస్ట్రేటర్ జాబ్ అది నా లాస్ట్, ఇంకా నేను గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ కాకూడదు అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయిపోయినాను. అలా చదువుతూ 0.25 మార్క్స్ కట్ ఆఫ్ పెట్టేసేసి నేను దాంట్లో క్వాలిఫై కాలేదు, నా మార్క్స్ రాలేదు అని చెప్పేసి ఇంకా అక్కడికి ఆగిపోయింది. ఇంత ఫ్రస్ట్రేట్ అయిపోయినాను, ఇంత దూరం అయిపోయినాను. ఇంకా దేవుడు నన్ను చూస్తే దేవునికి నేను ఇష్టం లేనేమో అని చెప్పేసి నేను అనుకున్నాను. అలా అనేసి ఈ గవర్నమెంట్ జాబ్స్ గురించి నేను పక్కన పెట్టేసి ఇంకా ప్రైవేట్ జాబ్స్లో నేను ప్రిపేర్ అవ్వాలి, జాబా అంటే నాకు చాలా ఇష్టము, టెక్నాలజీ నేను అప్లికేషన్స్ కొన్ని అప్లికేషన్ పర్సనల్గా అప్లికేషన్స్ నేను డెవలప్ చేసుకొని ఉన్నాను. దానిని బట్టి ఇంకా సరే ఐటీలోనే ఇంకా మనం లీడ్ అవ్వాలి, ఇంకా తప్పదు మనం సర్వైవ్ అవ్వాలి కదా, దేవుడు ఎందుకో నన్ను కనికరించలేదు, దేవుడు నా మీద వికటము చూపించి ఉన్నాడేమో అని చెప్పేసి ఒకలాంటి బిట్రేయల్ స్పిరిట్ నాలో ఎలుబడి చేస్తూ వస్తుంది. ఏది ఏమైనప్పటికీ బట్ నేను సర్వైవ్ అవ్వాలి కాబట్టి నేను ఐటీ ఫీల్డ్లో ఇంకా కంప్లీట్గా నేను దాని మీదనే ఫోకస్ చేయడం జరిగింది. అయితే ఐటీ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు కూడా నాకు పెద్దగా సాటిస్ఫాక్షన్ లేదు. మా ఫ్రెండ్స్ అప్పటికే నేను 17,000తో నేను సాలరీ నా స్టార్ట్ అయింది, మా ఫ్రెండ్స్ అప్పటికే 70,000 తీసుకునే వాళ్ళు అనమాట. మా ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చేసరికి ఎందుకంటే వాళ్ళు నాలాగా కెరీర్ బ్రేక్ తీసుకోలేదు, ఎందుకంటే నేను ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ పడుతున్నాయి అంటే నోటిఫికేషన్ పడుతుంది అని అంటే జాబ్ మానేసేసి వచ్చేసి లేదంటే లీవ్ పెట్టుకొని ఇలా ప్రిపేర్ అయ్యేతో వచ్చేదాన్ని. మా ఫ్రెండ్స్ అందరూ అదే కంపెనీలలో కంటిన్యూ అవ్వడం వల్ల వాళ్ళ సాలరీస్ ఇంక్రిమెంట్ అవ్వడము, కంపెనీ స్విచ్ అవ్వడం వల్ల మంచి సాలరీస్ వచ్చినాయి. అయినా ఇంకా నేను కంపల్సరీగా నేను ఇక్కడే నిలదొక్కుకోవాలి, ఇంకా వేరే ఇంకా నాకు గవర్నమెంట్ జాబ్ ఏం దేవుడు ఇవ్వట్లేదు, ఇంకా నేనేం చేయను అని చెప్పేసి అలా అనుకుంటూ ఉన్నాను. ఇక నేనైతే నేను వెళ్తున్న ఫెలోషిప్లో దేవుడు బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, కానీ ఏదైనా జాబ్స్ వస్తూ ఉన్నాయి వేరే వాళ్ళకి వచ్చినప్పుడు నా హృదయంలో చాలా వేదన కలుగుతూ వస్తూ ఉండేది. అంటే ఇదంతా మీకు ఈ యొక్క సాక్ష్యం చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా కంఫర్ట్ చేసి ఉన్నాడు అనే దానికి నేను ఇంత వివరణ ఇస్తూ ఉన్నాను. ఇంకా గవర్నమెంట్ జాబ్స్ను వదిలేసి ప్రైవేట్ జాబ్స్లో ఎప్పుడైతే వచ్చి ఉన్నానో నా శాలరీని చూసేసి మా ఫ్రెండ్స్ ఈ పిల్ల ఇలా వెళ్ళింది అలా వెళ్ళింది అందుకే దీని శాలరీ ఇలా ఉంది అని చెప్పేసి ఇంకా వీఆర్ గెటింగ్ మ్యారీడ్, వెన్ షీ విల్ గెట్ మ్యారీడ్, వెన్ షీ విల్ బి స్టేబుల్ ఇన్ హర్ లైఫ్, ఎప్పుడు లైఫ్లో సెటిల్ అవుతుంది. అప్పటికే మా ఫ్రెండ్స్ అందరూ ఆన్ సైట్కు వాళ్ళకి ఆపర్చునిటీస్ వచ్చాయి, నేను జస్ట్ అరగెట్రం అంటే ఐటీ సెక్టర్లోనికి ఎంటర్ అయి ఉన్నాను, ఇంకా నా ఎక్స్పీరియన్స్ అంత లేదు, ఇంకా నా పర్ఫార్మెన్స్ నా ఎక్స్పీరియన్స్ స్టెబిలిటీ అన్నీ క్రాస్ చెక్ చేస్తారు. అయితే సగం మధ్యలో ఉన్నప్పుడు కొన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి ఆన్ సైట్కి వెళ్ళడానికి, తర్వాత ఇంట్లో పరిస్థితులను బట్టి నేను ఆగిపోవడము అంటే నా డిజైర్ అనమాట, సంథింగ్ గ్రేట్ అని అనిపించుకోవడం అనేది నాకు ఆశ ఉండేది. ఇంకా ఇవన్నీ కూడా ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి. దానివల్ల నేను దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాను, దేవుని పరిచర్యలో ఉంటూ ఉన్నాను, సేవకులకు సహకారంగాను దేవుని దైవ సేవకులను వెంబడించడం అనేది నా లైఫ్ స్టైల్ అలా ఉండేది. అయితే లోపల మాత్రము ఇతరుల గురించి నేను భారం కలిగి ప్రార్థన చేస్తూ వచ్చేదాన్ని, కానీ బట్ ఐ వాజ్ నాట్ ప్రేయింగ్ ఫర్ మై సెల్ఫ్. నా అసలు నా లైఫ్ ఏంటి, దేవుడు నాకు అడిగినది నాకేం ఇవ్వలేదు. ఒక ఒకనొక సందర్భంలో తీరా దగ్గరకు వచ్చింది, అది ఇంకా ఆర్డర్స్ ఆఫ్ అది ఏమంటారు గవర్నమెంట్ ఆర్డర్స్ రావాల్సింది రాలేదు, అది హోల్డ్లో ఉంది, అది ఇప్పటికీ హోల్డ్లో ఉంది. ఆ టైంలో నేను ఎంతగా ఏడ్చుకున్నానంటే దగ్గర దగ్గరగా 12 కిలోమీటర్స్ ఏడ్చుకుంటూ నడుచుకుంటూ వచ్చిన్నాను. ఇంకా నేను చనిపోవాలనేసి డిసైడ్ అయినాను. అయితే దేవుడు నన్ను హెచ్చరిస్తాను, ఆత్మ నార్పకుడి, ఇలా మాట్లాడుతున్నావు అలా చేస్తున్నావు, నేను ఎలా బ్రతకాలి ప్రభువా, నాకు అడిగినది ఇప్పుడు చూడి, ఆశ నీ ఆశ భంగం కానేరదు అంటావు, మరి తర్వాత నీ కోరికని సిద్ధింపచేసి సిద్ధింపచేస్తాను అంటావు, నీ మనోభిష్టమును సిద్ధింపచేస్తాను కలగచేస్తాను అని అంటున్నావు, బట్ వై యు ఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ మై డిజైర్ అనేది నాకు ఒకలాంటి వాగ్విధానం దేవునితో ఉండేది. మిగతా విషయాలలో దేవా ఈ విషయంలో నేను వెళ్తున్నాను, వెళ్ళొచ్చా పోవచ్చా, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అన్నప్పుడు దేవుడు ప్రతి విషయంలో సమాధానం ఇస్తూ ఉన్నాడు, కానీ ఈ జాబ్ విషయంలో నాకు దేవుడు ఇయ్యలేదని చెప్పేసి ఒకలాంటి ఒక కార్నర్, ఒక బిట్రేయల్ కార్నర్ అనేది నాలో ఉండేది. అలా ఉన్నప్పుడు నేను దేవునితో అంటే 70% దేవునిలో ఉంటే 30% నాకు సాడ్నెస్ అనేది ఉండేది. నా ముఖం చూస్తానే చాలా వరకు ఏదో ఈ అమ్మాయి కోల్పోయింది, యవనస్త్రాలు ఎండుకొని ఇలా ఉండడం ఏంది, ఏదో సంథింగ్, నా సేవకులు కూడా అలానే అనుకునే వాళ్ళు నన్ను చూసి ఉన్నప్పుడు, ఏదో సంథింగ్ షీ హ్యాస్ ఫెయిల్డ్, సంథింగ్ షీ హ్యాస్ ఫెయిల్డ్ అని చెప్పేసి అలా అనుకునే వాళ్ళు. ఎవరేమనుకున్నా నా బాధ నాకు తెలుసు, కానీ అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నేను అలా అనుకుంటూ అలా నా లైఫ్ లీడ్ చేసుకుంటూ వచ్చిన్నాను. అయితే సరిగ్గా 2016 అప్పటికి నేను బాప్తిసం తీసుకున్న తర్వాత, సారీ ఈ విషయం చెప్పలేదు, పరిశుద్ధాత్మ అభిషేకం నేను ఎలా పొందుకొని ఉన్నాను. ఒకరోజు అందరం కూర్చొని పిల్లలం అందరం క్యారం బోర్డ్ ఆడుతూ ఉన్నాము, ఎందుకు నాకు బైబిల్ చదవాలా అనేసి నాకు ఆత్మ ప్రేరేపణ వస్తుంటే చదువుతూ వస్తున్నాను. అప్పటికి ఇంకా ఇవి గాస్పల్స్ చదివేసినాను, అపోస్తల కార్యములు స్టార్ట్ ఇంకా అక్కడికి వచ్చేసినాను. అలా చదువుతున్నప్పుడు క్యారం బోర్డ్ ఆడకుండా నేను టెరెస్ పైకి పోయి కూర్చొని ప్రార్థన, ఇంకా అపోస్తల కార్యములు చదువుతూ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా సౌలు పౌలుగా ఎలా మార్చబడి ఉన్నారో ఆ టయానికి నేను దేవుని సన్నిధిలోనికి సరెండర్ అయిపోయినా, నన్ను నేను సరెండర్ అయిపోయినప్పుడు ప్రభువా నేను పాపిని, ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని అంటున్నాను, ఆత్మాభిషేకం నాకు కావాలి ప్రభువా, నన్ను క్షమించి ప్రభువా అని చెప్పేసి నాకు తెలియకుండానే సరిగ్గా మిట్ట మధ్యాహ్నం అది 3:30 ఆ టైంలో నేను అలా పైన టెర్రస్ పైన కూర్చొని, ఏమి ఓపెన్ ప్లేస్ అనమాట, కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, మోకరించి ప్రార్థన చేస్తున్నాను. నాకు తెలియలేదు ఆత్మాభిషేకంతో నేను నింపబడి ఉన్నాను, నా మోకాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు తెలియలేదు నా మోకాళ్ళు ఆ స్కిన్ అంతా టేర్ అవ్వడము, రక్తం కారుతూ ఉండడం అని, అవన్నీ నేను చూడలేదు, అవన్నీ నాకు పెయిన్గా కూడా లేదు. అది ఫస్ట్ నేను పరిశుద్ధాత్మ బాప్తిసం మొదటికి బాప్తిసం తీసుకున్నాను, తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసము అతి త్వరితంలోనే పొందుకున్నాను. అగ్నిలో అభిషేకము, పరిశుద్ధాత్మ అగ్నిలో బాప్తిసం తీసుకోవడము నాకు 2016 అక్టోబర్ 2nd ఒక దైవ సేవకుడు ఇక్కడ అంటే మా చర్చిలోనే, అందరికీ హాలిడేస్ ఉంటాయి కదా, ఈరోజు మనము అపోస్తులుల కూటముగా మనము ఈరోజు కండక్ట్ చేసుకుందాము అని చెప్పేసి చెప్పినప్పుడు హౌ ఇట్ విల్ బి, అపోస్తులు ఇంటింట రొట్టె విడిచిన్నారు, పరిశుద్ధాత్మ చేత ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ బుద్ధి చెప్తూ ఖండిస్తూ ఈ విధంగా నడిపించి ఉన్నారు కదా, లెట్ మీ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి చర్చికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు చర్చికి వెళ్ళినప్పుడు దగ్గరగా 30-40 people ఉన్నాము, అందరం ప్రార్థన చేస్తున్నాము, ఆయన భాషలతో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ అభిషేకంతో వర్షిప్ చేస్తూ ఉన్నారు. నాకు తెలియలేదు దగ్గరగా 40 minutes టంగ్స్లో ఎప్పుడు ప్రేయర్ చేయని కొత్త భాషలు దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. ఇక అప్పటి నుంచి ప్రభువా నువ్వు నన్ను ప్రేమించలేదు, నేనే నిన్ను ప్రేమించినాను, నేను ఇష్టపడి ఉన్నాను, అందుకే నేను చర్చికి వస్తున్నాను, నువ్వు నాకు కష్టం పెట్టినా నష్టం పెట్టినా మంచి చేసినా కీడు చేసినా ఏది చేసినా నేను నీ సన్నిధిని వదిలిపెట్టను. అలానే నేను 2016 నుంచి 2017 వరకు అలా నడుస్తూ వచ్చినాను. సరిగ్గా 1 year లోపలనే దగ్గర అంటే ఇదే దృక్పథంతో నేను 6 months నేను అలా నడిచి ఉన్నాను. అయితే 7th దగ్గర నుంచి దేవుని యొక్క ప్రణాళిక గొప్పదైనది. ఆ 7th మాకు ప్రతి నెల వాగ్దాన సందేశము, వాగ్దానం క్రీస్తు ప్రేమకు సాటెవ్వరు ఆ మాటను చూసుకున్నప్పుడు నా ఫెయిల్యూర్స్ అన్ని నేను ప్రతిది రికార్డ్ చేసుకునేదాన్ని అనమాట. దేవుడు నాకు అంటే డైరీ రాసుకునేదాన్ని, దేవుడు నాకు ఏ విషయంలో మాట్లాడినాడు, నేను దేవునితో ఏం మాట్లాడినాను, దేవుడు నాకు ఏ దానికి రెస్పాన్స్ ఇచ్చిన్నాడు, దేవుడు ఇంకా ఏ దానికి రెస్పాన్స్ అవ్వలేదు, ఇంకా ఏ విషయాలు నేను ఎలా అడగాలి, ఎలా మాట్లాడాలి ఆయనతో, అబ్రహాంతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడతాడు కదా అనేసి నేను అలా నడుచుకుంటూ వచ్చిన్నాను. అలా 2017 వచ్చినప్పుడు క్రీస్తు ప్రేమకు సాటెవ్వరు ఉన్నప్పుడు ఏం ప్రేమను చూశాను, ఇంతవరకు నా చేయదే, నేను అన్ని చేయదనుభవాలే, దేవుని ప్రేమించి ఉన్నాను, దేవునితో నడుస్తూ ఉన్నాను, ఎన్నో ఎదుర్కొని ఉన్నాను, ఎన్నో దొంగ పనులు చేసి ఉన్నాను. అంటే ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు, జనాల మధ్యలో ఎలా ఉండాలో బాగా తెలుసు. అలా ఒక ఒక మనిషి నన్ను వచ్చి, ఏ నువ్వు ఇది చేసావంట కదా, నువ్వు ఇట్లా అంటావు కదా, పలానా అంటావు కదా అని ఎక్కడ అంటారో అలా అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. దానికి తగినట్టుగా నేను నడుచుకొని ఉన్నాను. తర్వాత ప్రభు ఇది ఇలా చేయడం తప్పేమో అని నేను దేవుణ్ణి అడిగినప్పుడు, దావీదు కూడా కొన్ని చోట్ల ఒక చోట నుంచి తప్పించుకొని వస్తూ ఉన్నప్పుడు ఆయన కనబడకుండా ఉండడానికి పిచ్చివాడిలాగా గీతలు గీస్తూ వస్తున్నాడు. ఒకవేళ దేవుడు నన్ను కూడా అలా చేసి ఉన్నాడేమో అని చెప్పేసి నేను, ప్రభువా నేను కూడా అలా చేసి ఉన్నానా అని అన్నప్పుడు, దేవుని యొక్క కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ధైర్యంగా నేను మీ మధ్యలో సాక్ష్యం చెప్తూ ఉన్నాను. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు నన్ను క్రీస్తు ప్రేమకు సాటెవరు అని అన్నప్పుడు, నువ్వు ఎన్ని విధాలుగా చేసి ఉన్నావు, నాకేది మేలు జరగలేదు, మరి నీ ప్రేమ ఎక్కడుందని నేను చూడాలి అని చెప్పేసి నేను ఏడ్చుకుంటూ అవన్నీ ఇమెయిల్స్ నా డైరీస్ అవన్నీ ఏమేమైతే రాసుకొని ఉన్నాను చింపేసి ఉన్నాను. నిజంగా ఒకవేళ నేను పొరపాటు చేసి, నేను ఇంతవరకు అనుకున్నాను నువ్వు నన్ను ప్రేమించలేదు, నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నీతో వస్తున్నాను, ఒకవేళ నువ్వు ప్రేమించి ఉంటే నా స్థితి ఇలా ఉండేది కాదు అని చెప్పేసి నేను బాగా ఆ రోజు ఆ వాక్యం ఆ దైవ సేవకులు డెలివరీ చేస్తూ మెసేజ్ చెప్తూ ఉన్నారు. నాకు దుఃఖం ఆగలేదు. నేను రాసుకునేటివి, దేవునితో మాట్లాడుకునేటివి, నువ్వు ఇది ఇస్తావు కదా ప్రభా, నువ్వు ఇస్తున్నందుకు నీకు స్తోత్రం, నువ్వు ఇచ్చే దేవుడవు, అలా అనుకునేటివన్నీ ఆశలన్నీ అడి ఆశలు అయిపోయినాయి. అంతరంగంలో ఎన్నో పోరాటాలు పోరాడుతూ ఉన్నాను. నేనైతే ఎవరితో కంపారిజన్ చేసుకునేదాన్ని కాదు, కానీ నా దేవుడు నాకు ఇస్తాడు, ఒకవేళ నాకు సామర్థ్యం లేకపోయినా నాకు సామర్థ్యం అనుగ్రహించే దేవుడు అలా నేను అడుగుతూ వచ్చేదాన్ని. కానీ వేరే వాళ్ళతో నాకు కంపారిజన్ నాకు ఇష్టం ఉండేది కాదు. నాకు నా ప్రొవైడరు నాకు ఇస్తూ ఉన్నప్పుడు వేరే వాళ్ళతో నేను ఎందుకు జెలస్గా ఫీల్ అవ్వాలి, వేరే వాళ్ళకు ఉంది నాకు లేదు అనేసి నేను ఎందుకు ఫీల్ అవ్వాలి. హీ విల్ గివ్ మీ ద అపాయింటెడ్ టైం, ఆయన టైంలో నాకు ఇస్తాడు అనే ధైర్యం, ఆ విధమైన రిలేషన్షిప్ నాకు దేవునితో ఉండింది. అయితే ఆ సందర్భంలో నేను ఆ నెలంతా ఫిబ్రవరి ఆ నెలంతా ఆ వాగ్దానం బట్టి నేను ప్రార్థన చేసుకుంటున్నాను. అయ్యా నన్ను క్షమించు, నిజంగా నీ ప్రేమకు సాటెవ్వరు అని నువ్వు అంటున్నావు, మరి ఇవన్నీ విషయాలలో నేను ఎలా నడిచిన్నాను నాకు తెలియలేదు, నేను ఎలా ఉండాలో నాకు తెలియట్లేదు ప్రభు. ఒకవేళ నేనేమైనా నీకు దూరం అయి ఉన్నానేమో, దట్ వాజ్ మై గ్రేటెస్ట్ ఎన్కౌంటర్ విత్ గాడ్. ఆ 28 డేస్ దేవునితో నేను ఎలా నడిచిన్నానంటే, నువ్వు ఇలా చేసావు, ఫలాంది అడిగినప్పుడు నాకు ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇచ్చావు, వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు నా మీద ఇంత భక్తి చేస్తుంది, దీనికి ఇది రాలేదు, ఉద్యోగం రాలేదు, అది రాలేదు, ఇది ఇంత చదువుతుంది కానీ ఏమో రావట్లేదు, ఇలాంటి మాటలు అనిపించుకుంటున్నప్పుడు నేను ఎంత కృంగిపోయినానో, నా దేవుడు నాకేం చేయలేదే అని నేను ఏడ్చుకున్నాను కదా, మరి నీకు కోపం వచ్చిందా ప్రభువా అనేసి ఆ 28 డేస్ నేను అలానే దేవుణ్ణి అడిగిన్నాను, దేవునితో మాట్లాడుతున్నాను. సరిగ్గా మార్చి నెల వచ్చింది. మార్చిలో వాగ్దానం ఏమొచ్చింది తెలుసా, నా మంచితనం అంతయో నీకు చూపిస్తాను, మోషకు తోడైనట్టుగా నీకును తోడైన్నాను అని దేవుడు మాట్లాడి ఉన్నాడు. నిజంగా ఆయన మాట్లాడిన మాట ఒక మనిషి మాట్లాడితే కొంతకాలం వరకు వాళ్ళు మంచి చేస్తారు, తర్వాత మరలా మర్చిపోతారేమో, కానీ పరిస్థితులను బట్టి వారు ఒకవేళ చేయాలనన్నా ఆ సహకరించలేకపోవచ్చేమో, కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఇక అంతే అండి. 2017 నుంచి గాడ్స్ ఫేవర్ నేను చూడడం జరిగింది. అయ్యా నాకు ఇది కావాలయ్యా అని అంటే అన్ని శ్రేష్టమైనటువే దేవుడు నాకు అనుగ్రహిస్తూ వస్తున్నాను. ఇక సరిగ్గా ప్రేయర్స్ ఇలా దేవునితో నేను ఒక మంచి రిలేషన్షిప్ కలిగి నా ఇన్నర్ వూన్స్ హృదయంలో గాయపడినటువంటి దేవుణ్ణి నేను మిస్అండర్స్టాండ్ చేసుకొని దేవునికి దూరమైన సందర్భాలు అవన్నిటినీ రిపెంట్ చేసి ఉన్నాడు. నువ్వు పాతవి మర్చిపోమని దేవుడు చెప్పి ఉన్నాడు. ఇంకా అలా మరి నేను ఒక న్యూ ట్రాన్స్ఫర్మేషన్ అయినాను. అయిన తర్వాత నుంచి దేవుని ఫేవర్ ప్రతి చోట నన్ను తీసుకొని వస్తూ ఉంది. వెళ్ళిన చోటల్లా ఒకలాంటి గౌరవము, ఈవెన్ దైవ సేవకులకు పెద్ద పెద్ద దైవ సేవకులను పరిచయం చేసుకోవడానికి కూడా ఎందుకో దేవుని యొక్క ముఖ వర్చస్సు నా మీద ఉండడం వల్లనో తెలియదు, కానీ అసలు ఒక కొంతమంది దగ్గర అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళలేము, అలాంటిది దేవుడు నాకు అవకాశం అనుగ్రహిస్తూ వచ్చి ఉన్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నాతో నడుస్తూ ఉన్నాడు, నేను ఆయనతో ఉన్నాను అనేది నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. సరిగ్గా ఇంకా మ్యారేజెస్ సందర్భానికి వస్తే ఇంకా నేను అనుకున్నాను మా నాన్నగారు అంటే ఇంకప్పటికీ మా నాన్నగారు ఏంటి అంటే, మా మదర్ చనిపోయిన తర్వాత మా నాన్నగారు మమ్మల్ని ఎలా రైట్ చేసి ఉన్నారో మాకు బాగా తెలుసు, ఆయన ఎంత సాక్రిఫైస్ చేసుకున్నారో మాకు బాగా తెలుసు. నేను మా నాన్నగారితో మా అమ్మగారితో కానీ మా తోబుట్టులతో కానీ నేను ఎక్కువగా గడపలేదు, కానీ ఆ బాండింగ్స్ అనేది మా నాన్నగారు ఎలా ఉన్నారు ఇతరుల నుంచి సాక్ష్యం వింటూ ఉన్నప్పుడు నేను చాలా సంతోషించేదాన్ని. ఇలాంటి వ్యక్తికి నేను బిడ్డగా అనిపించుకోవడము నా ధన్యత, నా భాగ్యము. నేను ఆయన బిడ్డగా అనిపించుకోవడము నా ధన్యత అనుకొని నేను చాలా సంతోషంగా గౌరవంగా ఉన్నాను. అయితే ప్రభువా, ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా అడుగుతున్నాను. మా నాన్నగారు కొన్ని విషయాలలో, కొన్ని కట్టుబాట్లలో బయటికి రాలేరు. అలా అనేసి బిడ్డకు పెళ్లి చేయకుండా ఉండలేరు. ఆయన ఆత్మకు శాంతి ఉండదు ఒకవేళ ఆయన మరణిస్తే. ఆయన మరుక్షణం, ఆయన చనిపోయిన మరుక్షణమే నన్ను కూడా తీసుకోప్రభువా అని చెప్పేసి నేను 2018 నుంచి నేను అలా అడుగుతూ ఉన్నాను దేవునితో. కొన్ని సందర్భాలలో దేవుడు నాకు సమాధానం ఇవ్వకపోయేసరికి మా నాన్ననే నాకు కరెక్ట్ సమాధానం ఇచ్చినాడు. మొదటగా తల్లిదండ్రులను ప్రేమించమన్నాడు కదా దేవుడు. సో నేను మా నాన్న మాటనే వింటాను, మా నాన్న చెప్పినట్టుగానే నేను వెళ్తాను అని చెప్పేసి అలా అనుకున్నాను. వివాహ విషయంలో కొన్ని అబ్జెక్షన్స్ వచ్చినాయి, అవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. కాకపోతే నేను ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దోస్ థింగ్స్. హౌ గాడ్ లెడ్ మీ టిల్ నౌ అనేది నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరూ కాదు, బంధువులు, రక్త సంబంధికులు, తల్లిదండ్రులు ఎవరున్నా కూడా నీతో నడిచే దేవుడు. ఎందుకంటే నిన్ను భూమి మీదకి తీసుకుని వచ్చిన దేవుడు, నిన్ను ఫలింపచేసే దేవుడు, నిన్ను ఆయన కొరకు వాడుకునే దేవుడు కాబట్టి ఆయన ప్రణాళిక గొప్పదైనది. ఆయన ప్రణాళిక, ఆయన చిత్తము నెరవేర్చువారుగా మనల్ని ఏ విధంగా నడిపిస్తాడు అనేది నా యొక్క సాక్ష్యం ద్వారా మీకు తెలుస్తుందని నేను ఆశపడుతూ ఉన్నాను. అయితే ఈ యొక్క మ్యారేజ్ విషయంలో నేను మా తండ్రి గారి విషయంలో నేను ఇట్లా అడుగుతూ ఉన్నాను. ప్రభా, మా నాన్న మరణించిన మరుక్షణమే నా యొక్క సమాధి కూడా ఉండాలి, పక్కన ఉండాలి, మా నాది కూడా ఉండాలి, నా సేవం కూడా ఉండాలి అనేసి అలా ప్రార్థన చేస్తూ ఉన్నాను. 2019లో దేవుడు మరలా నాకు ఎన్కౌంటర్ చేసి ఉన్నాడు. ఎలా అడిగినాడు అని అంటే, మా తండ్రి గారి కంటే కూడా ఫస్ట్ మా తండ్రినే, తర్వాతనే దేవుడు, తల్లి, తండ్రి, గురువు, దైవము అన్నట్టుగా ఉన్నారు కదా. సో నేను లెట్ మీ లవ్ మై గాడ్, మై ఫాదర్ అన్నట్లుగా నేను అలా అనుకునేదాన్ని. మా నాన్నగారు ఏ చెప్తే అలా చేయాలి అని ఆశపడుతూ ఉన్నాను. వివాహ విషయంలో ఆయన ఏం చెప్తే సరేలే, నేనైతే ఒకటే అనుకున్నాను, సీక్రెట్ బిలీవర్గా ఉండి అసలు బయట ప్రపంచం లేకుండా దేశం కొరకు, రాష్ట్రం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేస్తే చాలు, మూడు పుట్ల అన్నం పెడితే, బట్టలు ఉంటే చాలు అన్నట్లుగా అలా అనుకున్నాను. కానీ దేవుని యొక్క ప్రణాళిక గొప్పదై ఉన్నది. సరిగ్గా 2019లో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మరలా వచ్చినాడు. దేవుడు నాతో మాట్లాడడం స్టార్ట్ చేసి ఉన్నాడు వివాహ విషయంలో. ఇంకా ఉన్న ఈ పరిస్థితుల్లో చాలా విషయాలు నేను ఎదుర్కొని ఉన్నాను. ఇంకా నా ఫ్రెండ్స్కి, నాతో పాటు ఉన్న వారికి, నాకన్నా చిన్నవారికి కూడా మ్యారేజెస్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళు కొంతమంది పెద్దలు అంటున్న మాటలు అదే పట్టిపాకులాడుకుంటేనే అక్కడనే దొరకాల, వాళ్ళే ఉంటారు అంటే కొంతమంది మాట్లాడిన మాటలు. మా తండ్రి గారు మాట్లాడి అంటే, మాకు ఇప్పుడు మా బిడ్డని ఎన్నుకున్నాడు దేవుడు, దేవుడు కూడా సిద్ధపరిచి ఉంటాడు అన్నట్టుగా అలా మాట్లాడుతూ ఉన్నారు. కానీ మా నాన్నగారు ఏదైతేనేమి లే, అందరూ ఒకటే అన్నట్లుగా అలా మాట్లాడలేదు మా నాన్నగారు. సో మా నాన్నగారి యొక్క ఆలోచన అనేది నాకు క్లారిటీ వచ్చింది. సో నన్ను దేవుడు ఏర్పడు, నేను మా నాన్న సైడ్తో మాట్లాడుతున్నా, ఇప్పుడు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నాకు ఖచ్చితంగా నా యొక్క వాళ్ళలోనే దేవుడు నాకు ఇస్తాడు అని చెప్పేసి నేను అలా అనుకున్నాను. అయితే దేవుడు నాతో మాట్లాడుతా, ఇంకా ఇవన్నీ నేను బయట పోరాడలేను ప్రభువా, నాకైతే ఇలాంటివి నేను వెతకలేను, చేయలేను, ఏం చేస్తావో నీ ఇష్టం అని చెప్పేసి నేను దేవునితో మాట్లాడుతున్నాను. మరి మా నాన్నగారు ఇట్లా ఆశపడుతున్నారు, నేను మా నాన్నగారి ఆశను నెరవేర్చాలా, నీ యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చాలా, ఎలా ఉండాలి అనేది నాకు క్వశ్చన్ మార్క్ ఉండింది. ఏది ఏమైనప్పటికీ నువ్వే నడిపించు ప్రభువా, నాకు ఈ లైఫ్ చాలు నాయనా. నేను కొంతవరకు నేను నువ్వు 33 and a half years నువ్వు భూమి మీద ఉన్నావు కదా, అంతవరకు నా లైఫ్ ఉంటే చాలే అన్నట్లుగా నేను కొంతమంది ఆత్మలనైనా సంపాదించి నేను పరలోక రాజ్యానికి వస్తాను ప్రభా, నాకు ఇవ్వద్దు నాయన అని చెప్పేసి నేను అలా చాలా డిప్రెషన్గా ఈ మ్యారేజ్ విషయంకి వచ్చేసరికి నేను చాలా ఎంత దేవుడు పుష్ చేస్తున్నా నేను అంత వెనక్కి వెళ్ళేవదాన్ని. చాలా మంది ప్రాఫిట్స్ నీకు ఖచ్చితంగా మ్యారేజ్ అవుతుంది అట్లా అనుకునేదాన్ని, భలే చెప్పినా వాళ్ళే. ఇంకా పెద్ద పెద్ద దైవ సేవకులు, అభిషక్తులు చాలా వాళ్ళు చెప్పిన ప్రాఫెసెస్ 100% జరిగిపోతున్నాయి. ప్రవక్తలు నాకు చెప్పినా కూడా వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళింది దాన్ని కాదు, వాళ్ళు చెప్తున్నా కూడా నేను నీకు మ్యారేజ్ అవుతుందమ్మా, నువ్వు పరిచర్య చేస్తావు, మంచి వ్యక్తి వస్తారు లైఫ్లో, ఇట్లా నువ్వు అనుకున్న దానికంటే కూడా దేవుడు నీకు ఉన్నతంగానే ఇస్తాడంటే మీరు బాగానే చెప్తారు, బాగా షుగర్ కోటెడ్ మాట్లాడుతారు అంటే నేను చాలా హార్డ్ కోర్ పర్సన్ అనమాట ఈ విషయాలలో. అలా ఉన్న నన్ను దేవుడు నన్ను ఎలా మెల్ట్ చేసి ఉన్నాడో ఆయనకే మహిమ కలుగును గాక. అయితే సరిగ్గా కొంతమంది మ్యారేజెస్ ఇంకా 30 years వస్తూ ఉన్నాయి, ఇంకా నీకు ఇంకా ఇంకా కులము అది ఇది డబ్బులు, ఉద్యోగము, హోదా ఇవన్నీ అనుకుంటే ఎట్లా అవుతుంది? అవి ఎవరో ఒకరిని చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి అనేసి ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడుతూ వస్తున్నారు. సరిగ్గా కరోనా టైంలో ఇంకా నేను ఒక సిస్టర్, నాకు చాలా మంది పెద్ద దైవ సేవకులు ఎవరైతే ఒక మాట చెప్తే నేను అన్ని విషయాలలో ఇప్పుడు ఇప్పుడు రా సలోమి అని అంటే ఆ సేవకుల దగ్గరికి పరిగెత్తుకుంటూ, ఆ సిస్టర్స్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళే నేను ఆ సిస్టర్ చెప్పినా కూడా నేను వినలేదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎలా మోటివేట్ చేసి ఉన్నాడు అనేది అది ఇప్పటికీ ఆశ్చర్యమే. ఆయనకే మహిమ కలుగును గాక. ఒక సిస్టర్ నాకు, నన్ను ఆత్మీయంగా నడిపిస్తున్న సిస్టరు ప్రార్థన చేసి ఉన్నారు, నీలో ఒంటరైన వాడు 1000 మంది అగును, నీకు ఖచ్చితంగా వివాహం జరుగుతుంది, దేవుని చిత్తంలో మీ యొక్క వివాహం ఘనంగా జరగబోతుంది అనేసి చెప్పి ఉన్నప్పుడు, ఆ సిస్టర్ ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకా ఆత్మలో లీడింగ్ లో నేను ఓకే ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ప్రైజ్ గాడ్ అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత ఇంకా ఆ యొక్క ప్రార్థన నెరవేర్పులోనికి వస్తున్న సమయం ఆ టైంలో వచ్చేసి నేను అనుకుంటూ ఉన్నాను, ప్రభువా నిజంగా వివాహం చాలా క్రూషియల్ ప్రభువా. ఏదైనా ప్రాజెక్ట్ ఇవ్వు, ఏదైనా కొన్ని ప్రార్థన విన్నపాలు ఇవ్వు, రాత్రి మొగలు ప్రార్థన చేస్తాను, దానికి జీతం ఇవ్వు ప్రభువా. మ్యారేజ్ విషయంలోనంటే నేను ఇవన్నీ వాళ్ళని సాటిస్ఫై చేయాలా, వీళ్ళని సాటిస్ఫై చేయాలి, వాళ్ళు ఎలా ఉంటారో, మనం ఎంత సంపాదించినా ఎంత ఇచ్చినా వీళ్ళని ఎవరిని సాటిస్ఫై చేయలేదు. నేను నిన్ను మాత్రం సాటిస్ఫై చేయగలుగుతాను, నీ సన్నిధిలో ఆరాధిస్తాను, మహిమపరుస్తాను, అనేకులకు నీ మాటను చెప్పి ఆదరిస్తాను, అది చాలే ప్రభువా, ఎందుకు ప్రభువా నాకు వివాహం చేస్తావు అని చెప్పేసి అడుగుతున్నా. ఆయన మళ్ళీ, మా నాన్నగారు ఆశ నీకు తెలుసు కదా, మరి మా నాన్నగారి ఆశను తీరుస్తావా, ఈ సమయంలో నేను నీ మాటినాలా మా నాన్నగారి మాటినాలా అని చెప్పేసి అని అనుకున్నాను. అయితే మా నాన్నగారు ఇలాంటి పోరాటంలో నేను ఉంటూ ఉన్నప్పుడు, ఇంకా ఇలాంటి మనస్తత్వంతో ఉన్నప్పుడు నాకు వివాహ విషయంలో దేవుడు కొన్ని విషయాలు, మంచి మంచి ప్రపోజల్స్ వస్తూ ఉన్నా కూడా నేను ఇది సరే ఇంకన్నైనా నేను సిద్ధపడుతున్నాను, అమ్మో మ్యారేజ్ కాకపోతే ఇంకా ఎలా ఉంటుందో పరిస్థితి, అందరు ఇలా ఉంటుంది, ఎలాంటి నిందలు వస్తాయో తెలియదు, దానికి భయపడడం స్టార్ట్ అయ్యింది నాకు. అలా స్టార్ట్ అవుతున్నప్పుడు నేను అడుగుతున్నాను, ఇంకా సరే ఏదైనా కానీ దేవుని చిత్తంలో ఉంది అని అంటే నేను ఎలా ఉన్నాను అనేది కాదు, వాళ్ళు ఎవరిని ఇచ్చినా కూడా, ఏ పర్సన్ ఇచ్చినా కూడా లెట్ మీ గెట్ మ్యారీడ్ అని చెప్పేసి అనే మూమెంట్లోకి నేను వచ్చినాను. అలా వచ్చినప్పుడు సరే ఏదైనా ప్రపోజల్ వచ్చిందా, సరే కాకపోతే ఇంకా అంతకుముందు ప్రార్థనలు ఎలా ఉండేది అని అంటే, నీ చిత్తంలో ఉన్న వ్యక్తి మాత్రమే రాంగ్ ప్రపోజల్స్ రాకూడదు, నాకు ఎక్కువ వద్దు తక్కువ వద్దు, నాకన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళ దగ్గరికి పోయేసి నేను ముడుచుకొని భయపడుకుంటా నేను నా కుటుంబం అంతా ఉండడానికి వీలే. ఎందుకంటే నా సిస్టర్ని నేను చూసి ఉన్నాను, ఆ ఎక్స్పీరియన్స్ చాలు. ఒకవేళ నాకు తక్కువగా ఉన్న వ్యక్తులను వచ్చినంటే నేను స్ట్రగుల్ అయ్యేసి దేవుడు ఎందుకు పెళ్లి చేసినాడో అని నేను అనుకోకూడదు. ఈ విషయాలు అయితే దేవుని సన్నిధిలో అడిగి ఉన్నాను. అయితే దానికి ముందుగా నా విషయంలో ఇంకా పెళ్లి, నేనైతే చాలా వరకు నేను మా నాన్న చనిపోయిన తర్వాత మరుక్షణం నేను నా ఆత్మను తీసుకో అలా ఆయన ప్రాణం విడుస్తూ ఉండగానే ఆయన తృప్తి అంటే నా బిడ్డకు పెళ్లి చేయలేదనే బాధ లేకుండా మేము మాట్లాడుతూనే మేము చనిపోవాలి అని చెప్పేసి నేను కొన్ని గంటలు ప్రార్థన చేసుకుంటాను దినాల్లో. చాలా వరకు వివాహాల విషయంలో వస్తున్న ఇబ్బందులు, మ్యారేజెస్ సరిగ్గా దేవుని చిత్తంలో లేకుండా పెద్దల నిర్ణయాలతో ఈ విన్న స్ట్రగుల్స్ అన్నీ నేను చూసినాను. ఆ విషయంలో నాకు తెలిసినంత వరకు కొన్ని 100 ప్రేయర్ రిక్వెస్ట్లు నేను ప్రేయర్ చేసి ఉన్నాననేసి నేను ధైర్యంగా చెప్పగలుగుతాను ఆయన కృప సింహాసనం ఎదుట. నిజంగా ఆ ప్రార్థనలు, ఆ విధంగా నేను ప్రార్థన చేసి ఉన్నందుకేనేమో దేవుని యొక్క గొప్ప ప్రణాళిక నా పట్ల నెరవేర్చబడి ఉన్నది. నా మటుకైతే నా విషయంలో నేను ప్రార్థన చేయలేదు, అయ్యా ఈ విడ వివాహ విషయంలో మీరు జోక్యం చేసుకోనండి, మీరే తండ్రిగా ఉండండి, ఎలియాజర్ లాంటి వ్యక్తులను మీరు లేవనెత్తండి, ఇలాంటి ప్రేయర్ పాయింట్స్ ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో 100 ప్రేయర్ పాయింట్స్, అసలు చైన్ ప్రేయర్స్ అంట, 3 డేస్ ప్రేయర్స్, 7 డేస్ ప్రేయర్స్, 10 డేస్ ప్రేయర్స్, 21 డేస్ ప్రేయర్స్ ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాము. మళ్ళీ 3:30 ప్రేయర్స్, 4:00 ప్రేయర్స్ ఇలా ప్రార్థన, ఇట్లాంటి చైన్ ప్రేయర్స్ చాలా చాలా వరకు నేను చేసి ఉన్నాను. కొంతమందికి వివాహ విషయంలో నేను ఇనిషియేట్ చేయడము, వాళ్ళ యొక్క వివాహాలు ఘనంగా జరగడము, ఆశ్చర్య రీతిగా జరగడం అనేది కూడా ఆ పీరియడ్లో జరిగిపోయింది. నా విషయానికి వచ్చి ఉన్నప్పుడు నేను, నువ్వు నన్ను అవమానానికి అప్పచెప్పవు, నిందలకు అప్పచెప్పవు, ఎందుకంటే నువ్వు పెళ్లి చేస్తున్నావు, నీ నామానికి మహిమకరంగా చేస్తుంది. ఒకవేళ ఆ వ్యక్తి బాగలేడు, బాగున్నాడు, నేను బాగలేను, అతను బాగుండి, నా అతను బాగలేకుండా నేను బాగుండి, ఇలాంటి కాంప్లికేషన్స్, ఫినాన్షియల్ విషయమైనా వ్యక్తిత్వం విషయంలో అయినా, నేను ప్రేమించే విషయంలోనైనా, మేముండే హోదా విషయంలోనైనా ఇవే అడిగినాను. నేను ఎలా ఉంటే ఓకే అనగలుగుతానో అలాంటి ప్రపోజలే తీసుకోరా ప్రభా. నేను దేవుని ఇలానే స్పెసిఫిక్గా అడిగినాను, ఒకవేళ నాకు ఎక్కువ ఇస్తే నేను ఎలా ఉంటాను. దావీదు ప్రార్థన చేసినట్టుగా నేను వివాహ విషయంలో ఇలానే అడిగినాను. నిజంగా మీకు ఆశ్చర్యం ఏంటో అంటే, ఈ యొక్క వివాహ విషయంలో ఒక ప్రపోజల్ వచ్చింది. ఆ ప్రపోజల్ మామూలుగా అందరి చాలా వరకు అప్పటికి మా ఫ్రెండ్స్ చెప్తూ ఉన్నారు, ఆన్లైన్లో వచ్చిన ప్రపోజల్స్ అందులో మా పేరెంట్స్ అడిగే విషయం ఫస్ట్ ఏదైనా ప్రొఫైల్ ముందు చూపించిన వాళ్ళు అడిగేది ఆ మాటతోనే ఇంకా అది డిస్క్వాలిఫై అవుతుంది. అందుకోసం అనేసి నేను ప్రపోజల్స్ నేనే స్టార్ట్ చేసుకున్నాను. ఒక చోట ప్రొఫైల్ క్రియేట్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత ఇలాంటి మోసాలు ఇలాంటి ఉంటాయి బయట నేను వింటూ ఉన్నాను, ఏంటి ప్రభువా పేరెంట్స్ ఉండి ఇట్లా చేస్తారు. ఇప్పుడు మా నాన్నగారు ఆయన వెతికి చూసి ఆయన తీసుకొచ్చిన సంబంధాలు అవి సెట్ కావు అని చెప్పేసి మా సిస్టర్ వాళ్ళే రిజెక్ట్ చేసి ఉన్నారు. ఆ అమ్మాయికి సెట్ కాదు అని చెప్పేసి రిజెక్ట్ చేసి ఉన్నారు. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నేనేం, నాకెంత జ్ఞానం ఉంది, నేనేం చేయగలుగుతాను అని చెప్పేసి నేను దేవుణ్ణి అడిగినాను. అలా అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, భయపడకు, మోషకు తోడయున్న దేవుడను నీకును తోడయ్యున్నాను, మోషకు తోడయిన దేవుడను నీకును తోడయ్యున్నాను, నువ్వు ముందుకు నడువు, ముందుకు సాగు అనేసి దేవుడు నాతో వివాహ విషయంలో మాట్లాడడం జరిగింది. అలా మాట్లాడుతున్న ప్రతి విషయంలో ప్రభువా వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళు సేవకులంట, విశ్వ వాళ్ళకు సంఘం ఉందంట, ఇలా ఉందంట, నేను పోవాలా వద్దా, నాకు వద్దు ప్రభువా, ఒకవేళ వాళ్ళు ఇలా క్వశ్చన్స్ అడుగుతారేమో, నాకు వచ్చిన ప్రాబ్లం అంతా అందరితో మింగిల్ అవ్వలేకపోవడము, ఇంకొకటి వచ్చేసి ఒకటి తక్కువగా ఉన్నా కూడా కొన్ని ప్రోటోకాల్స్లో నేను అంటే కొన్ని విషయాలలో నేను అలా పెరగడం నా నేచర్ ఏమో, దానివల్ల నేను అడ్జస్ట్ అవుతానో లేదో అనే భయం అన్నీ నేను చెప్తూ వస్తూ ఉన్నాను. దేవుని భయపడకు, నేను నిన్ను కంఫర్ట్ చేస్తాను. ప్రతి సండే నేను దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నప్పుడు దేవుని స్వరమును నేను వింటూ ఉన్నాను. ప్రతి సండే ఈ యొక్క మ్యారేజ్ విషయంలో ఆశ్చర్య రీతిగా నేను దేవా ఇదేనా మీ చిత్తంలో ఉంటే కన్నా నాకు నాకు కనబడ నువ్వు అని చెప్పేసి అడిగినప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటారు, ఎక్కడి నుంచి వస్తారు, ఏం మాట్లాడతాము అనేసి దేవుడు నాకు తెలియచేసి ఉన్నాడు. దానికి మించి నేను ఏ విధంగా దేవుని సన్నిధిలో ఎలా అడిగినానో అదే విధంగా నాకు దేవుడిచ్చిన నా యొక్క మ్యాన్ ఆఫ్ లైఫ్ ఆ వ్యక్తిని కూడా దేవుడు నీకు ఇలాంటి వ్యక్తి వస్తారు అనేసి ఆల్రెడీ నా యొక్క క్యారెక్టరిస్టిక్స్ డిఫైన్ చేయడం, పెద్ద పెద్ద ప్రాఫిట్స్ డిఫైన్ చెప్పడము, వాళ్ళు ప్రోప్ చేయడము జరిగింది. ఆ కన్ఫర్మేషన్ అనేది, ఆ జర్నీ అనేది చాలా చాలా ట్రిమెండస్. ఒక విషయం అనేది కాదు, వేరే వాళ్ళు చెప్పేదానికనంటే, దైవ సేవకులు చెప్పేదానికనంటే నాకుగా దేవుడు నాకు చెప్పడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. ఎన్ని కన్ఫర్మేషన్స్ అని అంటే, ఇంతకుముందు మీరు సునీత యొక్క సాక్ష్యం కూడా మీరు విన్నారు, తను ఎలా పోరాడినదో. నేను నా వంట సునీత నా దగ్గర లేకుండా ఉండింది ఆ టైంలో. నేను ఒక్కదాన్నే దేవుని సన్నిధిలో పోరాడుతున్నాను, పోవాలా వద్దా, మాట్లాడాలా వద్దా, ఏం మాట్లాడాలి, ఏంది మాట్లాడాలి, ఎలా కనుక్కోవాలి, ఎలా తెలుసుకోవాలి, ఫేకా రియలా, ఇవన్నీ జనరిక్గా మనము ఎలా అడుగుతామో, వాళ్ళు ఎలా ఉంటారో ఏమో అని చెప్పేసి నేను ఈ క్వశ్చన్స్ అన్నీ ఒకటి కాదు 100 క్వశ్చన్స్ అడుగుతూ వచ్చినాను దేవుని. ప్రతి ఒక్క విషయంలో ఈ యొక్క 6 దినాలలో వచ్చిన 600 క్వశ్చన్స్కు ఆయన ఇచ్చిన సమాధానం 7వ దినమున అలాంటి గొప్ప సమాధానం నాకు ఇచ్చి ఉన్నాడు. ఇంకా దేవుని యొక్క వివాహ విషయంలో లాస్ట్ మూమెంట్ వరకు కూడా నేను ఒక తోమ లాంటి దేవుణ్ణి గాయంలో ఉన్న చేతిలో ఉన్న గాయంలో ఏలు పెట్టి చూస్తే గానీ నేను నమ్మను అన్నట్టుగాను, ఇది నిజంగా అంత దేవుడు చెప్తూ ఉన్నా కూడా ఇది నిజంగా నీ చిత్తంలో జరుగుతుంది, నువ్వు చేస్తూ ఉన్నావు అని అంటే నువ్వే ముందుకు తీసుకొని వెళ్ళు అని చెప్పేసి నేను దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను. అక్కడికి నేను కొంచెం డబ్బులు ఎత్తి పెట్టుకొని ఉన్నాను. అప్పటికి నాకు ఆన్సైట్ ఆఫర్ వచ్చింది. ఇంకా ఈ అబ్బాయి గురించి మా ఫ్యామిలీ గురించి పెద్దగా తెలియదు. నేను ఆన్సైట్కి వెళ్ళిపోయేసి వివాహం పోస్ట్ పోన్ చేసుకొని మరలా వచ్చి వివాహం చేసుకుందాము అని చెప్పేసి అలా చెప్దాము, ఇప్పటికి అక్కడికి అయిపోతుంది, ఏమైతే ఏమైంది, ఇంకంతే. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను గద్దించడం జరిగింది. ఇది నా చిత్తంలో జరిగిస్తున్నాను, నీకు ఏ కొదవ ఉండదు, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తూ ఉన్నాను. ఇది నత్తివాడైన మోషతో ఎలా నడిపించి మాట్లాడి ఉన్నాను, నీతో నేను నడుస్తాను. నీ యొక్క వివాహ విషయంలో నీకున్న ప్రాబ్లమ్స్, నీకున్న డౌట్స్ అన్నిటినీ నేను నీకు ఆలోచన చెప్పి నడిపిస్తాను, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని దేవుడు నాతో మాట్లాడిన తర్వాత, సరిగ్గా నాది 10వ నవంబర్ మ్యారేజ్ అయితే 8వ తేదీన నేను ఇంకా చెప్పకుండా ఇంకా వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఒక జస్ట్ నేను ఒక డాక్యుమెంట్ పంపిస్తే అయినా నేను ఆన్ సైట్లో ఉండిండాల్సింది. తర్వాత వచ్చే తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తానో నాకు తెలియలేదు. అది దేవుడు నాకు కళ్ళకు కట్టినట్టుగా నా జీవితంలో నేను ఎక్కువ సినిమాలు కానీ టీవీ సినిమా థియేటర్లో కానీ నేను సినిమాలు కానీ చూసిండేది దాన్ని కాదు. కానీ 70mm థియేటర్ ఎలా ఉంటుందో, ఆ స్క్రీన్ ఎలా ఉంటుందో, నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో అది చూపించిన్నాడు. అప్పుడు నేను దేవునికి సరెండర్ అయినాను, ప్రభువా నన్ను క్షమించు అనేసి. ఇంకా ఎప్పుడు నేను ఇలా చేయను. దేవుడు నన్ను ఎంతగా మాట్లాడుతున్నాను, నేను నా చిత్తంలో నేను చేస్తున్నాను, నువ్వు భయపడకు, నీ తల్లిదండ్రుల కంటే నేను మికటంగా నేను ప్రతిదీ నేను సపర్యలు నేను చేస్తాను అనేసి దేవుడు నాతో మాట్లాడు. ఆయన నన్ను పోషించి సహాయం చేసినాడు. ఇంకా వివాహ విషయంలో రావాల్సిన ఆర్థిక విషయంలో కూడా అసలు రావాల్సిన డబ్బు నా దగ్గరికి రాలేదు. చాలా భయపడుతూ ఉన్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన, ఎందుకంటే ఆయన వివాహం కదా, నువ్వు చేస్తున్నావు, సో యూ ఓన్లీ ప్రొవైడ్. ఇలానే ప్రార్థన చేసుకున్నాను, నువ్వు చేస్తున్నావు, నాకు నచ్చినది కాదు, నీ ఇష్టంలో ఉండేది, నీకు ఏది బాగుంటుందో అదే ఇవ్వు అంతే. ఇట్లా అడుగుతూ వచ్చిన్నాను. అయితే దేవుడు ఆ మనీ విషయంలో కూడా నాకు దేవుడు సహాయం చేసినాడు. ఇంకా ఫైనల్ విషయం ఏంటి అని అంటే, వివాహ విషయంలో మీకు మీ బంధువులు వస్తారో లేదో, బంధువుల కొట్లాటలు వివాహంలో ఎలాంటి కొట్లాటలు మీరు చూసి ఉన్నారో, గొడవలు చూసి ఉన్నారో, ఎలాంటి అబ్జెక్షన్స్, ఒకరి మాట ఒకరి మాట పడక ఏదో ఒకటి చేయాలి అనేసి ఎలా ఆలోచన చేస్తారో నాకు తెలియదు. కానీ ఎందుకంటే నువ్వు అమ్మాయి మా ఇంటి వాళ్ళలో గొడవలను నేను చూసినాను. ప్రభువా ఇలాంటిది అయితే వద్దు, ఇలా చేస్తూ ఉన్నావు అంటే మనుషుల నిర్ణయము, దిస్ ఇస్ నాట్ యువర్ థాట్ అనేసి నేను దేవుని అడుగుతూ ఉన్నాను. ఎంత పీస్ఫుల్గా అంటే పెద్ద పెద్ద దైవ సేవకులు రావడము, అది ఆ వివాహం ఘనంగా జరగడము, ఇంకా దైవ సేవకులు పరిశుద్ధులు ఆత్మీయ బిడ్డలతోనే నా యొక్క వివాహము దేవుడు జరిగించినాడు. ఇంకా దానికి ఇంకా అదే విషయం నా యొక్క జీవితంలో నా చేదు అనుభవాలు, నా నెగిటివ్స్ అక్కడితో నాకుతో సమాప్తమైన. నాకు వచ్చిన దేవుడు నాకు ఇచ్చిన నా యజమానుని విశ్వాసంలో నేను లోకానుసారమైన ఎంత నెగిటివ్ జీవితం నేను చేసి ఉన్నానో, దేవునిలో అంత ఉదకస్తాను, దేవుని మాటల్లోనూ విశ్వాసంలోను ఫెయిత్లోను అంతగా మంచితనము దేవుని యొక్క దేవునితో నడిచింది. దేవుని మాటకు లోబడి జీవించిన వ్యక్తిని దేవుడు నాకు అనుగ్రహించిన, అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఒకవేళ ఏ పరిస్థితులు గుండా మీరు వెళుతూ ఉన్నారో, చాలా సమయం నేను తీసుకొని ఉన్నాను, దయచేసి క్షమించండి. ఈ సమయంలో మీరు మీ పరిస్థితులు ఎలా ఉన్నాను పరిశుద్ధాత్మ దేవునికి మీరు సబ్మిట్ చేసుకునగలుగుతూ ఉన్నట్లయితే ఆయన నడిపించువాడు.
1: నీతిమంతుడు విశ్వాస మూలమున జీవిస్తాడు, విశ్వాసమున్నవాడు నీతిమంతుడుగా తీర్చబడతాడు. అబ్రహాము షాలేము రాజును నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను.

ఆనాడు దేవుని మాట వినని యోనా దేశానికి ఒకడే అయితే, ఈనాడు దేవుని చిత్తాన్ని ఎదురించి యేసయ్య మాట వినని యోనాలు ఎందరెందరు.